ఆకాశవాణి కర్నూలు కేంద్రం 102.4 మెగాహెర్ట్స్ పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 4వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం మే నెల 25వ తేదీ సోమవారం. శ్రోతలకు శుభోదయం.

దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 6:05 కావస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

నిరతము పఠనము చేసినచో కర్మము భస్మము చేసెదవే మోక్షము సూ

0: శ్రోతలు ఇంతవరకు జి ఆనంద్ వాణి జయరాం ఆలపించిన శివస్తుతి భక్తిగీతాలు విన్నారు. ఇంతటితో ఇవాల్టి భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సూక్తిసుధ ఈనాటి సూక్తిసుధ కార్యక్రమంలో శ్రీ వై సూర్యచంద్రరెడ్డి గారి హితోక్తులు వింటారు.
1: మిత్రలాభం ధనమూలం ఇదం జగత్, ఇది బుద్ధిమంతుల లక్షణం కాదు. ధనం లేని నిరుపేదలు బ్రతకడం లేదా? ధనం ఒకటే జీవితావసరాలను బాధలను తీర్చగలదనడం భ్రమ. బుద్ధిమంతులు డబ్బు ప్రభావం లేకపోయినా ఒకరికొకరు స్నేహంతో ఉండి తమ తమ లక్ష్యాలను సాధించుకుంటారనేది సత్యం. మనుషుల్లా బుద్ధిజీవులు కాకపోయినా పావురాలు, కాకులు, ఎలుకలు, జింకలు మునగు పక్షులు, జంతువులు స్నేహంగా ఉంటూ ఆపదల నుండి బయటపడుతుంటాయి. దీన్నే మిత్రలాభమంటారు. అది ఒక మహారణ్యం. ఓ వృక్షంపై రాత్రిలు ఎన్నో పక్షులు నివాసం ఉంటాయి. ఒకనాడు ఓ కాకి లేవగానే తన దురదృష్టంగా ఓ వేటగాడిని

0: చూసి భయపడింది. వెంటనే పారిపోవాలి, లేదా బ్రతుకు బుగ్గిపాలవుతుందని కలతపడింది. వేటగాడు చెట్టు చుట్టూ నూకలు చల్లి వలపన్ని అందులో పడే పక్షుల కోసం ఆశపడుతూ పక్క పొదలోనే దాక్కున్నాడు. ఇక్కడ పరిస్థితి ఇలా ఉంటే ఆకాశంలో తమ తోటి పావురాలతో ఎగిరే చిత్రగ్రీవుడనే పావురాల రాజు నేల మీద చెట్టు చుట్టూ ఉన్న నూకలను చూసి ప్రమాదాన్ని గ్రహించి తన తోటి పావురాలతో, క్రింద చూడండి, చెట్టు మొదట నూకలున్నాయి, అంటే మనుషులు లేని చోట నూకలు చల్లబడ్డాయి, వల కూడా విసిరి ఉంటారు, మనం ఈ నూకల కోసం ఆశపడితే మన బ్రతుకులు ముగిసినట్టే, సూర్యోదయం కూడా చూడలేము అంది. పక్షులు నూకలు ఆశించి మనుషులు రూకలు ఆశించినా ప్రమాదంలో పడినట్లే. మనం కనుక నూకలు ఆశించి క్రిందకు దిగితే వలలో చిక్కుకోవలసి వస్తుంది. ఆ కిరాతకుడు మన ఈకలు పీకి మంటలో వేసి మార్చుకుని తింటాడంది పావురాల రాజు. పావురాల నాయకుడు చెప్పిన మాటలకు తలలూపాయి, కాని అందులో ఉండే ఓ వృద్ధ పావురమంది విఘ్నత లేని పని అది. అతడు రాజు కావచ్చు, కొన్ని సమయాల్లో పెద్దల మాట కూడా వినాలి. ఒక్కడి నిర్ణయం పనికిరాదు, ఇది మన ఆహారం, మనకు ఇప్పుడు బాగా ఆకలేస్తుంది, ఎవడో పుణ్యాత్ముడు మనకి ఆహారాన్ని వదిలాడు, దొరికింది వదలకూడదు అంది. మిగతా పావురాలన్నీ నాయకుడిని కాదని లోభానికి గురై చెట్టు మొదలకు దిగాయి. ముందు చూపు లేని ముసలి పావురం మాటలకు తలొగ్గాయి. నూకలకు ఆశపడ్డ పావురాలు తమ నాయకునితో పాటు వలలో చిక్కుకొని చిక్కుకున్నాయి. బుద్ధి లేని ముసలి పావురాన్ని నిందిస్తూ నాయకుడిని కాదన్నందుకు తగిన శాస్తి జరిగిందని పావురాలన్నీ విలపిస్తున్నాయి. తప్పు అతనిది కాదు, విన్న మనది, వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగిరపడక, అతను చెబితే మాత్రం మన బుద్ధి మందగించిందా, వివేక నశించిందా, అందరూ గంగిరెద్దులా తలలూపి ఆపద వచ్చిందని దూషించడం తప్పు అంది పావురాల రాజు. పావురాలన్నీ నాయకునికి సహకరిస్తామన్నాయి. మనం ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఒకరిపై ఒకరు నిందలు మాని అందరం కలిసికట్టుగా ఆకాశానికి ఎగురుదాం. ఒక్కడు చేయలేని పని అందరూ సాధించవచ్చు, ఐకమత్యమే మహాబలం, ఐకమత్యంతో మనం ఏమైనా సాధించవచ్చు. గడ్డి పరకలను తాటిని చేసి మదపుటేనుగును బంధించినట్లు మనం అందరం కలిస్తే ఈ వల ఆ వల చేరడానికి ఉపయోగపడుతుంది. ఇది నా సలహా, ఇంతకంటే మంచి సలహా ఉంటే చెప్పండి అంది. పావురాలన్నీ మీరు చెప్పినట్లే సమస్యను పరిష్కరించుకుందాం అన్నాయి. ఎన్నో పావురాలు దక్కని వేటగాడు సంతోషంతో చెట్టు మొదలకు చేరగానే విచిత్రంగా పావురాలన్నీ వలతో పాటు వేగంగా ఆకాశ మార్గంలో ఎగిరిపోయాయి. వాటి తెలివితేటలకు వేటగాడు కంగు తిన్నాడు. పావురాలు ప్రాణాపాయం నుండి తప్పించుకున్నాయి. పావురాలతో పాటు కాకి కూడా ఆకాశ మార్గంలో పోతుంటే వేటగాడు నిరాశతో వెనుదిరిగాడు. కొంత దూరం వెళ్ళాక ఇప్పుడేం చేద్దామన్నాయి పావురాల నాయకుడితో. మన తెలివితేటలు ఇప్పుడే ప్రదర్శించాలి. లోకంలో తల్లి, తండ్రి, స్నేహితుడు ఈ ముగ్గురే మనకు శ్రేయోభిలాషులు. మిగిలిన వారందరూ మనకు మేలు చెయ్యరు, అంటే తమ మేలు కొరకే ఆలోచిస్తూ ఉంటారు. పావురాల నాయకుడు తన మిత్రుడైన హిరణ్యకుడనే మూషిక రాజు నివాసం చేరి కన్న ముందు దిగాయి. మిత్రమా, హిరణ్యక, నేను పావురాల రాజును, ప్రమాదంలో ఉన్నాము, నీ సహాయం కోరి వచ్చాం, దయచేసి కన్ను నుంచి బయటకు రా అంది. హిరణ్యకుడు బయటకు వచ్చి పావురాలను ప్రమాదం నుంచి తప్పించే ప్రయత్నం చేస్తుంది. మిత్రమా, హిరణ్యక, త్వరగా ఈ వల బంధం నుండి బయటపడే ఉన్నాడు చిత్రగ్రీవుడు. హితుడా, స్నేహితుడా అన్నావు, కనుక ఈ బంధం నుంచి నేను విడిపిస్తా, అందరినీ విడిపించడం సాధ్యం కాదేమో అంది. మిత్రమా, హిరణ్యక, స్నేహబంధం చాలా గొప్పది, ముందు నా వారి శ్రేయస్సు చూడాలి, వారిని రక్షించు, తదుపరి నా బాగోవులు అంది పక్షిరాజు. అదే నాయకత్వం లక్షణం, అది నాయకత్వం అంటే, నాయకుని లక్షణం అంటే అదే. ఈ మాత్రం ఇంగిత జ్ఞానం మనుషులో కనబడుతుందా? ఈనాటి మనుషులు మూగ జీవాల నుంచి నేర్చుకోవలసిన పాఠాలు ఎన్నో. మిత్రమా, నీ వారి శ్రేయస్సు చూడాలి, కాదను, కాకపోతే తన్ను మాలిన ధర్మం మొదలు చెడ్డబేరమంది హిరణ్యకము. నిజమే, కాని నా వారి దుఃఖము పోగొట్టాలి, ఈ ధర్మానికి భిన్నంగా ప్రవర్తించడం నాయకత్వ లక్షణం కాదు అంది పావురాల రాజు. సజ్జనులు తమ ఆపదల కన్నా ఇతరుల ఆపదలనే ఆపదల్లో సాయపడి వారిని రక్షించాలన్నదే నీతి శాస్త్రాల సారాంశము. మిత్రమా, మీ వంటి వారి సాంగత్యంతో ధన్యుడైనాను, నీ కోరిక మన్నిస్తా, నీ ధర్మానికి శిరస్సు వంచుతా అంది హిరణ్యకము. క్షణంలో వలను కొరికి పావురాలను ప్రమాదం నుండి తప్పించింది. మరి పక్షులు జంతువుల స్నేహబంధం ఇలా ఉంటే నేడు మనుషుల స్నేహబంధం స్వార్థంతో స్వలాభంతో ఎలా ఉందో ఆలోచించవలసింది.
1: శ్రోతలంతవరకు శ్రీ సూర్యచంద్రారెడ్డి గారి హితోక్తులు విన్నారు. ఇంతటితో ఇవాల్టి సూక్తి సుధా కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, పొలం పనులు.

0: శ్రీ చైతన్య నుండి.
1: పురుగు మందుల వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. రైతులు పురుగు మందుల వాడకంలో జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల అనేక అనర్థాలు సంభవిస్తున్నాయి. సిఫారసు చేసిన మందు ద్రావణం వాడకపోవడం, అనేక మందులను కలిపి పిచికారీ చేయడం, మందులను వాడవలసిన పరిస్థితులను సరిగ్గా నిర్ధారించలేకపోవడం వల్ల చీడపురుగులు నిరోధక శక్తిని పెంచుకోవడం, రైతుకు నికర ఆదాయం తగ్గడం, వాతావరణ కాలుష్యం పెరగడం వంటివి జరుగుతున్నాయి. రైతులు మందులు కొనుగోలు చేసేటప్పుడు ఎక్కువగా దుకాణదారుని లేదా పక్క రైతుల సలహాను పాటిస్తున్నారు. అలా కాకుండా నిపుణుల సలహా మేరకు పంటకు ఆశించింది పురుగా లేదా తెగులా లేదా ఇంకేమైనా లోపమా అనే విషయాన్ని ముందుగా నిర్ధారణ చేసుకుని మందును ఎంపిక చేసుకోవడం చాలా మంచిది. చీడపురుగుల దశలను గుర్తిస్తే సరైన సమయంలో సరైన నివారణ చర్యలు చేపట్టడానికి వీలుంటుంది. పురుగులు తక్కువ స్థాయిలో ఉంటే మందుల పిచికారీ అనవసరం. ఆర్థిక సహన స్థాయి లేదా ఆర్థిక నష్టపరిమితి స్థాయిల్లో మాత్రమే మందులు వాడుకోవాలి. ఒకే పురుగు మందును అనేక వ్యాపార సంస్థలు వేరువేరు వ్యాపార పేర్లతో అమ్ముతారు. కనుక రైతులు సాధారణ పేరుతో పాటు వ్యాపార నామాలు కూడా తెలుసుకోవాలి. మందు డబ్బాలపై త్రిభుజాకారంలో ఒక రంగు నింపబడి ఉంటుంది. ఈ రంగును బట్టి మందు ఎంత విషపూరితమైనదో తెలుసుకోవచ్చు. ఎరుపు ఉంటే అత్యధిక విషపూరితం, పసుపు ఉంటే అధిక విషపూరితం, నీలం రంగు ఉంటే మధ్యస్థ విషపూరితం, అలాగే ఆకుపచ్చ రంగు ఉండే స్వల్ప విషపూరితం అని తెలుసుకోవాలి. ఇక రైతు సోదరులు పురుగు మందుల కొనుగోలు వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి తెలుసుకున్నట్లయితే, అనుమతి పొందిన లేదా లైసెన్స్ ఉన్న దుకాణాల నుంచి మాత్రమే పురుగుల మందును కొనుక్కోవాలి. ఐఎస్ఐ ముద్ర ఉన్న మందులను మాత్రమే కొనాలి. గడువు తీరిన కాలాన్ని గమనించి కాలం చెల్లిన మందులను కొనరాదు. లీకేజీ కాకుండా మూత సరిగ్గా ఉన్న డబ్బాలను మాత్రమే కొనాలి. లేబుల్ని పూర్తిగా చదివి దానిలో ఇచ్చిన జాగ్రత్తలను పాటించుకోవాలి. మందు డబ్బాలను వేరే డబ్బాల్లోకి మార్చకుండా కొన్న డబ్బాను అలాగే భద్రపరచాలి. పిల్లలకు అందకుండా బీరువాలో పెట్టి తాళం వేసుకోవాలి. పశువులకు తగలకుండా దూరంగా ఉంచుకోవాలి. అలాగే ఆహార పదార్థాలకు దూరంగా మందులను ఉంచాలి. మందు డబ్బాల మూతలను నోటితో తీయరాదు. దీని కొరకు విడిగా ఒక కత్తిని ఉపయోగించుకోవాలి. మందుల వాసన చూడరాదు. మందు ద్రావణాన్ని చేతితో కలపరాదు. ఎకరాకు కావలసిన మందును తీసుకుని తగిన మోతాదు నీటిలో కలుపుకొని ద్రావణం తయారు చేసుకుని పిచికారీ చేసుకోవాలి. అలాగే మందును గాలివాలుకు ఎదురుగా పిచికారీ చేయరాదు. స్ప్రేయర్లు, డస్టర్లు చిల్లులు లేకుండా కారిపోకుండా చూసుకోవాలి. నాజిల్ ఇతర భాగాలను పరిశీలించి ఏ విధమైన అడ్డంకులు లేకుండా చూసుకోవాలి. నాజిల్ అడ్డుపడితే నలకలను నోటితో ఊదరాదు. పరికరాలను మంచినీటితో శుభ్రపరిచి వాడుకోవాలి. మళ్లీ పిచికారీ తర్వాత శుభ్రపరిచి జాగ్రత్త పరుచుకోవాలి. పిచికారీ చేసే సమయంలో నీరు తాగడం, ఆహారం తినటం, సిగరెట్ కాల్చడం వంటివి చేయరాదు. పిచికారీ చేసే వ్యక్తి శరీరమంతా కప్పి ఉండునట్లు దుస్తులు ధరించుకోవాలి. తలకు టోపీ, చేతులకు గ్లౌజులు, కాళ్లకు బూట్లు, కళ్ళజోడు ధరించుకోవాలి. చర్మ వ్యాధులు, శరీరంపై గాయాలు ఉన్నవారు మందు పిచికారీ చేయరాదు. ఎక్కువ ఫలితం

0: ఫలితం పొందాలని స్ప్రేయర్ నాజిల్స్ రంధ్రాలు పెద్దవి చేయడం, పెద్ద రబ్బరు పైపులు వాడటం చేయరాదు. స్ప్రేయర్ నిండా మందు ద్రావణం నింపరాదు. అందువల్ల ద్రావణంపై ఒత్తిడి పెరిగి స్ప్రే ఫ్లూయిడ్ బయటకు వేగంగా వచ్చి పైరు మీద గట్టిగా అంటుకుంటుంది. విషాన్ని పీల్చకుండా ఎప్పుడు నడుం కింది లెవెల్లోనే పిచికారీ చేసుకోవాలి. మందులను చల్లని వేళల్లో పిచికారీ చేయాలి. మంచు తీవ్రమైన ఎండ ఉన్నప్పుడు పిచికారీ చేయరాదు. మంచు ఆరిన తర్వాత చల్లితే ఎండిన మొక్క భాగాలు తేలికగా ద్రవ రూపంలో ఉన్న మందులను పీల్చుకుంటాయి. మంచు ఉన్నప్పుడు పొడి మందులను చల్లుకుంటే బాగా పనిచేస్తాయి. పిచికారి తర్వాత వాన పడితే తిరిగి పిచికారి చేసుకోవాలి. మబ్బు వాతావరణం, వర్షం పడే పరిస్థితుల్లో పిచికారి తప్పనిసరి అయితే స్టిక్కర్స్ ను వాడాలి. మందులు చల్లాక 18 నుంచి 24 గంటలు వర్షం లేకుండా ఉంటే చల్లిన మందులు బాగా పనిచేస్తాయి. అంతర్వాహిక మందులు కనీసం 12 గంటలు వర్షం లేకపోతే సమర్థవంతంగా పనిచేస్తాయి. మందు పిచికారీ చేసిన పొలంలోకి కనీసం 10 రోజుల వరకు పశువులను రాకుండా జాగ్రత్త వహించాలి. పిచికారీ చేసిన వ్యక్తి సబ్బుతో స్నానం చేసి బట్టలు ఉతుక్కోవాలి. పరికరాలను బావి దగ్గర కడగరాదు. అలాగే పిచికారీ చేసేవారు కనీసం 2 నెలలకోసారి డాక్టర్ను సంప్రదించి ఆరోగ్యం పరిరక్షించుకోవాలి. ఒకవేళ ప్రమాదవశాత్తు విష ప్రభావానికి లోనైతే ముందుగా ప్రథమ చికిత్స చేసి దగ్గరలో వైద్యుని వద్దకు తీసుకువెళ్లాలి. వాడిన మందు డబ్బాలను, సీసాలను తిరిగి వాడకుండా భూమిలో గుంత తీసి పూడ్చివేయాలి.
1: ఇంతటితో ఇవాల్టి పొలం పనుల కార్యక్రమం సమాప్తం.

రైతులు భూసార పరీక్షలు అనేటివి చాలా ముఖ్యమైనవి. కాబట్టి మీకు అందుబాటులో ఉండేటువంటి వ్యవసాయ అధికారులతో కానీ, వ్యవసాయ విస్తరణ అధికారులతో కానీ వ్యవసాయ అధికారి కార్యాలయానికి వెళ్ళి మీ భూసార పరీక్షలను చేయించుకోవడం ద్వారా మీకు ఏది తక్కువ ఉంది అన్న విషయాల గురించి తెలియజేస్తారు. కాబట్టి భూసార పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 6:45 కావస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో అంబేద్కర్ కళావేదికను ఈరోజు ప్రారంభిస్తారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాల భవనాల నిర్మాణానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్ గా ఈరోజు శంకుస్థాపన చేస్తారు. దేశంలోనే 11 క్యాన్సర్ ఆసుపత్రిగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ది చేస్తున్నట్టు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి నదీ పుష్కరాల సందర్భంగా పరివాహక ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు.

0: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో ఈరోజు పర్యటించనున్నారు. నగరంలోని స్వరాజ్య మైదానంలో నిర్మించిన అంబేద్కర్ కళావేదికను ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించనున్నారు. 85 కోట్ల రూపాయలతో అత్యాధునిక వసతులతో దీన్ని నిర్మించారు. అక్కడే నిర్వహించనున్న సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ది సదస్సు 2026ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న 38 ఎంఎస్ఎంఈ పార్కులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఎంఎస్ఎంఈ రంగ అభివృద్ది, పారిశ్రామిక పెట్టుబడులు, ఉపాధి అవకాశాల విస్తరణ, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు వంటి అంశాలపై సదస్సులో చర్చించనున్నారు. గోదావరి నది పుష్కరాల సందర్భంగా పరివాహక ప్రాంతాల్లో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. ఉదయం పుష్కరాల రేవు నుంచి కోటిలింగాల ఘాట్ వరకు బోటులో ప్రయాణిస్తూ గోదావరి తీర ప్రాంతాలను, వివిధ ఘాట్లను పరిశీలించనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా జల కాలుష్యానికి కారణమవుతున్న గోదావరి నదీ ప్రాంతాలు, నల్లా కాలువ పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలిస్తారని తెలిపారు. అనంతరం రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారని పేర్కొన్నారు. సమావేశంలో పుష్కరాల ఏర్పాట్ల పురోగతి, గోదావరి నది కాలుష్య నియంత్రణ చర్యలు, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలపై అధికారులతో ఉప ముఖ్యమంత్రి చర్చిస్తారని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా చింతపల్లిపాడు గ్రామంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చింతపల్లిపాడు గ్రామంలో 70 మందికి పైగా క్యాన్సర్ బాధితులు ఉన్న అంశంపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. దేశంలోనే లెవెల్1 క్యాన్సర్ ఆసుపత్రిగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ది చేస్తున్నట్టు కేంద్ర మంత్రి పేర్కొంటూ
1: స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో లెవెల్1 క్యాన్సర్ సెంటర్ ఉన్నటువంటి హాస్పిటల్ ఏదీ లేదు. ఆ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో 120 బెడ్లు ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక 120 బెడ్లు యాడ్ చేస్తా ఉన్నాం. ఆ హాస్పిటల్ కూడా కంప్లీట్ అవబోతా ఉంది. ఇంకో 2 నెలలు అది శంకుస్థాపన చేస్తే ఈ ప్రాంతంలో దురదృష్టవశాత్తు ఎవరికైనా వస్తే మిమ్మల్ని అందరినీ ఆదుకోవడానికి ఈ ప్రభుత్వం, ఈ గుంటూరు ప్రాంత ప్రతినిధులు ఉన్నారు అన్న సంగతి మీరందరూ గుర్తుపెట్టుకోవాలి.
0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట వ్యాప్తంగా ఈరోజు నుంచి మహిళా వారోత్సవాలు నిర్వహించనున్నారు. మహిళా సంఘ భవనాల నిర్మాణానికి ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వర్చువల్గా శంకుస్థాపన చేస్తారు. ఈ నెల 31 వరకు నిర్వహించే వారోత్సవాలకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. వారం రోజుల పాటు నిర్వహించే కార్యక్రమంలో గ్రామ మండల స్థాయిలో ఇందిరా మహిళా శక్తి భవనాలు, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణానికి శంకుస్థాపనలు, మహిళల భద్రత చట్టాలపై అవగాహన కల్పించడం, సోలార్ పవర్ ప్లాంట్ల స్థాపన, అమ్మ మాట అంగన్వాడీ బాట తదితర కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు అధికారులు వెల్లడించారు. రైతులను ఆదుకునేందుకు మార్క్ఫెడ్ ద్వారా 2,04,000 టన్నుల మొక్కజొన్న పంటను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని నిర్ణయించినట్టు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్ నాయుడు వెల్లడించారు. రాష్ట్రంలో రైతులు, పౌల్ట్రీ, ఉద్యాన ఆక్వారంగాల రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వివిధ అంశాలపై వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో మంత్రి దృశ్య మాధ్యమ సమావేశాన్ని నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా యూరియా కొరత లేకుండా సరఫరా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని, రైతులకు గిట్టుబాటు ధరలు అందేలా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. కొబ్బరి రైతులకు మార్కెటింగ్ అవకాశాలు పెంచాలని, ఆక్వారంగ సమస్యలపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భారీ ఉష్ణోగ్రతల ప్రభావంతో పౌల్ట్రీ రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. రానున్న 3 రోజుల పాటు ఇదే తీవ్రత కొనసాగే అవకాశం ఉందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ రోజు 29 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 166 మండలాల్లో వడగాల్పుల ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు. బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, పోలవరం, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. తెలంగాణలో ఈరోజు పలు జిల్లాల్లో వడగాల్పులతో పాటు అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ

0: జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట ప్రభుత్వం మొదటి విడతలోనే 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో 5 లక్షల రూపాయల చొప్పున జమ చేస్తున్నట్టు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా ఒక కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి పాల్గొన్న ఆయన మాట్లాడుతూ 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. రాష్టంలోని 53 లక్షల నిరుపేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ మీకు వడ్డీ లేని రుణాలు ఇస్తా ఉన్నాం, ఇది మన ప్రభుత్వాన్ని ప్రతి మహిళకి మీరు గట్టిగా వాదించి చెప్పగలిగిన ధైర్యాన్ని ఈరోజు మీకు ఇచ్చాం. ప్రతి కుటుంబానికి కూడా ఇందిరమ్మ బీమా పథకాన్ని, 5 లక్షల రూపాయల పథకాన్ని జూన్ 2 తారీఖు నుంచి మొదలు పెట్టబోతున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆనాడు ప్రజలకు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి రూపాయి రూపాయి పోగేసి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకొచ్చి ఈరోజు అమలు చేస్తా ఉన్నాం.

0: వెల్లడించారు. రాష్ట్రంలోని 53 లక్షల నిరుపేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నట్టు ఉపముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ మీకు వడ్డీ లేని రుణాలు ఇస్తా ఉన్నాం, ఇది మన ప్రభుత్వాన్ని ప్రతి మహిళకి మీరు గట్టిగా వాదించి చెప్పగలిగిన ధైర్యాన్ని ఈరోజు మీకు ఇచ్చాం. ప్రతి కుటుంబానికి కూడా ఇందిరమ్మ బీమా పథకాన్ని, 5 లక్షల రూపాయల పథకాన్ని జూన్ 2 నుంచి మొదలు పెట్టబోతున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆనాడు ప్రజలకు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి రూపాయి పోగేసి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకొచ్చి ఈరోజు అమలు చేస్తా ఉన్నాం.
0: జనగణనలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న తొలిదశ ఇళ్ల గణన ప్రక్రియను డిప్యూటీ రిజిస్టార్ ఆఫ్ సెన్సెస్ వేలేని మూర్తి పరిశీలించారు. నగరంలోని మధురవాడ జోన్లో నిన్న పర్యటించారు. ఈ ప్రాంతంలో జరుగుతున్న ఇళ్ల గణనను పరిశీలించి మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో జనగణన కార్యక్రమం నాణ్యతతో వేగవంతంగా నిర్వహిస్తున్నందుకు అధికారులను అభినందించారు. జనగణనలో ఏ ఒక్క ఇంటిని మినహాయించకుండా నమోదు చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాల రూపకల్పనలో జనగణన కీలకమని ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134 సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. ఐపీఎల్ 2026 చివరి లీగ్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు 30 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్పై గెలిచి టాప్ 4లో చోటు దక్కించుకుంది. ముంబై వాంకడే స్టేడియంలో నిన్న జరిగిన ఈ మ్యాచ్లో మొదట రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్లకు 205 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 175 పరుగులు చేసింది. అదేవిధంగా కోల్కతాలో నిన్న జరిగిన ఈ సీజన్ ఆఖరి లీగ్ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై ఢిల్లీ క్యాపిటల్స్ 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 5 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో కోల్కతా నైట్ రైడర్స్ 18.4 ఓవర్లలో 163 పరుగులకు ఆల్అవుట్ అయింది. ప్రపంచ థైరాయిడ్ నివారణ దినం ఈరోజు నిర్వహిస్తున్నారు. ఈ వ్యాధి సంబంధిత సమస్యలపై అవగాహన లేని కారణంగా అనేక మంది ఆరోగ్య సమస్యలకు గురవుతూ ఉంటారు. థైరాయిడ్ సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం మే 25వ తేదీ ప్రపంచ థైరాయిడ్ నివారణ దినంగా పాటిస్తున్నారు. థైరాయిడ్ గ్రంథి నిర్ణీత మోతాదు కంటే తక్కువగా హార్మోన్ విడుదల చేస్తే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. దీన్నే హైపోథైరాయిడిజంగా వ్యవహరిస్తారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో అంబేద్కర్ కళావేదికను ఈరోజు ప్రారంభిస్తారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాల భవనాల నిర్మాణానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్గా ఈరోజు శంకుస్థాపన చేస్తారు. దేశంలోనే లెవెల్ 1 క్యాన్సర్ ఆసుపత్రిగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ది చేస్తున్నట్టు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి నది పుష్కరాల సందర్భంగా పరివాహక ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. ఈరోజు ప్రసారమయ్యే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు. 7 గంటలకు లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో పత్రికా సమాచారం, అనంతరం ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా చరిత్రలో కర్నూలు, శ్రీ ఎస్ మన్సూర్ బాషా గారి ప్రసంగం, చరిత్రలో ఈరోజు ప్రత్యేకత, కొన్ని వాణిజ్య ప్రకటనలుంటాయి ఈరోజు కాంతిరేఖలు కార్యక్రమంలో. 8:00 హిందీలో, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:30 జిల్లా సమాచార లేఖ ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:35 ఉత్తరాల ద్వారా

మీరు కోరిన సినిమా పాటల కార్యక్రమం అభిరుచి 9:30 చిత్రాంజలి, 10:00 వివిధ్ భారతి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 11:00 వివిధ్ భారతి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. 12:40 వివిధ్ భారతి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. ఈరోజు 1:20 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి. 1:30 వివిధ్ భారతి ముంబై కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి రిలే వింటారు. 2:00 జాతీయ వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 2:30 వివిధ్ భారతి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. ఇక ఈరోజు సాయంత్రం 5:00 భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో పౌర పారిశ్రామిక వేదిక కార్యాలయంలో పద్మ పురస్కారాలు ప్రదానం చేస్తారు. ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. అనంతరం సంధ్యారాగం 6:00 ప్రసార వివరాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 6:10 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి రిలే ఉంటారు. 6:20 రేపు ప్రసారమయ్యే మా కర్నూల్ ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు. 6:25 అభిరుచి, 7:00 కుటుంబ సంక్షేమ గీతం బృందగానం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 7:15 వ్యవసాయ పాఠశాల ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు, 7:45 వికసిత్ భారత్ సమర్పణ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి, 8:00 మహిళ పర్వ స్త్రీల కార్యక్రమంలో ప్లాస్టిక్ వ్యర్థాల నివారణలో మహిళల పాత్ర ఈ అంశం గురించి శ్రీమతి ఎస్ లీలావతమ్మ గారి ప్రసంగం, 8:15 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి, 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 8:40 లలిత గీతం, 8:45 హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి, 9:15 స్పాట్ లైట్ ఈ కార్యక్రమం కూడా ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 9:30 హలో కర్నూల్ ఎఫ్ఎం శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. 10:00 ఏకచిత్ర గానం శీర్షికన బద్రి చిత్రం నుంచి పాటలు వింటారు. ఇక ఎప్పట్లాగే ఆపాత మధురాలు అలనాటి మధుర గీతాల కార్యక్రమం ఈరోజు రాత్రి 10:30 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కర్నూల్ ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు. ఇప్పుడు వినండి ఓ ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు వినండి ఓ లలిత గీతం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. 2026 సంవత్సరపు పద్మ అవార్డులను రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రదానం చేస్తారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని ఎదుర్కోవడంలో భారత్ అమెరికాలు నిబద్దతతో ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. కర్ణాటక ఉత్తర కన్నడ జిల్లాలోని తట్టెహక్కలు నదిలో నిన్న జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మరణించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి కోల్కతాలో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై ఢిల్లీ క్యాపిటల్స్ 40 తేడాతో విజయం సాధించింది. 2026 సంవత్సరపు పద్మ అవార్డులను రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రదానం చేస్తారు. రాష్టపతి భవన్లో జరిగే ఈ కార్యక్రమంలో ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు ప్రముఖులు హాజరవుతారు. 2026 సంవత్సరానికి గాను 5 పద్మ విభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులతో

0: కలిపి మొత్తం 131 పద్మ అవార్డులను ప్రదానం చేస్తారు. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్బంగా ఈ అవార్డులను ప్రకటిస్తారు. కళలు, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, వాణిజ్యం, పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, సివిల్ సర్వీసెస్ వంటి వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ఈ ప్రతిష్టాత్మక పౌర పురస్కారాలు అందజేస్తారు. అసాధారణ విశిష్ట సేవలకు పద్మవిభూషణ్, ఉన్నత శ్రేణి విశిష్ట సేవలకు పద్మభూషణ్, ఏ రంగంలోనైనా విశిష్ట సేవలు అందించినందుకు పద్మశ్రీ అవార్డులను బహూకరిస్తారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని ఎదుర్కోవడంలో భారత్ అమెరికాలు నిబద్దతతో ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన అమెరికా 250వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సదస్సులో ఆయన ప్రసంగించారు. ఉగ్రవాదాన్ని ఏమాత్రమూ సహించేది లేదని, ఇరుదేశాల మధ్య ఉగ్రవాద నిరోధక సహకారం ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నష్టాల నుంచి రక్షించడం, ప్రపంచానికి మరిన్ని మెరుగైన ప్రత్యామ్నాయాలు అందించడంలో ఇరుదేశాలకు సమాన ఆసక్తులున్నాయని చెప్పారు. అనేక అంశాల్లో ఉన్న పరస్పర అవగాహన వల్ల ఇరుదేశాలు పలు రంగాల్లో సమర్థవంతమైన వ్యూహాత్మక భాగస్వాములుగా ఎదిగాయని విదేశాంగ మంత్రి చెప్పారు.
1: Our government's fundamental responsibility is to address the needs of 1.4 billion people. Obviously, ensuring the accessibility and affordability of energy for them is our prime objective. Secretary and I therefore welcome the expansion in our energy trade in recent months. Diversified supplies are at the heart of energy security for India.
0: America Videshanga Mantri Marco Rubio Bharata Paretina ప్రస్తుత కాలంలో భారత్ అమెరికా సంబంధాల ప్రాముఖ్యతను చాటుతోంది. నిన్న న్యూఢిల్లీలోని భారత మంటపంలో అమెరికా 257వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అమెరికా అధ్యకులు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియోకు ఫోన్ చేశారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తన ప్రాణ స్నేహితుడిగా అభివర్ణించారు. మోదీకి తాను పెద్ద అభిమానిని అన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంత బలంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో 4 రోజుల భారత పర్యటనలో ఉన్న తరుణంలో అమెరికా అధ్యకుడు ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రూబియో శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఆ తర్వాత నిన్న భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్లతో విడివిడిగా సమావేశమయ్యారు. పశ్చిమ బెంగాల్లో జరిగిన ఫాల్తా అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి దేబాంక్షు పాండా 1,09,000 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. పాండా తన సమీప సిపిఐఎం అభ్యర్థి శంభునాథ్ కుర్మిపై విజయం సాధించారు. ఈ విజయంతో తృణమూల్ కాంగ్రెస్ అజేయ కోటగా ఉన్న ఫాల్తా స్థానాన్ని బీజేపీ తన వశం చేసుకుంది. ఈ ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ ఏకంగా 4వ స్థానానికి పడిపోయారు. ఫాల్తా అసెంబ్లీ రీపోలింగ్లో రికార్డు స్థాయి మెజారిటీతో విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి దేబాంక్షు పాండాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ విజయం పశ్చిమ బెంగాల్ ప్రజలకు బీజేపీపై ఉన్న విశ్వాసానికి నిదర్శనమని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కర్ణాటక రాష్ట్రం ఉత్తర కన్నడ జిల్లాలోని తట్టెహక్కలు నదిలో నిన్న జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మరణించారు. నదిలో నత్తగుల్లలు సేకరిస్తున్న సమయంలో నీటి ప్రవాహం ఉధృతంగా రావడంతో వారంతా కొట్టుకుపోయారు. రాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా నదిలో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగిందని పోలీసులు తెలిపారు. ఆ సమయంలో సిరాలి గ్రామానికి చెందిన సుమారు 14 మంది నత్తగుల్లల సేకరణ కోసం నదిలోకి దిగారు. ప్రవాహం ఉధృతికి కొందరు కొట్టుకుపోతుండగా వారిని రక్షించడానికి మిగతా వారు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఈ విషాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో చిక్కుకున్న వారిలో 3 రక్షించగా గల్లంతైన మరో 3 కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘోర ప్రమాదంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే మరణించిన వారి కుటుంబ సభ్యులకు 5 లక్షల రూపాయలు

0: చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఈ నది ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం పట్ల రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారనే వార్త తనను ఎంతగానో కలిచివేసిందని రాష్టపతి ముర్ము ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ కూడా మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ప్రమాదంలో తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి మరణించిన వారి కుటుంబ సభ్యులకు 2 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా అందజేస్తామని మోదీ ప్రకటించారు. గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి పౌర స్మృతి పరిధి నుండి అన్ని గిరిజన సామాజిక వర్గాలను మినహాయించడానికి ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలు రూపొందించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన జనజాతీయ సాంస్కృతిక సమాగమం సదస్సులో ప్రసంగిస్తూ మంత్రి, గిరిజనుల హక్కులకు పూర్తి రక్షణ కల్పించామని, ఉమ్మడి పౌరస్మృతి వల్ల గిరిజనుల హక్కులకు ఎటువంటి భంగము వాటిల్లదని స్పష్టం చేశారు.
1: నరేంద్ర మోదీ జీ నే ఏక్ ప్రకార్ సే జనజాతి కళ్యాణ్ కో ఆగే బడానే కా కామ్ కియా హై. మే ఆజ్ ఇస్ మన్ సే ఈ జనజాతి మహాకుంభ్ కో కహనా చాతా హూ ఔర్ నరేంద్ర మోదీ జీ నే ఉస్కో 1,50,000 కరోడ్ తక్ బడానే కా కా.
0: ఐపీఎల్ క్రికెట్ లో భాగంగా నిన్న రాత్రి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా నైట్ రైడర్స్ 18.4 ఓవర్లలో కేవలం 163 పరుగులకే ఆలౌట్ అయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. అంతకుముందు మధ్యాహ్నం వాంకడే స్టేడియంలో జరిగిన మరొక మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై రాజస్థాన్ రాయల్స్ 30 పరుగుల తేడాతో విజయం సాధించింది. మధ్య వాయువ్య భారత్లోని అనేక ప్రాంతాల్లో తీవ్రమైన వడగాల్పులు సాధారణ జనజీవితాన్ని అస్తవ్యస్తం చేశాయి. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే చాలా ఎక్కువగా నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లో తీవ్రమైన వేడిగాలులు, పగటిపూట విపరీతమైన వేడి ఉండడం వల్ల ప్రజలు మధ్యాహ్నం వేళ్లలో ఇళ్లకే పరిమితం కావాల్సి వస్తోంది. ప్రజలు తగినంత నీరు తాగుతూ శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుకోవాలని, మధ్యాహ్నం నుండి సాయంత్రంలోపు నేరుగా ఎండలోకి వెళ్లకూడదని, అలాగే పిల్లలు, వృద్దులు, ఆరోగ్య సమస్యలున్న వారి పట్ల ప్రత్యేక శ్రద్ద వహించాలని ఆరోగ్య అధికారులు సూచించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 2026వ సంవత్సరపు పద్మ అవార్డులను రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రదానం చేస్తారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని ఎదుర్కోవడంలో భారత్, అమెరికాలు నిబద్దతతో ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. కర్ణాటక రాష్ట్రం ఉత్తర కన్నడ జిల్లాలోని తట్టెహక్కలు నదిలో నిన్న జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మరణించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం కాంతి రేఖలు.

ఈనాటి కాంతిరేఖలు కార్యక్రమంలో పత్రికా సమాచారం, అనంతరం ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా చరిత్రలో కర్నూలు శ్రీ ఎస్ మన్సూర్ బాషా గారి ప్రసంగం, చరిత్రలో ఈరోజు ప్రత్యేకత, కొన్ని వాణిజ్య ప్రకటనలుంటాయి. ముందుగా పత్రికా సమాచారం, వినే ముందు ఓ వాణిజ్య ప్రకటన.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు జూన్ 4వ తేదీ వరకు కొనసాగుతాయి. జిల్లాలో 11,563 మంది విద్యార్థులు పరీక్షలకు నమోదు చేసుకున్నారు. వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 9,974 మంది, ప్రైవేటుగా 1,542 మంది, ఓపెన్ స్కూల్ నుంచి 47 మంది ఉన్నారు. ఈ విద్యార్థుల కోసం జిల్లా వ్యాప్తంగా 54 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో ఏ పరీక్ష కేంద్రాలు 30, బి పరీక్ష కేంద్రాలు 24 ఉన్నాయి. పరీక్ష నిర్వహణ కోసం చీఫ్ సూపరింటెండెంట్లు 54 మంది, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు 54 మంది, ఇన్విజిలేటర్లు 480 మందిని నియమించారు. స్పాట్ వాల్యుయేషన్ కేంద్రం, ప్రశ్నపత్రం డిపాజిట్ కేంద్రాన్ని కర్నూలు పాత కంట్రోల్ రూమ్ టౌన్ మోడల్ హైస్కూల్లో ఏర్పాటు చేశారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు శాఖ పరంగా అన్ని చర్యలు తీసుకున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి సుధాకర్ తెలియజేశారు.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: మిస్సింగ్ కేసుల ఛేదనలో జిల్లా పోలీసులు అత్యాధునిక సాంకేతికతకు వినియోగిస్తున్నారు. సిసిటిఏ ఎస్ఏపి 360 యాప్ ద్వారా స్పేషియల్ రికగ్నైజన్ సిస్టమ్ టెక్నాలజీతో మిస్సింగ్ కేసులను పోలీసులు సులువుగా ఛేదిస్తున్నారు. కనిపించకుండా పోయిన వ్యక్తులు తప్పించుకుని తిరుగుతున్న వారిని గుర్తించడంలో సరికొత్త టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ మేరకు ఈ యాప్ సరికొత్త టెక్నాలజీపై నిన్న కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ పలు విషయాలను వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 722 మెట్రిక్స్ స్మార్ట్ టెక్నాలజీ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. ఈ కెమెరాలో ఎఫ్ఆర్ఎస్, ఏఎన్పిఆర్, ఇతర అనాలిటిక్స్ కెమెరాలు పనిచేస్తాయన్నారు. ఈ కెమెరాలన్నీ అమరావతిలోని ఆర్టీజీఎస్ కంట్రోల్ రూమ్ ద్వారా యాప్ సహాయంతో మానిటరింగ్ చేస్తున్నట్లు తెలియజేశారు. జిల్లాలో కంట్రోల్ రూములు పోలీస్ స్టేషన్లతో అనుసంధానం చేసినట్లు వివరించారు. తాజాగా కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్, పెద్ద కడుమూరు పోలీస్ స్టేషన్లో నమోదైన మిస్సింగ్ కేసులను సరికొత్త విధానంలో ఛేదించామన్నారు. 3 వేర్వేరు మిస్సింగ్ కేసుల్లో కనిపించకుండా పోయిన వారిని అన్నమయ్య జిల్లా మదనపల్లి, తిరుపతి, విజయవాడ ప్రాంతాల్లో గుర్తించామన్నారు. ఎఫ్ఆర్ఎస్ కెమెరాలు వ్యక్తుల ముఖాలను గుర్తించి సరిపోల్చితే ఆయా పోలీస్ స్టేషన్లలో కంట్రోల్ రూమ్లను చేరవేస్తాయన్నారు. తమ వద్ద ఉన్న డేటాబేస్లో ఉన్న ఫోటోలతో వ్యక్తులను గుర్తించినట్లు తెలియజేశారు.
0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

0: శ్రీ చైతన్య విద్యా సంస్థలే.
1: ఈ విద్యా సంవత్సరంలో కర్నూలు నగరంలోని డాక్టర్ ఏపీ అబ్దుల్ కలాం మున్సిపల్ హైస్కూల్ 6, 7, 8 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షకు అనుమతి లభించిందని హెచ్ఎం ఎస్ఎం హుసేన్ ఒక ప్రకటనలో తెలియజేశారు. కాబట్టి మిగతా ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల మాదిరే ఈ విద్యా సంవత్సరం ఎంట్రన్స్ టెస్టు లేకుండా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్న ప్రాధాన్యత క్రమంలో తరగతి గదులు, ఉపాధ్యాయులు సంఖ్యను బట్టి ఎంపిక చేస్తామన్నారు. ఎంపికైన విద్యార్థుల తల్లిదండ్రులకు

0: ఫోన్ ద్వారా తెలియజేస్తామన్నారు. ప్రవేశ పరీక్ష లేని కారణంగా ఈ సంవత్సరం 9-10 పరీక్ష తరగతుల్లో ఎటువంటి ప్రవేశాలు ఉండవని, ఈ విషయాన్ని పిల్లల తల్లిదండ్రులు గమనించి సహకరించాలని ఆయన కోరారు.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలికినా
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: నగరంలోని ప్రధాన కూడలలో రహదారులు, భవనాలపై అనుమతి లేకుండా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ చెల్లా ఓబిలేస్ ఒక ప్రకటనలో తెలియజేశారు. అనధికారికంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో ప్రమాదాలు సంభవించినట్లయితే సంబంధిత నిర్వాహకులపై కేసు నమోదు చేస్తామన్నారు. విపరీతమైన గాలులు వీచిన సమయంలో ఫ్లెక్సీలు వాహనాలపై పడి వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. అదేవిధంగా నగర సుందరీకరణ కోసం నగరపాలక సంస్థ లక్షలు వెచ్చించి అభివృద్ది పనులు చేపడుతుందని, కూడళ్లు, డివైడర్లు, గోడలపై పోస్టర్లు అతికించడం, ఫ్లెక్సీలు కట్టడం ద్వారా నగర అందాన్ని పాడు చేసే భారీ జరిమానాలు విధిస్తామని తెలియజేశారు.
5: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధానమంత్రి మోదీజీ సంకల్పం.
6: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ కే సాథ్ బితా సకో.
5: ఇప్పటి వరకు ఈ యోజనలో 8,85,00,000 పైగా ప్రజలు లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంకు బ్రాంచ్ను సంప్రదించండి.
0: ఇప్పుడు వినండి ఓ సినీ గీతం.

0: మల్లె మొక్కల చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట. గీతం వేటూరి, సంగీతం రమేష్ నాయుడు. ఇప్పుడు వినండి. ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిక చరిత్రలో కర్నూలు, శ్రీ ఎస్ మన్సూర్ భాష గారి ప్రసంగం.
1: కర్నూలు నగరం తుంగభద్ర మరియు హంద్రి నదుల ఒడ్డున అభివృద్ది చెందినది. రెండు నదుల నడుమ వెలిసిన ఏకైక నగరం ఇది. చరిత్రను పరిశీలించినట్లయితే 7వ శతాబ్దంలో చైనా యాత్రికుడు జియాన్ జాంగ్ వారణాసి వెళ్తూ ఈ ప్రాంతంపై నుంచి ప్రయాణించినట్లు తెలుస్తున్నది. క్రీస్తు శకం 12వ శతాబ్దంలో తుంగభద్ర నదికి ఎడుమ ఒడ్డున గల అలంపూర్లో ఆలయ నిర్మాణం కోసం శిలలను కర్నూలు నుంచి రవాణా చేసేవారు. వడ్డెర్లు ఎద్దుల బండ్లపై భారీ శిలలను ఈ పట్టణంలోని ప్రస్తుతం ఉన్న బండిమెట్ట అనే ప్రాంతంలో ఆపి బండి చక్రాలకు స్థానిక చమురు వ్యాపారులు సరఫరా చేసే నూనెతో గ్రీజు వేయించి దీనిని కందెన ఓలుగా వ్యవహరించేవారు. అది కాలక్రమేణా కర్నూలుగా రూపాంతరం చెందినది. ఉత్తర దక్షిణ భారత చరిత్రకు ముఖద్వారముగా కర్నూలు. ప్రముఖ రాజవంశాలైన మౌర్యులు, చోళులు, చాళుక్యులు, రెడ్డిరాజులు, కాకతీయులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. ఆ తర్వాత కాలంలో విజయనగర రాజుల పాలన వచ్చినది. 16వ శతాబ్దంలో అచ్యుతరాయలు కర్నూలు కోటను, అంటే కొండారెడ్డి బుర్జును నిర్మించినాడు. 17వ శతాబ్దంలో కర్నూలును గోపాల్ రాజు పరిపాలించాడు. 1602లో బీజాపూర్ నవాబు యొక్క సేనాని అబ్దుల్ వహాబ్ చేతిలో గోపాల్ రాజు పరాజయం పొందాడు. అబ్దుల్ వహాబ్ యొక్క సైన్యం కోటను ముట్టడించినప్పుడు అతను కోట యొక్క ఉత్తర ద్వారం గుండా పట్టణాన్ని విడిచి పారిపోయాడు. అది గోపాల్ దర్వాజగా ప్రసిద్ధి చెంది చరిత్రకు సాక్షిగా నిలిచింది. కర్నూల్ పట్టణం 1602వ సంవత్సరంలో బీజాపూర్ నవాబు సామ్రాజ్యంలో భాగంగా మారింది. అబ్దుల్ వహాబ్ ఖాన్ కర్నూలును పరిపాలించిన మొదటి నవాబు. అబ్దుల్ వహాబ్ పట్టణాన్ని అభివృద్ధిపర్చాడు మరియు ప్రధాన వీధుల వెంట దుకాణాలు మరియు ఇతర వ్యాపారాల సముదాయాలను నెలకొల్పినాడు. గడియారం ఆసుపత్రి వద్ద గల జామియా మజీద్ మరియు బడీ మార్కెట్ ఆనాటి అభివృద్ధికి సాక్ష్యాలు. హంద్రి నది తీరాన పట్టణము విస్తరించడము, వేగాన్ని పుంజుకోవడము ఇతని పాలనలోనే జరిగింది. అతని మరణాంతరం 1618లో హంద్రి ఒడ్డున ఒక పెద్ద గోపురం ఆకారంలో సమాధిని నిర్మించినారు. అది గోల్ గుమ్మజ్గా ప్రాచుర్యం పొందినది. అబ్దుల్ వహాబ్ మరణం తర్వాత అతని సోదరుడు మహమ్మద్ పాలకుడుగా బాధ్యతలు స్వీకరించాడు మరియు 1686లో మొఘల్ చక్రవర్తి

ఔరంగజేబు ఈ రాజ్యాన్ని ఆక్రమించుకునే వరకు కర్నూలు రాజ్యము బీజాపూర్ నుండి వచ్చిన ప్రతినిధులచే పరిపాలించబడినది. ఔరంగజేబు యొక్క సేనాని జియాజుద్దీన్ ఖాన్ కర్నూలు ప్రాంతాన్ని జయించి మొఘల్ సామ్రాజ్యంలో భాగం చేసినాడు. ఈ విధంగా 1686 కర్నూలు చరిత్రలో ఒక కీలకమైన మార్పును తెచ్చింది. అది మరింత వ్యవస్థీకృత పాలనకు ప్రారంభంగా నిలిచింది. కర్నూలు సంస్థానముగా ఆటుపోట్లు. 17వ శతాబ్దం చివరి భాగంలో మొఘల్ ప్రభుత్వానికి కీలకమైన సైనిక సేవలను అందించిన స్థానిక సేనాని పఠాన్ దౌద్ ఖాన్ కు కర్నూలు ప్రాంతము జాగీర్గా బహూకరించబడినది. ఆ తరువాతి కాలంలో కర్నూలు నవాబులుగా వీరు ప్రాచుర్యం పొందినారు. దాదాపు 107 కర్నూలు రాజ్యాన్ని వీరు పరిపాలించినారు. 1751 మార్చి 15 ఫ్రెంచ్ కమాండర్ బుస్సి కర్నూలు కోటను స్వాధీనం చేసుకున్నాడు. 1755 కర్నూలు నవాబు మైసూర్ పాలకుడు హైదరాలీతో సంధి చేసుకున్నాడు. హైదరాలీ బ్రిటిష్ వారి చేతిలో ఓడిపోయిన తర్వాత 1799 కర్నూలు ప్రాంతము నిజాం రాజ్యంలో భాగమైనది. 1800 బ్రిటిష్ వారు నిజాం నవాబుతో చేసుకున్న సైనిక సహకార సంధి కారణంగా దత్త మండలాలుగా ఈ ప్రాంతము బ్రిటిష్ వారి ఆధీనంలోనికి వెళ్లినది. అయితే కర్నూలు సంస్థానము మాత్రము కర్నూలు నవాబుల పాలనలోనే ఉండిపోయింది. 1686 నుంచి 1839 వరకు, అంటే దావుద్ ఖాన్ నుండి గులాం ఖాన్ వరకు పరిపాలించిన నవాబులకు కర్నూలు పట్టణము రాజధానిగా ఉండినది. 1823 నవాబు గులాం రసూల్ ఖాన్ అధికారంలోకి వచ్చి ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులను భయభ్రాంతులకు గురిచేశాడు. గులాం రసూల్ ఖాన్ చిన్నప్పటి నుంచి విదేశీ నేతలను పట్టించుకోలేదు. అతను తన రాజ్యాన్ని బ్రిటిష్ వారి నుండి రక్షించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేశాడు. బ్రిటిష్ వారిని ఎదుర్కొని యుద్దం చేయవలసి ఉంటుందని అతను ఖచ్చితంగా భావించాడు. కాబట్టి అతను యుద్దానికి సిద్ధమయ్యాడు. ఈ సమాచారంతో అప్రతమైన జనరల్ ఫ్రేజర్ కర్నూలు కోటను ఆక్రమించుటకు ఈస్ట్ ఇండియా కంపెనీ దళాలను పంపించాడు. 1839 అక్టోబర్ 12 ఈస్ట్ ఇండియా కంపెనీ సైనికులు కర్నూలు కోటను చుట్టుముట్టారు. 6 రోజుల భీకర పోరాటం తర్వాత 1839 అక్టోబర్ 12 గులాం రసూల్ ఖాన్ కర్నూలుకు సమీపంలోని జోహ్రాపురం అనే గ్రామంలో బంధించబడినాడు. 1839 గులాం రసూల్ ఖాన్ ను అరెస్ట్ చేసిన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వము కర్నూలు సంస్థానాన్ని తన ఆధీనంలోనికి తీసుకున్నది. కర్నూలు సంస్థానం అనగా కర్నూలు, పత్తికొండ, డోన్, నందికొట్కూర్ మరియు నంద్యాల ప్రాంతాలు. ఈస్ట్ ఇండియా మరియు బ్రిటిష్ ప్రభుత్వ పాలనలో కర్నూలు. 1801 దత్త మండలాల కలెక్టర్ గా థామస్ మన్రో నియమించబడినారు. కర్నూలు ప్రాంతాన్ని పరిపాలించిన మొదటి కలెక్టర్ ఇతనే. 1807 కర్నూలు పట్టణంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ప్రారంభమైనది. 1808 దత్త మండలాలను బళ్ళారి మరియు కడప జిల్లాలుగా విభజించినారు. కర్నూలు ప్రాంతము కడప జిల్లాలో భాగంగా మారింది. 1858 కర్నూలు జిల్లాగా ఆవిర్భవించినది. 1886 కర్నూలు పట్టణము మున్సిపాలిటీగా మారినది. దీనితో కాలనీలకు విద్యుత్ దీపాలు, రోడ్డులు అభివృద్ది చేయబడినాయి. తాగునీటి వ్యవస్థ కూడా అభివృద్ది చెందినది. కేసీ కెనాల్, బ్రిడ్జిలు, రైల్వే స్టేషన్, మిన్చిన్ బజార్, జనరల్ హాస్పిటల్, మున్సిపల్ స్కూల్, పోలీస్ గ్రౌండ్స్ మొదలైనవి బ్రిటిష్ భారత ప్రభుత్వం కాలం నాటి కొన్ని కట్టడాలు. 1947 వరకు బ్రిటిష్ పాలన కొనసాగింది. ఆ కాలంలో కర్నూలు పట్టణము మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉండినది. కర్నూలు భారతదేశం యొక్క మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రానికి రాజధానిగా ఒక వైభవాన్ని చవిచూసినది. 1905 బెంగాల్ విభజన జరిగి మరియు 1911 బెంగాల్ ఏకీకరణ సాధించినప్పుడు ఒక భాషా ప్రజల సమూహాన్ని

వివిధ పరిపాలనల కింద ఉంచడం వల్ల వారి పురోగతికి ఆటంకం కలుగుతుందని బెంగాలీలు దృఢంగా విశ్వసించి ఉద్యమాన్ని చేసే ఆ వారి ప్రాంతాన్ని ఏకీకరణ చేసుకోగలిగారు. ఈ నేపథ్యం ఆంధ్ర ప్రజల ఐక్యతకు ఒక స్ఫూర్తిగా నిలిచింది. ఇదే రీతిగా తెలుగు ప్రజలు తమ వెనుకబాటుకు ప్రధాన కారణం తెలుగు ప్రజల విభజన అని భావించారు. మద్రాస్ ప్రెసిడెన్సీలో అవమానకరమైన రీతిలో కలిసి ఉండలేక ఆంధ్రోద్యమాన్ని అన్ని ప్రాంతాలకు వ్యాపింపచేశారు. పొట్టి శ్రీరాములు ఆత్మ త్యాగంతో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తీవ్రమైనది. ఆంధ్రుల ఆత్మగౌరవ నినాదం విజయవంతమయ్యి మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రముగా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పార్లమెంట్ లో ప్రకటించినారు. 1953 ఫిబ్రవరి 7న వాంచు కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత 11 జిల్లాలు, బళ్ళారి జిల్లాలోని 3 తాలూకాలతో ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగింది. శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపూర్, కర్నూలు జిల్లాలతో పాటు బళ్ళారి జిల్లాలోని రాయదుర్గం, ఆదోని, ఆలూరు తాలూకాలను కలుపుకుని 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినది. బళ్ళారి జిల్లాలోని బళ్ళారి తాలూకాను ఎల్ఎస్ మిశ్రా సంఘం నివేదికననుసరించి మైసూరు రాష్ట్రంలో కలపడం రాయలసీమ నేతల వైఫల్యంగా మనం చెప్పవచ్చును. రాజధానిగా ఏ ప్రాంతం ఎన్నుకోవాలి అనే విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు. అప్పటి మద్రాస్ అసెంబ్లీలో 52 మంది సభ్యుల బలం కలిగిన కమ్యూనిస్టులు విజయవాడ నగరం రాజధానిగా ప్రతిపాదించినారు. విశాఖపట్నం, తిరుపతి పేర్లు కూడా చర్చలో వచ్చాయి. చివరకు రాయలసీమ ప్రాంతంలోని చారిత్రాత్మక పట్టణము కర్నూలు రాజధానిగా జులైలో ఆమోదించబడినది. ఆంధ్ర రాష్ట్రానికి తదుపరి రాజధానిగా మద్రాస్ అసెంబ్లీలో ఓటు వేసినప్పుడు కర్నూలు నగర ప్రజలు గాఢ నిద్రలో ఉన్నారు. సమర్థవంతులైన అధికారులు కేవలం 2 నెలల వ్యవధిలోనే కర్నూలు పట్టణాన్ని రాజధాని వైభవాన్ని తీయగలిగినారు. కర్నూలు భారతదేశంలోని మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రానికి రాజధాని. ఈ నగరం అక్టోబర్ 1, 1953 నుండి అక్టోబర్ 31, 1956 వరకు ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా పనిచేసింది. టంగుటూరి ప్రకాశం పంతులు భాషా ప్రయుక్త రాష్ట్రం అంటే ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి అయినారు. అక్టోబర్ 2, 1953న ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం దక్షిణ భారత జాతీయ నాయకులతో పాటు కర్నూలు నగరానికి వచ్చారు. కోల్స్ గ్రౌండ్ అంటే ప్రస్తుతం ఎస్టీబీసీ గ్రౌండ్ గా ఉన్నది. కోల్స్ గ్రౌండ్ అంటే ఎస్టీబీసీ గ్రౌండ్ లో ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. టంగుటూరి ప్రకాశం గారి సోదరుని కుమార్తె టంగుటూరి సూర్యకుమారి మా తెలుగు తల్లి పాటను ఆత్మీయంగా పాడినారు. మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రానికి రాజధానిగా కర్నూలు నగరం జాతీయ పటంలో చోటు చేసుకున్నది. 1953లో ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుండి విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర రాజధానిని 40 రోజుల్లో నిర్మించారు. అప్పటి స్పెషల్ కలెక్టర్ సి నరసింహం, కలెక్టర్ వివి మాధవరావు, సూపరింట ఆఫ్ పోలీస్ బి కళ్యాణరావు, చీఫ్ ఇంజనీర్ ఫ్రెడరిక్, సూపర్డెంట్ ఇంజనీర్ కాయల్ పిల్లే నేతృత్వంలోని ప్రత్యేక అధికారుల బృందం అత్యంత కష్టతరమైన పనిని స్వల్పకాలంలో పూర్తి చేశారు. చీఫ్ సెక్రటరీ ఓ పుల్లారెడ్డి గారు మద్రాస్ నుంచి రాజధాని తరలింపు కార్యకలాపాలను పర్యవేక్షించారు. గుడారాల రాజధానిగా కర్నూలు. 40 రోజుల్లో కర్నూలు రాజధానికి రూపకల్పన చేసిన స్పెషల్ కలెక్టర్ చెల్లగల్ల నరసింహం చర్చల అనంతరం రాష్ట్ర కార్యాలయాలకు అనువుగా ఉన్న అన్ని జిల్లాల కార్యాలయాలను 3 నుంచి 5 రోజుల్లో ఖాళీ చేసి నంద్యాల, బనగానపల్లిలకు తరలించాలని అధికారులకు ఆదేశించారు. ఒక్క రోజు గడువులోనే ప్రత్యేక కలెక్టర్

బృందం భూ యజమానులతో సమావేశం నిర్వహించి పంట నష్టానికి ఎకరాకు 150 రూపాయలు పరిహారంగా నిర్ణయించి దుమ్మురహిత రోడ్లు, నీటి సరఫరా, మరుగుదొడ్ల నిర్మాణము చేపట్టడం జరిగినది. లేఅవుట్ లో 600 మిలిటరీ టెంట్లు వేయడం జరిగినది. ప్రభుత్వము మిలిటరీ స్టోర్స్ కు టెంట్ల కోసం ఆర్డర్ ఇచ్చి వాటిని పూణే నుండి సేకరించింది. టెంట్లు వేయడానికి 200 మంది మలబార్ కార్మికులతో కూడిన బృందం నియమించబడినది. ఈ కారణంగా కర్నూల్ రాజధానికి గుడారాల రాజధాని అనే పేరు వచ్చింది. విఐపీల వసతి కల్పించేందుకు తుంగభద్ర ఇండస్ట్రీస్ వసతి గృహంలో ఒక గదిని, రైల్వే స్టేషన్ లో ఒక విశ్రాంతి గదిని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. అక్టోబర్ 2న ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రజలను తీసుకురావడానికి, ఫర్నిచర్ మరియు రికార్డులను తరలించడానికి చెన్నై నుండి ప్రత్యేక రైళ్లను నడిపినారు. అక్టోబర్ 1, 1953 నాటికి ప్రభుత్వ కార్యాలయాలుగా రూపుదిద్దుకున్న భవనాలు ఇవి. ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీ కోసం ప్రస్తుతం మనం చూస్తున్న జిల్లా కోర్టు భవనంలో ఏర్పాటు చేయడం జరిగింది. గవర్నర్ రాజ్భవనం కోసం ప్రస్తుతపు కేవీఆర్ కళాశాలలో ఏర్పాటు చేయడం జరిగినది. రాష్ట్ర సచివాలయంగా జనరల్ హాస్పిటల్లోని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ బిల్డింగ్ తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి కార్యాలయంగా ప్రస్తుతం మనం చూస్తున్న ఎస్టీబీసీ కాలేజ్ భవనాన్ని తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి నివాసంగా ఎస్టీబీసీ కాలేజ్ భవనం పక్కన గల మిషనరీ భవనం, అది ప్రస్తుతం ఒక కాంప్లెక్స్ గా మనం ఇప్పుడు చూస్తున్నాం. స్పీకర్ నివాసంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం, స్థానిక పరిపాలన కోసం జిల్లా పరిషత్తు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయంగా కలెక్టర్ భవనం, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కార్యాలయం కోసం ఎస్పీ కార్యాలయం, పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం కోసం ఎక్సైజ్ శాఖ భవనం, ఎమ్మెల్యే క్వార్టర్స్ కోసం టౌన్ మోడల్ హైస్కూల్ గదులు మరియు ప్రస్తుతమున్న మెడికల్ కాలేజ్ హాస్టల్ గదులను తీసుకోవడం జరిగినది. తొలి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ముఖ చిత్రం ఈ విధంగా ఉండింది. గవర్నర్ గా సీఎం త్రివేది, ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు, స్పీకర్ గా నల్లపాటి వెంకటరామయ్య, డిప్యూటీ స్పీకర్ గా పసల సూర్యచంద్రరావు, ఉప ముఖ్యమంత్రిగా నీలం సంజీవ్ రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రిగా తెన్నేటి విశ్వనాథం, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా దామోదరం సంజీవయ్య, విద్యాశాఖ మంత్రిగా పట్టాభి రామారావు, ఆరోగ్య శాఖ మంత్రిగా కళా వెంకట్రావు, పురపాలక శాఖ మంత్రిగా కల్లూరి చంద్రమౌళి, విద్యుత్ శాఖ మంత్రిగా సర్దార్ గౌతులచ్చన్న, వ్యవసాయ మంత్రిగా ఐ తిమ్మారెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రిగా కె కోటిరెడ్డి ప్రభుత్వ మంత్రివర్గంలో ఉన్నారు. ప్రతిపక్ష నాయకుడుగా పుచ్చలపల్లి సుందరామయ్య గారు వ్యవహరించారు. చీఫ్ సెక్రటరీగా ఓ పుల్లారెడ్డి గారు సేవలనందించారు. ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా కర్నూల్ పనిచేసిన ఈ 3 సంవత్సరాల్లో కొన్ని సంఘటనలు చోటు చేసుకోవడం జరిగాయి. మొదటి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు పదవీకాలం 1 సంవత్సరం 45 రోజులు మాత్రమే, అంటే అక్టోబర్ 1, 1953 నుంచి నవంబర్ 15, 1954 వరకు మాత్రమే. ఈ కాలంలోనే శ్రీ వెంకటేశ్వర విద్యాలయం ఏర్పాటుకు కేబినెట్ ఆమోదించడం జరిగింది. నాగార్జున సాగర్ నిర్మాణం విషయము, భూ సంస్కరణల విషయంలో కూడా కేబినెట్ లో చర్చలు జరిగినాయి. ఇదే కాలంలో ఆంధ్ర రాష్ట్రంలో సారా నిషేధ చట్టం తేవాలనే నిర్ణయం అవిశ్వాస తీర్మానానికి దారితీసి సొంత కాంగ్రెస్ పార్టీ నాయకులు 3 వ్యతిరేకంగా ఓటు వేయడంతో టంగుటూరి ప్రకాశం గారి ప్రభుత్వం రద్దయి రాష్ట్రపతి పాలన విధించబడినది. దక్షిణ భారత చరిత్రలో మొట్టమొదటిసారి రాష్ట్రపతి పాలన విధించబడినది కర్నూలు రాజధానిగా ఉన్నప్పుడే. గవర్నర్ సీఎం త్రివేది రాజ్భవన్ నుంచి సమర్థవంతంగా రాష్ట్రాన్ని పరిపాలించారు. కొత్త రాష్ట్రానికి ఎదురైన అనిశ్చిత పరిస్థితుల కారణంగా మధ్యంతర ఎన్నికలు కూడా 1954
సంవత్సరం

0: చివరిలో జరిగినాయి. మధ్యంతర ఎన్నికలు కూడా దక్షిణ భారత్లో మొదటిసారి అనే చెప్పవచ్చు. ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్ ఘన విజయం సాధించి కమ్యూనిస్టుల సంఖ్య 13కు పరిమితం చేయగలిగింది. రెండవ ముఖ్యమంత్రిగా బెజవాడ గోపాల్ రెడ్డి 1 సంవత్సరం 217 రోజులు పనిచేశారు. అంటే మార్చి 28, 1955 నుంచి అక్టోబర్ 31, 1956 వరకు సమర్థవంతమైన నాయకునిగా వీరు రాష్ట్రానికి ఉన్నతమైన సేవలను అందించగలిగారు. ఉప ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డి 2 ముఖ్యమంత్రుల ప్రభుత్వాలలో కూడా కొనసాగినారు. గవర్నర్గా సీఎం త్రివేది ఆంధ్ర రాష్ట్రానికి పూర్తి కాలం పనిచేయగలిగారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలకు ఆంధ్ర రాష్ట్ర అవతరణ బాట వేసినట్లు చెప్పవచ్చు. ఎందుకంటే 14 రాష్ట్రాలు మరియు 6 కేంద్రపాలిత ప్రాంతాలు భాషాపరమైన పునర్వ్యవస్థీకరణ చట్టం ఆధారంగా 1956 నాటికి అవతరించాయి. ఆ తర్వాత కూడా అనేక ఇతర రాష్ట్రాలు పునర్వ్యవస్థీకరించబడినాయి. ఈ అన్ని పరిణామాలకు ఆంధ్రుల స్ఫూర్తి ప్రభావితం చేసింది. నగరీకరణ వేగాన్ని పెంచిన నూతన కాలనీలు, స్టాఫ్ క్వార్టర్స్ కోసం నగర శివార్లలోని భూమిని సేకరించి వాటిని ఏ క్యాంప్, బి క్యాంప్, సి క్యాంపులుగా అభివృద్ధి చేయడం జరిగింది. ప్రభుత్వ అధికారుల నివాస వసతి కోసం ఈ 3 కాలనీలను ఆ కాలంలో నిర్మించారు. రాజధాని ఏర్పడే నాటికి కేవలం 60,000 జనాభా కలిగి ఉన్న కర్నూలు అనతి కాలంలోనే పెద్ద నగరంగా, రాయలసీమలో మొదటి గొప్ప నగరంగా అభివృద్ధి చెందటానికి బీజం ఈ కాలంలోనే పడింది. కర్నూలు నగరాన్ని రాయలసీమ ముఖద్వారం అని వ్యవహరిస్తారు. కర్నూలు పట్టణము 1866లో మున్సిపాలిటీగా ఏర్పడి 1994లో మున్సిపల్ కార్పొరేషన్ స్థాయికి ఎదిగింది. 1954లో భారత ప్రభుత్వం మొట్టమొదటిసారి పద్మ పురస్కారాలను ప్రకటించినప్పుడు కర్నూలు నగరానికి చెందిన ఆర్కాట్ సోదరులు ఇద్దరు ఒకేసారి ఈ అరుదైన గౌరవాన్ని పొందిన మేధావులు. ఈ జాబితాలో కొన్ని రాష్ట్రాలకు కూడా అవకాశం దక్కకపోవడం విశేషం. జాతీయ నాయకులు మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, అనీబిసెంట్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, జాకీర్ హుసేన్ తదితరులు కర్నూలు నగరాన్ని సందర్శించిన ప్రముఖులు. నెహ్రూ గారు అక్టోబర్ 1, 1953న ఉస్మానియా కళాశాలను సందర్శించినప్పుడు కర్నూలు నగరము పాత ఢిల్లీ నగరాన్ని తలపిస్తున్నది అని పేర్కొనడం విశేషం. ప్రస్తుతం కర్నూలు నగరం రాష్ట్రంలో 5వ అత్యధిక జనాభా కలిగిన నగరంగా అభివృద్ధి చెందింది.
1: శ్రోతలు, ఇంతవరకు ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా చరిత్రలో కర్నూలు శ్రీ ఎస్ మన్సూర్ బాషా గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు వినండి ఓ సినీ గీతం.

0: ఆంధ్రకేసరి చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట విన్నారు.
1: హలో, నీకు బ్యాంక్ అకౌంట్ ఉందాయా?
2: ఉంది సార్.
1: నీకు ఆన్లైన్ లో 50 లక్షల లాటరీ తగిలిందాయా?
2: అబ్బా సార్, ఎక్కడ రావాలా సార్, ఎప్పుడిస్తారా సార్?
1: దానికంటే ముందు నువ్వు ఒక పని చేయాలి, నీ అకౌంట్ నంబర్ చెప్పు.
2: సార్ అకౌంట్ నెంబరా సార్? రాసుకో సార్. 1 8 6 7
3: ఇరనా
2: 4
3: ఇరనా
2: ఉండప్పా వదిలేసు.
1: 50 లక్షలు
2: లాటరీ తగిలిందంట, నీకు 2 లక్షలు ఇస్తా ఉండు సార్. 6 8 సార్.
1: ఆ మంచిది. ఆ తర్వాత ఏటీఎం నంబర్ చెప్పు.
2: సార్ ఏటీఎం కార్డు నెంబరా సార్?
3: ఇరనా ఉండు.
2: ఉండప్ప, ఇందాక నీ సతాయిస్తున్నావు నువ్వు. సార్ ఒక్క నిమిషం, మా ఓబులేసు ఏమో చెప్తున్నాడు, మళ్ళీ చెప్తాలే సార్.
1: సరే మళ్ళీ నేనే ఫోన్ చేస్తాలే.
2: చెప్పప్ప, ఫోన్ కట్ చేస్తే నాకు డబ్బులు వస్తాయంటే వరుస లేకుండా ఉన్నావు, ఏం చెప్తావు చెప్పు.
3: ఈరన్నా నీకు బ్యాంక్ లో డబ్బులు ఉన్నాయా?
2: నిన్నే కదా భూమి అమ్మి 10 లక్షలు వేస్తే.
3: అందుకోసం ఫోన్ చేసింది.
2: ఆ ఫోన్ కి నా డబ్బులకి ఏమైనా సంబంధం ఉందా?
3: ఆన్లైన్ మోసాలు అంటారు ఈరన్నా, నీకు తెలియదు, ఇది పచ్చి మోసం.
2: ఇప్పుడు బ్యాంక్ కి అంత పెద్ద కాపులా ఉంటది కదా, మన డబ్బులు ఎట్లా పోతాయి?
3: ఇప్పుడు చూడు ఈరన్నా, ఏటీఎం నంబర్ చెప్పినా, ఏటీఎం కార్డు వెనకల 3 నంబర్లు ఉంటాయి ఈరన్నా, ఆ నంబర్ చెప్పినా, మన ఫోన్ కు వచ్చే ఓటీపీ నంబర్ చెప్పినా, ఖాతా ఖాళీ గోయిందా గోయిందా.
2: అబ్బా చెప్పి మంచి పని చేసినావు, లేకుంటే నా డబ్బులు అన్ని పోయేటివి.
4: ఎక్కడ బిందనండి, నీళ్లు మోరలేకపోతున్నాడు.
5: పోతే మానలే, మీ మామ కాపిచ్చొత్తా.
6: కుళాయిల వద్ద నీటిని వృధా చేసి కష్టాలను కొని తెచ్చుకోకండి.
0: చరిత్రలో ఈరోజు ప్రత్యేకత. ఈరోజు ప్రపంచ థైరాయిడ్ అవగాహన దినోత్సవం. అమెరికన్ థైరాయిడ్ అసోసియేషన్

0: యూరోపియన్ థైరాయిడ్ అసోసియేషన్, ఏసియా అండ్ ఓసియేనియా థైరాయిడ్ అసోసియేషన్, లాటిన్ అమెరికన్ థైరాయిడ్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో మే 25వ తేదీన ప్రపంచ థైరాయిడ్ అవగాహన దినం 2008 నుండి జరుగుతోంది. శరీరంలోని థైరాయిడ్ గ్రంథి శరీర జీవరసాయన క్రియలను నియంత్రించి కణాలను, టిష్యూలను, శరీర భాగాలను ప్రభావితం చేసే హార్మోన్లను తయారు చేస్తుంది. థైరాయిడ్ లోపాల వల్ల ప్రపంచంలో కోట్లాది మంది అస్వస్థతకు గురవుతున్నారు. దీని లోపం వల్ల అలసట, మానసిక కుంగుబాటు, పరాకు కలుగుతాయి. చికాకు, నరాల బలహీనత, కండరాల బలహీనత దీని తాలూకు అస్వస్థతలు కలిసి ఉంటాయి. ప్రపంచ థైరాయిడ్ అవగాహన దినం నాడు థైరాయిడ్ గ్రంథి లోపాలు, అస్వస్థతను, చికిత్సలు, లోపాలను నిరోధించడం, ఈ వైద్య రంగంలో వైద్య విధానాల అభివృద్ది మొదలగు విషయాలపై ప్రచారం చేస్తారు.
1: ఓ అయ్యా, కారు తలతల మెరసాలా చూడు, కన్నుగుండాలా, బా కడుగు నీళ్లేసి.
2: ట్యాంకులో నీళ్లు సరిపోవయ్యా.
1: ఏం పర్లేదురా, మనకి సంపులో నీళ్లు దండిగున్నాయి, రోజు మున్సిపాలిటీ నీళ్లు దండిగి వస్తున్నాయి, బా కడుగు.
3: ఆగండి, నీళ్లు ఉచితంగా వస్తున్నాయని కార్లు, కాంపౌండ్లు, పైపులతో కడిగి వృధా చేయకండి. ఈ రోజు ఉన్న నీళ్లు రేపు లేకపోవచ్చు, ఆలోచించండి.
0: ఇంతటితో ఇవాల్టి కాంతిరేఖలు కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 8 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలో 8 గంటల 15 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 8 గంటల 30 నిమిషాలకు జిల్లా సమాచార లేఖ ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి. ముందుగా హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి.

0: and 011-233-1-4444 from 9:30 p.m. onwards tonight. Alternatively, you can also send your queries via WhatsApp. And now for a look at today's newspapers, it's over to Nina Arakkal.
1: Thank you, Abhishek. Talks between External Affairs Minister S. Jaishankar and U.S. Secretary of State Marco Rubio is covered prominently by the dailies. India and U.S. reform strategic ties, push trade, energy deals, leads the Asian age. Rubio, Jaishankar stressed need for unimpeded maritime trade, writes the Hindu. The statesman, quoting U.S. Secretary of State Marco Rubio, says U.S.-Pakistan alliance not at the expense of ties with India. West Bengal orders setting up of holding centres for illegal foreigners awaiting deportation, reports the Tribune. The Pioneer, in its editorial piece, states addressing India's job crisis. The paper says the employment question is not merely economic, it is deeply linked to dignity and aspiration of the youth and affects national confidence. Any nation that aspires to be superpower must be backed by its youth that is meaningfully employed and has a positive mindset. Indeed, India is one of the youngest nations of the world and has a sizable youthful energy. But if it is not engaged in constructive work, there is a high chance of it going wayward. In keeping with his commitment to provide jobs, Prime Minister Narendra Modi presided over the 19th edition of the Rozgar Mela. Quad grouping is vital, says Japan's Foreign Minister Toshimitsu Motegi, reports the Hindu. And finally, Delhi's shopping problem just became a business. Well, the Pioneer reports that Carryman, which began operations in Lajpat Nagar in April, offers shoppers a trained assistant who accompanies them through the market, carries their bags, holds their spot in queues, helps them navigate stores. And with that, it's back to you, Abhishek.
0: Thank you, Nina. And now, before we end the bulletin, the headlines once again. President Draupadi Murmu to present Padma Awards at Rashtrapati Bhavan in New Delhi today. UN Home Minister Amit Shah says government has excluded all tribal communities from ambit of Uniform Civil Code. Petrol price hike by 2 rupees 61 paise per litre, while that of diesel by 2 rupees 71 paise per litre. National Testing Agency postpones CUET UG 2026 examinations scheduled for the 28th of this month. External Affairs Minister Jaishankar says India and US have strong interest in combating terrorism in all its forms and manifestations. US President Donald Trump says India can trust on him, also says he's a big fan of Prime Minister Modi. And with that, we end the morning news. Have a nice day.
2: Akashvani అనంతపురం జిల్లా సమాచారాలకు వింటారు రచన శ్రీ ఎం మనోహర్.
3: అనంతపురం జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం, అల్లూరి సీతారామరాజు వర్ధంతి, ప్రధానమంత్రి రోజ్గార్ మేళ కార్యక్రమాలు తదితర అంశాలతో కూడిన అనంతపురం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం అనంతపురం ఆకాశవాణి ప్రతినిధి ఎం మనోహర్. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్నారు. ఈ నెల 1వ తేదీ శుక్రవారం రోజున అనంతపురం నగరంలోని పలు డివిజన్లలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా శాసనసభ్యులు లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెలా ఎటువంటి జాప్యం లేకుండా పెన్షన్ల పంపిణీ కొనసాగుతోందని అన్నారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ఈ నెల 4వ తేదీన అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెద్ద కౌకుంట్ల గ్రామంలో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పేద ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటుందని, ఇప్పటికే ఈ పథకం ద్వారా అనేక కుటుంబాలు లబ్ధి పొందాయని అన్నారు. భవిష్యత్తులో కూడా అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సహాయం అందేలా చూస్తామని తెలిపారు. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం కింద నిరుద్యోగ యువతకు వృత్తి నైపుణ్య కోర్సులను ఉచితంగా అందిస్తున్నామని జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఈ నెల 6వ తేదీ బుధవారం రోజున అనంతపురంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల నందు నిర్వహిస్తున్న ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన తరగతులను ఆయన పరిశీలించారు. ఇందులో భాగంగా శిక్షణ పొందుతున్న యువతతో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 7 నియోజకవర్గ కేంద్రాల్లో ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం ద్వారా నిరుద్యోగ యువతకు వివిధ రకాలైన కోర్సులను ఉచితంగా అందిస్తున్నామని తెలియజేశారు. అల్లూరి సీతారామరాజు ఉద్యమ స్ఫూర్తి చిరస్మ

0: విచారణీయమని అనంతపురం జిల్లా రెవెన్యూ అధికారి మలోలా తెలిపారు. ఈ నెల 7న అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు దేశం కోసం, గిరిజన ప్రజల హక్కుల కోసం పోరాటం చేసి తన ప్రాణాన్ని త్యాగం చేసిన గొప్ప మహనీయుడని కొనియాడారు. జిల్లాలో సాగునీటి వ్యవస్థను బలోపేతం చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. ఈ నెల 15న ఉరవకొండ మండలంలోని కౌకుంట్ల రామాపురం పరిధిలో జరుగుతున్న హాందిరినివా కాలువ లైనింగ్ పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో హాందిరినివా కాలువ లైనింగ్ పనులు జరుగుతున్నాయని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం పనుల నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకుండా పనులు కొనసాగిస్తున్నామని తెలియజేశారు. యువత దేశానికి వెన్నెముక అని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ అన్నారు. ఈ నెల 23వ తేదీ శనివారం రోజున దేశవ్యాప్తంగా జరిగిన రోజ్గార్ మేళా కార్యక్రమంలో భాగంగా గుంతకల్లో నిర్వహించిన కార్యక్రమంలో గుంతకల్ రైల్వే డిఆర్ఎం చంద్రశేఖర్ గుప్తా, అనంతపురం జిల్లా బీజేపీ అధ్యక్షులు రాజేష్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా వివిధ శాఖలలో ఉద్యోగాలు పొందిన యువతీ యువకులకు సహాయక మంత్రి నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి రోజ్గార్ మేళా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని తెలియజేశారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన కార్యక్రమంలో సుమారు 50,000 మంది యువతీ యువకులు వివిధ శాఖల్లో ఉద్యోగాలు పొందారని తెలిపారు. అదేవిధంగా ప్రధానమంత్రి ఇచ్చిన సప్త సూచనలు దేశ ప్రజలు తప్పక పాటించాలని కోరారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా ఆపరేషన్ నైట్ సేఫ్టీ కార్యక్రమం కొనసాగుతోందని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ పి జగదీష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆపరేషన్ నైట్ సేఫ్టీలో భాగంగా జిల్లాలోని అన్ని ప్రధాన కూడళ్లు, సమస్యాత్మక ప్రాంతాలు మరియు అంతర్రాష్ట్ర సరిహద్దులు పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశామని అన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, బీట్ గస్తీలు నిర్వహిస్తున్నామని, ఏదైనా అనుమానాస్పద వ్యక్తి లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే డయల్ 100 మరియు 112 లేదా సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని తెలియజేశారు. ఇప్పటి వరకు అనంతపురం జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో జూన్ నెల సమాచార లేఖలో కలుసుకుందాం. ఎం మనోహర్, అనంతపురం ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం అభిరుచి. శ్రోతలు, ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. కార్యక్రమంలో ముందుగా చాణక్య చంద్రగుప్త చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన పాట, గీతం డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం పెండ్యాల. ఈ పాటను వినిపించినట్టు కోరుతున్న శ్రోతలు, మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి మండలం సాయిపురి కాలనీ నుండి వనమ శేఖర్, రేఖ, లక్కీబాబు, ఆవియా, నవీన్ కుమార్, అశోక్ బాబు, బ్లెస్సీ, శ్యామ్, వెంకటేష్ బాబు, అఖిల, బన్నాపురం దశరథ్, వనజ, బాలనరసింహ, సుబాన్, రజాక్, మహమ్మద్, సనత్తుల్లా, అలాగే సికింద్రాబాద్, బురదిగడ్డ ఆర్య సమాజ్ శ్రోతలు, సకుబాయ్, నరసింహ, ఎల్లమ్మ, గండయ్య, ముత్తమ్మ, నిర్మల, నరేందర్, శాంతి, రేణుక, లావణ్య, స్వరూప, శిరీష, వివేక్, రజిత, విమల, శ్రీనివాస్, రాజ్కుమార్, లలిత, శ్రీజ, అభిలాష్, అలాగే సాయినగర్, వనస్థలిపురం, హైదరాబాద్ నుండి దోర్నాల బాలరాజు, రేణుక, బద్రి, హరిణి, లోకేష్, వీరందరి కోసం చాణక్య చంద్రగుప్తా.

0: विधिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామాలకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్, అలాగే కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం ఇదే గ్రామం నుండి ముబీన్ బేగం, అబ్దుల్ మన్నాన్, సైమా, మహబూబ్ బాషా, మిన్నత్ బేగం, బాషా, వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోసం ప్రేమాభిషేకం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన పాట.

0: Tartukalını yıkılamalı. Cıstık ekliklü nena. Vah!
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, జోగులాంబ గద్వాల జిల్లా ఇటికాల మండలం వల్లూరు నుండి రాజగోపాల్, సువర్ణ, నాగన్న, హర్షవర్ధన్, వివేక్ వర్ధన్, మార్తమ్మ, అలాగే రంగారెడ్డి జిల్లా ఒంపుగూడ గ్రామం నుండి గంప వీరయ్య, వాసంతి, మణిదీప్, గ్రీష్మశ్రీ, అలాగే రంగారెడ్డి జిల్లా కడతల నుండి కాన్కల గోపాల్, మహేశ్వరి, ప్రవళిక, విష్ణువర్ధన్, విఘ్నేష్ వీరందరి కోసం ముందడుగు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట గీతం వేటూరి, సంగీతం చక్రవర్తి.

0: 300కి 300 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి.
3: మీరు వింటున్నారు 102.4 మెగాహెర్ట్స్ పై అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత చుట్టాలు వస్తున్నారు జాగ్రత్త. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన పాట ఈ పాటను వినిపించినట్టు కోరుతున్న శ్రోతలు. కర్నూలు జిల్లా బి క్యాంప్ అరూరు నగర్ నుండి శ్రీహరి, గీత, యశ్విన్, యశ్విత, రవిచంద్ర, దివ్య, చంద్రశేఖర్, లక్ష్మి, గురునందన్, మోక్షిత, పాలిక, మద్దయ్య, సాలమ్మ వీరి కుటుంబ సభ్యులు, అలాగే శాంతినగర్ నుంచి షేక్ అస్లాం షరీఫ్, అస్లాం గోరీ, సమ్రేన్, ఉమే సల్మా, లుబానా, అహిల్, షహాన్, ముజామిల్, గోరా వీరి కుటుంబ సభ్యులు, అలాగే శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం బైపల్లి నుండి నాగేశ్వరరావు, బాబురావు, సుధీర్, బండారు త్రిమూర్తుల గుప్తా, మాణిక్యాలరావు, పాలెం పోలయ్య, భాస్కర్ రావు, రజనీ మేడం, వెంకటేశ్వరరావు, రవికుమార్, నాగ్నాథ్ గుప్తా, మహమ్మద్, ఎనైతుల్లా, ఈశ్వర్ వీరందరి కోసం చుట్టాలున్నారు జాగ్రత్త చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన పాట.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, కర్ణాటక స్టేట్ చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్, అలాగే జోగులమ్మ గద్వాల జిల్లా అలంపూర్ మండలం ఇందిరమ్మ కాలనీ నుండి దేశామి, సందీప్, ప్రదీప్, ప్రవీణ్, నవీన్, డేవిడ్, రాహుల్, విన్నీ, దేవరాజు, ఆనందమ్మ, చిన్నారి, కళ్యాణి, కీర్తన, మహిమ, చిట్టమ్మ, నాగమ్మ, మేరమ్మ, ఎస్తేరి, సరోజమ్మ, వీరందరి కోసం సుందరకాండ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట సంగీతం ఎంఎం కీరవాణి.

0: ஜாபபலா
1: சைபால்
0: நடுவுல தாமரா
1: சைபால்
0: வரத புள்ளா
1: சைபால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సైబాల్
3: వింటున్నారు 102.4 మెగాహెర్ట్స్ పై అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదారి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్, అలాగే అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుంచి ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీ ప్రసన్న, రేణుకా చౌదరి.

0: ఎక్కడ రావాలా సార్? ఎప్పుడు ఇస్తారా సార్?
1: దానికంటే ముందు నువ్వు ఒక పని చేయాలి, నీ అకౌంట్ నంబర్ చెప్పు.
0: సార్ అకౌంట్ నంబరా సార్? రాసుకో సార్. 1 8 6 7
2: ఇరనా
0: 4
2: ఇరనా
0: ఉండప్పా వదిలేసు.
1: ఇంకో 2 లక్షలు
0: లాటరీ తగిలిందంట, నీకు 2 లక్షలు ఇస్తా ఉండు సార్. 6 8 సార్.
1: ఆ మంచిది. ఆ తర్వాత ఏటీఎం నంబర్ చెప్పు.
0: సార్ ఏటీఎం కార్డు నంబరా సార్?
2: ఇరనా ఉండు
0: ఉండప్పా, ఇందాక నీ సతాయిస్తున్నావు నువ్వు. సార్ ఒక్క నిమిషం, మా ఓబులేసు ఏమో చెప్తున్నాడు, మళ్ళీ చెప్తాలే సార్.
1: సరే మళ్ళీ నేనే ఫోన్ చేస్తాలే.
0: చెప్పప్పా, ఫోన్ కట్ చేసి. నాకు డబ్బులు వస్తాయంటే వరుస లేకుండా ఉన్నావు, ఏం చెప్తావు చెప్పు.
2: ఈరన్న నీకు బ్యాంక్ లో డబ్బులు ఉన్నాయా?
0: నిన్నే కదా భూమి అమ్మి 10 లక్షలు వేస్తే.
2: అందుకోసం ఫోన్ చేసింది.
0: ఆ ఫోన్ కి నా డబ్బులకి ఏమైనా సంబంధం ఉందా?
2: ఆన్లైన్ మోసాలు అంటారు ఈరన్న, నీకు తెలియదు, ఇది పచ్చి మోసం.
0: ఇప్పుడు బ్యాంక్ కి అంత పెద్ద కాపలా ఉంటది కదా, మన డబ్బులు ఎట్లా పోతాయి?
2: ఇప్పుడు చూడు ఈరన్న, ఏటీఎం నంబర్ చెప్పినా, ఏటీఎం కార్డు వెనకాల 3 నంబర్లు ఉంటాయి ఈరన్న, ఆ నంబర్ చెప్పినా, మన ఫోన్ కు వచ్చే ఓటీపీ నంబర్ చెప్పినా, ఖాతా ఖాళీ గోయిందా గోయిందా.
0: అబ్బా చెప్పి మంచి పని చేసినావు, లేకుంటే నా డబ్బులు అన్ని పోయేటివి.
3: మీరు వింటున్నారు 102.4 మెగాహెర్ట్జ్ పై అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత నారి నారి నడుము మురారి చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన పాట ఈ పాటను వినిపించినట్టు కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమరంగుర్తి గ్రామం నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, నంగి రామకృష్ణయ్య, పెరుగ కుమరయ్య, గంగాధర్ శ్రీనివాస్, అలాగే వైఎస్ఆర్ జిల్లా ఆర్ఎస్ కొండాపూర్ కోడూరు నుండి రవీంద్ర శర్మ, మురళీధర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, నరసింహారెడ్డి, సుబ్బారెడ్డి, నేత్రావతి, యమున, అపర్ణ, అనిత, అరుణ, లలితమ్మ, లక్ష్మీ ప్రసన్న, మహతి, సుహాసిని, హిమబిందు, మేఘ, యుక్తిక, సౌందర్య, సంయుక్త, రాజమ్మ, సుభద్రమ్మ, అలాగే జగిత్యాల జిల్లా కోరుగుట్ల మండలం వెంకటాపురం నుండి అనుమల నాగరాజు, రాజేశ్వరి, హన్సిని, హరిని, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర, వీరందరి కోసం నారి నారి నడుమ మురారి చిత్రం నుంచి ఈ పాట.

0: ఊరుకోండి అమ్మా, ఇందాకనే చూస్తున్నాం. ఒక బిందు పెట్టే 10 బిందులు నీళ్ళు కింద పోతున్నాయి. ఊళ్ళ ధర పట్టుకోండి, అందరికి వస్తాయి.
1: కుళాయిల వద్ద నీటిని వృధా చేసి తాగునీటి కష్టాలు కొని తెచ్చుకోకండి.
2: అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, వీపనగర్ల మండలం కల్వరాల నుండి చంచల, విష్ణువర్ధన్, కార్తీక్, శాంతి, సంతోష్, సరస్వతి, మురళీరాజు, అనుష, మంజుల, రేవతి, ప్రతాప్ రెడ్డి, సంధ్య, శ్యామల, గిరిజ, లక్ష్మి, భూపాల్ రెడ్డి, చిన్నారి, శ్రీదేవి, భాస్కర్ రెడ్డి, రమాదేవి, రాజు, పవన్ కుమార్, మాధవి, మానస, అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామం నుండి గంగాధర్ శ్రీనివాస్, లక్ష్మి, ప్రసన్న, మనస్విని, మహిత, చంద్రయ్య, మల్లవ్వ, నరేష్, లావణ్య, మహిస్విన్, రేవంత్, శ్రీను, సుజాత, గ్రీష్మ, దీపక్, రమేష్, కనకలక్ష్మి, శ్రీజ, సాయి కుమార్, సుష్మా, వీరందరి కోసం పోస్ట్ మ్యాన్ చిత్రం నుంచి కేజే యేసుదాస్, సుజాత ఆలపించిన పాట.

కార్యక్రమాల తర్వాత అల్లరాలుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం ఆలపించిన పాట ఈ పాటను వినిపించినట్టు కోరుతున్న శ్రోతలు కర్నూలు జిల్లా చిత్తారి వీధి నుండి మద్దయ్య సాలమ్మ చంద్రశేఖర్ రవిచంద్ర గీత దివ్య గురునందన్ మోక్షిత లక్ష్మీ గీత శ్రీహరి యశ్విన్ యశ్విత అలాగే కర్నూలు మధుర నగర్ నుండి కాటికారు ధర్మరాజు లక్ష్మీబాయి లక్ష్మీనారాయణ లక్ష్మణ్ శారద విజయ ఉమామేశ్వరి శాంతి విజయకృష్ణ వాసవి వైష్ణవి ఉదిత్ బాలాజీ ఉదిత్ ప్రణీత్ ఉపజ్ఞ నవిజ్ఞ విజయ్ వినోద్ చంద్రిక చార్విక విష్ణుప్రసాద్ వీరందరి కోసం అల్లరి అల్లుడు చిత్రం నుంచి ఈ పాట.

అభిరుచి కార్యక్రమంలో చివరిగా సూర్యుడు చిత్రం కోసం ఏదైనా పాటను వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు, నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామం నుండి లక్ష్మయ్య, బాలీశ్వరమ్మ, శివశంకర్, భరసింహ, యమున, లుమిన్ కుమార్, సిద్ధార్థ, స్వామి, వెన్నెల తేజ, చేతన్ సింహ, విక్రమసింహ, అదిరా, త్రివర్ణ, గౌతమ్రాజ్, అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయ, అలాగే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయి ప్రకాష్, సాయి కుమార్, శ్యామల, వెంకటేష్, విజయ్ కుమార్, నరసింహారావు, వసుంధర, లావణ్య, రితిక, భానుశ్రీ, రింకీ, భవ్యశ్రీ, బేబీ దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు వీరందరి కోసం సూర్యుడు చిత్రం నుంచి ఈ పాట.

ఇన్నపాటితో అభిరుచి కార్యక్రమం సమాప్తం. తిరిగి ఈ సాయంకాలం 6:25 అభిరుచి కార్యక్రమంలో మరికొన్ని పాటలు వినవచ్చు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం చిత్రాంజలి. ఈనాటి చిత్రాంజలి కార్యక్రమంలో ముందుగా జీన్స్ చిత్రం నుంచి సోను నిగమ్, హరిహరన్, సంగీత, కృష్ణరాజ్ ఆలపించిన పాట సంగీతం ఎఆర్ రహమాన్.

ఎండాకాలం ప్రారంభం నుండే ఎండ ప్రతాపం రాష్ట్రంలో రోజురోజుకి పెరుగుతుంది. ఉదయం 8 గంటల నుండి వేడి వాతావరణం కనబడుతుంది. ఇప్పటికే పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా ఈ వేడి వాతావరణంలో పిల్లలకు, వృద్ధులు ఎండ వేడిమిని తట్టుకోలేకపోతున్నారు. ఈ వేసవి నుంచి ఉపశమనం పొందాలంటే తగిన జాగ్రత్తలు పాటించవలసిందన్నారు వైద్యులు. లేదంటే తలనొప్పి, ఒళ్ళుమంట, డిహైడ్రేషన్ లాంటి సమస్యలు వెంటాడుతాయని హెచ్చరిస్తున్నారు. కార్యక్రమంలో తర్వాత సఖీ చిత్రం నుంచి ఈ పాట

ఈ ఎండాకాలంలో ఇంట్లో వాతావరణం చల్లగా ఉండే విధంగా చూసుకోవాలి. ఎండలోకి తప్పనిసరిగా వెళ్లేవారు సన్ స్క్రీన్ లోషన్స్ తప్పనిసరిగా వాడాలి. పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది. రోజుకు కనీసం 4 లీటర్లు మంచినీరు తప్పక తీసుకోవాలి. ఒంటికి వదులుగా ఉండే దుస్తులు ధరించాలి. కార్యక్రమంలో తర్వాత దొంగ దొంగ చిత్రం నుంచి మను, చిత్ర, రాజశ్రీ ఆలపించిన పాట సంగీతం ఏఆర్ రహమాన్.

ఎండలో ప్రయాణించేవారు గొడుగు, హెల్మెట్, గ్లౌజులు వాడాలి. తీసుకునే ఆహారంలో తగినంత ఉప్పు, నీరు, పోషక విలువలు ఉండే విధంగా చూసుకోవాలి. ముఖ్యంగా పసిపిల్లలపై ఎండ ప్రభావం పడకుండా చూసుకోవాలి. ఉదయం 8 గంటల్లోపే పిల్లలకు స్నానాలు ముగించాలి, పలచని బట్టలు వేయాలి. కార్యక్రమంలో తర్వాత అపరిచితుడు చిత్రం నుంచి ఈ పాట.

ఎండలో బయటికి వెళ్లే సమయంలో కళ్లద్దాలు సన్లోషన్స్ ఉండాలి. చిన్నపిల్లలకు తల్లిపాలు తప్పనిసరిగా పట్టించాలి. సాధారణంగా వృద్ధులు ఎండాకాలంలో అనేక సమస్యలను ఎదుర్కొంటారు. కొన్ని సమయాల్లో ఎండ వేడిమిని తట్టుకోలేక ప్రాణాలను కూడా కోల్పోతుంటారు. కాబట్టి వృద్ధులు ప్రత్యేక శ్రద్ధను తీసుకోవాలి. ఆహార నియమాల నుంచి నిద్ర వరకు వైద్యుల సలహా పాటించాలి. చిత్రాంజలి కార్యక్రమంలో చివరిగా ఘర్షణ చిత్రం నుంచి చిత్ర ఆలపించిన పాట సంగీతం ఇళయరాజా.

వింటున్న పాటతో ఇవాళ చిత్రాంజలి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 11 గంటలకు వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. ముందుగా ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి.

0: ప్రత్యేక కార్యక్రమం అంటారు.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనపై ప్రత్యేక కార్యక్రమం మీరిప్పుడు వింటారు. అంతర్జాతీయ దౌత్యం, ఆర్థిక సంబంధాలు, ఇంధన భద్రతను బలోపేతం చేయడం ముఖ్య ఉద్దేశాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల 6 రోజుల పాటు 5 విదేశీ దేశాలలో అత్యంత ప్రాధాన్యత కలిగిన పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి చోటు చేసుకున్న ప్రస్తుత తరుణంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో జరిగిన ఈ పర్యటన అంతర్జాతీయ దౌత్యరంగంలో భారతదేశ వ్యూహాత్మక విజయంగా నిలిచింది. ఈ దేశాల పర్యటనలో భాగంగా తొలుత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ను సందర్శించిన నరేంద్ర మోదీ ఆ దేశ అధ్యకులు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో కలిసి ఇంధన భద్రత, వాణిజ్యం, పెట్టుబడులపై కీలక చర్చలు జరిపారు. భారత్కు దీర్ఘకాలిక ఎల్పీజీ సరఫరా, రక్షణ సహకారం, వాణిజ్యాలు, వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలకు సంబంధించి కీలక ఒప్పందాలు జరిగాయి. వీటిలో భాగంగా భారతీయ చమురు నిల్వ కేంద్రాల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తన ముడి చమురు నిల్వ సామర్థ్యాన్ని 3 కోట్ల బారెళ్లకు పెంచేలా ప్రణాళికలు సిద్దం చేసింది. అలాగే గుజరాత్లోని వడినార్ వద్ద ఒక నౌకా మరమ్మతుల పరిశ్రమ స్థాపించడానికి అంగీకారం కుదిరింది. భారత్లో మౌలిక సదుపాయాల రంగంలో 5 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు యుఏఈ ప్రకటించింది. పశ్చిమాసియా సంక్షోభం ఉన్నప్పటికీ భారత్కు దీర్ఘకాలిక ఎల్పీజీ సరఫరా హామీ లభించింది. వ్యూహాత్మక చమురు నిల్వలపై ముందడుగు పడింది.
2: भारत को एलपीजी और एलएनजी सप्लाई की बात हो या यारा का भारत के फर्टिलाइजर क्षेत्र में योगदान, मुझे बहुत खुशी है कि आप में से कई सीईओज भारत के वाइब्रेंट गुजरात और अन्य इन्वेस्टर समिट में भी बड़े उत्साह के साथ हमेशा भाग लेते रहे हैं. अब हमें इस पार्टनरशिप को इसकी इंटेंसिटी बढ़ाकर इसे न्यू फ्रंटियर की ओर ले जाना चाहिए.
1: అనంతరం ప్రధానమంత్రి నెదర్లాండ్స్ లో పర్యటించి ఆ దేశ ప్రధానమంత్రి రాబ్ జెటెన్ తో సమావేశమయ్యారు. వారి సమక్షంలో రక్షణ, గ్రీన్ హైడ్రోజన్, సెమీ కండక్టర్లు, నీటి నిర్వహణ, విలువైన ఖనిజాలు, ఇతర కీలక రంగాల్లో ఇరు దేశాల మధ్య 17 ఒప్పందాలు కుదిరాయి. ఈ పర్యటనలో అత్యంత కీలకమైన విజయం సాంకేతిక రంగంలో దక్కింది. భారత సంస్థ టాటా ఎలక్ట్రానిక్స్ గుజరాత్లోని ధోలేరాలో నిర్మిస్తున్న సెమీ కండక్టర్ ప్లాంట్ కోసం ప్రపంచంలోనే అత్యంత అరుదైన లితోగ్రఫీ పరికరాల సరఫరాకు డచ్ సంస్థ ASML తో చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. టాటా సంస్థ 91,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో నిర్మించబోయే సెమీ కండక్టర్ ప్లాంట్ కోసం స్మార్ట్ ఫోన్లు, కృత్రిమ మేధ, సూపర్ కంప్యూటర్లలో వాడే అత్యాధునిక మైక్రోచిప్లను ముద్రించడానికి ఉపయోగించే అధునాతన లితోగ్రఫీ పరికరాలను సరఫరా చేయడానికి ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది.

0: इस ट्रस्टेड पार्टनरशिप को एक स्ट्रेटेजिक पार्टनरशिप बनाने जा रहे हैं। हम ग्रीन हाइड्रोजन में एक महत्वाकांक्षी ज्वाइंट रोड मैप लॉन्च करने जा रहे हैं। हम टेक्नोलॉजी में हमारे संबंधों को फ्यूचर रेडी बनाने जा रहे हैं। हम दोनों देशों के बीच टैलेंट मोबिलिटी, यूनिवर्सिटी पार्टनरशिप और ज्वाइंट R&D को भी और सुदृढ़ करने जा रहे हैं। यानी द फ्यूचर ऑफ इंडिया नेदरलैंड पार्टनरशिप इज ब्राइटर देन एवर बिफोर।
1: ఈ భాగస్వామ్యం ద్వారా టాటా ఎలక్ట్రానిక్స్ ప్రారంభంలో 28 నానోమీటర్ చిప్ల తయారీతో ప్రారంభించి ఆ తర్వాత వేగంగా 14 నానోమీటర్ మరింత అధునాతన చిప్ల తయారీ వైపు అడుగులు వేయనుంది. ఇవి వాహనాలు, కమ్యూనికేషన్ సిస్టమ్స్, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ లో విస్తృతంగా ఉపయోగపడతాయి. ప్రస్తుతం భారత్ తన చిప్ అవసరాల కోసం 100% తైవాన్, చైనా, దక్షిణ కొరియాలపై ఆధారపడుతోంది. ఈ ఒప్పందంతో దేశీయంగానే సరఫరా గొలుసు బలోపేతమవుతుంది. ధోలేరా ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 50,000 మందికి హైటెక్ ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. ఇది కేవలం ఒక వ్యాపార ఒప్పందం కాదు. రాబోయే దశాబ్దాలలో డిజిటల్ ప్రపంచాన్ని శాసించబోయే చిప్ వార్స్ లో భారతదేశానికి ఒక బలమైన వ్యూహాత్మక స్థానాన్ని కల్పించే అడుగు. ఈ ఒప్పందం భారతదేశాన్ని గ్లోబల్ చిప్ తయారీ హబ్గా మార్చడంలో మైలురాయి కానుంది. దేశ సాంకేతిక రంగ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ఒప్పందం భారత్కు దౌత్యపరంగా, ఆర్థికంగా ఒక పెద్ద మైలురాయి అనటంలో సందేహం లేదు. నెదర్లాండ్స్ నుంచి స్వీడన్ కు చేరుకున్న నరేంద్ర మోదీ వాణిజ్యం, సాంకేతికత, రక్షణ రంగం తదితర అంశాలపై ఆ దేశ ప్రధానమంత్రి వుల్ఫ్ క్రిస్టరన్స్ తో చర్చలు జరిపారు. నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వాన్ని, ఇరు దేశాల సంబంధాలకు చేసిన అసాధారణ కృషిని గుర్తిస్తూ ప్రతిష్టాత్మక రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్ డిగ్రీ కమాండర్ గ్రాండ్ క్రాస్ పురస్కారాన్ని స్వీడన్ అందజేసింది. యువరాణి విక్టోరియా నుంచి ఆయన దీనిని అందుకున్నారు. గ్రీన్ ఎనర్జీ, క్లీన్ టెక్నాలజీ రంగాల్లో సహకారం కోసం ఆ దేశ అధినేతలతో ఆయన సమావేశమయ్యారు. స్వీడన్ తో ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక ద్వారా వచ్చే 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
2: 2030 తక్ హమ్నే 500 GW క్లీన్ ఎనర్జీ ఆర్ 5 మిలియన్ టన్ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ కర్నే కా టార్గెట్ రఖా హై. క్లీన్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్ నార్వే వెల్త్ ఫండ్ కి భీ ప్రాథమికతా హై. मैं नॉर्वे को भारत के क्लीन एनर्जी फ्यूचर में अहम हिस्सेदार बनने के लिए आमंत्रित करता हूँ.
1: నార్వేను సందర్శించిన ప్రధానమంత్రి ఓస్లోలో జరిగిన 3వ భారత్ నార్టిక్ సమ్మిట్ లో పాల్గొన్నారు. గ్రీన్ హైడ్రోజన్లు, బ్లూ ఎకానమీ, సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థపై చర్చలు జరిపారు. దాదాపు 43 ఏళ్ల తర్వాత ఒక భారత ప్రధాని నార్వే పర్యటించడం ఇదే తొలిసారి. నార్వే ప్రధాని జోనాస్ గర్స్టర్ తో నరేంద్ర మోదీ చర్చలు జరిపారు. నార్వే అత్యున్నత పౌర పురస్కారమైన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది రాయల్ నార్వేజియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ను రాజు హెరాల్డ్ నుండి నరేంద్ర మోదీ స్వీకరించారు. ఇలా ఉండగా ఓస్లోలో జరిగిన 3వ భారత్ నార్టిక్ సమ్మిట్ ద్వారా ఉత్తర యూరప్ దేశాలతో సంబంధాలు సరికొత్త స్థాయికి చేరాయి. నరేంద్ర మోదీతో పాటు నార్డిక్ దేశాలైన డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్, నార్వే, స్వీడన్ దేశాల ప్రధానమంత్రులు ఈ సదస్సులో పాల్గొన్నారు. భారత్ నార్డిక్ సంబంధాలను గ్రీన్ టెక్నాలజీ, ఇన్నోవేషన్, స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయికి పెంచాలని సదస్సులో ప్రతినిధులు ఉమ్మడి నిర్ణయానికి వచ్చారు.
2: आज हमने भारत और नॉर्डिक संबंधों को ग्रीन टेक्नोलॉजी एंड इनोवेशन स्ट्रेटेजिक पार्टनरशिप का स्वरूप देने का निर्णय लिया है. इस ग्रीन टेक्नोलॉजी पार्टनरशिप से हम आइसलैंड की जियोथर्मल और फिशरीज, नॉर्वे की ब्लू इकोनॉमी और आर्कटिक और सभी नॉर्डिक देशों की मैरिटाइम और सेंसिटिविटी में एक्सपर्टीज को, सस्टेनेबिलिटी की एक्सपर्टीज को भारत के स्केल के साथ जोड़कर पूरे विश्व के लिए एक बेहतर भविष्य सुनिश्चित करेंगे.
1: నార్వేకు చెందిన ప్రపంచంలోనే అతిపెద్ద సావరిన్ వెల్త్ ఫండ్ నుండి భారత్లోని గ్రీన్ ఇన్ఫ్రాస్టక్చర్ ప్రాజెక్టుల్లో నేరుగా పెట్టుబడులను పెట్టేందుకు ఒక ప్రత్యేక ఇన్వెస్ట్మెంట్ కారిడార్ ఏర్పాటుపై చర్చలు జరిగాయి. భారత రక్షణ ఇండస్టియల్ కారిడార్లలో పెట్టుబడులు పెట్టడానికి నార్డిక్ రక్షణ సంస్థలకు 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల సదుపాయాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా భారత్ ఆహ్వానించింది. భారతదేశ ఇండో పసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్లో చేరటానికి నార్వే అధికారికంగా అంగీకరించింది. అలాగే భారత్ నార్వే మధ్య ప్రత్యేక మారిటైమ్ సెక్యూరిటీ డైలాగ్ ప్రారంభమైంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారతదేశానికి శాశ్వత సభ్యులు

0: త్వం లభించేందుకు ఐదు నార్డిక్ దేశాలు తమ పూర్తి మద్దతును పునరుద్ఘాటించాయి. నార్డిక్ దేశాలు వైశాల్యంలో జనాభాలో చిన్నవైనప్పటికీ సాంకేతికత ఆర్థిక వనరులలో అత్యంత ధనిక దేశాలు. ఈ ఐదు దేశాల ప్రత్యేక నైపుణ్యాలు భారత రక్షణ రంగంలో సరికొత్త సాంకేతికత ఆత్మనిర్బర్ భారత్ కింద స్వదేశీ రక్షణ పరికరాల తయారీకి ఎంతగానో దోహదపడతాయి. ఆ దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాల వలన నెక్స్ట్ జనరేషన్ కమ్యూనికేషన్స్ అయిన 6G సాంకేతికత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో సహకారం అందటంతో పాటు పవన విద్యుత్, పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో భారత్ పెట్టుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి. భారత్ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ EFTA ఒప్పందం ద్వారా వచ్చే 15 ఏళ్లలో నార్డిక్ దేశాల నుండి భారత్లోకి 8.3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రానున్నాయి. దీనివల్ల దేశంలో దాదాపు 10 లక్షల ఉద్యోగాలు లభిస్తాయి.
1: 10 వర్షో మే హమారా బైలేటరల్ ట్రేడ్ లగ్భగ్ 4 గుణా బఢా హై. నార్డిక్ దేశో కే ఇన్వెస్ట్మెంట్ ఫండ్ భీ భారత్ కి రేపిడ్ గ్రోత్ మే అహమ్ సాజేదార్ బన్ రహే హై. పిచ్లే ఏక్ దశక్ నార్డిక్ దేశో సే భారత్ మే నివేశ్ మే లగ్భగ్ 200% కి బఢోత్రి హుయీ హై. తేజీ సే బఢతే ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ నే భారత్ కి గ్రోత్ స్టోరీ మే తో యోగ్దాన్ దియా హీ హై. సాథ్ హీ నార్డిక్ దేశో కి అర్థవ్యవస్థాఓ మే భీ బహుత్ సకారాత్మక భూమిక నిభాయీ హై ఔర్ హజారో నయే జాబ్స్ క్రియేట్ కియే హై.
0: భారతీయ విద్యార్థులు, పరిశోధకులు, ఐటీ నిపుణులు నార్డిక్ దేశాలకు సులభంగా వెళ్లేందుకు వీలుగా ఈ సదస్సు వేదికగా నిర్ణయాలు తీసుకున్నారు. ఓస్లోలో జరిగిన ఈ సదస్సు ఫలితంగా భారత్కు నార్డిక్ దేశాల నుండి కేవలం నిధులు మాత్రమే కాకుండా పర్యావరణానికి హాని చేయని క్లీన్ టెక్నాలజీ అందుతుంది. ఇది భారతదేశ పారిశ్రామిక వృద్దిని పెంచడమే కాకుండా కాలుష్యరహిత లక్ష్యాలను చేరుకోవటానికి ఎంతో కీలకం కానుంది. పర్యటన చివరి రోజున నరేంద్ర మోదీ ఇటలీ చేరుకుని ఆ దేశ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో సమావేశమయ్యారు. ఇరు దేశాలు 2029 నాటికి పరస్పర వాణిజ్యాన్ని 23.2 బిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.
1: आज हमारा देश एग्रीकल्चर सेक्टर में साइंस, टेक्नोलॉजी और इनोवेशन ड्रिवन अप्रोच को लेकर आगे बढ़ रहा है. हम सिर्फ प्रोडक्शन बढ़ाने के लिए ही नहीं, एक ऐसा फार्मिंग इकोसिस्टम बनाने के लिए भी काम कर रहे हैं जो सस्टेनेबल भी हो, क्लाइमेट रेजिलिएंट भी हो और फ्यूचर रेडी भी हो. और इसलिए पूरे भारत में साइंटिफिक एग्रीकल्चर को मिशन मोड में आगे बढ़ाया जा रहा है. हमने हमारी भावी साझेदारी को और सशक्त बनाने के लिए विस्तृत रूप से चर्चा की. भारत इटली ज्वाइंट स्ट्रेटेजिक एक्शन प्लान 2025-2029 हमारी साझेदारी को एक प्रैक्टिकल और फ्यूचरिस्टिक ढांचा प्रदान करता है. हम इस पर समयबद्ध तरीके से आगे बढ़ रहे हैं. हमारे साझा प्रयासों में द्विपक्षीय व्यापार 20 बिलियन यूरो के लक्ष्य की ओर तेजी से बढ़ रहा है.
0: భారతదేశానికి దీర్ఘకాలిక ఇంధన సరఫరాను సురక్షితం చేయడం, గ్రీన్ ఎనర్జీ, సెమీకండక్టర్లు, కృత్రిమ మేధస్సు వంటి రంగాల్లో యూరప్ దేశాలతో సాంకేతిక భాగస్వామ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జరిపిన ఈ పర్యటన గ్లోబల్ సప్లై చైన్ను సురక్షితం చేసుకోవడంలో, అత్యాధునిక సాంకేతికతను భారత్కు రాబట్టడంలో 100% విజయవంతమైందని దౌత్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది అంతర్జాతీయంగా భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేసిందని చెప్పవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐదు దేశాల పర్యటన భారత విదేశాంగ విధానంలో మరో కీలక మైలురాయిగా నిలిచిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పర్యటన ద్వారా భారత్ ప్రపంచ వేదికపై తన ప్రభావాన్ని మరింత బలోపేతం చేసుకోవడమే కాకుండా వ్యూహాత్మక భాగస్వామ్యాలు, వాణిజ్య సంబంధాలు, రక్షణ సహకారం, సాంకేతిక అభివృద్ది, ఇంధన భద్రత వంటి అనేక రంగాల్లో కొత్త అవకాశాలను సృష్టించింది. ప్రపంచ దేశాలతో స్నేహపూర్వక సంబంధాలను మరింత విస్తరించాలనే భారత దృక్పథాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పర్యటన ద్వారా స్పష్టంగా చాటి చెప్పారు. వసుదైవ కుటుంబకం అనే భారతీయ ఆత్మను ప్రతిబింబిస్తూ ప్రపంచ శాంతి, ఆర్థిక సహకారం, సుస్థిర అభివృద్ది దిశగా భారత్ తన బాధ్యతను నెరవేర్చేందుకు కట్టుబడి ఉందని ఈ పర్యటన మరోసారి తెలియజేసింది. అలాగే అభివృద్ది చెందుతున్న దేశాల సమస్యలను అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావిస్తూ గ్లోబల్ సౌత్కు భారత్ ఒక బలమైన స్వరంగా నిలుస్తోందనే సందేశాన్ని ప్రధానమంత్రి ప్రపంచానికి అందించారు. పలు ద్వైపాక్షిక ఒప్పందాలు, పెట్టుబడి అవకాశాలు, సాంకేతిక సహకార ఒప్పందాలు భారత ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలికంగా

0: ఉపయోగపడనున్నాయి. ఈ పర్యటనతో భారత్ కేవలం ప్రాంతీయ శక్తిగానే కాకుండా ప్రపంచస్థాయి నాయకత్వ పాత్ర పోషించే దిశగా మరింత బలపడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతర్జాతీయ సంబంధాల్లో పరస్పర విశ్వాసం, సహకారం, అభివృద్ది అనే మూడు ప్రధాన సూత్రాలను ముందుకు తీసుకెళ్లిన ఈ పర్యటన నూతన భారతం ప్రపంచంతో కలిసి ముందుకు సాగుతున్నదనే స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనపై ప్రత్యేక కార్యక్రమం మీరింతవరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కె రాణి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకున్నటువంటి పాటని ప్లే చేయడం జరుగుతుంది. మరి ఈనాటి కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట ఆనంద్ చిత్రం నుంచి కెఎం రాధాకృష్ణన్, శ్రేయ ఘోషల్ పాడపాట, గీతరచన వేటూరి, సంగీతం కెఎం రాధాకృష్ణన్. మరి ఈ పాటను కోరుతున్న శ్రోతలు అమలాపురం విశ్వేశ్వర విగ్రహాల నుండి అద్దంకి కామేశ్వరి, శ్రీ తులసి.

0: 90 ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్, 90 ఇయర్స్ ఆల్ ఇండియా రేడియో, కోట్లాది మంది గుండె చప్పుడు ఆకాశవాణి.
1: ఓ ఆకాశవాణి, టైమ్లెస్ ఫ్లేమ్, ఈచ్ నోట్ యు సెండ్ స్టిల్ స్పీక్స్ అవర్ నేమ్, అండ్ ఇన్ యువర్ సాంగ్ వి హియర్ అవర్ ఓన్, ఎ కంట్రీస్ హార్ట్ ఇన్ ఎయిర్ వేవ్స్ సోన్.
0: మారుతున్న కాలంతో పాటు సరికొత్త సాంకేతికతతో
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఈ తరం జెన్ జి కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నాం.
2: ఈనాటి రాబోయేది కార్యక్రమంలో తర్వాత పాటను వినబోతున్న శ్రోతలు లక్కవరం నుండి వై వెంకటరెడ్డి, మరి వీరు కోరుతున్నారు తోటరాముడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీతరచన ఆత్రేయ, మరి వీరి కోసం ఈ పాట

0: ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు, దేశభక్తి గీతాలు, హృదయాన్ని తాకే కథలు, వ్యవసాయానికి మార్గదర్శకాలు, వైద్యుల అమూల్య సలహాలు, ప్రతి మాటలో నమ్మకం, ప్రతి స్వరంలో బాధ్యత. ఇది కేవలం ప్రసారం కాదు, మనసుల్ని కలిపే మాధుర్యం. కాలం మారినా, తరాలు మారినా, ఈశ్వరం మాత్రం ఎప్పటికీ మారదు. 90 వసంతాల అజరామర ప్రయాణం, మన అందరి ఆకాశవాణి.
1: ఈనాటి రావయతిథి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు విశాఖపట్నం ఐటీ జంక్షన్ నుండి ఎం ప్రతాప్, మరి వీరు కోరుతున్నారు నువ్వు వస్తావని చిత్రం నుంచి రాజేష్ సుజాత పడిన పాట, గీతరచన పోతుల రవికిరణ్, మరి వీరి కోసం ఈ పాట

రాబోయే తుది కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు మహమండలం కాజగ్రామం నుండి త్రివిధుల వెంకట సుబ్బారావు, శ్రీదేవి, ప్రసన్న కుమార్, శ్రీలక్ష్మి, నయనిక మరి వీరందరూ కోరుతున్నారు మా అమ్మ దేవత చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాట. గీత రచన రాజశ్రీ

బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పండపాట, గీత రచన శ్రీనారాయణ రెడ్డి. మరి ఈ పాటను కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమలగుర్తు నుండి లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, రామకృష్ణయ్య, గంగాధర్, శ్రీనివాస్, మరి వీరందరి కోసం ఈ పాట

హైదరాబాద్ వనస్థలపురం నుంచి దోర్నల బాలరాజు, రేణుక, బద్రి, హరిణి, లోకేష్, సాయి కృప మరి వీరందరూ కోరుతున్నారు. వేటగాడు చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పడిన పాట, గీతరచన వేటూరి మరి వీరి కోసం ఈ పాట

అడవి దొంగ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పండపాట, గీత రచన వేటూరి, మరి ఈ పాటను కోరుతున్న శ్రోతలు పెడన రామలక్ష్మి కళ్యాణ్ నుండి నర్సన్న శివగంగ

రావయతిథి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు లక్ష్మి, విశాల్ వీరందరూ కూడా విశాఖపట్నం నుంచి కోరుతున్నారు. వీరు కోరుతున్న పాట వర్షం చిత్రం నుంచి ఎస్పి చరణ్, సుమంగళి పాడారు. గీతరచన సిరివెన్నెల. మరి వీరందరి కోసం ఈ పాట

0: భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
2: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ప్రతిపాదిత ఉమ్మడి పౌరస్మృతి యూసీసీ గిరిజనులను ఏ విధంగానూ ప్రభావితం చేయదని, వారికి ఎలాంటి నష్టం జరగదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. కొందరు ఈ విషయంపై కుట్రలు పన్నుతూ తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేస్తున్నారని, అటువంటి వదంతులను నమ్మవద్దని గిరిజన వర్గాన్ని ఆయన కోరారు. ఆఫ్రికా ఖండంలోని పలు దేశాల్లో ఎబోలా వైరస్ విస్తృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాష్టంలో అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీని కూటమి ప్రభుత్వం నిలిపివేసిందంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ప్రచారం అవాస్తవమని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభమయ్యే జూన్ 12 నాటికి విద్యార్థులందరికీ పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు ఖచ్చితంగా అందేలా చర్యలు తీసుకున్నామని సామాజిక మాధ్యమాల్లో మంత్రి స్పష్టం చేశారు. పౌల్ట్రీ, ఉద్యాన, ఆక్వా రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. వడగాల్పుల ప్రభావంతో రాష్టంలో కోళ్లలు మరణాలు నమోదైనట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఏపీసీడీపీ నిర్వహణ విధానాలను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా ఏర్పాటు చేస్తున్న 175 ఎంఎస్ఎంఈ పార్కుల్లో వచ్చే 5 ఏళ్లలో 45 కామన్ ఫెసిలిటీ సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ 134 సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. భారతీయుల విదేశీ ప్రయాణ వ్యయాలు 1.09 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో విదేశీ ప్రయాణాల వ్యయాలు 1.3 బిలియన్ డాలర్లు కాగా, మార్చిలో 212.43 మిలియన్ డాలర్లు తగ్గినట్టు పేర్కొంది. ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్ టోర్నీలో తలపడబోయే 22 మంది షూటర్లతో కూడిన జట్ను భారత జాతీయ రైఫిల్ సంఘం ప్రకటించింది. మే 26 నుంచి ప్రారంభం కానున్న టోర్నీలో 2 సార్లు ఒలింపిక్ పతక విజేత మను బాకర్ 2 వ్యక్తిగత పోటీలతో పాటు మిక్స్డ్ ఈవెంట్లోనూ పోటీ పడనుంది.

0: BFM 101.3.
1: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి, రా రా అమ్ముడు. ఏంటి ఇట్లా వచ్చావు?
2: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
1: ఏంటో విషయం?
2: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
1: అవునా?
2: అవును చిన్నమ్మాయి.
1: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
2: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వత అనుబంధం అయింది మనందరికీ.
2: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
1: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పని

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

హలో, హాయ్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారందరూ? మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మనమైతే ఇంటర్ అయిపోతున్నాం ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి సినిమా కబుర్లు చెప్పడానికి నేనైతే రెడీగా ఉన్నాను, అలాగే వినడానికి మీరు కూడా రెడీగానే ఉన్నాను అనుకుంటున్నాను. మరి ఏమాత్రం లేట్ చేయకుండా సినిమా కబుర్లు ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం యువసేన మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తుంది. దాని తర్వాత నేను చెప్పబోయే సినిమా కబుర్ల కోసం వెయిట్ చేస్తూ ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనము నామ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి అప్డేట్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు నాకు తెలుసు. మరి ఈ మాత్రం లేట్ చేయకుండా అప్డేట్ ఏంటి అంటే కనుక మనందరం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మూవీ ఏంటి, రామ్ చరణ్ ది అంటే కళ్ళు మూసుకొని చెప్పేస్తాం అనమాట పెద్ది. మరి మీ అందరికీ తెలుసు, మరి రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ చిత్రం మనందరి ముందుకి ఫైనల్ గా ఎప్పుడు వస్తోంది అని చెప్పి మనందరం ఎదురు చూస్తూనే ఉన్నాం కదా. మరి జూన్ 14 అయితే ఇది రాబోతోంది అని అంటున్నారనమాట. మరి స్పోర్ట్స్ డ్రామాగా రూపొందించిన ఈ చిత్రం ఎలా ఉండబోతోంది, మనకి ఎలాంటి వినోదాన్ని అందిస్తుంది తెలియాలి అంటే ఇంకా కొన్ని రోజులైతే వెయిట్ చేయాల్సింది. శృతి హాసన్ అయితే ఆల్రెడీ మీ అందరికీ తెలుసు ఈ మూవీలో ఒక ప్రత్యేక గీతంలో కూడా సోదరించారు కదా. అలాగే జాన్వీ కపూర్ అయితే హీరోయిన్ గా నటిస్తున్నారనమాట. మరి పెద్ద మూవీ అయితే ఇంకా మన ముందుకు రావడానికి కొన్ని రోజులే ఉంది, సో వెయిట్ చేస్తే అందరం హ్యాపీగా థియేటర్లో చూసేయచ్చు అనమాట. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం రామ్ చరణ్ హీరోగా నటించిన మూవీస్ అనమాట ఆరెంజ్, దాని తర్వాత ధ్రువ. ఈ 2 మూవీస్ నుంచి 2 లవ్లీ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నాను. విన్ టు స్టేట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఫ్యామిలీ.

0: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే గుందే.
1: చిక్కుకున్నాడు.
2: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
3: ఆర్బీఐ అంటుంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

లేదా చెత్త చూడు ఓ కహాని పెళ్లి పిల్లగాడు ముందు కింగు లెక్క తిరుగుతుండే పెళ్లి అయ్యినాక ఆమె కొంగు వట్టి ఊగుడంతే అంతే అంతే ఆమె మాటలాడనంటది అయ్యకుంటే సోపు అందగట్టెలెందరున్న ముద్దెబేబి తోపు అంటూ గ్యాపు లేక పొగడకుంటే రోజు గిట్ల గడవదంతే

అఖిల్ అక్కినేని నటించిన హలో మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సినిమా కబుర్ల ప్రోగ్రామ్ లో. మరి అఖిల్ గురించి మాట్లాడుకోవాలి కాబట్టి అఖిల్ సాంగ్ అయితే వినిపించాను అనమాట. మరి ఏంటి అప్డేట్ అంటే కనుక అఖిల్ అక్కినేని కథానాయకుడిగా నటించిన చిత్రం లెనిన్ అనమాట. మరి ఈ చిత్రం ఫైనల్ గా మనందరి ముందుకి ఎప్పుడు రాబోతోంది అంటే జూన్ 26 మనందరి ముందుకి రాబోతుంది అనమాట. మరి గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథతో రూపొందుతున్న చిత్రానికి మురళీ కిషోర్ అబ్బూరి అయితే దర్శకత్వం వహించారు. మరి అసలు ఎలా ఉండబోతోంది, అఖిల్ ఈ మూవీలో మనందరికీ ఎలా కనిపించబోతున్నారు, ఇవన్నీ తెలియాలి అంటే జూన్ 26 వరకు మనం వెయిట్ చేయాల్సిందే. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతీయ ఫ్యామిలీ.

రంగస్థల మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి సమంత గురించే మాట్లాడుకోబోతున్నామని ఈ పాటికి మీ అందరికీ అర్థమైపోయింది కదా. మరి ఏంటి అప్డేట్ అంటే, ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నా బట్ అనుకోని కారణాల వల్ల తను నటించిన మూవీ అయితే పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. మరి ఫైనల్ గా ఎప్పుడు రాబోతోంది, అసలు ఇంతకీ ఏ మూవీ అనేది మీ అందరికీ తెలిసింది అనమాట. నందిని రెడ్డి దర్శకత్వం వహించి సమంత అగ్ర కథానాయికగా నటించిన మూవీ ఏంటి అంటే మా ఇంటి బంగారం అనమాట. మరి ఫైనల్ గా రిలీజ్ డేట్ అయితే వాయిదా పడి జూన్ 19th అయితే మనందరి ముందుకి రాబోతోంది అనమాట. మరి అంతకు ముందైతే ఆల్మోస్ట్ ఖుషి తర్వాత నుంచి తను శుభ మూవీలో ఒక రోల్లో అయితే కనిపించింది తప్ప మెయిన్ హీరోయిన్ లీడ్లో అయితే కనిపించలేదు. మరి ఇప్పుడే అనమాట ఆల్మోస్ట్ 2 ఇయర్స్ తర్వాత రాబోతోంది మా ఇంటి బంగారం అంటూ. మరి ఎలా ఉండబోతోంది తెలియాలి అంటే జూన్ 19th వరకు వెయిట్ చేయాల్సిందే. మరి సమంతకి ఈ మూవీ ఒక మంచి సక్సెస్ ఇవ్వాలి అని చెప్పి విష్ చేస్తూ ఇప్పుడైతే మనందరం ఆ మూవీ నుంచి, దాని తర్వాత ఖుషి, ఈ 2 మూవీస్ నుంచి 2 లవ్లీ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నారనమాట. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

మనము నామ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ్ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే గనక జూన్ 11 న సీనియర్ దర్శకుడు సంగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన సంగీతం అనే ఒక మూవీ అయితే రిలీజ్ అవడానికి సిద్ధంగా ఉందన్నమాట. మరి ఇంతకీ అసలు ఈ సంగీతం అనేది ఎలా ఉండబోతోంది ఏంటి అనేది తెలుసుకోవాలి అంటే జూన్ 11 వరకు వెయిట్ చేయాల్సిందే. 94 సంవత్సరాల వయసులో సంగీతం శ్రీనివాసరావు గారు ఈ చిత్రాన్ని తెరకెక్కించడం అనేది నిజంగా విశేషం అనే చెప్పాలి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఓం భీమ్ బుష్ ఈ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ తో సినిమా కబుర్లు ప్రోగ్రామ్ కైతే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

జోష్ఫుల్ గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే వీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏది చేయకుండా ఉంటూ ఫైనల్ గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదాన్ని చేసేయాలి అంటే సండడే సండడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ ట్యూన్ చేయాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.

0: अखिल भारतीय एफएम 101.3।
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: ప్రసార భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. రాష్టంలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ సూచిస్తోంది. రానున్న 3 రోజుల పాటు ఇదే తీవ్రత కొనసాగే అవకాశం ఉందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ రోజు 29 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 166 మండలాల్లో వడగాల్పుల ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరం పర్యటనలో భాగంగా గోదావరి నదిలో పుష్కర్ ఘాట్ వద్ద జరుగుతున్న అభివృద్ది పనులను ఈ ఉదయం పరిశీలించారు. అనంతరం పుష్కర్ ఘాట్ నుంచి కోటిలింగాల రివర్ కు బోట్లో వెళ్లారు. అఖండ గోదావరి ప్రాజెక్టు పనులను మంత్రి కందర దుర్గేష్ వివరించారు. గోదావరిలో కాలుష్య నివారణకు ఘాట్ల వెంట తీసుకోవాల్సిన చర్యలను పవన్ కళ్యాణ్ పరిశీలించారు. రైతులను ఆదుకునేందుకు మార్క్ఫెడ్ ద్వారా 2,04,000 టన్నుల మొక్కజొన్న పంట కనీస మద్దతు ధర కొనుగోలు చేయాలని నిర్ణయించినట్టు వ్యవసాయ శాఖ మంత్రి కె హెచ్ అనేది వెల్లడించారు. రాష్టంలో రైతులు, పౌల్టీ, ఉద్యాన, ఆక్వా రంగాలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్టంలోని వివిధ ప్రాంతాల సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే హస్తకళలకు విస్తృత ప్రాచుర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. హస్తకళలకు మార్కెట్ విస్తరించడంతో కళాకారులకు ఏడాది పొడవునా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఆమె ప్రకటనలో పేర్కొన్నారు. గుంటూరు జిల్లా చింతపల్లిపాడు గ్రామంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్ను కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చింతపల్లిపాడు గ్రామంలో 70 మందికి పైగా క్యాన్సర్ బాధితులు ఉన్న అంశంపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. దేశంలోనే లెవెల్ 1 క్యాన్సర్ ఆసుపత్రిగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ది చేస్తున్నట్టు కేంద్ర మంత్రి తెలిపారు. జనగణనలో భాగంగా మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న తొలిదశ ఏళ్ల గణన ప్రక్రియను డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ సెన్సస్ వీఎల్ఎన్ మూర్తి పరిశీలించారు. నగరంలోని మధురవాడ జోన్లో పర్యటించారు. ఈ ప్రాంతంలో జరుగుతున్న ఇళ్ల గణనను పరిశీలించి మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో జనగణన కార్యక్రమం నాణ్యతతో వేగవంతంగా నిర్వహిస్తున్నందుకు అధికారులను అభినందించారు. ప్రపంచ థైరాయిడ్ నివారణ దినం ఈరోజు నిర్వహిస్తున్నారు. ఈ వ్యాధి సంబంధిత సమస్యలపై అవగాహన లేని కారణంగా అనేక మంది ఆరోగ్య సమస్యలకు గురవుతూ ఉంటారు. థైరాయిడ్ సమస్యలపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు ప్రతి సంవత్సరం మే 25వ తేదీ ప్రపంచ థైరాయిడ్ నివారణ దినంగా పాటిస్తున్నారు. ఐపీఎల్ 2026 చివరి లీగ్ మ్యాచ్లో భాగంగా ముంబై వెంకటేష్ స్టేడియంలో నిన్న జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు 30 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్పై గెలిచి టాప్ 4లో చోటు దక్కించుకుంది. కోల్కతాలో జరిగిన లీగ్ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై ఢిల్లీ క్యాపిటల్స్ 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

0: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ
1: మంగళ ధ్వనితో మేలుకొలుపుతూ
0: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ
1: సూక్తులతో సుధలు పంచుతూ
0: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ
1: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ
0: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ
1: వనితల వికాసానికి సమవాణిని వినిపిస్తూ
0: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ
1: ఆరోగ్యపరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ
0: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ
1: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 90 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి.

హృదయాంజలి మూవీ నుంచి ఒక ఎవర్ గ్రీన్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ మీకు తెలుసా ప్రోగ్రామ్ లోకి ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం. మరి ఇవాళ మీకు తెలుసాలో ఈ రోజు డే స్పెషాలిటీ ఏంటో మీ అందరికీ తెలుసా? ఈ రోజు ఏంటి అంటే గనక అంతర్జాతీయ ప్లాస్టిక్ రహిత దినోత్సవం అనమాట, ఇంటర్నేషనల్ ప్లాస్టిక్. సో ఈ రోజు ఏంటి అంటే కనుక అంతర్జాతీయ ప్లాస్టిక్ రహిత దినోత్సవం కాబట్టి మరి దీని గురించి మనం మాట్లాడుకుందాం. 2019 ప్రారంభించబడిన ఫ్రీ ది ఓషన్ అనే పర్యావరణ బృందం అంతర్జాతీయ ప్లాస్టిక్ రహిత దినోత్సవాన్ని అయితే ప్రారంభించిందన్నమాట. ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడండి అని ప్రజలందరికీ తెలియజేయడమే ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ ఫ్రీ డే గురించి ఇంకా అసలు మనం ఏం తెలుసుకోవాలి, అసలు ఇప్పుడు ప్రజెంట్ వాతావరణంలో జరుగుతున్న మార్పులు ఏంటి, అండ్ అలాగే దీని గురించి గవర్నమెంట్ ఏం చేస్తోంది, అలాగే మనవంతు మనం ఏం చేయాలి, సో ఇవన్నీ కూడా మాట్లాడేసుకుందాం. మరి ఇవాళ డే స్పెషాలిటీ అయితే ఏంటి అంటే కనుక ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ ఫ్రీ డే అన్నమాట, అంటే అంతర్జాతీయ ప్లాస్టిక్ రహిత దినోత్సవం. మరి ఈ విశేషాలు ఇందాక చెప్పినవన్నీ మాట్లాడుకుందాం. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు అన్నమాట. వింటూ స్టేజ్ 101.3 విత్ భారతీయ ఎఫ్ఎం.

మనమున్న మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా ఈ రోజు డే స్పెషాలిటీ గురించి. ఈ రోజు ఏంటి అంటే అంతర్జాతీయ ప్లాస్టిక్ రహిత దినోత్సవం అన్నమాట, ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ ఫ్రీ డే. మరి దీని గురించి అసలు ఏంటి మనం తెలుసుకోవాల్సినవి అంటే కనుక, పసిఫిక్ మహాసముద్రంలోని నీరు అసాధారణంగా వేడి ఎక్కడాన్ని ఎల్నినో అంటారనమాట. ఇలా జరిగినప్పుడు ప్రపంచవ్యాప్తంగా గాలులు దిశ మారి వాతావరణంలో ఊహించని మార్పులు వస్తాయి. మరి ఇప్పుడు ఎందుకు మనం దీని గురించి మాట్లాడుకుంటున్నామంటే విషయం ఉందనమాట. ఏంటి అంటే భూమిపై అత్యంత శక్తివంతమైన సూపర్ ఎల్నినో ఈ ఏడాదిలో ఏర్పడవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరించారనమాట. అంటే మనం ప్రెజెంట్ గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి దీనివల్ల ఉష్ణోగ్రతలు భారీగా పెరిగి ఋతుపవనాలు అసాధారణంగా ఉండొచ్చు అని వాళ్ళు భావిస్తున్నారనమాట. మే నెలలో ఎల్నీలో ఏర్పడుతుంది అని చెప్పి, ఆగస్టు నాటికి బలపడుతుంది అని చెప్పి ECMWF అంటే యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్ అంచనా వేసిందనమాట. మరి జూన్ నుంచి ఆగస్టు 2026 మధ్యలో ఈ ఎల్నీలో మొదలై ఏడాది చివరి వరకు కొనసాగే అవకాశం ఉందన్నమాట. మరి అసలు ఈ రోజు డే స్పెషాలిటీ ఏంటి అంటే అంతర్జాతీయ ప్లాస్టిక్ రహిత దినోత్సవం కాబట్టి మరి వాతావరణంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి ఏంటి ఇవన్నీ మాట్లాడుకుందామని చెప్పాను కదా. మరి ఇంకా మాట్లాడుకుందాం దీని గురించి, మీరందరూ తెలుసుకోవాల్సినవి చాలానే ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, ఫ్రమ్ ద మూవీ మెరుపు కళలు అనమాట. దాని తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ ఫ్రీడే గురించి. ఇప్పుడైతే ఈ సాంగ్ వింటూ స్టేట్ యూన్ 1.3 వివిధ భారతీయ ఫ్యామిలీ.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: మనము నా మీకు తెలిసే ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా ఈ రోజు డే స్పెషల్ గురించి, అంతర్జాతీయ ప్లాస్టిక్ రహిత దినోత్సవం అన్నమాట. మరి ఇంకా ఏంటి మనం తెలుసుకోవాల్సిన విషయాలు అంటే కనుక, అత్యంత ప్రమాదకర వాయు కాలుష్య కారకమైన PM10 సూక్ష్మ ధూళి కణాల స్థాయి అత్యధికంగా పెరిగిన టాప్ 10 నగరాల జాబితాలో విశాఖపట్నం దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నమాట. ఇది నిజంగా విచారించాల్సిన విషయమే అని చెప్పాలి. మరి సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ అంటే CREA ప్రకారం 2025-26 లో PM10 స్థాయిలు 2017-18 ఆర్థిక సంవత్సరంతో కంపేర్ చేస్తే కనుక 73% మేరకు పెరిగినట్లు తెలుస్తోందన్నమాట. అంటే ఏ రకంగా కాలుష్యం అనేది పెరిగిపోయిందో, పర్యావరణానికి ఎన్ని రకాలుగా ముప్పు అనేది వస్తుందో మీరు ఆలోచించుకోండి. మరి పర్యావరణ కాలుష్యం తగ్గించేందుకు ప్రభుత్వం అయితే అనేక రకాల కార్యక్రమాలని నిర్వహిస్తోందన్నమాట, అనేక రకాల పథకాలను కూడా ప్రవేశపెడుతోంది. అలాగే మనవంతు మనం ఏం చేయాలి అనేది కూడా మనం తెలుసుకుందాం. ఇవాళ మీకు తెలుసాలో ఖచ్చితంగా. మరి ఇప్పుడైతే కొద్ది క్షణాల తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే 12:30 తెలుగులో వార్తలు వచ్చేస్తాయి, అవి వినండి. దాని తర్వాత మళ్లీ మనం మీకు తెలుసాలో ఖచ్చితంగా మాట్లాడుకుందాం, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు మనం ఏం చేయాలి అనే విషయాల గురించి. మరి ఇప్పుడైతే న్యూస్ వింటూ స్టే ట్యూన్డ్ 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న.
1: శ్రోతలంతవరకు వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 12:30 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 12:40 వివిధ భారతి ముంబై విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. ముందుగా తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం రాష్టపతి భవన్లో పలువురు ప్రముఖులకు పద్మ అవార్డులను ప్రదానం చేయనున్నారు. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమాపేశం రేపు న్యూఢిల్లీలో జరుగుతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. ఇరాన్తో ఎటువంటి ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి తొందరపడవద్దని అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా దేశ ప్రతినిధులకు చెప్పారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం రాష్టపతి భవన్లో జరిగే మొదటి పౌర పురస్కారాల కార్యక్రమంలో పలువురు ప్రముఖులకు పద్మ అవార్డులను ప్రదానం చేయనున్నారు. దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ అవార్డులను పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అనే మూడు విభాగాల్లో అందజేస్తారు. ఈరోజు జరిగే మొదటి పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో రాష్టపతి 2 పద్మ విభూషణ్, 6 పద్మభూషణ్, 58 పద్మశ్రీలతో సహా మొత్తం 66 పద్మ అవార్డులను ప్రదానం చేస్తారు. మిగిలిన పద్మ అవార్డులను 2వ విడత పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో అందజేస్తారు. రేపు న్యూఢిల్లీలో క్వాడ్ విదేశాంగ మంత్రుల సమాపేశం జరుగుతుంది. ఈ సమాపేశంలో ఆస్టేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వోంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు మొటేగి, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పాల్గొంటారు. ప్రాధాన్యత రంగాల్లో క్వాడ్ సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడంపై, ప్రస్తుతం కొనసాగుతున్న కార్యక్రమాల పురోగతిని సమీక్షించడంపై, అలాగే పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన అంతర్జాతీయ అంశాలపై ఈ నాయకులు తమ అభిప్రాయాలు పంచుకుంటారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉమ్మడి పౌరస్మృతి పరిధి నుండి అన్ని గిరిజన సామాజిక వర్గాలను మినహాయించడానికి ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలు రూపొందించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన జనజాతీయ సాంస్కృతిక సమాగమం సదస్సులో ప్రసంగిస్తూ మంత్రి, గిరిజనుల హక్కులకు పూర్తి రక్షణ కల్పించామని, ఉమ్మడి పౌరస్మృతి వల్ల గిరిజనుల హక్కులకు ఎటువంటి భంగమూ వాటిల్లదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 28,000 కోట్ల రూపాయలుగా ఉన్న గిరిజన సంక్షేమ బడ్జెట్ను నరేంద్ర మోదీ ప్రభుత్వంలో 1,50,000 కోట్ల రూపాయలకు పెంచినట్టు అమిత్ షా తెలియజేశారు.
1: నరేంద్ర మోదీ జీనే ఏక్ ప్రకార్ సే జనజాతి కళ్యాణ్ కో ఆగే బడానే కా కామ్ కియా హై. మే ఆజ్ ఇస్ మన్ సే ఈ జనజాతి మహాకుంభ్ కో కహనా చాతా హూ ఔర్ నరేంద్ర మోదీ జీనే ఉస్కో 1,50,000 కరోడ్ తక్ బడానే కా కామ్.
0: నిన్న న్యూఢిల్లీని భారత్ మంటపంలో అమెరికా 250 ఏళ్ల స్వాతంత్ర వేడుకల సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్కు ఫోన్ చేశారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తన స్నేహితుడని, మోదీకి తాను పెద్ద అభిమానినని చెప్పారు. అలాగే ఇరు దేశాల మధ్య సంబంధాలు ఇంతకు ముందెన్నడూ లేనంత పటిష్టంగా ఉన్నాయని పేర్కొన్నారు. ట్రంప్ వ్యాఖ్యలను అక్కడి ప్రేక్షకులు వినేలా అమెరికా రాయబారి తన ఫోన్ను మైక్రోఫోన్ వద్ద పెట్టారు. ఈ కార్యక్రమానికి భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో హాజరయ్యారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో 4 రోజుల భారత పర్యటనలో ఉన్న తరుణంలో అమెరికా అధ్యకుడి నుంచి ఈ వ్యాఖ్యలొచ్చాయి. శనివారం ప్రధానమంత్రి మోదీని కలిసిన రూబియో నిన్న విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్తో సమావేశమయ్యారు. ఈ నెల 28వ తేదీన జరగాల్సిన కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ 2026 పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ వాయిదా వేసింది. బక్రీద్ పండుగ సెలవు తేదీలో మార్పు వచ్చినందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎన్టీఏ తెలిపింది. సవరించిన పరీక్షా తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని ఎన్టీఏ పేర్కొంది. తాజా సమాచారం కోసం అభ్యర్థులు

క్రమం తప్పకుండా అధికారిక వెబ్సైట్ను సందర్శించాలని ఎన్టీఏ సూచించింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 2.61 రూపాయలు, అలాగే డీజిల్ ధర లీటర్కు 2.71 రూపాయలు పెరిగింది. గత 2 వారాల్లో ఈ ధరలు పెరగడం ఇది 4వసారి. ఈ సవరణతో ఢిల్లీలో ఇప్పుడు లీటర్ పెట్రోల్ ధర 102.12 రూపాయలకు, డీజిల్ ధర లీటర్కు 95.20 రూపాయలకు చేరుకుంది. ఇరాన్తో 3 నెలలుగా కొనసాగుతున్న యుద్దంలో ఇప్పుడిప్పుడే ఎటువంటి పురోగతి లభించే అవకాశం లేదనే సంకేతాలిస్తూ, ఇరాన్తో ఎటువంటి ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి తొందరపడవద్దని తాను తన ప్రతినిధులకు చెప్పినట్టు అమెరికా అధ్యకులు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. తన పరిపాలనలో ఇరాన్తో కుదిరే ఎలాంటి భవిష్యత్ ఒప్పందంలోనైనా ఎటువంటి ఆర్థిక మినహాయింపులు ఉండవని, ఇది అమెరికా మాజీ అధ్యకులు బరాక్ ఒబామా హయాంలో జరిగిన ఒప్పందానికి పూర్తిగా భిన్నంగా ఉంటుందని ట్రంప్ స్పష్టం చేశారు. ఒబామా కాలం నాటి ఇరాన్ అణు ఒప్పందాన్ని విమర్శించిన ఆయన, తాను ప్రతిపాదించిన ఒప్పందం ఇరాన్ అణ్వాయుధాలు పొందకుండా అడ్డుకుంటుందని, అలాగే బరాక్ ఒబామా రూపొందించిన ఒప్పందంతో దీనికి ఎటువంటి పోలిక ఉండదని చెప్పారు. ప్రస్తుతం చర్చల్లో ఉన్న ఒప్పందంలో 60 రోజుల కాల్పుల విరమణ పొడిగింపు, హార్మోజ్ జలసంధిని తిరిగి తెరవడం, ఇరాన్ అణు కార్యక్రమంపై మరిన్ని చర్చలు జరపడం వంటి అంశాలున్నాయి. అయితే ఈ ప్రతిపాదిత ఒప్పందంపై రిపబ్లికన్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఇది ఇరాన్ పట్ల చాలా ఉదారంగా ఉందని బహిరంగంగానే వాదిస్తున్నారు. ఈ ఒప్పందం ఒక తప్పిదమవుతుందని సెనేటర్ ట్రెడ్ క్రూజ్ అనగా, 60 రోజుల కాల్పుల విరమణ అంటే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ద్వారా సాధించిందంతా వృధా అయినట్టేనని సెనేట్ ఆర్మ్డ్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ రోజర్ వికెర్ పేర్కొన్నారు. ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెల్లు ఇరాన్పై విస్తృతమైన దాడులు జరపడంతో పశ్చిమాసియా అంతటా ఘర్షణలు చెలరేగాయి. దీనికి ప్రతిచర్యగా ఇరాన్ ఇజ్రాయెల్, గల్ఫ్లోని అమెరికా మిత్ర దేశాలపై దాడులకు దిగింది. విప్లవకారుడు రాష్ బిహారీ బోస్ జయంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. రాష్ బిహారీ బోస్ తన అసాధారణమైన సంస్థాగత నైపుణ్యాల ద్వారా స్వాతంత్ర్య పోరాటంలో సరికొత్త శక్తిని నింపారని కొనియాడారు. రాష్ బిహారీ ఆజాద్ హింద్ ఫౌజ్, ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్లను స్థాపించారని, అలాగే గదర్ ఉద్యమం ద్వారా విదేశీ గడ్డపై కూడా భారతీయులను సంఘటితం చేశారని అమిత్ షా గుర్తు చేసుకున్నారు. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్లోని కొన్ని ప్రాంతాల్లో వడగాల్పుల తీవ్రత దృష్ట్యా భారత వాతావరణ శాఖ ఈరోజు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో ఈరోజు వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణం కొనసాగుతుందని ఐఎండీ తెలిపింది. తూర్పు ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి రాత్రిళ్లు కూడా వేడిగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఈశాన్య భారత్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరిలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జమ్మూకాశ్మీర్, అండమాన్ నికోబార్ దీవులు, అసోం, మేఘాలయ, బీహార్, తూర్పు ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, లక్షద్వీప్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు పిడుగులతో కూడిన ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని పేర్కొంది. కర్ణాటక రాష్ట్రం ఉత్తర కన్నడ జిల్లాలోని తట్టెహక్కలు నదిలో నిన్న జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మరణించారు. నదిలో నత్తగుల్లలు సేకరిస్తున్న సమయంలో నీటి ప్రవాహం ఉధృతంగా రావడంతో వారంతా కొట్టుకుపోయారు. ఈ ఘోర ప్రమాదంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఈ నది ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం పట్ల రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి మరణించిన వారి కుటుంబ సభ్యులకు 2 లక్షల రూపాయల చొప్పున
గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు.

0: వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం రాష్టపతి భవన్లో పలువురు ప్రముఖులకు పద్మ అవార్డులను ప్రదానం చేయనున్నారు. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం రేపు న్యూఢిల్లీలో జరుగుతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

పెళ్లిపీటలో మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా ఈ రోజు డే స్పెషాలిటీ గురించి అనమాట. మరి ఏంటి ఈ రోజు డే స్పెషాలిటీ అంటే ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ ఫ్రీ డే అనమాట, అంతర్జాతీయ ప్లాస్టిక్ రహిత దినోత్సవం. మరి ఈ సందర్భంగా ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంది, అలాగే మనవంతు మనం ఏం చేయాలి అనేది కూడా ఇవాళ మీకు తెలుసాలో తెలుసుకుందాం న్యూస్ తర్వాత అని చెప్పాను కదా. మరి ఏంటి అంటే కనుక తగ్గించండి, పునర్వినియోగించండి, ఇంకా పునఃచక్రియం చేయండి. అంటే ఈ ఫార్ములాని పాటిస్తూ నగరాల్లో పట్టణాల్లో చెత్త సమస్యకి పరిష్కారంగా దేశంలోనే మొదటి తాజా వ్యర్థాల ప్రాసెసింగ్ ప్రాజెక్టుని రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోందన్నమాట. ఇల్లు, దుకాణాలు, ఇతర వ్యాపార సంస్థల నుంచి రోజు సేకరించే చెత్తలో ద్రవ పదార్థాల నుంచి సేంద్రియ ఎరువులు, అలాగే ఘన పదార్థాల నుంచి 12 రకాల వివిధ వస్తువుల తయారీకి వీలుగా ఈ ప్రాజెక్టును అయితే రూపొందించడం జరిగిందన్నమాట. దీనికోసం 528.65 కోట్ల బడ్జెట్ అయితే కేటాయిస్తున్నారన్నమాట. మరి పారవేసే వాటిని మనం కూడా తగ్గించుకొని ముఖ్యంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడుకోవాలి. మరి ప్రభుత్వం చేసేవి ప్రభుత్వం చేస్తూనే ఉంది, మరి మనమేం చేయాలి అనేది కూడా ఖచ్చితంగా మాట్లాడుకుందాం ఇవాళ మీకు తెలుసాలో. ఇప్పుడైతే మీ అందరి కోసం పెళ్లి పందిరి మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది. వింటూ స్టేట్యూన్ 2 101.3 వివిధ భారతీయ ఫోన్. నేను మీ ఆర్జే ప్రసన్నా.

0: మనిషికి దేవుడిచ్చిన బహుమానం ఈ ప్రపంచం. నింగి నేల నీటి వరకు ఎన్నో అందాలు చెక్కాడు.
1: ఈ అందాలన్నీ చూడలేని నా కళ్ళు కూడా ఆయన

మనమున్న మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, అంతర్జాతీయ ప్లాస్టిక్ రహిత దినోత్సవం సందర్భంగా మరి మనం ఏం చేయాలి అనే విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. అలాగే ప్రభుత్వం ఏం చేస్తోంది అనేది కూడా ఇందాక చెప్పాను. సో మనం ఏం చేయాలి అంటే కనుక నీటిని పొదుపుగా వాడాలన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం ఎంత తక్కువ నీటిని ఉపయోగిస్తే అంత తక్కువగా వ్యర్థ జలాలు చివరిగా సముద్రంలోకి చేరుతాయి అన్నమాట. అండ్ ఇప్పటికీ చాలా మంది ట్యాప్స్ అలా వదిలేస్తూ తిప్పి వదిలేస్తూ ఉంటారు. సో మనం చూసి కూడా కొన్ని కొన్ని సార్లు పట్టించుకోం, కానీ వాటర్ వేస్ట్ అవ్వకుండా ఉంటే చాలా మంచిదన్నమాట. సో అట్లా మీకు ఏదైనా కనిపిస్తే ఆ ట్యాప్స్ ని ఆపేస్తూ ఉండడం, ఇంట్లో అయినా సరే, మనం బయట గురించి కాదు, ఇంట్లోనే ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి కాబట్టి. సో వాటర్ సేవ్ చేసుకోవడం అనేది ఇప్పుడు అలాగే మన ఫ్యూచర్ కి కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఇది ఎప్పుడు మనం ప్రతి టాపిక్ లో మాట్లాడుకుంటూనే ఉంటాం, ముఖ్యంగా పర్యావరణానికి సంబంధించిన టాపిక్ వచ్చినప్పుడు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలన్నమాట. ఎందుకంటే అసలు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే చెట్లను నాటడం అయితే చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది మన హాబీగా మార్చుకోవడం ఇంకా ఇంపార్టెంట్. ఎందుకు, మీ అందరికీ తెలిసిందే, కార్బన్ డైఆక్సైడ్ ని గ్రహించి మనం పీల్చుకోవడానికి స్వచ్ఛమైన ఆక్సిజన్ ని అందిస్తాయి అన్నమాట. కాబట్టి ఒక మొక్క నాటడం అనేది కనీసం మనం పుట్టినరోజుకి అనే కాన్సెప్ట్ పెట్టుకొని అప్పుడైనా సరే ఒక మొక్క నాటడం అనేది జరిగితే చాలా బాగుంటుంది. అండ్ ప్లాస్టిక్ వాడకం గురించి ఎంత మాట్లాడుకున్నా కూడా చాలా తక్కువే, బట్ నేను చాలాసార్లు చెప్తూ ఉంటా, ఎప్పుడైనా షాపింగ్ మాల్స్ కి వెళ్ళినప్పుడు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ప్లాస్టిక్ బ్యాగ్స్ అనేవి మనం అవాయిడ్ చేసేద్దాం కంప్లీట్ గా. ఇంటి నుంచి తీసుకెళ్లడం ఇలాంటివి తీసుకోవడం చాలా మంచిదన్నమాట. రీసెంట్ గా మీకు కూడా తెలిసే ఉంటుంది, ఒక గేదెకి దీని గురించి ఆపరేషన్ కూడా చేశారనమాట. ఆల్మోస్ట్ ఒక క్వింటాల్ ప్లాస్టిక్ అయితే బయటకు వచ్చింది, దాని నుంచి తీయడం జరిగింది. సో ఒక్క జంతువు గురించి మనకి ఇలా తెలిసినప్పుడు ఇంకా దేశంలో ఎన్ని రకాల జంతువులు ఉంటాయి, అవి ఏం తింటాయి అనేది సో మీకే ఐడియా ఉంటుంది కదా. సో ప్లాస్టిక్ అనేది తినడం వల్ల వాటికి ఎన్ని రకాల హెల్త్ పరంగా ఇష్యూస్ కూడా వస్తాయి అనేది ఆలోచించండి. కాబట్టి వీలైనంత వరకు ముందు ఏదైనా మార్పు అనేది మనతోనే స్టార్ట్ అవ్వాలి. కాబట్టి ప్లాస్టిక్ వాడకాన్ని మనం ఈ రోజు నుంచి ఎలా అయినా సరే తగ్గిద్దామని చెప్పి డిసైడ్ అయిపోదాం. ఎందుకంటే దానివల్ల షాపింగ్కి వెళ్ళినప్పుడు కూడా టోట్ బ్యాగ్లను తీసుకెళ్తే ఇవి కంప్లీట్గా సహజమైన ఫైబర్తో తయారు చేయబడతాయి కాబట్టి. సో ఆరోగ్యాన్ని అందించిన వాళ్ళం అవుతాం, అట్ ద సేమ్ టైం మార్పును తీసుకొచ్చిన వాళ్ళం కూడా అవుతాం అన్నమాట. కాబట్టి ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, పర్యావరణాన్ని కాపాడుకోవడం అనేది మీది మాది కాదు, మనందరి బాధ్యత అన్నమాట. మీ వంతు మీరేం చేస్తున్నారు అనేది ఈరోజు సోషల్ మీడియా ద్వారా మీ మిత్రులతో పంచుకోండి. మీరు చేస్తున్న మంచి మంచి కార్యక్రమాలన్నింటినీ కూడా సో షేర్ చేసుకోవచ్చు, అలాగే వాళ్ళని కూడా ఇలా అంటే ఇలాంటివి ఏమైనా చేయమని చెప్పి ప్రోత్సహించవచ్చు అన్నమాట. మరి పర్యావరణ

పర్యావరణాన్ని మనం కాపాడితే అది మన ముందు తరాలని కూడా పర్యావరణమే కాపాడుతుంది. మరి ప్రకృతిని కాపాడుకోవడం అనేది నిజంగా మన బాధ్యత కూడా. మన నుంచి మన ముందు తరాల వాళ్ళు ఏదైనా నేర్చుకోవడానికి ఉంటుంది అంటే కనీసం ఇది ఒక్కటే అనమాట. పర్యావరణాన్ని కాపాడుకుందాం, అందరం కూడా ఆరోగ్యంగా ఉందాం. మరి అదనమాట ఇవాళ మీకు తెలిసే ప్రోగ్రామ్ మీ అందరికీ చాలా నచ్చింది అనుకుంటున్నా. ఒక బ్యూటిఫుల్ సాంగ్, జనతా గారేజ్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ తో ఇవాళ మీకు తెలిసే ప్రోగ్రామ్ కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్లీ మనం కలుసుకుందాం బీరా ప్రోగ్రామ్ లో. అంతవరకు స్టేట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయగానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశ మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు,

ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయ గానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశం మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమరగాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం తొంభై సంవత్సరాల మధురవాణి మీ ఆకాశవాణి.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ఢిల్లీలోని రాష్టపతి భవన్ గణతంత్ర మండపంలో ఈరోజు జరగనున్న ప్రత్యేక కార్యక్రమంలో రాష్టపతి ద్రౌపది ముర్ము 2026 సంవత్సరానికి సంబంధించి 66 మందికి పద్మ పౌర పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితరులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విజయవాడలో పర్యటిస్తున్నారు. నగరంలోని స్వరాజ్య మైదానంలో 85 కోట్ల రూపాయలతో అత్యాధునిక వసతులతో నిర్మించిన అంబేద్కర్ కళావేదికను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ది సదస్సు 2026ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్టంలో ఏర్పాటు చేసిన 38 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పర్యటనలో ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మనకు జీవితాన్ని ఇచ్చే నదులను కాపాడుకోవాలని అన్నారు. గోదావరి కృష్ణా నదులను రక్షించుకోవాలని అన్నారు. గ్రామీణాభివృద్దికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కేంద్ర భారీ ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో పలు అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గుడ్డిపాటి రవికుమార్తో కలిసి ఆయన ఈరోజు ప్రారంభించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాష్ట ప్రభుత్వం యోగాంధ్ర 2026 పేరుతో నిర్వహించనుంది. జూన్ 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 14 రోజుల పాటు రాష్ట వ్యాప్తంగా కార్యక్రమాలు ప్రచారాలు నిర్వహించి జూన్ 21వ తేదీన అమరావతిలో 25,000 మందితో రాష్టస్థాయి యోగా కార్యక్రమం నిర్వహించనున్నారు. గ్రామీణ పట్టణ స్థానిక ఎన్నిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి వాస్తవాధారిత వివరాలతో వెనుదల సమర్పించాలని డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా సూచించారు. కడప కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రజలు, కుల సంఘాల ప్రతినిధుల నుంచి వెనుదల స్వీకరించారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్నారు. ఈరోజు అనంతపురంలో లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయని చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్దిదారులకు చెక్కుల పంపిణీ చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026 మ్యాచ్లు చివరి దశకు చేరుకున్నాయి. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో రేపు రాత్రి 7:30 క్వాలిఫైర్ 1 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటన్స్ తలపడనున్నాయి. ఈ పోటీలో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కు చేరుకుంటుంది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు.

వివేక్ లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 1 గంట 6 నిమిషాల 34 సెకండ్లు అయితే అయిపోయిందనమాట. 8 వసంతాలు మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో ఓన్లీ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి ఇవాళ ధీరాలో మీరు తెలుసుకోబోతుంది ఏంటి అంటే గనక ధీరలు సాధించిన విజయాలు ఏంటి అనేది నేను చెప్పేస్తానన్నమాట. తెలంగాణలో హన్మకొండకి చెందిన ప్రవాస భారతీయురాలు హేమ ఎల్లాప్రగడ యూకేలోని వార్విక్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్లో 2023లో అధికార గ్రీన్ పార్టీ సభ్యురాలుగా ఎన్నికైన ఆమె రీసెంట్ గా కేబినెట్ కౌన్సిల్ మెంబర్ గా ఎంపికయి అరుదైన గౌరవం సొంతం చేసుకున్నారన్నమాట. ఇంకా ఎవరు ఏది సాధించారంటే అమెరికా కార్మిక శాఖ ముఖ్య సమాచార అధికారి సిఐఓగా భారత సంతతికి చెందిన సాంకేతిక నాయకురాలు మంగళాకుప్ప నియమితులయ్యారు. మరి ఇంకా ఎవరు మన దేశంలోని ధీరలు ఎలాంటి విజయాలు సాధించారు అనేది ఇవాంటి ధీరాలో ఖచ్చితంగా తెలుసుకుందాం. ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ జెర్సీ అనమాట. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

కౌసల్య కృష్ణమూర్తి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం ధీర ప్రోగ్రామ్ లో. ఇంకా ధీరలు సాధించిన విజయాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఇంకా ఎవరు ఏది సాధించారు అంటే ప్రపంచవ్యాప్తంగా మార్పులు తెస్తున్న ప్రముఖులకి సంబంధించిన నేషనల్ జియోగ్రాఫిక్ 33 2026 జాబితాలో బాలీవుడ్ తారలు ప్రియాంక చోప్రా ఇంకా ఆలియా భట్ చోటు దక్కించుకున్నారన్నమాట. ఎందుకు అంటే పర్యావరణాన్ని కాపాడుకునేందుకు పర్యావరణ స్వచ్ఛంద సంస్థలకి నిధులని అందిస్తున్నారన్నమాట. అలాగే ఆరోగ్య సంరక్షణ కోసం ప్రియాంక చేస్తున్న నిరంతర కృషికి, అలాగే మధుమేహం లాంటి కీలక సమస్యలపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పిస్తున్నందుకు వీళ్ళిద్దరికీ కూడా చోటు అనేది దక్కిందన్నమాట. మరి అది ధీరలు సాధించిన విజయాలైతే, మరి ప్రతిరోజు వచ్చినట్టే ఈ రోజు కూడా 1 గంట 20 నిమిషాలకి ప్రాంతీయ వార్తలు అయితే తెలుగులో వచ్చేస్తాయి, అవి కూడా వినేసేయండి. దాని తర్వాత మళ్ళీ ఇంకొక బ్యూటిఫుల్ టాపిక్ తో మళ్ళీ మనం కలుసుకుందాం ధీర ప్రోగ్రామ్ లో. ఇప్పుడైతే కపుల్ ఫ్రెండ్లీ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తోంది. వింటో స్టేజ్ 101.3 వివిధ భారతీయ ఫ్రమ్ నేను మీ ఆర్జే ప్రసన్నా.

శ్రోతలంతవరకు వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 1:20 కావస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 1:30 వివిధ భారతి ముంబై కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి. ముందుగా ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి.

0: ముఖ్యాంశాలు. రాష్ట్రంలో 38 ఎంఎస్ఎంఈ పార్కులకు దృశ్య మాధ్యమ విధానంలో శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. గ్రామీణాభివృద్దికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని పేర్కొన్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ. దేశ రాష్ట అభివృద్దిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చిన కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు. నదుల పరిరక్షణకు కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని అధికారులను ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్. వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో ఈరోజు పర్యటిస్తున్నారు. నగరంలోని స్వరాజ్య మైదానంలో 85 కోట్ల రూపాయలతో అత్యాధునిక వసతులతో నిర్మించిన అంబేద్కర్ కళావేదికను ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ది సదస్సు 2026ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్బంగా రాష్టంలో ఏర్పాటు చేసిన 38 ఎంఎస్ఎంఈ పార్కులకు ముఖ్యమంత్రి దృశ్య మాధ్యమ విధానంలో శంకుస్థాపన చేశారు. పారిశ్రామిక పెట్టుబడులు, ఉపాధి అవకాశాల విస్తరణ, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు వంటి అంశాలపై ఈ సదస్సులో ముఖ్యమంత్రి చర్చించారు. గ్రామీణ అభివృద్దికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కేంద్ర భారీ ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నత్తా రామేశ్వరంలో 40 లక్షల రూపాయలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం, 20 లక్షల 80 వేలతో ఏర్పాటు చేసిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ను రాష్ట ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో కలిసి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ది పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. దేశ రాష్ట అభివృద్దిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. తిరుపతి జిల్లాలోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఈరోజు ఉదయం ఆయన దర్శించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: ప్రస్తుతం వేసవి కాలం కాబట్టి ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి. తిరుపతి వచ్చే భక్తులు గాని సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఎండల మీద ఒక దృష్టి పెట్టుకుని కావాల్సినటువంటి ఆరోగ్య జాగ్రత్తలన్నీ కూడా పాటించాలని వారందరికీ కూడా కోరుకుంటూ, సెలవుల కాలం కాబట్టి ఎక్కువ మంది తిరుపతి కూడా వస్తున్నారు. రోజు రోజుకి ఒత్తిడి పెరుగుతున్నా, భక్తుల తాలూకా తాకిడి పెరుగుతున్నా, ఏర్పాట్లలో మాత్రం ఎక్కడా లోటుపాట్లు లేకుండా భోజనంలో, ప్రసాదంలో, క్వాలిటీలో ఎక్కడా కూడా తగ్గకుండా మరి వాళ్ళకి కావలసినటువంటి సౌకర్యాల్లో కూడా అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళకి ప్రత్యేకంగా అభినందిస్తూ,
0: కేంద్ర ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2027 గణతంత్ర దినోత్సవం సందర్బంగా ప్రదానం చేయనున్న పద్మ అవార్డులకు అర్హులైన వ్యక్తుల నుంచి ఆన్లైన్ ద్వారా నామినేషన్లు ఆహ్వానిస్తున్నట్లు ఉపాధి శిక్షణ సంఘం సెట్విస్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఎం. రమ్య ఒక ప్రకటనలో తెలిపారు. కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవ, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ప్రజా వ్యవహారాలు, ఇతర పౌర సేవలు, పరిశ్రమలు, వాణిజ్యం తదితర రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారు ఈ అవార్డులకు అర్హులని ఆమె పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు తమ పూర్తి వివరాలతో పాటు దరఖాస్తులను అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆన్లైన్లో సమర్పించాలని సూచించారు. నదుల పరిరక్షణకు ఈరోజు నుంచే కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గోదావరి నదిలో పుష్కర ఘాట్ల వద్ద జరుగుతున్న అభివృద్ది పనులను ఆయన పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పనులను గురించి ఉప ముఖ్యమంత్రికి జిల్లా కలెక్టర్ కీర్తి వివరించారు. అనంతరం పుష్కర్ ఘాట్ నుంచి కోటిలింగాల రేవు వరకు పవన్ కళ్యాణ్ బోటులో వెళ్లారు. అనంతరం రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకుని అధికారులతో, ప్రజాప్రతినిధులతో పుష్కరాల ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ,
2: ప్రతి 12 సంవత్సరాలకు వచ్చే పుష్కరాలు, గోదావరి పుష్కరాలు ఇంకో సంవత్సరం రానవుతుంది. దాదాపు 10 కోట్ల మంది ప్రజలు దేశం నలుగురు నుంచి పుష్కర స్థానానికి పుణ్యస్నానం చేయడానికి రాబోతా ఉన్నారు. గోదావరి ఎలాంటి కాలుష్యాలు అనే పరిశీలించిన వచ్చింది. వచ్చినప్పుడు మాకు దృష్టిలో ఉన్నది ఒకసారి అందరికీ తెలియజేయాలి. So I request industries should contribute to the environment and should take responsibility in pollution control along with the green cover in the designated expense. And also aqua industries also

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గ్రామీణ పట్టణ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి వాస్తవ ఆధారిత వివరాలతో వినతులు సమర్పించాలని డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా సూచించారు. కడప కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రజలు కుల సంఘాల ప్రతినిధుల నుంచి వినతులు ఈ రోజు స్వీకరించారు. ఈ సందర్బంగా రాజీవ్ రంజన్ మిశ్రా మాట్లాడుతూ బీసీల సామాజిక ఆర్థిక రాజకీయ వెనుకబడిన పరిస్థితులపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి సమగ్ర నివేదికను రాష్ట ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. వినతులతో పాటు ఆధారాలు, గణాంకాలు, ధృవీకరణ పత్రాలు కూడా సమర్పించాలని సూచించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే హస్తకళలకు విస్తృత ప్రాచుర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. హస్తకళలకు మార్కెట్ విస్తరించడంతో కళాకారులకు ఏడాది పొడవునా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ దిశగా తరంగ అనే ఏఐ ఆధారిత రియల్ టైం పర్యవేక్షణ వ్యవస్థతో పాటు కళాక్షి పేరుతో వాట్సాప్ వ్యవస్థను రూపొందించినట్లు మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటికే వెబ్సైట్ అందుబాటులో ఉందని తెలిపారు. వినియోగదారులు కోరిన హస్తకళ ఉత్పత్తులను నేరుగా వారి ఇళ్లకే చేరవేసే ఉద్దేశంతో ఏఐ టూల్స్ ను అందుబాటులోకి తెచ్చినట్లు మంత్రి చెప్పారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అధిక స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, రానున్న 3 రోజుల పాటు ఇదే తీవ్రత కొనసాగే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈరోజు 29 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 166 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశముందని తెలిపారు. బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, పోలవరం, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలలోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని ప్రకర్ జైన్ పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాష్ట ప్రభుత్వం యోగాంధ్ర 2026 పేరుతో నిర్వహించనుంది. జూన్ 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 14 రోజుల పాటు రాష్ట వ్యాప్తంగా అవగాహనా కార్యక్రమాలు, ప్రచారాలు నిర్వహించి జూన్ 21వ తేదీన అమరావతిలో 25,000 మందితో రాష్టస్థాయి యోగా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఒక్కో జిల్లాలో ప్రత్యేకంగా యోగాంధ్ర నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసింది. ఎన్టీఆర్ జిల్లాలోని పోలీసులతో, తూర్పుగోదావరి జిల్లాలో ఖైదీలతో ఇలా 28 జిల్లాలకు 28 ప్రత్యేక ఇతివృత్తాలను ఖరారు చేసింది. ప్రతి జిల్లా కేంద్రంలో 1,000 మంది చొప్పున పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తోంది. అంతర్జాతీయ మిస్సింగ్ చిల్డ్రన్స్ డేని ప్రతి సంవత్సరం మే 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. కనిపించకుండా పోయిన పిల్లల సమస్యలపై అవగాహన పెంచడం, పిల్లల భద్రతను బలోపేతం చేయడం, బాధిత కుటుంబాలకు మద్దతు ఇవ్వడం ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం వేలాది మంది పిల్లలు వివిధ కారణాల వల్ల కనిపించకుండా ఉంటున్నారు. కొంతమంది పిల్లలు ఇంటి నుంచి తప్పిపోతుండగా మరికొందరు కిడ్నాపింగ్, మానవ అక్రమ రవాణా, ఆన్లైన్ మోసాలు లేదా కుటుంబ సమస్యల కారణంగా అదృశ్యమవుతున్నారు. పిల్లలు ఏ దేశానికైనా భవిష్యత్తు వంటివారు. వారిని సురక్షితంగా ఉంచడం కుటుంబం, సమాజం, ప్రభుత్వాల బాధ్యత అని తెలియచేయడం ఈ ప్రత్యేక దినోత్సవ ముఖ్యోద్దేశం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలో 38 ఎంఎస్ఎంఈ పార్కులకు దృశ్య మాధ్యమ విధానంలో శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. గ్రామీణాభివృద్దికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని పేర్కొన్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ. దేశ రాష్ట అభివృద్దిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చిన కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు. నదుల పరిరక్షణకు కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని అధికారులను ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

హలో, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు అందరూ? వివి క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 2 గంటల 31 నిమిషాల 40 సెకండ్లు అయితే అయిపోయిందనమాట. మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాంటి సండే సండే ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి సందడి చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను, నాతో పాటు కలిసి సందడి చేయడానికి మీరు కూడా రెడీగానే ఉన్నారనుకుంటున్నా. మరి ఈ మాత్రం లేట్ చేయకుండా క్వశ్చన్ అయితే అడిగేద్దాం అనుకుంటున్నా. బట్ దానికంటే ముందు లిజనర్స్ కొంతమంది మెసేజ్లు అయితే పంపించారనమాట. మరి ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, అవన్నీ చూసేసే టైం అయితే వచ్చేసింది. ఎవరు ఎక్కడి నుంచి అంటే, వివిధ భారతి కేంద్రానికి నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ అయితే చేశారనమాట. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక అంకయ్య గడ్డం నుంచి, బందర్పల్లి నుంచి, నెల్లూరు డిస్టిక్ నుంచి మెసేజ్ చేశారు. అలాగే ఆదోని నుండి రాజేశ్వరి బాయ్ గారు మార్నింగ్ నుంచి అన్ని ప్రోగ్రామ్స్ చాలా చాలా బాగున్నాయని చెప్పి చెప్తున్నారనమాట. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక పెడన జోగానందరావు కాలేజ్ నుంచి అప్పలరాజు గారు హలో ప్రసన్న గారు అని చెప్తూ, అలాగే బయట ఎండ గురించి కూడా అప్డేట్ అయితే ఇచ్చేసారనమాట. మరి ఎండలు అయితే మామూలుగా లేవు, అందుకే మరి మంచి కూల్ కూల్ సాంగ్స్ అయితే వినిపించేద్దాం అనుకుంటున్నా మీ అందరి కోసం. అండ్ అలాగే హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ శ్రీవత్స మెసేజ్ చేశారు కోనాపూర్ నుంచి. అలాగే శుభ మధ్యాహ్నం ప్రసన్న గారు అంటూ గ్యాదర్ వీరేష్ రాజోలి మండలం నుంచి మెసేజ్ చేశారు. అలాగే శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. జాన్సన్ విజయవాడ నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. ఇంకా అలాగే వంశీరాజ్ గుంటూరు నుంచి అనమాట గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. మీ అందరికీ కూడా వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. నాకు తెలుసు మీ అందరు క్వశ్చన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారని. మరి క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. కళలో ఉంటాను, కథలో ఉండను, వనంలో ఉంటాను, గానంలో ఉండను, కుడిలో ఉంటాను, బడిలో ఉండను, ఆశలో ఉంటాను, ఆటలో ఉండను, మరి ఇంతకీ నేను ఎవరిని అనేది క్వశ్చన్ అనమాట. నాకు తెలిసి మీరు చాలా ఈజీగానే గెస్ చేసి ఆన్సర్ మెసేజ్ చేస్తారని చెప్పి అనుకుంటున్నా. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662438114 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను అత్తారింటికి దారేది మూవీ నుంచి ఒక మంచి పార్టీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నానమాట. వింటూ స్టేజ్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనమున్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ అన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది లిజనర్స్ అయితే ఆన్సర్స్ పంపించేశారనమాట. మరి ఎవరు పంపించారు, అసలు కరెక్ట్ పంపించారా లేదా, అవన్నీ చూసేద్దాం. యాక్చువల్ గా ఇప్పుడు మీరందరూ అనుకుంటున్నారు కదా, ఏంటి ప్రసన్న ఎండలు మండిపోతుంటే పార్టీ అంటున్నావు అని. ప్రోగ్రామ్ చేసినంతసేపు మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే పార్టీ అనమాట. సో ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత, బయటికి వెళ్ళిన తర్వాత అసలు రియల్ పార్టీ అయితే ఎంతో ఉంటుంది. ఎందుకంటే ఎండలు అయితే మామూలుగా లేవు, నిజంగా జాగ్రత్తగా ఉండండి. సో ఆల్రెడీ మార్నింగ్ కూడా నేను అవే చెప్పా చాలా చాలా ప్రోగ్రామ్ లో ఇన్ఫర్మేషన్ అయితే. సో వాటర్ అయితే తాగుతూ ఉండండి. ఎనీవే మరి ఇప్పుడైతే కనుక ఆన్సర్స్ అయితే చాలా మంది మెసేజెస్ చేసేసారనమాట. చూసేద్దాం ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక, కార్యక్రమ సమర్పకులకు సహశ్రోతలకి నమస్తే అంటూ జేరుపోతుల బుచ్చయ్య, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తరాలపల్లి గ్రామం నుంచి, హన్మకొండ జిల్లా నుంచి మెసేజ్ అయితే పంపించారు. మరి క్వశ్చన్ అయితే విన్నారని అనుకుంటున్న, ఆన్సర్ కూడా పంపించేసేయండి. అలాగే ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మహమ్మద్ ఇన్యాతుల్లా ఇంకా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ చేశారనమాట. అలాగే ఆన్సర్ ఫస్ట్ ఆన్సర్ అయితే వచ్చేసింది క్యాదర్ వీరేష్ గారు రాజోలి మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కానూరు నుంచి తాతారావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఇప్పుడు సండే సండే టైటిల్ సాంగ్ వినిపించారు కదా, అది ఏ మూవీలో అది అంటున్నారు. ఆ పాట మీరు అడిగిన క్వశ్చన్లోనే ఉంది, సండే సండే మూవీ కూడా అనమాట. సో టైటిల్ సాంగ్ ఒకటే, మూవీ నేమ్ కూడా ఒకటే అనమాట. అండ్ ఇప్పుడు క్వశ్చన్ అడిగాను విన్నారని అనుకుంటున్నాం, మీరు కూడా ఆన్సర్ అయితే మెసేజ్ చేసేయండి, ఆలోచించండి, ఆ తర్వాత మెసేజ్ చేయండి. అలాగే కనకరావు గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. భాస్కర్ గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కూడా కరెక్ట్ ఆన్సర్. అలాగే శుభ మధ్యాహ్నం అంటూ అందరికీ ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ ఏకలవ్య నగర్ నుంచి అనమాట ఎవరు వెంకటేష్ శ్యామలా వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక అంకయ్య గడ్డం నుంచి బందర్పల్లి నుంచి అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా కర్నూలు నుంచి ముజఫర్నగర్ నుంచి రామకార్తిక వెన్నెలవల్లి వీళ్ళందరూ అనమాట మీరు పంపించిన ఆన్సర్ అయితే కరెక్టే, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి అనమాట కరెక్ట్ ఆన్సర్.

పంపించేశారు. శ్యామ్ కల్లూరు నుంచి గుడ్ ఈవినింగ్ అంటున్నారు. గుడ్ ఈవినింగ్ చెప్పాలి, చెప్పుకోవాలి అంటే మనం ఇంకా 1 గంట 20 నిమిషాలు అయితే వెయిట్ చేయాల్సిందే అనమాట. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక రాంగ్ ఆన్సర్ చెప్పేశారు. ఎవరు అంటే అంకయ్య గడ్డం అనమాట. సో ఎనీవే, మీ అందరూ క్వశ్చన్ ఇంకొకసారి వినాలనుకుంటున్నారని నేను అనుకుంటున్నా. అలాగే ఒక్కసారి అడగగానే కొంతమంది ఎంత షార్ప్ గా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారో చూడండి. ఎనీవే, ఇప్పుడు మీరు చాలా క్లియర్ గా వినండి. మీరు కూడా ఆన్సర్ అయితే మెసేజ్ చేయొచ్చు. చాలా ఈజీ క్వశ్చన్. కలలో ఉంటాను, కథలో ఉండను, వనంలో ఉంటాను, గానంలో ఉండను, కుడిలో ఉంటాను, బడిలో ఉండను, ఆశలో ఉంటాను, ఆటలో ఉండను, ఇంతకీ నేనెవరిని అనేది క్వశ్చన్ అనమాట. మరి దీనికి కనుక మీకు కరెక్ట్గా ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662433114 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండాలి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఎంసీఏ మిడిల్ క్లాస్ అబ్బాయి మూవీ నుంచి ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తోంది. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్నా.

0: మనము నామ్ సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ అన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఇంకా చాలా మంది లిజనర్స్ అయితే మెసేజ్లు పంపించారనమాట. చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అని చెప్పి. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ ఒడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మహమ్మద్ ఇన్యాతుల్లా భవానీపేట గ్రామం నుంచి, కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురిహరి యశోద, వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్ అనమాట. అలాగే పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంజాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసన్న అంటూ కుసుమ అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేసేశారనమాట. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక అక్కరపాక నుంచి రమా అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేసేశారు. అలాగే రఘుబీర్ సింగ్, సుగుణాబాయి వీళ్ళందరూ అనమాట ఏలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేసేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కంగ్రాచులేషన్స్ రాజేశ్వరి బాయ్ గారు, అలాగే మీరు ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సర్ గెస్ చేసి పంపించేసేసారనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు. మీరు పంపించింది కూడా కరెక్టే. మరి ఇంతమంది కరెక్ట్ ఆన్సర్ గెస్ చేసి పంపించిన అసలు ఆ క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి అనేది రివీల్ చేసే టైం అయితే వచ్చేసిందనమాట. మరి చెప్పేస్తున్నాను, కలలో ఉంటాను కథలో ఉండను, వనంలో ఉంటాను గానంలో ఉండను, కుడిలో ఉంటాను బడిలో ఉండను, ఆశలో ఉంటాను ఆటలో ఉండను, నేను ఎవరిని అంటే మీరందరూ కరెక్ట్గా గెస్ చేసి పంపించిందే అనమాట. నేను అలా చెప్పేద్దాం అని చెప్పి అనుకుంటున్నా. సో గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ దీప్తి ఫ్రమ్ అవనిగడ్డ నుంచి మెసేజ్ చేశారు, ఇప్పుడే ట్యూన్ చేశా అంటున్నారు. ఏం పర్లేదు, మీరు సెకండ్ క్వశ్చన్కి రెడీగా ఉండండి. అండ్ పుట్టుపాక నుండి మిరియాల తిరుమలయ్య ఇంకా ఆండాలు కరెక్ట్గా మెసేజ్ చేశారనమాట. మరి నేను రివీల్ చేద్దాం అనుకుంటుంది, వాళ్ళు పంపించింది ఒకటే, అదేంటి అంటే లవకుశ అనమాట. సో లవకుశ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడైతే మీ అందరి కోసం ఎవరైతే కరెక్ట్గా ఆన్సర్ గెస్ చేసి పంపించారో మీ అందరికీ కంగ్రాచులేషన్స్. దాంతో పాటు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను అనమాట. సో ఈ సాంగ్ అయితే ఫ్రమ్ ద మూవీ సరైనోడు మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తోంది. వింటూ స్టేడియం 2 101.3 వివిధ భారతీయ ఫామ్.
1: దిస్ ఇస్ ఎ ప్రైవేట్ పార్టీ.

0: Party.
1: FM 101.3.

మనమున్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిద్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి మీ అందరూ సెకండ్ క్వశ్చన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు, సో అడిగేస్తాను. బట్ దానికంటే ముందు ఇంకా కొన్ని మెసేజ్లు అయితే వచ్చినాయి అనమాట. ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ పంపించేశారు నమస్తే అంటూ రఘువీర్ సింగ్ సుగుణాబాయి గారు, అండ్ అలాగే కొంకల గ్రామం నుంచి అరవింద లహరి వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఆదోని నుండి రాజేశ్వరి బాయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అవే అనమాట మెసేజ్లు అయితే. మరి సో ఆల్రెడీ లవకుశ అని ఇందాక మనం అడిగాం, అలాగే ఆన్సర్ కూడా చెప్పేశాను కాబట్టి మరి నాకు తెలిసి మీ అందరూ ఇంకో క్వశ్చన్ కోసం ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు నేను ఒక సాంగ్ వినిపిస్తున్నాను, మూవీ కూడా నేనే చెప్పేస్తున్నా సత్యం. సో ఈ మూవీ ఇప్పుడు నేను ప్లే చేసే సాంగ్కి సింగర్స్ ఎవరు, ఓకే ఈ సాంగ్ వినండి, దాని తర్వాత సింగర్స్ ఎవరు గెస్ట్ చేసి తెలుసు కదా మీ పేరు, దాని తర్వాత మీ ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662434 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి అనమాట. మరి ఇప్పుడైతే సాంగ్ అయితే వచ్చేస్తోంది, సో క్వశ్చన్ కూడా అదే, ఈ సాంగ్ సింగర్ ఎవరు అనేది క్వశ్చన్. సో వింటూ స్టే ట్యూన్డ్ 101.3 వివిద్ భారతి ఎఫ్ఎం.

ఉండాలి. వీరు రమ్ము విస్కీ కొట్టి నిజం చెప్పాలి. అరే గుప్పెడంత గుండె విప్పి ప్రేమ పంచాలి. ఓ

0: ఇలాగొద్దు ఇలాగొద్దు, ఉత్తర్ తాల్ట్ కమాయ్ తోడు స్విట్జర్లాండింగ్, అలా ఇలా అలా ఇలా ఆ
1: పర్సుకుళ్ళు ఉంటేనే లవ్ అంటారు, నువ్వే ప్రాణం అంటారు, హార్ట్ బీట్ అంటారు, చంపేస్తారు ఫుడ్ బెడ్ కిడ్డు అని కలరిస్తారు, పర్సు ఖాళీ అయితే చాలు కన్ను మరుగవుతారు, చిటిచే ఓ అంటారు, ఓ నీ దేవుడా లోకం చూడరా,
2: ఓ నీ దేవుడా లోకం చూడరా, ఓ నీ దేవుడా లోకం చూడరా.
1: బైక్ మీద షికారంటే నో అంటారు, ఏసీ కారు ఉంటే లేడీసే సై అంటారు, అంటారు మెయింటెనెన్స్ తగ్గిపోతే బ్రదర్ అంటారు, చేతిలో కార్డు పెట్టి తన పెళ్లికి రమ్మంటారు, అనయారా అంటారు,
2: ఓరి దేవుడా లోకం మారరా,
3: నన్ను ఎవరైనా పిలిచారా?
4: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున 175 ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రాన్ని ఇన్నోవేషన్ డ్రివెన్ ఎకోసిస్టమ్గా మారుస్తామని, ఏపీ నుంచి 100 యూనికార్న్ సంస్థలు రావాలనేది తమ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గ్రామ పంచాయతీల్లో మురుగునీటిని ఖచ్చితంగా శుద్ది చేశాకే కాలువల్లో కలిపేలా చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం లంకల కోడేరు బగ్గేశ్వరం గ్రామాలలో 65 లక్షల రూపాయల సెస్ఆర్ నిధులతో శ్మశానవాటిక అభివృద్ది పనులను మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు ప్రారంభించారు. బనగానపల్లిలోని కొండపేట శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయ నిర్మాణ పనులను రాష్ట మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈరోజు పరిశీలించారు. భక్తుల ఆకాంక్షలకు అనుగుణంగా పనులు జరగాలని అధికారులను ఆదేశించారు. మచిలీపట్నం నియోజకవర్గంలో డైలివర్ ఎమ్మెల్యే కార్యక్రమంలో 100 మందికి పైగా ప్రజలు ఎమ్మెల్యే కొల్లు రవీంద్రకు ఫోన్ చేసి తమ సమస్యలను వివరించారు. ఎమ్మెల్యే నేరుగా వారితో మాట్లాడి సమస్యలపై వెంటనే అధికారులను సంప్రదించి పరిష్కారం చూపించారు. మైలవరం మండలంలోని చంద్రాల వెల్వడం గ్రామాల్లోని చెరువుల అభివృద్దికి ఎఫ్డీఆర్ నిధుల నుండి 50 లక్షల రూపాయల అంచనాలతో మరమ్మత్తు పనులు నిర్వహిస్తున్నామని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలిలో మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు ఈరోజు ఆకస్మికంగా పర్యటించారు. గత రాత్రి కురిసిన భారీ వర్షం ఈదురుగాలుల కారణంగా

రోడ్ల పెప్పడిన చెట్ల కొమ్మలను సిబ్బందితో తొలగింపచేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు ప్రపంచ మిస్సింగ్ చిల్డ్రన్స్ డే సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా కార్మిక శాఖ అధికారి బి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ 14 సంవత్సరాలలోపు పిల్లలు చదువుకోవాలని, అక్రమ రవాణా చేయడం వంటి సమస్యలకు వెంటనే పోలీసు టోల్ ఫ్రీ నంబర్ 100, చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నంబర్ 1098, జాతీయ న్యాయ సేవల సంస్థ ఢిల్లీ వారి టోల్ ఫ్రీ నంబర్ 1510 తెలియజేయాలని సూచించారు. బిక్కవోలు మండలం బలభద్రపురంలో సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ది పనుల్లో భాగంగా సుమారు 15 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ భవన నిర్మాణానికి అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ రోజు శంకుస్థాపన చేశారు. ఈ నెల 30-31 తేదీల్లో వార్తా కథనాలు రాయడంలో కృత్రిమ మేధా వంటి ఆధునిక పద్దతుల వినియోగాన్ని గురించి సీఆర్ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో వైఎస్సార్ కడప జిల్లా గ్రామీణ విలేకరులకు 2 రోజుల పాటు పునశ్చరణ తరగతులు నిర్వహిస్తున్నట్లు అకాడమీ చైర్మన్ ఆల్పాటి సురేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యుదయ రచయితల సంఘం అరసం రాష్ట అధ్యకుడిగా ఆచార్య రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మహిళలు తమ హక్కులు చట్టపరమైన రక్షణపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, మహిళలపై వేధింపులు, గృహహింస, సైబర్ మోసాలు, సోషల్ మీడియా ద్వారా జరిగే నేరాలపై అప్రమత్తంగా ఉండాలని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్ 1 మ్యాచ్ హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో రేపు రాత్రి 7:30 జరగనుంది. ఈ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటన్స్ జట్లు పోటీ పడనున్నాయి. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: ఏమండో భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రినర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి. అబ్బా ఉండు నాన్న, టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
1: అమ్మా ఇంకా పడుకోలేదా?
2: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథ గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
1: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేది ఎవరు?
0: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.

0: வீரையா.
1: திருப்போ நாதி பார்ட்டி பார்ட்டி.
2: మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న అన్నమాట. వాల్టీర్ వీరయ్య మూవీ నుంచి ఒక వండర్ఫుల్ బాస్ పార్టీ సాంగ్ విన్న తర్వాత మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి అసలు ఎంత మంది కరెక్ట్ ఆన్సర్స్ పంపించేశారో చూసేద్దాం. చాలా మంది మెసేజ్లు అయితే పంపించేశారనమాట. సో ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక ఆదోని నుండి రాజేశ్వరి బాయ్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. మీరు పంపించిన వాటిల్లో ఒకటి కరెక్ట్. యాక్చువల్ గా ఈ సాంగ్ ని ఇద్దరు పాడారు. సో భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామ్ చరణ్ వీళ్ళందరూ అనమాట ఇందాక అడిగిన క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. దాని తర్వాత ఇంకొక క్వశ్చన్ కూడా అడిగాను. అలాగే క్యాదర్ వీరేష్ రాజోలి మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్. వసుంధర దాస్ అనమాట కొంకల గ్రామం నుంచి. ఎగ్జాక్ట్లీ మీరు కూడా ఓకే ఓకే. మీరు పంపించిన వాటిల్లో ఒకటే కరెక్ట్. అరవింద లహరి వీళ్ళందరూ మెసేజ్ చేశారు. సో నెక్స్ట్ ఎవరు అనేది నేను తర్వాత చెప్తా. ఒకటైతే కరెక్టే అనమాట. ఇంకా ఎవరు అంటే కనుక శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు. మీరు పంపించిన వాటిల్లో కూడా ఒకళ్ళు కరెక్ట్ అనమాట. అండ్ యాక్చువల్గా చాలా మంది ఏంటో శృతి గారు అంటున్నారు. నేను ఇందాక నుంచి మార్నింగ్ నుంచి ప్రసన్న ప్రసన్న అని చెప్తూనే ఉన్నాను కదా. అండ్ అలాగే కర్నూలు ముజఫర్నగర్ నుంచి రామకార్తిక వెన్నెలవల్లి వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారనమాట. మీరు పంపించిన వాటిల్లో కూడా ఒకటైతే కరెక్ట్. అలాగే కనకరావు గారు బెడ నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక అనంతనాగ్ త్రివేణి నిఖిల్ వీళ్ళందరూ కూడా ముద్దునూరు కడప జిల్లా నుంచి మెసేజ్ చేశారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. మీ మెసేజ్లన్నీ ఇప్పుడే చూశానండి. ఎంఎంఎస్ నివాస్ అనమాట నల్లపాడు గుంటూరు నుంచి మెసేజ్ చేశారు. మరి ఇంతకీ క్వశ్చన్ కి ఆన్సర్ పంపించారా లేదా అంటే కనుక మీరు పంపించిన ఆన్సర్ అయితే రాంగ్ ఆన్సర్. సో ఇంకొకసారి ఆలోచించాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ కాంప్లిమెంట్స్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఓకే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఒకటి కరెక్ట్ అనమాట మీరు పంపించిన వాటిల్లో. సత్యభార్గవి గారు తాడిపత్రి అనంతపురం డిస్టిక్ నుంచి అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కానూరు నుంచి తాతారావు గారు అనమాట. గుర్తుకు రావడం లేదు అంటున్నారు. ఏం పర్లేదు, అలా ఆలోచిస్తూ ఉండండి. ఈ లోపల మెసేజ్లు అన్ని చదివేస్తాను లిజనర్స్ పంపించినవన్నీ. దాని తర్వాత ఎలాగో ఆన్సర్ లాస్ట్ లో రివీల్ చేసేస్తాను కాబట్టి అప్పటి వరకు మీరు ఆలోచిస్తూ వింటూనే ఉండండి. ఇంకా ఎవరు అంటే కనుక అంకయ్య గడ్డం అనమాట. ఎక్కడి నుంచి, బందర్పల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పాలెం పోలయ్య ఆలగడ్డ నంజాల జిల్లా నుంచి అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు అంటే కనుక నవ్య ఫ్రమ్ గుంటూరు నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఇద్దరు నేమ్స్ అయితే పంపించారు. అందులో ఒకటి కరెక్ట్ అనమాట. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక పుట్టుపాక నుండి మిరియాల తిరుమలయ్య ఆండలు వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా సులోచన గారు కరీంనగర్ నుండి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నంజాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా అనమాట. ఇంకా ఎవరు అంటే కనుక గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్. అలాగే ఇంకా ఎవరు అంటే కనుక అచ్యుత విశ్వనాథ్ అమలాపురం నుంచి అనమాట. మీరు పంపించిన వాటిలో ఒకటి కరెక్ట్, ఇంకొకళ్ళు ఎవరు అనేది లాస్ట్ లో రివీల్ చేస్తాను. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురిహరి యశోద వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి అనమాట మీరు పంపించిన వాటిలో ఒకళ్ళ పేరైతే కరెక్టే. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక అనుకుంటున్నాం అంటూ కరెక్ట్ ఆన్సర్ గెస్ చేసి పంపించేశారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్, ఇంకా శ్యామల అనమాట. అలాగే

మీరు పంపించిన వాటిలో ఒక్కళ్ళ పేరైతే కరెక్ట్, చిట్యాల రామకృష్ణ, కరీంబాబాద్, వరంగల్ నుంచి మెసేజ్ చేశారు. ఇంకొకళ్ళు ఎవరు అనేది లాస్ట్ లో చెప్తాను. అలాగే నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా హైదరాబాద్ నుంచి గణేష్, ఇంకా వేదవతి అనమాట కరెక్ట్ ఆన్సర్. అండ్ మీరు పంపించిన వాటిల్లో ఒకటి కరెక్ట్ అనమాట. ఇంతకీ మెసేజ్ చేసింది ఎవరు అంటే కనుక వినుకొండ నుంచి సుబ్రహ్మణ్యాచారి, ఇంకా విజయలక్ష్మి అనమాట. అలాగే దేవసేన తిరుపతి నుంచి తెలియదు అంటున్నారు. ఏం పర్లేదు, అందరికీ అన్ని తెలియాలని లేదు, లాస్ట్ లో ఎలాగో నేను చెప్పేస్తాను కాబట్టి మీరు వింటూ ఉండండి. అండ్ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. మీరు పంపించిన వాటిల్లో చక్రి అని పంపిస్తున్నారు చాలా మంది. సో సింగర్స్ నేను అడిగింది అనమాట. సో చక్రి అయితే కాదు. అండ్ మీరు పంపించిన వాటిల్లో ఒకటి కరెక్ట్, ఇంకొకళ్ళ పేరేంటి అనేది లాస్ట్ లో చెప్తా. ఈ మెసేజ్ చేసింది ఎవరు అంటే గణేష్, రాజు, శ్రీవత్స వీళ్ళందరూ కోణాపూర్ నుంచి మెసేజ్ చేశారనమాట. అలాగే శబానా మెసేజ్ చేశారు పెద్దగూడెం విలేజ్ నుంచి, వనపర్తి డిస్ట్రిక్ట్ నుంచి అనమాట. మీరు పంపించిన వాటిల్లో ఒకటి కరెక్ట్, ఇంకొకళ్ళు ఎవరు అనేది లాస్ట్ లో ఖచ్చితంగా చెప్పేస్తాను. అండ్ ఇంకా చాలా మంది మెసేజ్లు అయితే పంపించారనమాట, అవన్నీ కూడా చదివేస్తాం. బట్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఇందాక చెప్పాను కదా కూల్ సాంగ్స్ వినిపిస్తాను అని చెప్పి, మరి ఇప్పుడైతే వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ పిల్ల జమీందార్ అనమాట. సో ఈ సాంగ్ వింటూ ఇప్పుడే ఎవరైతే వింటున్నారో, సో ఆల్రెడీ పంపించేశారు, ఇంకా చాలా మంది మెసేజ్లు అయితే చదవాలన్నమాట, అవన్నీ ఈ సాంగ్ విన్న తర్వాత ఖచ్చితంగా చదివేస్తాను. మరి ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతీయ ఫ్రమ్.

మధురం మధురం పరుదం. మనం ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఇంకా చాలా మంది మెసేజ్లు అయితే పంపించారనమాట. నిన్న నుండి శోభారాణి, రంగారావు, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే చినుక, నారాయణ, ఇంకా అనసూయ, యమున వీళ్ళందరూ అనమాట జాన్కంపేట్ నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా ఎవరు అంటే కనుక అక్కరపాక నుండి రమ అనమాట. మీరు పంపించిన వాటిల్లో ఒకటి కరెక్ట్, ఇంకోటి ఏంటి అనేది లాస్ట్ లో చెప్తాను. అలాగే నరసింహారావు గారు ఎక్కడి నుంచి అంటే కనుక ఓకే కొత్తగూడెం నుంచి అని మెసేజ్ చేశారు. మీరు పంపించిన వాటిల్లో కూడా ఒకటి కరెక్ట్ అనమాట. అలాగే ఎం బాలకొండేశ్వరరావు గారు కర్నూలు జిల్లా నుంచి అనమాట. మీరు పంపించింది అసలు ఆన్సర్ అయితే కరెక్ట్ అయితే కాదు. అండ్ అలాగే దస్తగిరి సంజ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కర్నూలు నుంచి అనమాట ఏ వెంకటేష్ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఎవరు పాడారు అని చెప్పి అడగడం జరిగిందనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆదోని నుండి రాజేశ్వరి బాయ్ గారు సాంగ్స్ అన్ని బాగున్నాయి అంటున్నారు. ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసన్న మ్యామ్ అంటూ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి అనమాట. కుసుమ అమ్మటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, ఒకటి కరెక్ట్, ఇంకోటి ఏంటి అనేది లాస్ట్ లో చెప్పేస్తాను. అలాగే శంకర్పల్లి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ, సంతోష్ వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మలన్బి కర్నూలు బాలాజీ నగర్ నుంచి అనమాట. సో ఆన్సర్ కూడా రివీల్ చేసే టైం అయితే వచ్చేసింది కాబట్టి మీరు నెక్స్ట్ క్వశ్చన్కి అయితే రెడీగా ఉండండి. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ముజఫర్నగర్ కర్నూలు నుంచి దేవేంద్రబాబు గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు, ఆన్సర్ అయితే మెసేజ్ చేయలేదనమాట. నార్కెట్టిపల్లి మండలం నిమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం ఇంకా హేమలత అనమాట. మీరైతే కరెక్ట్గా గెస్ చేసి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ జయంతి శేఖర్ ఓకే ఎక్కడి నుంచి అంటే గనక రాంగ్ ఆన్సర్ పంపించేశారు మీరు. అండ్ ఇంకా ఎవరు అంటే గనక ఎంఎం కీరవాణి అంటున్నారు, టోటలీ రాంగ్ ఆన్సర్. ఎవరు అంటే గనక నంజాల డిస్ట్రిక్ట్ నుంచి హరి ఇంకా కృష్ణ అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక ఓకే ఎంఎంఎస్ నివాస్ గారు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ ఎవరు ఓకే ఎక్కడ ఏంటి పదాలు అన్నీ అలా రజియా అని మాత్రం అర్థమైంది. అండ్ ఆన్సర్ అయితే రాంగ్ ఆన్సర్ అనమాట. అండ్ ఇంకా ఎక్కడి నుంచి అంటే కనుక మహమ్మద్ ఇనియాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మై నేమ్ ఈజ్ అప్పి నిహారిక ఫ్రమ్ చీరాల అండ్ ఆన్సర్ ఈజ్ అని చెప్పి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఒకటైతే రాంగ్ అనమాట, మిగతాది కరెక్టే. అండ్ అలాగే ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎం శివశంకర్ అనమాట. మీరు పంపించిన ఆన్సర్ అయితే గనక రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే మీరు పంపించింది కూడా రాంగ్ ఆన్సరే. కరీమాబాద్ వరంగల్ నుంచి చిత్యాల రామకృష్ణ అనమాట. ఆల్రెడీ చెప్పేశాను ఒకటి కరెక్టే, ఇంకోటి ఏంటి అనేది లాస్ట్లో చెప్తాను అని. అండ్ ఇంకా ఎవరు అంటే గనక ఎవరు షబానా పెద్దగూడెం విలేజ్ వనపర్తి డిస్ట్రిక్ట్ నుంచి ఒకటి కరెక్ట్గా పంపించేశారు. హాయ్ మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు శ్రీనివాస్ వర్మ బెంగళూరు నుంచి. సో మీరైతే క్వశ్చన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారని అర్థమైపోయింది. మరి ఇంతకీ ఎవరు సత్య మూవీ నుంచి నేను వినిపించిన ఆ సాంగ్ పాడిన సింగర్స్ యాక్చువల్గా ఒకళ్ళు కాదు ఇద్దరు అనమాట. మీరందరూ పంపించింది వాసు ఇంకా సూర్యకిరణ్ అనమాట. సో ఇది ఎవరైతే కరెక్ట్గా గెస్ట్ చేసి ఆన్సర్ పంపించారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. దాంతోపాటు ఒక మంచి సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నాం, సూపర్ హిట్ సాంగ్. ఎవరికైనా నచ్చుతుంది, ఒక ఏమంటారు మనం ఒక లోకంలోకి వెళ్ళిపోతాం అనమాట అలా. బట్ ఆ సాంగ్ అంత గొప్పగా ఉంటుంది అని అంత ఇంట్రడక్షన్ చెప్పాను. బట్ దానికంటే ముందు క్వశ్చన్ అడిగిన తర్వాత సాంగ్ ప్లే చేయొచ్చు కదా, చెప్పాను కదా అప్పుడప్పుడు అలా ఇంటర్నల్ వాయిస్ వినిపిస్తూ ఉంటుందన్నమాట.

ఈ క్వశ్చన్ అయితే నిజంగానే నేను అడిగేస్తున్నా, దాని తర్వాతే సాంగ్ అయితే వినిపిస్తాను. సో ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే గనక, ఎన్సీఏపీ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ ప్రకారం భారతదేశంలో 2026 మార్చి నెలలో అత్యంత కాలుష్య నగరంగా నిలిచింది ఏది? ఇదే అనమాట క్వశ్చన్ అయితే. మరి దీనికి గనక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662438414 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. మరి చెప్పిన ఇంతకీ ఆ బ్యూటిఫుల్ సాంగ్ ఏంటి అంటే కనుక, తీన్ వార్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది. వింటూ స్టే ట్యూన్టూ, నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ గెస్ చేసి ఆ తర్వాత మెసేజ్ చేస్తూ వింటూ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం స్టే ట్యూన్టూ.

మనము నామ్ సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ అన్ 101.3 వివిధ భారతీయ ఫం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది ఆన్సర్స్ అయితే మెసేజ్లు పంపించేశారనమాట. మరి చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, అసలు కరెక్ట్ పంపించారా లేదా అని. క్యాదర్ వీరేష్ రాజల్ మండలం నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే భాస్కర్ గారు పెడన్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారనమాట. మలన్ బి కర్నూల్ బాలాజీ నగర్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కొంకల గ్రామం నుంచి గురు అరవింద లహరి వీళ్ళందరూ అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ముజఫర్నగర్ కర్నూలు నుంచి దేవేంద్రబాబు రాంగ్ ఆన్సర్. నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం ఇంకా హేమలత రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే దేవకి దేవి ఫ్రమ్ మదనపల్లి నుంచి అనమాట రాంగ్ ఆన్సర్. అలాగే కర్నూలు ముజఫర్నగర్ నుంచి రామ కార్తిక వెన్నెల వీళ్ళందరూ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కనకరావు గారు పెడన నుంచి మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఒకసారి చెక్ చేసుకోండి, ఫస్ట్ రెండు పదాలు అక్షరాలు కరెక్టే లెటర్స్, దాని తర్వాత మార్చేశారనమాట. సో ఒకసారి ఆలోచించండి. ఆ తర్వాత ఆదోని నుండి రాజేశ్వరి బాయ్ గారు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా రాజోలు నుంచి బోరెల్లి జయన్న అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే వంశీ రాజ్ గుంటూరు నుంచి అనమాట రాంగ్ ఆన్సర్. అలాగే కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే సిరిగిరి హరికృష్ణ వీళ్ళందరూ, సిరిగిరి హరికృష్ణ అనమాట నంజాల డిస్ట్రిక్ట్ నుంచి, మీరు పంపించింది కూడా రాంగ్ ఆన్సరే. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక రసగిరి సంజయ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక ఎం శివశంకర్ శివెళ్ళగల్ మండలం అని చెప్పి పంపించారనమాట, మీరైతే రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే చంద్రవర్ధన్ అనమాట మహారాష్ట్ర నుంచి, ఆన్సర్ మహారాష్ట్ర అంటున్నారు అయితే టోటల్లీ రాంగ్ ఆన్సరే. అండ్ కలమందలపాడు నుంచి చంద్రవర్ధన్ అనమాట. సో మీరు పంపించిన ఆన్సర్ అయితే రాంగ్. అండ్ అలాగే ఉత్తరప్రదేశ్లోని నగరం అని చెప్తున్నారు. ఓకే ఎగ్జాక్ట్లీ మీరు క్లూ కూడా చెప్పించేశారు నా చేత, అండ్ ఆన్సర్ కూడా కరెక్టే పంపించేశారు. ఎవరు అంటే ఈ మెసేజ్ చేసింది పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నంజాల జిల్లా నుంచి అనమాట. అండ్ ఇంకా మై నేమ్ ఈజ్ పిఆర్ శేఖర్ ఫ్రమ్ చీరాల అంటూ రాంగ్ ఆన్సర్ మెసేజ్ చేసేసారు. అండ్ చాలా మంది ఏంటో ఢిల్లీ అంటున్నారు, ఢిల్లీ అయితే కాదు. సో ఇంకొకసారి ఆలోచించుకోండి. అండ్ ఇప్పుడు ఢిల్లీ అని పంపించింది వసుంధర దాస్ అనమాట కరీమాబాద్ వరంగల్ నుంచి. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రాంగ్ ఆన్సర్ ఓకే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటూ రాంగ్ ఆన్సరే పంపించారు. ఎవరు అంటే కనుక గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట. అండ్ ఇంకా శ్రీవత్స కోణాపూర్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే జి రెడ్డన ఎన్జిఓ కడప సమాధానం అని చెప్పి, లేదు లేదు మీరు పంపించిన ఆన్సర్ అయితే రాంగ్ అనమాట. సో నేను మార్నింగ్ చెప్పేసి ఆ ఇన్ఫర్మేషన్, బట్ నేను ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అయితే ఇది కాదు. అండ్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు నంజాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి అనమాట. మరి ఇంకా చాలా మంది మెసేజ్లు అయితే పంపించేశారు, అవన్నీ కూడా నేను చదివేస్తాను. మరి ఆన్సర్ అయితే ఇంకొకసారి ఇప్పుడే చూన్ చేసిన వాళ్ళకి క్వశ్చన్ అయితే ఒకసారి అడుగుతున్నాను.

ఎన్సీఏపీ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం ప్రకారం భారతదేశంలో 2026 మార్చి నెలలో అత్యంత కాలుష్య నగరంగా నిలిచింది ఏది అని చెప్పి అడగడం జరిగిందనమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662438114 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపించేస్తూ ఉండండి. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం నేను బిచ్చగడు మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టేడియం 2 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనము నాం సందడి సందడి ప్రోగ్రామ్ లో ఓన్లీ అన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఇంకా చాలా మంది లిజనర్స్ అయితే మెసేజ్లు పంపించేశారనమాట. మరి చూద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి

గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే జానకిరామ్ అనమాట విశాఖపట్నం నుంచి, మీరైతే ఆన్సర్ అయితే పంపించలేదు. ఓకే పంపించారు బట్ నందిగామ నుంచి అంటూ మీరు పంపించిన ఆన్సర్ ఏదైతే ఉందో అదైతే కాదనమాట, విశాఖపట్నం అయితే కాదు. అండ్ అలాగే ఇంకా ఎవరు అంటే కనుక పుట్టపాకు నుంచి మిర్యాల తిరుమలయ్య ఆండలు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహవాను జైనుద్దీన్ అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే లతా ఫ్రమ్ ఉయూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక హైదరాబాద్ నుంచి గణేష్ ఇంకా వేదవతి అనమాట, మీరు పంపించిన ఆన్సర్ అయితే కరెక్టే. అండ్ అలాగే నరసింహారావు గారు దేవరగట్ల నుంచి అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు. నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం ఇంకా హేమలత, మీరు పంపించిన స్టేట్ అయితే కరెక్టే బట్ నేను గ్రామం ఏంటి అని చెప్పి అడిగాను కాబట్టి అది కరెక్ట్ అవ్వదు. అండ్ అలాగే వేటపాలెం రామ్నగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు అనమాట, ప్రశ్న ఏంటి అంటున్నారు. చాలాసార్లు నేను ఆల్రెడీ అడిగేసాం, మరి ప్రశ్నతో పాటు ఆన్సర్ కూడా రివీల్ చేసే టైం అయితే వచ్చేసింది కాబట్టి మీరైతే నెక్స్ట్ క్వశ్చన్కి రెడీగా ఉండండి. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక గజీరాబాద్ నుంచి, కాదు కాదు మీ ఆన్సరే ఒకవేళ గజియాబాద్ అయితే అది రాంగ్ ఆన్సర్. అండ్ ఈ మెసేజ్ చేసింది ఎవరు అంటే కనుక షబానా పెద్దగూడెం విలేజ్ నుంచి అనమాట. అలాగే కనకరావు గారు పెడర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. భాస్కర్ గారు పెడర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ ఒడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటూ ఏమనుకుంటున్నారు అనేది కూడా కరెక్ట్ గా పంపించేశారా? ఓకే ఎగ్జాక్ట్లీ మీరు అనుకుంటుంది కరెక్టే అనమాట. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ ఇంకా శ్యామలా ఈ మెసేజ్ చేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నల్లపాడు గుంటూరు నుంచి ఎంఎంఎస్ నివాస్ అనమాట, రాంగ్ ఆన్సర్ పంపించేశారండి మీరు. అలాగే ఇంకా ఎవరు అంటే కనుక గంజి శ్రీను అనమాట, ఎక్కడి నుంచి కమ్మపల్లి నుంచి అనమాట, మీరైతే రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే మలన్ బి షబానా ఓకే కర్నూలు నుంచి ఆన్సర్ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. గజియాబాద్ నుంచి ఓకే మీరు అనుకుంటున్న ఆన్సర్ ఒకవేళ గజియాబాద్ అయితే అది రాంగ్ అనమాట. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి మెసేజ్ పంపించారు. ముజఫర్నగర్ నుంచి కర్నూలు నుంచి దేవేంద్రబాబు రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా అనమాట, ఉత్తరప్రదేశ్లోని ఒక నగరం అంటున్నారు. ఆ నగరం ఏంటి అనేది మరి నేను అడిగిన క్వశ్చన్, ఇంతకీ మరి ఆ నగరం ఏంటి అనేది చెప్పేస్తా ఇంకా కొన్ని క్షణాల్లో అనమాట. అండ్ ఇంకా ముజఫర్నగర్ నుంచి వెన్నెల రామకర్తిక వీళ్ళందరూ రాంగ్ ఆన్సర్ మెసేజ్ ఇస్తారు. అలాగే ప్రతిభ హరికృష్ణ వీళ్ళందరూ నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి రాంగ్ ఆన్సర్ కాదు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అనమాట. అండ్ అలాగే ఇంకా ఎవరు అంటే కనుక వై చంద్రవర్ధన్ ఫ్రమ్ ఎక్కడి నుంచి అంటే కలమందలపాడు నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి అనమాట ఎం మురిహరి యశోద వీళ్ళందరూ, మీరు స్టేట్ అయితే కరెక్టే పంపించారు మరి నగరం ఏంటి అనేది మీ అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు కదా, సో చెప్పేస్తా. మీరు పంపించిన ఆన్సర్ అయితే రాంగ్. ఎవరు అంటే సత్యవేదు తిరుపతి డిస్ట్రిక్ట్ నుంచి అనమాట. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే మహమ్మద్ ఇనియాతుల్లా భవానీపేట గ్రామం నుంచి, అందరూ ఉత్తరప్రదేశ్లోని ఒక నగరం అంటున్నారు. సో ఇంతకీ ఆ నగరం ఏంటి అనేది క్వశ్చన్ అనమాట. చిచ్చాల రామకృష్ణ శ్రీదేవి వీళ్ళందరూ ఎక్కడి నుంచి అంటే కనుక వరంగల్ కరీమాబాద్ నుంచి అనమాట, మీరు పంపించినది అసలు ఏ ఆన్సర్ అయితే పంపించలేదు. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు, ఎవరు ఎక్కడి నుంచి మెసేజ్ చేయలేదు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు ఎగ్జాక్ట్లీ కరెక్టే పంపించారనమాట, ఎవరు అంటే కనుక దాసరిపాలెం నుంచి శివదాస్ రెడ్డి తిరుపతమ్మ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. అలాగే ఉత్తరప్రదేశ్లోని ఒక నగరం అంటున్నారు అనసూయ యమున జాన్కంపేట్ నిజామాబాద్ నుంచి, మీరు చాలా తెలుగుగల వాళ్ళు కదా. సో ఇందాక ఎవరు ఉత్తరప్రదేశ్లోని నగరం అని చెప్పి చెప్పిచ్చేశారు. సో అలా ఉత్తరప్రదేశ్లోని ఆ నగరమే ఏంటి అని కదా అడిగా. సార్ ఇంతకీ అసలు క్వశ్చన్ ఏంటి ఆన్సర్ ఏంటి అంటే చాలా మంది రాంగ్ ఆన్సర్ పంపించిన తర్వాత గెస్ట్ చేసి కరెక్ట్గా పంపించేశారనమాట. మరి ఇంతకీ అసలు క్వశ్చన్ ఆన్సర్ ఏంటి అంటే కనుక ఎన్సీఏపీ అంటే నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ ప్రకారం భారతదేశం 2026 మార్చి నెలలో అత్యంత కాలుష్య నగరంగా నిలిచింది ఏది అని చెప్పి అడగడం జరిగిందనమాట. సో ఆల్మోస్ట్ కొంతమంది కరెక్టే పంపించారు. సో అదేంటి అంటే గురుగ్రామ్. గురుగ్రామ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. మరి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. దాంతో పాటు మీ అందరి కోసం ఇంకొక వండర్ఫుల్ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా, వాన కురిపించాలనుకుంటున్నా. మరి అది ఏ వాన తెలియాలి అంటే సోలో మూవీ నుంచి లవ్లీ సాంగ్ అయితే వినాల్సిందే. వింటో స్టేట్యూన్ 101.3 వివిధ భారతీయ ఫ్రమ్ నేను మీ ఆర్జే ప్రసన్నా.

మరేమో నామ్ సందడి సందడి ప్రోగ్రామ్ లో ఓన్లీ అన్ మినిట్ 1.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి క్వశ్చన్ కోసం మీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. మరి నేను కూడా అడగాలని అనుకుంటున్నా. మరి ఇంతకీ ఆ క్వశ్చన్ ఏంటి అంటే కనుక జాగ్రత్తగా ఒకసారి వినండి. నాకు తెలిసి ఈ క్వశ్చన్ నేను ఒకే ఒకసారి అడుగుతా, నాకు తెలిసి కరెక్ట్ గానే ఆన్సర్ గెస్ చేసి పంపించేస్తారు అని అనుకుంటున్నా. మరి ఇంతకీ అసలు ఏంటి ఆ క్వశ్చన్ అంటే కనుక, పాలిచ్చి పెంచిన తల్లులు సార్, పాలించడం ఓ లెక్క వీళ్ళకి, ఈ డైలాగ్ ఏ మూవీలోది? అదే క్వశ్చన్ అనమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత మీ ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866241414 ఈ నెంబర్కి మెసేజ్లు పంపిస్తూ ఉండండి. ఇప్పుడైతే నేను ఒక సూపర్ డూపర్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా. సాంగ్ నేమ్ కూడా సూపర్ డూపర్తోనే స్టార్ట్ అవుతుందన్నమాట. మరి ఇంతకీ అసలు ఆ సూపర్ డూపర్ సాంగ్ మూవీ ఏంటి అంటే, మాస్ జాతర మూవీ నుంచి ఒక సూపర్ డూపర్ సాంగ్ అయితే వచ్చేస్తోంది. వింటూ స్టేట్ 1.3

0: இப்ப வரலாம். சூப்பர் ஹிட்ஸ் சாங்க.
1: మనమున్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి సూపర్ డూపర్ సాంగ్ వినేసిన తర్వాత ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది ఆన్సర్స్ అయితే పంపించేశారనమాట. మరి చూద్దాం అసలు ఎవరు పంపించారు, కరెక్ట్ గా పంపించారా లేదా, ఇవన్నీ ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు కేదర్ వీరేష్ రాజోలి మండలం నుంచి అనమాట. భాస్కర్ గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్, మలాన్ బి శబానా అనమాట కర్నూలు నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్, కొంకల గ్రామం నుంచి అరవింద లహరి వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఇంకా ఎవరు అంటే కనుక నవీన్ ఫ్రమ్ శ్రీకాళహస్తి అనమాట. ఓకే థ్యాంక్ యూ. అండ్ ఆన్సర్ కూడా కరెక్టే పంపించేశారు. అలాగే కనకరావు గారు పెడల నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఇంకా ఎవరు అంటే కనుక దేవకీ దేవి ఫ్రమ్ మదనపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి, ఓకే సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామ్ చరణ్ వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఓంకార్ షాత్విక్ వీళ్ళందరూ అనమాట ఎక్కడి నుంచి, కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే ఎమ్మ మురహరి యశోద వీళ్ళందరూ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే కర్నూలు ముజఫర్ నగర్ నుంచి రామ కార్తిక వెన్నెల వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఏ వెంకటేష్ కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక పి జానకి అనమాట నందిగామ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఓకే దస్తగిరి సంజయ్ ప్రొద్దుటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్.

పంపించేశారు. అండ్ ఇంకా సత్యవేదు నుంచి అనమాట, ఎవరు ఎక్కడి నుంచి అంటే గోపీనాథ్ వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. వంశీరాజ్ గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే చీర్లవంచ గ్రామం నుంచి వేముల పరశురాములు ఇంకా పద్మ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అని చెప్పి ఎం శివశంకర్ అనమాట. ఇంతకీ ఆన్సర్ ఎక్కడా అంటే ఆన్సర్ అయితే పంపించలేదు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక రాంగ్ ఆన్సర్ పంపించేశారు, చిలుక నారాయణ కాదు కాదు. ఇంతకీ ఆన్సర్ పంపించింది ఎవరు అంటే నార్కట్పల్లి మండలం నుంచి నెమ్మాని గ్రామం నుంచి పున్నా వెంకటేశం ఇంకా హేమలత కరెక్ట్ ఆన్సరే. అలాగే చిలుక నారాయణ అనసూయ వీళ్ళందరూ రాంగ్ ఆన్సర్ జాన్కంపేట్ నిజామాబాద్ నుంచి పంపించారనమాట. అలాగే మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ బాను జైనుద్దీన్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు ఉమ్మడి నుంచి. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్ కుసుమ అమ్మటి నగర్ నుంచి అనమాట, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నరసింహారావు గారు దేవరగట్ల నుంచి అనమాట, మీరు పంపించిన ఆన్సర్ రాంగ్ ఆన్సర్, రుద్రమదేవి అంటున్నారు, రుద్రమదేవి అయితే కాదు. అండ్ ఇంకా జి రెడ్డన్న ఎన్జిఓ కాలనీ కడప నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు అంటే కనుక లతా ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి అనమాట. మీరు పంపించిన ఆన్సర్ అయితే రెండు పంపించేశారు, అందులో ఒకటి కరెక్టే, అదేంటో లాస్ట్ లో చెప్తాను. అలాగే మహమ్మద్ ఇనియాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. శ్రీకాకుళం నుంచి భాస్కర్ అనమాట రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి ముజఫర్నగర్ కర్నూలు నుంచి దేవేంద్ర బాబు రాంగ్ ఆన్సర్. శుభ సాయంత్రం అంటూ ఓకే ఓకే థ్యాంక్ యూ. అండ్ అట్లాగే ఆన్సర్ కూడా మీరు కరెక్టే చెప్పేశారు. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోలుదాస్ రెడ్డి తిరుపతమ్మ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట, శివదాస్ రెడ్డి తిరుపతమ్మ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. అలాగే వై చంద్రవర్ధన్ ఫ్రమ్ ఎక్కడి నుంచి అంటే కలమందల పాడు నుంచి అనమాట, రాంగ్ ఆన్సర్, నాన్నకు ప్రేమతో అయితే కాదు. అండ్ అలాగే నున్న నుండి శోభారాణి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ దూకుడు అంటున్నారు, దూకుడు అయితే కాదు. అండ్ ఇంకా గోపి అలాగే నేతాజీ సాద్మియా వెంకటేష్ వీళ్ళందరూ అనమాట ఎక్కడి నుంచి అంటే కనుక పంపించలేదు, బట్ ఆన్సర్ అయితే కరెక్టే. అండ్ అలాగే వేదవతి హైదరాబాద్ నుంచి గణేష్ ఇంకా వేదవతి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ ఇంకా శ్యామల రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక తేజేశ్వరి శ్రీనివాసులు విజయలక్ష్మి వీళ్ళందరూ ఎక్కడి నుంచి అంటే ఎక్కడి నుంచి కొడుమూరు మండల్ ముల్లగర్తి విలేజ్ అనమాట, కర్నూలు నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. రాజోలి నుంచి జయన్న కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా నాగార్జున లక్ష్మి ఫ్రమ్ ఒడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు ప్రియా శ్రీనివాస్ రెడ్డి అనమాట నంద్యాల జిల్లా నుంచి. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక ఎం మురిహరి యశోద వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి సాలి కాలనీ వెంకటగిరి నుంచి అనమాట. అండ్ ఇంతకీ ఆన్సర్ ఏంటి అనేది పంపించలేదు. అండ్ ఇంకా శ్రీకాకుళం నుంచి భాస్కర్ ఓకే మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి ఇంతకీ అసలు క్వశ్చన్ ఏంటి ఆన్సర్ ఏంటి అంటే ఆల్మోస్ట్ అందరూ గెస్ చేసి పంపించిన ఆన్సరే అనమాట. పాలిచ్చి పెంచిన తల్లులు సార్, పాలించడం ఓ లెక్క వీళ్ళకి అనే డైలాగ్ ఏ మూవీలో ఉంది అంటే మీ అందరూ పంపించింది అనమాట అరవింద సమేత వీర రాఘవ ఇస్ ద రైట్ ఆన్సర్. సో అదనమాట సంగతి. మరి వాళ్ళ సందడే సందడి మీ అందరికీ చాలా నచ్చింది అనుకుంటున్నా. అండ్ ఎవరైతే కరెక్ట్ గా ఆన్సర్ గెస్ చేసి పంపించారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. దాంతో పాటు మీ అందరి కోసం నేను అరవింద సమేత వీర రాఘవ మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ ప్లే చేస్తూ సందడే సందడి ప్రోగ్రామ్ కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం వివిధ ప్రోగ్రామ్ లో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

0: विविध भारती एफएम न्यूज़ हेडलाइंस
1: विविध भारती वार्तल मुख्यांशालु चदुतुन्नदि कल्पना. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు ఈరోజు సమావేశమయ్యారు. ఢిల్లీలోని సేవాతీర్థిలో అటల్ స్మృతి న్యాస్ సొసైటీ తరపున రూపొందించాల్సిన విధి విధానాలపై ప్రధానితో వెంకయ్యనాయుడు చర్చించినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల పెరుగుదల ప్రభావాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం లీటర్ పెట్రోల్ డీజిల్పై 10 రూపాయల చొప్పున సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రాష్ట యువత వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలని, వారి ఆసక్తులు నైపుణ్యాలు విద్యా ప్రణాళికలకు అనుగుణంగా అవసరమైన సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. దగదర్తి మండలం ఉలవపాళ్లలో 21 ఎకరాల్లో నిర్మించనున్న ఎంఎస్ఎంఈ ఇండస్టియల్ పార్కుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు దృశ్య మాధ్యమం ద్వారా శంకుస్థాపన చేశారు. కావలి ఎమ్మెల్యే డి వెంకటకృష్ణారెడ్డి ఈ పనులను ప్రారంభించారు. భీమవరం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి నూతనంగా ఏర్పాటు చేసిన ఆసుపత్రి అభివృద్ది కమిటీ చైర్మన్గా శాసనసభ్యులు ఏపీపీఎస్సీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. జాతీయ అంధుల సమైక్య జిల్లా శాఖ ఆధ్వర్యంలో నెల్లూరులోని బీవీనగర్లోని తరిమెళ్ల నాగిరెడ్డి స్కూల్ నందు 3వ రాష్ట స్థాయి చెస్ సెలక్షన్స్ పోటీలు నిర్వహించారు.

ప్రముఖ సాహితీవేత్త, విద్యావేత్త భాస్కర బాలభారతమ్మ అనారోగ్యంతో మరణించారు. ఆమె కేసీఆర్ బాలికల కళాశాల ప్రిన్సిపల్గా, ఇంటర్ బోర్డు సభ్యురాలుగా పనిచేశారు. ఆమె మృతి పట్ల అనంతపురం జిల్లా సాహితీవేత్తలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తిరుపతిలోని వెటనరీ విశ్వవిద్యాలయ ఆవరణలో 2 నెలలుగా సంచరిస్తున్న చిరుతను అధికారులు ఈరోజు బోనుతో బంధించి జూకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం అటవీ ప్రాంతాల్లో వదిలిపెట్టనున్నట్లు తెలిపారు. చిన్న వ్యాపారులకు ప్రోత్సాహకాలు, సబ్సిడీలు, స్వయం ఉపాధి కోసం ముందుకు వచ్చేవారికి తక్కువ ధరకు ప్రభుత్వ భూమి కేటాయించేందుకు చర్యలు చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట కురుబా కుర్మ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప పేర్కొన్నారు. పొంగనూరు పట్టణంలోని శుభరాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. రాప్తాడు నియోజకవర్గంలోని రాప్తాడు మండలాలకు చెందిన లబ్ధిదారులకు 21 సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఒక ఎల్ఓసీతో సహా మొత్తం 22 మందికి 26 లక్షల రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే పరిటాల సునీత ఈరోజు పంపిణీ చేశారు. విశాఖపట్నం పోర్టు అథారిటీ ఎండల తీవ్రత నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఆర్కే బీచ్ రోడ్ రైల్వే స్టేషన్ రోడ్డులో వాటర్ ఫార్మింగ్ వాహనాన్ని ఏర్పాటు చేసింది. దీనివల్ల ఉష్ణోగ్రతల ప్రభావం తగ్గి ప్రజలకు ఉపశమనం లభిస్తుందని అధికారులు తెలిపారు. కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని, కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానంలలో అక్కడక్కడ గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో కూడిన బలమైన గాలులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు తెలిపారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

अखिल भारतीय एफएम 101.3। ఒక మధురమైన స్వరం 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది, అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ వడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే, మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.

నరసింహ మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ విన్న తర్వాత బీబీ క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 4 గంటల 14 నిమిషాల 24 సెకండ్లు అయితే అయిపోయిందనమాట. మరి మనమైతే ఎంటర్ అయిపోయాం ఇవాళ వివిధ ప్రోగ్రామ్ లోకి ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి ఇవాళ వివిధాలో థీమ్ ఏంటి అంటే ఒకే మ్యూజిక్ డైరెక్టర్ అనమాట. మరి నరసింహ మూవీ నుంచి ఆ సాంగ్ వినిపించేసిన తర్వాత ఈ పాటికి మీకే అర్థమైపోయి ఉంటుంది కదా ఈ రోజు ఎవరి సాంగ్స్ వినిపించబోతున్నాను ఇవాళ వివిధాలు అంటే కనుక ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఫిలిమ్స్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినిపించాలనుకుంటున్నాను అనమాట మీ అందరికి. ఇప్పుడైతే మీ అందరి కోసం అమృత, దాని తర్వాత రీదమ్ ఈ 2 మూవీస్ నుంచి 2 లవ్లీ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. వింటూ స్టేట్యూన్ 2 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనము ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇవాళ వివిధాలో థీమ్ ఏంటి అంటే కనుక ఒకే మ్యూజిక్ డైరెక్టర్ అనమాట. ఎవరి సాంగ్స్ వినిపిస్తున్నాను అంటే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఫిలిమ్స్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాను కదా. ఇప్పుడైతే మీ అందరి కోసం బాబా మూవీ నుంచి, దాని తర్వాత రోజా, ఈ టూ మూవీస్ నుంచి టూ లవ్లీ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. వింటూ స్టేజ్ ఉంటూ 101.3 వివిధ భారతీయ ఫ్యామ్.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

మనోహరుడు మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో. అండ్ ఇవాళ వివిధ థీమ్ ఏంటి అంటే, ఓకే, మ్యూజిక్ డైరెక్టర్ అనమాట, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఫిలిమ్స్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఉన్నారు కదా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం సఖీ మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ తో ఇవాళ వివిధకైతే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను అనమాట. దాని తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే 4:50 స్పెషల్ ప్రోగ్రామ్ వెన్నెలా వస్తుంది, అది కూడా వినేసేయండి. అండ్ యాజ్ యూజువల్ ఎప్పుడు చెప్పేదే అనమాట, సో మళ్ళీ ప్రసన్న వచ్చేంత వరకు మీరు మాత్రం వివిధ భారతి వింటూనే ఉండండి. అండ్ నిజంగానే ఎండలు చాలా చాలా మండిపోతున్నాయి, చాలా ఎక్కువగా ఉన్నాయి, చాలా అత్యవసరం అయితేనే బయటికి వెళ్ళండి, లేదంటే అస్సలు వెళ్ళకండి. మరి ఇంకా హీట్ వేవ్ అయితే ఉంది కాబట్టి, ఇందాక చెప్పినట్టు మంచినీళ్ళు ఎక్కువగా తాగుతూ ఉండండి, కొబ్బరి నీళ్ళు ఎక్కువగా తాగండి, ఏదైతే మనకి మన శరీరానికి ఉష్ణోగ్రత తగ్గించి చల్లదనాన్ని ఇస్తుందో అవన్నీ కూడా ఇంట్లో ఇందాక ఆల్రెడీ ప్రోగ్రాంలు కూడా మనం మాట్లాడుకున్నాం కాబట్టి అవన్నీ తీసుకుంటూ మనం ఆరోగ్యంగా ఉందాం, మన ఇంటిని కూడా ఆరోగ్యంగా ఉంచుదాం, అప్పుడు ఆటోమేటిక్గా అంత బాగుంటుందన్నమాట. సో అది సంగతి. మరి ప్రసన్న అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తోంది. ఆర్జే ప్రసన్న సైనింగ్ ఆఫ్, టేక్ కేర్, బాయ్ బాయ్.

Hi dear friends, welcome to Vanilla Program and this is your RJ Chetan. ప్రతిరోజులాగా లాగా ఇవాళ కూడా ఒక యూస్ఫుల్ టాపిక్ తో వచ్చాను. ఈ టాపిక్ ఏంటంటే వాయిదా వేద్దాం అనుకున్నాను కానీ ఎందుకులే మళ్ళీ ప్రోక్రాస్టినేషన్ అయిపోతుందని ఇవాళే తీసుకొచ్చాను. దట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ ఆన్ టైం. మనలో చాలా మందికి వాయిదా వేసే అలవాటు ఉంటుంది. వాయిదా వేయడం, వాటి ప్రాముఖ్యత తెలిసినప్పటికీ పనులను ఆలస్యం చేయడం, పాఠశాల పిల్లలు ఎదుర్కొంటున్న సాధారణ సవాలు, ఆధునిక జీవితం యొక్క నిరంతర పరధ్యానంతో చివరి నిమిషం వరకు అధ్యయనం చేయడం లేదు, అసైన్మెంట్లు పూర్తి చేయడం సులభం అయినప్పటికీ విద్యా విషయక విజయానికి మరియు వ్యక్తిగత ఎదుగుదలకు వాయిదాను అధిగమించడం చాలా అవసరం. ఇవాళ వెన్నెలా ప్రోగ్రాంలో స్కూల్ అండ్ కాలేజ్ చిల్డ్రన్ పిల్లలు వాయిదా వేయడం వారి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంలో సహాయపడటానికి మేము సమర్థవంతమైన వ్యూహాలను అన్వేషిస్తాం. వాయిదా వేయడానికి పరిష్కరించడానికి మీరు ఫస్ట్ ఎందుకు వాయిదా వేస్తున్నారో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. టాస్క్ యొక్క సంక్లిష్టతతో మీరు అక్కడే మునిగిపోతున్నారు. మీకు ఆ టాస్క్ డిసింట్రెస్టింగ్ గా, అసలు ఇంట్రెస్టే లేనట్టుగా ఉంటుంది. అంతర్లీన కారణాలను గుర్తించడం, మూల కారణాలను పరిష్కరించడం, పరిష్కారాలను కనుగొనడంలో మీకు సహాయపడుతుంది. పెద్ద పనులు నిరుత్సాహంగా అనిపించవచ్చు.

ఒక పెద్ద టాస్క్ ఇస్తే, పెద్ద ప్రాజెక్ట్ వస్తే అందరికి బోరింగ్ గానే ఉంటుంది. కానీ ఏం చేయొచ్చు దాన్ని అంటే, చిన్నగా వాటిని డివైడ్ చేసుకోవచ్చు, కొన్ని పార్ట్స్ లో డివైడ్ చేసుకోవచ్చు. నిర్దిష్ట లక్ష్యాలను సెట్ చేయండి. నిర్దిష్టమైన సాధించగలిగే లక్ష్యాలను నిర్దేశించుకోవడం మీకు స్పష్టమైన దిశను అందిస్తుంది. నేను కొన్ని గంటలు చదువుతాను అని చెప్పే బదులు, నేను వచ్చే గంటలో 2 అధ్యయనాలు లేదా ఇన్ని చాప్టర్స్ కంప్లీట్ చేస్తాను అనుకుంటే చాలు. అంటే లాంగ్ టర్మ్ చూడకుండా తొందరగా మనకి ఏదైపోతుందో చేస్తే, దట్ వీఆర్ గివింగ్ సిగ్నల్స్ టు అవర్ మైండ్ టు ఫినిష్ ఇట్ ఆఫ్. లేదా పెద్ద టాస్క్ ఉంది అంటే ఆ తర్వాత చేసుకుందాంలే అని పోస్ట్పోన్ చేస్తాం. చేయవలసిన పనుల జాబితాను సృష్టించండి. టు డూ లిస్ట్ అని అందరికీ తెలుసు, ఈ మధ్య మనకు ఆన్లైన్ లో కూడా దొరుకుతుంది, డిజిటల్ ఫామ్ లో కూడా ఉంది. బట్ బెస్ట్ ఈజ్ ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ రిటర్న్ మీ అద్దం పైన, వాష్ బేసిన్ దగ్గర, రెగ్యులర్ గా చూసే దగ్గర అది ఒకటి అతికేసుకుంటే, మ్యాగ్నెటివ్ కూడా వస్తున్నాయి అల్మారీ పైన, మెటల్ వాట్ పైన, ఫ్రిడ్జ్ పైన అతికేయించుకోవచ్చు. అలాంటివి ఏమన్నా చేసుకుంటే అవి మనకు తరచూ కనబడుతూ ఉంటాయి, చెయ్యాలి చెయ్యాలి అని మనకు సిగ్నల్ దొరుకుతుంది. మన టాస్క్ ప్రయారిటీస్ ని బట్టి గడువుల ఆధారంగా వాటికి ప్రాధాన్యత ఇవ్వండి. మీరు జాబితాలోని అంశాలను తనిఖీ చేస్తున్నప్పుడు వాయిదా వేసే ధోరణులను ఎదుర్కోగల సాఫల్య భావాన్ని మీరు అనుభవిస్తారు. మీ డిస్ట్రాక్షన్స్ ఏంటో కనుక్కోండి. చాలా మటుకు పని చేస్తూ చేస్తూ మన మేజర్ డిస్ట్రాక్షన్ ఇవాళ ప్రతి ఒక్కరికి ఏంటంటే మన ఫోనే. ఒక్కసారి ఫోన్లో నిమగ్నమయ్యామంటే ఇంకా అటాటటే వెళ్ళిపోతాం. అది ఎక్కడికి వెళ్తున్నాం, ఎందుకు చేస్తున్నాం కూడా తెలియదు. ఒకప్పుడు ఏంటంటే ఏదో ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఉంది లేదా ఎంటర్టైన్మెంట్ బాగుంది అని చూసేవాళ్ళం. ఇవాళ నిజంగా చూస్తే అది ఇంట్రెస్టింగ్ లేదు, ఎంటర్టైన్మెంట్ లేదు, ఇన్ఫర్మేషన్ అంతకన్నా లేదు. ఏవో రీల్స్ చూస్తున్నారు, అవి ఎందుకు చూస్తున్నారో తెలియదు. ఆ రీల్స్ ఏంటి అని ఇప్పుడు అడిగితే మెమరీ లాస్ వచ్చింది, ఏం రీల్స్ అని కూడా చెప్పలేకపోతున్నారు. ఇది డిమెన్షియాకి కారణమవుతుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఒకప్పుడు వయసు దాటిన వాళ్లకు డిమెన్షియా వస్తుంది, ఈ మధ్య యంగ్స్టర్స్ లో డిమెన్షియా చూశామని డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు. దట్ ఈస్ రీసెంట్ మెమరీ లాస్. ఇంతకు ముందు ఏం జరిగింది అంటే చెప్పలేకపోతున్నారంట. మీ ప్రొడక్టివ్ టైంని కనుగొనండి. ఆ టైంలో మీరు ఎంత పనిని ముగిస్తే అంత చక్కగా ఫోకస్డ్గా ముగించండి, డిస్ట్రాక్షన్స్ పక్కన పెట్టండి. ఇలా ఒకవేళ ఏదన్నా టాస్క్ సక్సెస్ఫుల్గా మీరు ఒకవేళ ఫినిష్ చేసినట్టయితే, పూర్తి చేసినట్టయితే మిమ్మల్ని మీరు రివార్డ్ చేసుకోండి. ఇట్ మైట్ బి అ స్మాల్ ట్రీట్, ఇట్ మైట్ బి అ బిగ్ ట్రీట్, ఇట్ మైట్ బి అ యూస్ఫుల్ ట్రీట్, ఇట్ మైట్ బి సంథింగ్ విచ్ యూ విల్ రిమెంబర్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మంచి ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారనుకోండి, నేను నా కోసం ఒక డ్రెస్ కొనుక్కుంటాను, నాకు ఇష్టమైన బట్టలు కొనుక్కుంటాను, షూస్ కొనుక్కుంటాను, గాగుల్స్ కొనుక్కుంటాను అనుకుంటాను. సో యూ ఆల్సో డిసైడ్, స్టార్ట్ రివార్డింగ్ యువర్ సెల్ఫ్. ఒక్కోసారి కొన్ని కొన్ని జారిపోతూ ఉంటాయండి చేతి ద్వారా, అనుకుంటాము చేయలేకపోతాం, దెన్ రిలాక్స్, బట్ ఆల్వేస్ ట్రై టు గెట్ బ్యాక్ టు యువర్ రెగ్యులర్ రొటీన్ అండ్ ఫినిష్ ఆఫ్ ద వర్క్. వాయిదాను అధిగమించడానికి అంకితభావం మరియు స్థిరమైన కృషి అవసరం, కానీ ప్రతిఫలాలు అపారమైనవి. మీ వాయిదా వెనుక కారణాలను అర్థం చేసుకోవడం, స్పష్టమైన లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవడం, మీ సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించడం, అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం ద్వారా విద్యపరంగా విజయం సాధించడానికి, విలువైన జీవిత నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి మిమ్మల్ని మీరు శక్తివంతం చేసుకోవచ్చు. మీరు వేసే ప్రతి చిన్న అడుగు మిమ్మల్ని మరింత ఉత్పాదక సంతృప్తికరమైన జీవితానికి చేరవేస్తుంది. వాయిదా వేయడం మానవ సమస్య మాత్రమే కాదు. న్యూటన్ యొక్క చలన మొదటి నియమం ప్రకారం విశ్రాంతిలో ఉన్న శరీరం బలవంతం చేసే వరకు విశ్రాంతిగా ఉంటుంది. మనం చెప్పే ధైర్యం ఉందా? విశ్వమంతా వాయిదా వేస్తుంది, కానీ వాయిదా వేయడం సార్వత్రికమైంది కాబట్టి ఇది మంచి ఆలోచన అని కాదు. మరియు చాలా తరచుగా మనం చేయకూడదని తెలిసినప్పుడు మనం వాయిదా వేస్తున్నాం. వాయిదా వేయడం అనేది మన జీవితంలోని ఇతర ముఖ్యమైన భాగాలను ప్రభావితం చేసి పనిని మించి కూడా వెళ్ళొచ్చు. కష్టమైన సంభాషణను నివారించడానికి సంఘర్షణను పొడిగిస్తుంది. తీవ్రమైన నిబద్ధత, పాఠశాలలకు తిరిగి వెళ్లడం లేదా చివరకు కెరియర్ మార్గాలను మార్చడం వంటి ముఖ్యమైన జీవిత నిర్ణయాలను ఆలస్యం చేయడం సంవత్సరాల తరబడి పరిగెత్తడానికి దారితీస్తుంది. చివరికి మనల్ని మనం తన్నుకుంటాం. గడువు ముగియడం, సమయం మించిపోవడం, అవకాశం మన చేతి నుండి జారిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. అందుకే లాస్ట్ మూమెంట్ వరకు దేనిని కూడా వాయిదా వేయకండి. మేము వాయిదా వేయడానికి ఇక్కడ ఎన్నో కారణాలున్నాయి, అలాగే ప్రతిదానికి కొన్ని విధానాలుంటాయి. చాలా మందికి పని అత్యవసరం కాదు. మనకు ఎదురుగా ఉన్న వాటిపై శ్రద్ధ చూపుతాం, కానీ అత్యవసరం కాని విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా కష్టం. కబడ్ని నిర్వహించడం నుండి పదవి విరమణ కోసం పొదుపు చేయడం వరకు మనందరికీ ఎప్పటికీ దొరకని విషయాలున్నాయి. తత్ఫలితంగా పెద్ద చిన్న పనులు చేయవలసిన జాబితా దిగువ నెలల తరబడి లేదా సంవత్సరాలు కాకపోయినా నిర్లక్ష్యం చేయబడతాయి. మానవులు భవిష్యత్ అవసరాల కంటే వర్తమాన అవసరాలకు మరింత బలంగా పరిగణలోకి తీసుకుంటారు. ఈ దృగ్విషయాలను తాత్కాలిక తగ్గింపు అని పిలుస్తారు.
ఇది ఖచ్చితంగా అర్థమే. వర్తమానం మన ముఖంలో ఉంది కాబట్టి సహజంగా మేము దానిపై ఎక్కువ శ్రద్ధ చూపుతాం.

విషయాలను నీట్ పికింగ్ కాకుండా విస్తృత దృక్పథాన్ని తీసుకోవడం దీనికి పరిష్కారం. ఒక బిగ్ పిక్చర్ లో చూస్తే లెన్స్ ద్వారా రోజువారి పనుల నుండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాఠశాలకు తిరిగి వెళ్లాలని అనుకుంటే ఎన్నడూ లేనట్లయితే ఒక అడుగు వెనక్కి తీసుకోండి. ఇది మీ జీవితానికి అర్థమేమిటి? మీ విద్యలో మీ విలువలు లక్ష్యాలేమిటి? కొత్త దృక్పథాన్ని తీసుకోవడం ద్వారా చర్య తీసుకునే ప్రక్రియను ప్రారంభించవచ్చు. మీ పెండింగ్ టాస్క్ లో ఏ యాక్టివిటీ సరళమైంది, ఆనందదాయకంగా ఉంటుంది? మీరు ఇతరుల కంటే ఎక్కువగా చేయడానికి ఇష్టపడే పని ఒకటి ఉండాలి. మీరు ఆసక్తికరమైన ఆనందదాయకమైన పనితో ప్రారంభించారు.

మెడిటేషన్ ఇంపార్టెన్స్ తెలుస్తూనే ఉంటుంది. అందుకే సమస్య ఏమైనప్పటికీ మెడిటేషన్ అంటారు. మెడిటేషన్ ఏంటంటే మనని వర్తమానంలో ఉండేటట్టు చేస్తుంది. ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ కమ్ బ్యాక్ టు ద ప్రజెంట్ మూమెంట్. మీరు వాయిదా వేయడానికి, ధ్యానం చేయడానికి ప్రయత్నించారా? వాయిదా వేయడం యొక్క భాగం ఏమిటంటే మీరు మరొక కార్యకలాపాన్ని పూర్తి చేయడానికి మీరే సమయాన్ని వెచ్చిస్తున్నారని మీరు అనుకుంటారు. అది ఇన్కంప్లీట్గా ఉన్న పని యొక్క బరువుతో మీరు నిజంగా భారంగా భావిస్తారు. ఇది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. దీనికి కారణం మనం ఇప్పుడు జీవించడం లేదు, కానీ గతంలో లేదా భవిష్యత్తులో చింతిస్తున్నాం లేదా అనంతంగా ప్లాన్ చేసుకుంటున్నాం. ధ్యానం మీకు వర్తమానంలో ఉండేందుకు సహాయపడుతుంది. మీరు మీ ముందున్న దానిపై దృష్టి కేంద్రీకరించినప్పుడు మీరు చాలా ఎక్కువ చేస్తారు. మీరు మీ పని భారం మరియు సమయం క్రంచ్ని సమన్వయం చేసుకోగలిగినప్పుడు వాయిదా వేసే ఆలోచనలు అవసరం లేదు. ఆలోచించడం ఆపండి, కేవలం పని చేయండి. ప్రధాన పనిని పూర్తిగా చేయడానికి ఉప పనులను పూర్తి చేయండి. మీ షెడ్యూల్కు అనుగుణంగా మీ ప్లాన్ని చేసుకోండి. ఏ డిస్ట్రాక్షన్స్ అయినా ఉంటే వాటిని తొలగించుకోండి. ఎందుకంటే మనం ఏ పని చేసినప్పటికీ పక్కన నుండి ఏదో డిస్ట్రాక్షన్ వస్తుంది, దాంట్లో పడి ఈ మేజర్ వర్క్ని ఏదైతే ఉందో, ఇంపార్టెంట్ టాస్క్ అయితే ఉందో, దాన్ని పోస్ట్పోన్ చేస్తాం. కాబట్టి వాట్ యు నీడ్ టు డూ ఈజ్ గెట్ రిడ్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్. చిన్న చిన్న పనులు చేస్తూ అంటే ఫేజ్డ్ వైజ్గా చేస్తూ ఉంటే మనం పెద్ద టాస్క్ కంప్లీట్ చేస్తాము. చిన్న చిన్నవి అడ్డంకులు వస్తూనే ఉంటాయండి, ఏ పని కూడా స్మూత్గా అలా గడవదు. బట్ ఆల్ యూ నీడ్ టు డూ ఈజ్ కీప్ యువర్ సెల్ఫ్ ఫోకస్డ్ అండ్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్. With this very useful information about procrastination and its harmful effects on us and how to avoid that, this is Chetan in Vanilla program. Maro segment lo malli kaluddam. Antavarku selavu, namaste. Mee salahalu soochanalu kosam meeru call leda message cheyavalsina number 9515227039. I repeat, 9515227039. Ma email ID feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. మీరింతవరకు వివిధ భారతి విజయవాడ కేంద్రం నుంచి కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు కొత్త ఢిల్లీలోని రాష్ట్రపతి భవనంలో పౌర పారిశ్రామిక వేడుక కార్యక్రమంలో పద్మ పురస్కారాలు ప్రదానం చేస్తారు. ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారంలో వింటారు. ఈ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతుంది.

0: and you can see everybody's standing.
1: राष्ट्रपति जी इस वक्त धीरे धीरे दरबार इस गणतंत्र मंडप से प्रस्थान करती हुई सबका अभिवादन करती हुई उनके ठीक पीछे उपराष्ट्रपति जी और प्रधानमंत्री जी अभिवादन करते हुए ठीक पीछे अमित शाह जी और मनसुख मांडविया जी ये तमाम और अब आ रहे हैं ओम बिरला जी पीछे श्री वेंकैया नायडू जी तमाम गणमान्य अतिथि धीरे धीरे सबका अभिवादन करते हुए गणतंत्र मंडप से बाहर जाते हुए
0: There is a palpable excitement in the hall, which was jam-packed with the awardees and their relatives who had come to receive the prestigious Padma Awards. It is indeed a moment of pride.
2: So please, may I have your attention, please? I request all the award winners to move towards your right side. Second part of this ceremony.
1: Akashvani se uska aankhon dekha haal bhi sunna na bhoolein. तकनीकी टीम के सदस्य थे अशोक कुमार मिश्र कमल सिंह और हेमराज मीणा ओबी इंचार्ज हमारे साथ तुषार पराशर और इस कार्यक्रम के प्रोड्यूसर प्रमोद कुमार मैं महेंद्र सिंह लालस अपनी साथी कमेंटेटर लालिमा अनेजा डैंग के साथ अब आपको लिए चलता हूं आकाशवाणी के स्टूडियो वापस नमस्कार
3: अभी आप राष्ट्रपति भवन से भारत की माननीय राष्ट्रपति श्रीमती द्रौपदी मुर्मू की गरिमामयी उपस्थिति में आयोजित हुए नागरिक अलंकरण समारोह का सजीव विवरण सुन रहे थे विवरण दे रहे थे महेंद्र सिंह लालस और लालिमा अनेजा ये कार्यक्रम आकाशवाणी के दिल्ली केंद्र से प्रसारित किया गया
4: శ్రోతలంతవరకు భారత రాష్టపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపదీ ముర్ము గారు న్యూఢిల్లీలోని రాష్టపతి భవన్లో పౌర పారిశ్రామిక వేడుక కార్యక్రమంలో పద్మ పురస్కారాలను ప్రదానం చేసిన కార్యక్రమంపై ప్రత్యక్ష ప్రసారం విన్నారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి

0: అక్కా, అంట్లు తోమేకి నీళ్లు లేవు. నీ కాడంటే ఓ బిందె నీళ్ళయ్యే.
1: కొలాయి రాక వారమాయే, బోరు నీళ్లు అసలే లేకపాయే. 3 మైళ్ళ అవతల చెలమకు పోయి ఎండలో నీళ్ళెత్తుకురావాలంటే పానం పోతాంది. యానించి తెచ్చేది నీళ్లు.

0: నీరు ఉన్నప్పుడు వృధా చేసి కష్టాలు కొని తెచ్చుకోకండి. కుళాయిలు బంద్ చేసి నీటి వృధాను అరికట్టండి.
1: హలో, నీకు బ్యాంక్ అకౌంట్ ఉందాయా?
2: ఉంది సార్.
1: నీకు ఆన్లైన్ లో 50 లక్షల లాటరీ తగిలిందాయా?
2: అబ్బా సార్, ఎక్కడ రావాలా సార్, ఎప్పుడు ఇస్తారా సార్?
1: దానికంటే ముందు నువ్వు ఒక పని చేయాలి, నీ అకౌంట్ నంబర్ చెప్పు.
2: సార్ అకౌంట్ నెంబరా సార్? రాసుకో సార్. 1 8 6 7 4 20. ఉండప్పా, వదిలేసు.
1: 50 లక్షల
2: లాటరీ తగిలిందంట, నీకు 2 లక్షలు ఇస్తాలే. ఉండు సార్. 6 8 సార్.
1: మంచిది. ఆ తర్వాత ఏటీఎం నెంబర్ చెప్పు.
2: సార్ ఏటీఎం కార్డు నెంబరా సార్? ఉండప్పా, ఇందాకని సతాయిస్తున్నావు నువ్వు సార్. 1 నిమిషం మా ఓబులేస్ ఏమో చెప్తున్నాడు, మళ్ళీ చెప్తాలే సార్.
1: సరే, మళ్ళీ నేనే ఫోన్ చేస్తాలే.
2: చెప్పప్పా, ఫోన్ కట్ చేసి. నాకు డబ్బులు వస్తాయంటే వరుస లేకుండా ఉన్నావు, ఏం చెప్తావు చెప్పు.
3: ఈరన్నా, నీకు బ్యాంకులో డబ్బులు ఉన్నాయా?
2: నిన్నే కదా భూమి అమ్మి 10 లక్షలు వేస్తే.
3: అందుకోసం ఫోన్ చేసింది.
2: ఆ ఫోన్కి నా డబ్బులకి ఏమైనా సంబంధం ఉందా?
3: ఆన్లైన్ మోసం.

0: రావాలా సార్? ఎప్పుడు ఇస్తారా సార్?
1: దానికంటే ముందు నువ్వు ఒక పని చేయాలి, నీ అకౌంట్ నంబర్ చెప్పు.
0: సార్ అకౌంట్ నెంబరా సార్? రాసుకో సార్. 1 8 6 7
2: ఇరనా
0: 4
2: ఇరనా.
0: ఉండప్పా, వదిలేసు.
1: ఇంకో 2 లక్షలు
0: ఆర్డర్ తగిలిందంట, నీకు 2 లక్షలు ఇస్తాలే. ఉండు సార్. 6 8 సార్.
1: మంచిది. ఆ తర్వాత ఏటీఎం నెంబర్ చెప్పు.
0: సార్ ఏటీఎం కార్డు నెంబరా సార్?
2: ఇరనా ఉండు.
0: ఉండప్పా, ఇందాకని సతాయిస్తున్నావు నువ్వు. సార్ ఒక్క నిమిషం, మా ఓబులేస్ ఏమో చెప్తున్నాడు, మళ్ళీ చెప్తాలే సార్.
1: సరే మళ్ళీ నేనే ఫోన్ చేస్తాలే.
0: చెప్పప్ప, ఫోన్ కట్ చేసి. నాకు డబ్బులు వస్తాయంటే వరుస లేకుండా ఉన్నావు, ఏం చెప్తావు చెప్పు.
2: ఈరన్నా నీకు బ్యాంకులో డబ్బులు ఉన్నాయా?
0: నిన్నే కదా భూమి అమ్మి 10 లక్షలు వేస్తే.
2: అందుకోసం ఫోన్ చేసింది.
0: ఆ ఫోన్కి నా డబ్బులకి ఏమైనా సంబంధం ఉందా?
2: ఆన్లైన్ మోసాలు అంటారు ఈరన్నా, నీకు తెలియదు, ఇది పచ్చి మోసం.
0: ఇప్పుడు బ్యాంకుకి అంత పెద్ద కాపులా ఉంటుంది కదా, మన డబ్బులు ఎట్లా పోతాయి?
2: ఇప్పుడు చూడు ఈరన్నా, ఏటీఎం నంబర్ చెప్పినా, ఏటీఎం కార్డు వెనకాల 3 నంబర్లు ఉంటాయి ఈరన్నా. ఆ నంబర్ చెప్పినా, మన ఫోన్కి వచ్చే ఓటీపీ నంబర్ చెప్పినా, ఖాతా ఖాళీ గోయిందా గోయిందా.
0: అబ్బా చెప్పి మంచి పని చేసినావు, లేకుంటే నా డబ్బులు అన్నీ పోయేటివి.

0: రే బజారే,
1: అయ్యా
0: ఇంట్లో పనికిరాని టైర్లు కవర్లు ప్లాస్టిక్ సామాన్లు ఎతకపోయి చెరువులో వేసి కాల్చిరా, ఇల్లు ఖాళీ అవుతుంది.
1: అలాగయ్యా, కాల్చొత్తా.
2: టైర్లు ప్లాస్టిక్ సామాన్లు కవర్లు ఎలా పడితే అలా కాల్చరాదు. అది పర్యావరణానికి హాని చేయటమే కాక ప్రజలకు పశువులకు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు కలగజేస్తాయి.
3: క్యారీ బ్యాగ్ల వాడకం మానండి, ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టండి.
4: ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. వినే ముందు కొన్ని ప్రకటనలు.
5: ముఖాన మొటిమల
6: సైబాల్,
5: గజ్జా బొబ్బల
6: సైబాల్,
5: నడుగులో తామర
6: సైబాల్,
5: బురద పుల్ల
6: సైబాల్.
7: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయ అభిలాషి సైబాల్.
8: తెలుగు రాష్ట్రాల నుండి
9: 300కి 300 మార్కులు సాధించిన
10: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
11: మన శ్రీ చైతన్య విద్యార్థి.
12: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధానమంత్రి మోదీజీ సంకల్పం.
13: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే, ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ కే సాథ్ బితా సకో.
12: ఇప్పటి వరకు ఈ యోజనలో 8.85 కోట్ల పైగా ప్రజలు లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంకు బ్రాంచ్ ను సంప్రదించండి.

0: विधिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: ఇప్పుడు వినండి ఈ పూట ప్రసారంలో కార్యక్రమాలు ఈ విధంగా ఉన్నాయి. 6:05 ఆంగ్లబుల వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం, 6:10 ప్రాంతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారమవుతాయి, 6:20 రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు, 6:25 అభిరుచి శ్రోతల కోరిన తెలుగు సినిమా పాటల కార్యక్రమం ఉంటుంది, 7:00 కుటుంబ సంక్షేమ గీతం ప్రసారమవుతుంది, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి, 7:15 వ్యవసాయ పాఠశాల ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతుంది, 7:45 వికసిత్ భారత్ ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం సమర్పణలో విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతుంది, 8:00 మహిళా ప్రభా కార్యక్రమంలో ప్లాస్టిక్ వ్యర్థాల నివారణలో మహిళల పాత్ర ఈ అంశం గురించి శ్రీమతి ఎస్ లీలావతమ్మగారి ప్రసంగం ఉంటుంది, 8:15 ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి, 8:30

నిమిషాలకు తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే పెట్టారు. 8:40 లలిత గీతం ప్రసారమవుతుంది. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి ఇవి ప్రసారమవుతాయి. 9:30 హలో కర్నూల్ ఎఫ్ఎం శ్రోతల ఫోన్ ద్వారా కోరే తెలుగు చిత్రగీతాల ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం ఉంటుంది. 10:00 ఏకచిత్ర గానం శీర్షికన బజ్రీ చిత్రం నుంచి పాటలు ప్రసారమవుతాయి. 10:30 అలనాటి మధుర గీతాలు వినవచ్చు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఈ పూట ప్రసారంలో మీరు వినబోబు కార్యక్రమాల వివరాలు. రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు ఈ సాయంత్రం 6:20 మీరు వింటారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 6:05 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 6:10 ప్రాంతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే అవుతాయి.

0: took note of the submissions made by Child Rights Collective, Just Rights for Children Alliance. A Delhi court today convicted Congress leader Alka Lamba in a case related to an assault on police personnel during a protest at the Jantar Mantar in the year 2024. Additional Chief Judicial Magistrate Ashwini Pamar convicted Lamba and fixed 5th of June to hear the arguments on Lamba's sentencing. The prosecution had accused Lamba, the president of the All India Mahila Congress, of obstructing police and blocking a public road while holding a protest at the Jantar Mantar on 29th of July 2024. Members of the Delhi Gymkhana Club today moved the Delhi High Court against the centre's order, asking the club to hand over its premises to the government by the 5th of next month. The court listed the lawsuit for hearing tomorrow. The centre has asked the Gymkhana Club in Lachenz's Delhi to hand over its premises by 5th of June, citing that the 27.3-acre land parcel was required for strengthening and securing the defence infrastructure. In Tamil Nadu, political developments within the opposition AIADMK took a dramatic turn today as three MLAs belonging to the dissent group led by senior leader S.P. Velumani tendered their resignations from the assembly and joined the ruling Tamilaga Vetrikaragam or TVK. Benchmark domestic equity indices ended on a bullish note today amid hopes of a possible agreement to end the US-Iran conflict. Sensex surged 1,074 points or 1.4% to close at 76,489, while Nifty advanced 312 points to settle at 24,032. And that is the end of this news bulletin.
1: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడు దాస్ అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
2: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
1: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.
3: అక్కా, జాబ్ దొరికింది.
4: అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పటిక బోలిడంత షాపింగ్?
3: అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్.
4: ఆకురా కుమారా, సాలరీ కంటే ముందే ఖర్చులా?
3: ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది.
4: ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు.
3: కానీ అక్క,
4: చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడు పొదుపు చేసుకో. కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు.
3: అక్క, పార్టీ నాది, బడ్జెట్ నీది.
4: నిన్ను
5: ఆర్బీఐ చెబుతుంది
6: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
7: మూడు కాలేజీలలో.
8: డోంట్ వరీ,
7: ఫీజ్ చూడు.
3: ఎలా ఉన్నారు?
2: ఏంటి విషయం?
8: ఫీజ్ కోసం టెన్షన్?
2: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్. ఆర్బీఐ అంటుంది
9: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
10: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ కింద రాష్ట్రంలో పెద్ద ఎత్తున పారిశ్రామిక యూనిట్లు ఏర్పాటు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. గోదావరి నది స్వచ్ఛతను కాపాడేందుకు పారిశ్రామికవేత్తలు సహకరించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. రహదారుల అభివృద్ది, సాగునీటి సదుపాయాల మెరుగుదల కార్యక్రమాలను అమలు చేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ప్రాంతాల్లో రేపు కొన్ని చోట్ల వడగాలులు వీచే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక వార్తల వివరాలు. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ కింద పెద్ద ఎత్తున పారిశ్రామిక యూనిట్లు ఏర్పాటు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. విజయవాడలోని ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026ను ఉద్దేశించి ముఖ్యమంత్రి ఈరోజు మాట్లాడుతూ, ఒక చిన్న ఆలోచనను పెద్ద పరిశ్రమగా మార్చే అవకాశం ఎంఎస్ఎంఈలకు మాత్రమే ఉందన్నారు. రాష్ట్రంలో వనరులను వినియోగించుకునేలా ఎంఎస్ఎంఈలకు అవకాశం కల్పించామని, ఎంఎస్ఎంఈ పాలసీతో పాటు ప్రైవేటు పారిశ్రామిక పార్కుల పాలసీ కూడా తీసుకువచ్చామన్నారు. వ్యవసాయం తరువాత ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తున్న రంగం ఇదేనన్న ముఖ్యమంత్రి, ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారు.

0: రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా అంకుర సంస్థలను ప్రోత్సహిస్తామని, రాష్టం నుంచి 100 యూనికార్న్ సంస్థలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి వివరిస్తూ,
1: ఈ రోజు శంకుస్థాపన చేసుకున్నటువంటి 38 కలిపితే 138 అయ్యాయి. రాబోయే తొందరలో జూలై నాటికి 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు వస్తాయి. ఇవి కాకుండా 550 ఇండస్ట్రియల్ పార్కులు ఉన్నాయి. ఈ రోజు మనం చేసుకున్న ఒప్పందాలు కేవలం పేపర్ మీదనే కాదు, ప్రతిదీ గ్రౌండ్ ఏరియాగా చేస్తాం. సైనింగ్, గ్రౌండింగ్, ఓపెనింగ్ మూడు కూడా మా మోటో.
0: రహదారుల అభివృద్ది, సాగునీటి సదుపాయాల మెరుగుదల కార్యక్రమాలను ప్రభుత్వం వేగవంతంగా అమలు చేస్తోందని రాష్ట గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నం మండలం అరిసిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని చిట్టిపాలెం రోడ్డులో క్లీన్ మచిలీపట్నం కార్యక్రమాన్ని గ్రామస్తులతో కలిసి ఆయన ఈరోజు నిర్వహించి, అనంతరం గ్రామంలో కాలువ పూడికి తీత పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రైతాంగానికి అవసరమైన సాగునీటి వ్యవస్థలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. మంత్రివర్గం ఆమోదంతో ఆపరేషన్ అండ్ మేనేజ్మెంట్ కింద కాలువల మరమ్మతులు, నిర్వహణా పనుల కోసం భారీగా నిధులు మంజూరు చేసినట్టు పేర్కొన్నారు. తాళ్లపాలెం, శివగంగ డ్రైన్లు, పోతిరెడ్డిపల్లె తదితర ప్రాంతాల్లో అవసరాలను గుర్తించి అంచనాలు సిద్దం చేసి పనులు ప్రారంభించినట్టు మంత్రి వివరించారు. రాష్టంలోని శ్మశాన వాటికల్లో సమస్యలను పరిష్కరించి వాటిని సుందరంగా తీర్చిదిద్దనున్నట్టు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం లంకల కోడేరు, భగ్గేశ్వరం గ్రామాల్లో 65 లక్షల రూపాయల సీఎస్ఆర్ నిధులతో శ్మశాన వాటిక అభివృద్ది పనులను మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం గ్రామస్తులతో కలిసి శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, శ్మశానాల్లో అపరిశుభ్ర వాతావరణం నెలకొని ఉందని, వాటిని తీర్చిదిద్దవలసి ఉందని అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గోదావరి నది స్వచ్ఛతను కాపాడేందుకు పారిశ్రామికవేత్తలు సహకరించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. రాజమహేంద్రవరం పర్యటనలో భాగంగా ఆయన ఈరోజు పరిసర ప్రాంతాల పరిశ్రమల యాజమాన్యాలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పరిశ్రమలు కాలుష్య వ్యర్థాల శుద్ధి ప్లాంట్లను పక్కాగా నిర్వహించాలన్నారు. పరిశ్రమల వ్యర్థాలను నేరుగా నదీ జలాల్లో కలపకూడదనే నిబంధన ఉందని, ఆధునిక పద్దతుల ద్వారా పూర్తి స్థాయిలో శుద్ది చేసిన తర్వాత మాత్రమే విడుదల చేయాలని అన్నారు. 3 నెలలకోసారి కాలుష్య నియంత్రణ మండలి ఆడిట్ చేపడతామని చెప్పారు. పారిశ్రామికవేత్తలను ప్రభుత్వం ఇబ్బంది పెట్టదని, అయితే పరిశ్రమల యాజమాన్యాలు కూడా ప్రభుత్వానికి సహకరించాలని అన్నారు. రాబోయే గోదావరి పుష్కరాలకు పారిశ్రామికవేత్తలు సామాజిక బాధ్యతతో సహకరించి విజయవంతం చేయాలని పవన్ కళ్యాణ్ కోరుతూ,
2: గోదావరి కాని కృష్ణా కాని జీవనదులు, చేయి చేతులు లాంటి జీవనదులని కాలుష్యంతో వదిలేసి పరిశ్రమలు రావాలి, అభివృద్ధి రావాలి, చాలా నియంత్రణతో కూడిన పర్యావరణాన్ని పరిరక్షించుకుని అభివృద్ధి అనేది మా కోటి కోరుకుంటాం సిద్ధాంతం. సో ఆ రిక్వెస్ట్ ఇండస్ట్రీస్ షుడ్ కాంట్రిబ్యూట్ టు ది ఎన్వైరన్మెంట్ అండ్ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఇన్ పొల్యూషన్ కంట్రోల్ అలాంగ్ విత్ గ్రీన్ కలర్.
0: ఎంఎస్ఎంఈలతో రాష్టంలో సరికొత్త పారిశ్రామిక విప్లవానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాంది పలికారని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయవాడలో ఈరోజు జరిగిన ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026 కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ, రాష్ట్రాన్ని పారిశ్రామికంగా పరుగులు పెట్టించేందుకు ముఖ్యమంత్రి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గా మార్చారని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్కు ఉండాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పారు. స్వర్ణాంధ్ర నిర్మాణం కోసం ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త ఉండాలన్న నినాదంతో ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలని మంత్రి ఆకాంక్షించారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు రాజానగరంలోని అటవీశాఖ ప్రాంతీయ పరిశోధనా కేంద్రాన్ని సందర్శించి అక్కడ పెంచుతున్న దేశీయ జాతి మొక్కలను, వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి గ్రామ పంచాయతీలోనూ దేశవాళీ జాతి మొక్కలతో ప్రత్యేక వనాన్ని తయారు చేయాలని, మొక్కలను పెంచే బాధ్యతను గ్రామస్తులు తీసుకోవాలన్నారు. ఆదాయం తెచ్చే మొక్కల పెంపకం ద్వారా పంచాయతీలకు ఆర్థిక వృద్ధి కలుగుతుందని చెప్పారు. పర్యావరణ పరిరక్షణతో పాటు దేశీయ మొక్కలను ఎక్కువగా పెంచితే ప్రకృతి సమతుల్యత సాధ్యమవుతుందని, పంచాయతీరాజ్ అటవీశాఖ అధికారులు వెంటనే దీనిపై దృష్టి సారించి వనయజ్ఞం చేపట్టాలని

0: ఉప ముఖ్యమంత్రి సూచించారు. వాతావరణం. కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో కొన్ని చోట్ల రేపు వడగాలులు వీచే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే కోస్తా ఆంధ్ర రాయలసీమల్లో అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అదేవిధంగా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇదిలా ఉండగా ఈ నెల 30వ తేదీ వరకు ఎండల తీవ్రత కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని, వడదెబ్బ తగలకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో అక్షరాంధ్ర 2వ దశ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని అనంతపురం జిల్లా సంయుక్త కలెక్టర్ సి విష్ణుచరణ్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అక్షరాంధ్ర 2వ దశ కార్యక్రమం అమలు, లక్ష్యాలు, యాప్ అనుసంధాన ప్రక్రియ తదితర అంశాలపై ఈ రోజు ఆయన సమావేశం నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ కింద రాష్ట్రంలో పెద్ద ఎత్తున పారిశ్రామిక యూనిట్లు ఏర్పాటు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. గోదావరి నది స్వచ్ఛతను కాపాడేందుకు పారిశ్రామికవేత్తలు సహకరించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. రహదారుల అభివృద్ది, సాగునీటి సదుపాయాల మెరుగుదల కార్యక్రమాలను అమలు చేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ప్రాంతాల్లో రేపు కొన్ని చోట్ల వడగాలులు వీచే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. వినే ముందు ఓ ప్రకటన.

0: గురి తప్పని ప్రోగ్రాముల బలం అన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: ఇప్పుడు వినండి, రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో పారుపల్లి రంగనాథ్ ఆలపించిన శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి భజనలు ప్రసారమవుతాయి. 6:30 సూక్తి సుధ కార్యక్రమంలో శ్రీమతి రాచమడుగు మణిగారు వినిపించే సూక్తులు వినవచ్చు. 6:35 పొలం పనులు, 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలేవుతాయి. 6:55 ప్రసార వివరాలు, 7:00 లలిత గీతం ఉంటుంది. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి. 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో పత్రికా సమాచారం ముందుగా ఉంటుంది. ఆ తర్వాత మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఈ అంశంపై డాక్టర్ ఎం వీరమోహన్ రావు గారితో పరిచయం ప్రసారమవుతుంది. ఆ తర్వాత చరిత్రలో ఈరోజు ప్రత్యేకత ఈ కార్యక్రమాలు రేపటి కాంతిరేఖలు కార్యక్రమంలో 7:15 మీరు వినవచ్చు. 8:00 హిందీలో, 8:15 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 జిల్లా సమాచార లేఖ ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:35 అభిరుచి శ్రోతలు కోరిన తెలుగు సినిమా పాటల కార్యక్రమం ఉంటుంది. 9:30 చిన్నారి లోకం కార్యక్రమంలో కేవీఆర్ గార్డెన్ పాఠశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు ఉంటాయి. 11:00 వివిధ్ భారతి విజయవాడ కేంద్రం నుంచి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఈ కార్యక్రమం తిరిగి 12:40 అలాగే 2:30 పునఃప్రసారమవుతుంది. 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 1:30 వివిధ్ భారతి ముంబై కార్యక్రమాలు ఉంటాయి. 2:00 జాతీయ వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 5:00 మీరు మేము ఉత్తరాల కార్యక్రమం ఉంటుంది. అనంతరం సంధ్యారాగం కార్యక్రమంలో తెలుగు ఫిలిం గీతాలు మీరు వినవచ్చు. 6:00

ప్రసార వివరాలు 6:05 ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే 6:10 ప్రాంతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే అవుతాయి. 6:20 ప్రసార వివరాలు. 6:25 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు కోరిన తెలుగు సినిమా పాటలు ప్రసారమవుతాయి. 7:00 కుటుంబ సంక్షేమ గీతం వినవచ్చు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో పందుల్లో వచ్చే స్వైన్ ఫీవర్ లక్షణాల గురించి పశు వైద్యులు డాక్టర్ డి విజయకుమారి, రైతు శ్రీ ఎం దీపక్ చంద్ర గారితో పరిచయాలు ప్రసారమవుతాయి. ఆ తర్వాత జానపద గీతాలు, ధరల వివరాలు, వాతావరణ వివరాలు మొదలైన అంశాన్ని రేపటి కిసాన్ వాణి కార్యక్రమంలో మీరు వినవచ్చు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో ఈ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతుంది. 8:00 తుంగభద్రా కథలు, ఈ కార్యక్రమంలో చినుకు రాలింది కథానిక వింటారు, రచన ఎస్ఎండి ఇనాయతుల్లా. 8:15 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 8:40 లలిత గీతం ప్రసారమవుతుంది. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 9:30 హలో కర్నూలు ఎఫ్ఎం శ్రోతల ఫోన్ ద్వారా కోరే తెలుగు చిత్రగీతాల ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం ఉంటుంది. 10:00 ఏకచిత్ర గానం శీర్షికన మూగ మనసులు చిత్రం నుంచి పాటలు ప్రసారమవుతాయి. 10:30 అలనాటి మధుర గీతాలు వినవచ్చు. 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. అభిరుచి శ్రోతలు కోరిన తెలుగు సినిమా పాటల కార్యక్రమాన్ని మీరు ఇప్పుడు వింటారు. కార్యక్రమంలో ముందుగా కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి గ్రామం నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్, అలాగే నంద్యాల జిల్లా పాణ్యం మండలం కందికాయపల్లె గ్రామం నుంచి తిమ్మనాయుడు, సుబ్బారావు, వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి, అఖిల, అంజలి, అక్షయ్ కుమార్, అలాగే రంగారెడ్డి జిల్లా కడతాల్ నుంచి కాన్గల గోపాల్ వీరంతా కోరుతున్న పాట గోకులంలో సీతా చిత్రంలోనిది. ఆలపించిన వారు మాల్గాడి శుభ, సంగీతాన్ని సమకూర్చింది కోటి.

కర్నూలు మద్దూర్ నగర్ నుంచి కాటేగారు ధర్మరాజు, లక్ష్మీబాయి, లక్ష్మీనారాయణ, లక్ష్మణ్, బాలాజీ, శారద, విజయ, వాసవి, వైష్ణవి, ఉదిత్, ప్రణీత్, విజయకృష్ణ, శాంతి, ఉపజ్ఞ, నవిఘ్న, అలాగే జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం ఇందిరమ్మ కాలనీ నుంచి దేశామి, సందీప్, ప్రదీప్, నవీన్, రాహుల్, డేవిడ్, విన్నీ, దేవరాజు, ఆనందమ్మ, చిన్నారి, కళ్యాణి, కీర్తన, మహిమ, నాగమ్మ, మీరమ్మ, ఎస్తేరి, చంద్రకళ, సరోజమ్మ, సికింద్రాబాద్ నుంచి ఉరడిగడ్డ ఆర్యనగర్ సమాజ్ శ్రోతలు సకుబాయ్, నరసింహ, ఎల్లమ్మ, గండయ్య, ముత్తమ్మ, నిర్మల, నరేందర్, శాంతి, రేణుక, లావణ్య, స్వరూప, శిరీష, వివేక్, రజిత, విమలా, శ్రీనివాస్, రాజ్కుమార్, లలిత, శ్రీజ, అభిలాష్ వీరంతా కోరుతున్న పాట యముడికి మొగుడు చిత్రంలోనిది. ఆలపించిన వారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి. సంగీతం రాజ్ కోటి.

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామల్లకోట నుంచి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికయ్య, బుజ్జి, సాత్విక్, అలాగే జగిత్యాల జిల్లా వెల్లుల్ల లక్ష్మారెడ్డి కాలనీ నుంచి జాప భూమేశ్వర్, జాప భూలక్ష్మి, పారుపల్లి శ్రీశాంక్, జోగ అద్వైత్, బండి శివాజీ, చంద్రగడ, సహస్ర, జోగ నరసయ్య, పద్మ, మహాశ్రీ, బాస నరేందర్, శ్యామల, భారతి, బండి కిషోర్, హరిప్రియ, అక్షర, గుజ్జేటి ఆనంద్, సరోజిని, భార్గవి, ధనుంజయ, భాగ్య, అరుణ, డాక్టర్ జోగ నరసయ్య, లక్ష్మి, సురేష్, మంగళి, విష్ణు, శోభా, భావన, అలాగే శాంతినగర్ నుంచి షేక్ అస్లాం షరీఫ్, అస్లాం గోరీ, సమ్రీన్, ఉమ్మే సల్మా, లుబిన్, ఆహెల్, షాహిన్, ముజామిల్, గోరా మరియు వారి మిత్రబృందం వీరంతా కోరుతున్నారు.

0: అవసరమన్నీ ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల గ్రామం నుంచి మారెల్ల యాదయ్య, చంద్రకళ, రాధిక, రజిత, సునీత, చిట్టి, రిక్కి, అలాగే కర్నూలు చిత్తారి వీధి నుంచి మద్దయ్య, సాలమ్మ, చంద్రశేఖర్, లక్ష్మి, గురునందన్, మోక్షిత, రవిచంద్ర, దివ్య, గీత, శ్రీహరి, యశ్విన్, యశ్విత, అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14వ నంబర్ బస్తీ నుంచి భారత్లాల్, పరదేశీ, భారతిబాయ్, జ్యోతిబాయ్, అంజలిబాయ్, రాజ్ నందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య లోద్, కిరణ్, జాన్విక, విశ్రుత్ లోద్, లక్ష్మీ, ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్, వీరందరూ కోరుతున్న పాట పున్నమి నాగు చిత్రమునోడిది. ఆలపించిన వారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం. గీత రచన వేటూరి, సంగీతం చక్రవర్తి.

నాగర కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామం నుంచి లక్ష్మయ్య, బాలేశ్వరమ్మ, శివశంకర్, భరసింహ, యమున, లుంబిన్ కుమార్, సిద్ధార్థ, స్వామి, వెన్నెలతేజ, గౌతమ్, అధీర, త్రివర్ణ, చేతన్ సింహ, విక్రమ్ సింహ, అలాగే వల్లూరు గ్రామం, ఇటిక్యాల మండలం, జోగులాంబ, గద్వాల జిల్లా నుంచి రాజగోపాల్, సువర్ణ, నాగన్న, హర్షవర్ధన్, వివేక్ వర్ధన్, మారుతమ్మ, అలాగే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, సాయి కుమార్, శ్యామరా వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయిప్రకాష్, విజయకుమార్, నరసింగరావు, వసుంధర, లావణ్య, రింకీ, భానుశ్రీ, బేబీ, భవ్యశ్రీ, రితికా, దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు వీరంతా కోరుతున్న పాట బొబ్బిలి బ్రహ్మన్న చిత్రంలోనిది. ఆలపించిన వారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, గీత రచన వేటూరి, సంగీతం చక్రవర్తి.

విందావా చిన్నది సమాధానం, మరణించిందామి ధర్మం, మాసిపోయిందామి న్యాయం. లేదు లేదు, ఇది మమతల రణరంగం, ఇది జీవిత చదరంగం, ఇది మమతల రణరంగం, ఇది జీవిత చదరంగం.

మనిషి రోడ్డున పడ్డాడు. ఈ చిత్రం నుంచి పాటను కోరుతున్న శ్రోతలు, కర్నూలు బి క్యాంపు అరోరా నగర్ నుంచి శ్రీహరి, గీత, యశ్విన్, యశ్విత, దివ్య, మోక్షిత, గురునందన్, లక్ష్మీ, చంద్రశేఖర్, రవిచంద్ర, మద్దమ్మ, సాలయ్య, సాలమ్మ మరియు వారి బంధుమిత్రులు, అలాగే మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి మండలం సాయిపురి కాలనీ నుంచి వనమ శేఖర్, రేఖ, లక్కీబాబు, అవియ, నవీన్ కుమార్, అశోక్ బాబు, బ్లెస్సీ, శ్యామ్, వెంకటేష్ బాబు, అకేలా, భన్నాపురం, దశరథ్, వనజ, బాల్ నరసింహ, మహ్మద్ సనావుల్లా, మహ్మద్ సుబాన్, మహ్మద్ రజాక్, వీరంతా కోరుతున్న పాట ఈ చిత్రం నుంచి మనిషి రోడ్డున పడ్డాడు. ఈ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం, గీత రచన కొసరాజు, సంగీతం శంకర్ గణేష్.

కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, నంగి రామకృష్ణయ్య, గంగాధర శ్రీనివాస్, సుంకి కార్తిక్, యాడాల అమరేందర్, కోసిగే భిక్షపతి, ఈశ్వర్, లక్ష్మయ్య, అలాగే రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల గ్రామం నుంచి చిట్టి, సునీత, రజిత, రాధిక, చంద్రకళ, మారెల్ల యాదయ్య వీరంతా కోరుతున్న పాట సిరిసిరి మూవా చిత్రంలోనిది. ఆలపించిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల. గీత రచన వేటూరి, సంగీతం కెవి మహదేవన్.

అభిరుచి కార్యక్రమంలో మీరింతవరకు శ్రోతలు కోరిన తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడొక కుటుంబ సంక్షేమ గీతం వింటారు. వినే ముందు ఓ ప్రకటన.

కుటుంబ సంక్షేమ గీతం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 7:15 వ్యవసాయ పాఠశాల విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతుంది.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు 66 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు ప్రదానం చేశారు. ఎబోలా వైరస్ వ్యాప్తి జరగకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలను కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో సమీక్షించారు. వినోద ఆతిథ్య పరిశ్రమల్లో బాలకార్మికుల దోపిడీకి సంబంధించిన ప్రజాహిత పిటిషన్పై సుప్రీంకోర్టు ఈరోజు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఐపీఎల్ 2026లో ప్లే ఆఫ్ మ్యాచ్లకు రంగం సిద్ధమైంది. రాష్ట్రపతి భవన్లో ఈ ఏడాది మొదటి పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2026 సంవత్సరానికి గాను 66 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు అందజేశారు. ఇద్దరికి పద్మవిభూషణ్, 6 పద్మభూషణ్, 58 మంది ప్రముఖులకు పద్మశ్రీ పురస్కారాలను అందజేశారు. ప్రముఖ సినీ నటుడు ధర్మేంద్ర సింగ్ గ్యోల్ కళారంగంలో చేసిన కృషికి గాను ఆయనకు మరణానంతరం పద్మవిభూషణ్తో సత్కారం చేశారు. నటుడి భార్య లోక్సభ ఎంపీ హేమమాలిని ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ప్రముఖ భారతీయ వాయులీన విద్వాంసులు డాక్టర్ ఎన్ రాజం కూడా పద్మవిభూషణ్ పురస్కారం పొందారు. పద్మభూషణ్లో ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, మహారాష్ట గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ ప్రజా వ్యవహారాల రంగంలో చేసిన సేవలకు గాను పద్మభూషణ్ పురస్కారం పొందారు. కళారంగంలో శతావధాని డాక్టర్ ఆర్ గణేష్, వర్తక పరిశ్రమ రంగానికి చేసిన కృషికి గాను పారిశ్రామికవేత్త ఉదయ సురేష్ కుమార్ కోటక్ పద్మభూషణ్ అందుకోగా, వైద్య రంగంలో విశేష కృషికి గుర్తింపుగా డాక్టర్ కల్లిపట్టి రామస్వామి పళనిస్వామి అవార్డు అందుకున్నారు. పద్మశ్రీ అందుకున్న ప్రముఖుల్లో క్రీడారంగంలో కృషికి గాను భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, కళారంగంలో చేసిన కృషికి గాను తగారం భీలున్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, గజేంద్ర సింగ్ షెగావత్, హెచ్డి కుమారస్వామి తదితరులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 2026 సంవత్సరానికి గాను 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులతో కలిపి మొత్తం 131 పద్మ అవార్డుల ప్రదానానికి రాష్ట్రపతి ఆమోదం తెలియచేయగా, మిగిలిన పద్మ అవార్డులను గ్రహీతలకు తదుపరి జరిగే 2వ విడత కార్యక్రమంలో అందజేస్తారు. ఇతర దేశాల్లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో దేశీయంగా పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా సజావుగా సాగేలాగా ప్రభుత్వాన్ని ప్రయత్నాలు చేస్తోంది. పశ్చిమాసియాలో ఇటీవలి పరిణామాలపై రోజు న్యూఢిల్లీలో జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల విలేకరుల సమావేశంలో పెట్రోలియం ఖనిజవాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ, దేశంలో ఎల్పీజీ రిఫైనరీ ఉత్పత్తిని రోజుకు 50,000 టన్నులకు పెంచినట్లు తెలియజేశారు. మార్చి నెల నుంచి ఇప్పటి వరకు 8 లక్షలకు పైగా పీఎన్జీ కనెక్షన్లకు గ్యాస్ సరఫరా ప్రారంభించామని, మరో 2,87,000 కనెక్షన్ల కోసం అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించామని సుజాత శర్మ వివరించారు.
1: రిఫైనరీ ప్రొడక్షన్ ఎల్పీజీ కా ఇంక్రీజ్ కియా గయా హై, ఇట్ ఇస్ టచింగ్ అరౌండ్ 50,000 టన్ పర్ డే నౌ. ఎల్పీజీ ఘరేలు కుకింగ్ గ్యాస్ కి సప్లై కే లియే లగ్భగ్ పిచ్లే 4 దినో మే 1.72 కరోర్ సిలిండర్స్ కి డిలివరీ కి గయీ హై, ఔర్ 95% జో డిలివరీ హుయీ హై వో డిలివరీ ఆథెంటికేషన్ కోడ్ కే సాథ్ కి గయీ హై. 5 కిలో కే సిలిండర్ పిచ్లే 4 దినో మే లగ్భగ్ 1,96,000 సేల్ హుయే హై.
0: ఎరువుల శాఖ అదనపు కార్యదర్శి అపర్ణ శర్మ మాట్లాడుతూ, దేశంలో ఎరువుల మొత్తం నిల్వల పరిస్థితి ప్రస్తుతం ఆశాజనకంగా ఉందన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తన భార్య జానెట్ డి రూబియోతో కలిసి ఈరోజు జైపూర్ చేరుకున్నారు. సంగానేర్ విమానాశ్రయం నుంచి దంపతులు నేరుగా ఆమెర్ కోట సందర్శనకు వెళ్లారు. కోట లోపలి

జనేబ్ చౌక్ వద్ద వారికి సంప్రదాయ రాజస్థానీ పద్దతిలో ఘన స్వాగతం లభించింది. వారి గౌరవార్థం జానపద కళాకారులు ఘూమర్, కల్బేలియా, కచ్చి, ఘోడి నృత్యాలు ప్రదర్శించారు. ఈ పర్యటనలో భాగంగా అధికారులు వారికి శీష్ మహల్, గణేష్ పోల్, దివానే ఆమ్, దివానే ఖాస్, సుఖ నివాస్, మవోటా సరస్సు గురించి వివరించారు. అమెరికా విదేశాంగ మంత్రి అమెర్కోట్లో దాదాపు అరగంట సేపు గడిపారు. ఈ రాత్రి జైపూర్లోనే బస చేసి రేపు ఉదయం ఢిల్లీకి తిరిగి ప్రయాణం అవుతారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ ఈరోజు న్యూఢిల్లీలో మెడికల్ ఇన్నోవేషన్స్ పేటెంట్ మిత్ర, ఇన్నోవేటర్స్ టు ఇండస్ట్రీ కనెక్ట్ అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. ఐసీఎంఆర్ మెడికల్ ఇన్నోవేషన్ పేటెంట్ మిత్ర చొరవ కింద బయోమెడికల్ ఆవిష్కరణల ప్రదర్శన, సాంకేతిక పరిజ్ఞానం బదిలీ కోసం దేశంలోనే మొట్టమొదటి క్రమబద్దీకమైన వేదికల్లో ఒకదాని స్థాపనకు ఈ కార్యక్రమం నాంది పలికింది. కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావు గణపతిరావు జాదవ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారతీయ విజ్ఞాన శాస్త్రాన్ని పరిశ్రమలతో అనుసంధానించడంలో ఈ కార్యక్రమం ఒక నిర్ణయాత్మకమైన ముందడుగని, మన ప్రయోగశాలలో అభివృద్ది చేసిన ఆవిష్కరణలు ప్రజారోగ్యాన్ని బలోపేతం చేసేలాగా, వికసిత్ భారత్ ను ముందుకు తీసుకువెళ్లేలాగా, సాంకేతిక పరిజ్ఞానంగా మారేలాగా ఈ కార్యక్రమం తోడ్పడుతుందని చెప్పారు. ఐసీఎంఆర్ వంటి సంస్థలు బలమైన పరిశ్రమల భాగస్వామ్యాల శక్తితో భారత్ ఆరోగ్య సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే స్థాయి నుంచి వినూత్నమైన ఆరోగ్య సంరక్షణ పరిష్కారాలను అందించే ప్రపంచ వనరుగా మారుతోందని మంత్రి చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఎబోలా వైరస్ వ్యాధి నివారణకు సంబంధించిన సంసిద్ధత, నిఘా చర్యలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో సమీక్షించారు. మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులతో జరిగిన ఈ సమావేశంలో విమానాశ్రయాలు, ఓడరేవులు, భూ సరిహద్దుల గుండా వచ్చే అన్ని ప్రవేశ వాహనాల వద్ద ఎబోలా స్క్రీనింగ్ ఏర్పాట్లు సిద్దం చేయాలని నడ్డా ఆదేశించారు. అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆయన చెప్పారు. ట్రాకింగ్, టెస్టింగ్, పర్యవేక్షణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను నిరంతరం సంసిద్దతతో ఉంచాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ను మంత్రి ఆదేశించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎబోలా వైరస్ వ్యాప్తిని అంతర్జాతీయంగా ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. దేశంలో ఇప్పటి వరకు ఎలాంటి ఎబోలా కేసులు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయితే ముందు జాగ్రత్త చర్యగా అన్ని రకాల సంసిద్ధత చర్యలను బలోపేతం చేస్తున్నారు. గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి పీయూష్ గోయల్ ఈరోజు సీనియర్ అధికారులు కేటగిరీ ఏ ఖనిజ నిక్షేపాలు కలిగిన రాష్టాలతో నెలవారీ సమీక్షా సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఖనిజ బ్లాకుల వేలం, వాటి నిర్వహణ పురోగతిని ఆయన ఈ సమావేశంలో సమీక్షించారు. మైనింగ్ రంగంలో సంస్కరణలు వేగవంతం చేయడం, దేశీయంగా ఖనిజాల ఉత్పత్తిని పెంచడం, వేలం వేసిన ఖనిజ బ్లాకులను సకాలంలోకి వినియోగంలోకి తీసుకురావడంపై ఈ సమావేశంలో ప్రధానంగా దృష్టి సారించారు. 2015లో వేలం విధానం ప్రవేశపెట్టినప్పటి నుంచి 2015-16 నుంచి 2020-21 ఆర్థిక సంవత్సరాల కాలంలో మొత్తం 108 ఖనిజ బ్లాకులను విజయవంతంగా వేలమేశారు. వినోద ఆతిథ్య రంగాలకు అనుబంధంగా ఉన్న సంస్థల్లో బాలకార్మిక వ్యవస్థను మరింత కఠినంగా నిషేధించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత పిటిషన్పై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తి జస్టిస్ జయమాల్య బాగ్చీ, న్యాయమూర్తి విపుల్ ఎం పంచోలీలతో కూడిన ధర్మాసనం జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్ అనే బాలల హక్కుల కూటమి సమర్పించిన నివేదికలను, వాదనలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. 2024లో ఢిల్లీలోని జంతర్ మందర్ వద్ద జరిగిన నిరసన ప్రదర్శన సందర్భంగా పోలీసులపై దాడికి సంబంధించిన కేసులో కాంగ్రెస్ నాయకురాలు అల్కా లాంబాను ఢిల్లీ కోర్టు ఈరోజు దోషిగా నిర్ధారించింది. అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ అశ్విని పన్వర్ అల్కా లాంబాను దోషిగా ప్రకటిస్తూ ఆమె శిక్షకు సంబంధించిన వాదనలు వినడానికి జూన్5వ తేదీ ఖరారు చేశారు. 2024 జూలై 29వ తేదీన జంతర్ మంతర్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలైన అల్కా లాంబా పోలీసులను అడ్డుకున్నారని, ప్రజా రహదారిని దిగ్బంధించారని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. తమిళనాడులో ప్రతిపక్ష పార్టీ అయిన అన్నాడీఎంకే అంతర్గత రాజకీయ పరిణామాలు ఈరోజు హింసని మలుపు తిరిగాయి. సీనియర్ నాయకుడు ఎస్పీ వేలుమణి నేతృత్వంలోని అసమ్మతి వర్గానికి చెందిన 3 ఎమ్మెల్యేలు తమ అసెంబ్లీ సభ్యత్వాలకు రాజీనామా చేసి అధికార తమిళగవేట్రి కళగం పార్టీలో చేరారు. ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ లైనప్ ఇప్పుడు పూర్తిగా ఖరారైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటన్స్ జట్టు

0: ఇప్పటికే ప్లేఆఫ్ స్థానాలు ఖాయం చేసుకోగా, నాలుగవ చివరి స్థానం కోసం రేసు చివరి నిమిషం వరకు ఉత్కంఠభరితంగా సాగింది. నిన్న జరిగిన తమ చివరి లీగ్ దశ పోరులో ముంబై ఇండియన్స్ ను ఓడించి రాజస్థాన్ రాయల్స్ టెక్కెలకు ప్లేఆఫ్ స్థానాన్ని దక్కించుకుంది. రేపు హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో క్వాలిఫైయర్ వన్ మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా ఐపీఎల్ ఫైనల్ కి చేరుకుంటుంది. విశేషాలు మరొకసారి. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు 66 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు ప్రదానం చేశారు. ఇబోలా వైరస్ వ్యాప్తి జరగకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలను కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో సమీక్షించారు. వినోద ఆతిథ్య పరిశ్రమల్లో బాల కార్మికులకు సంబంధించిన ప్రజాహిత పిటిషన్పై సుప్రీంకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్ మ్యాచ్లకు రంగం సిద్దమైంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి ఈనాటి కార్యక్రమంలో వ్యవసాయంపై ఎల్నినో ప్రభావం, వ్యవసాయ పాఠశాల వింటారు. నిర్వహణ గుంటూరు లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం రత్నం.
2: సో ఈరోజు మనం వ్యవసాయంపై ఎల్నినో ప్రభావం ఎలా ఉండబోతుంది, గతంలో ఎలా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాము, రాబోయే ఈ వ్యవసాయ సీజన్కి ఎలా ఉండబోతుంది అనే కార్యక్రమంపై మనం ఈరోజు చర్చించుకుందాము. వ్యవసాయం మనందరికి తెలిసిందే, పెరుగుతున్న జనాభాలకు అనుగుణంగా అవసరాలు తీర్చడానికి పంట ఉత్పత్తి ఉత్పాదకులు పెంపొందించడం అనేది వ్యవసాయం. మన ఆంధ్ర రాష్ట్ర విషయానికి వచ్చేస్తే ఈ మన ఆంధ్ర రాష్ట్రంలో సాగుకు అనువైన భూమిగా ఇప్పుడు 80 లక్షల హెక్టేర్ల విస్తీర్ణంలో ఉన్నప్పటికీ దానిలో 41 లక్షల హెక్టేర్లు మాత్రమే సాగుకు వినియోగపడుతుంది. పంటల సాగు అనేది ప్రధానంగా దేని మీద ఆధారపడి సాగు చేపట్టబడుతుంది, దాని ఉత్పత్తి పెంచబడుతుందంటే ప్రధానంగా దానికి మూలం నీరు. నీరు అనేది ప్రధాన మూల అంశంగా చెప్పుకోవచ్చు. ఈ నీరు ఈ వ్యవసాయానికి ఎలా విచ్చేస్తుందంటే మనందరూ తెలిసిన విషయమే, ఋతుపవనాల ద్వారా వర్షం రూపంలో ఇది వ్యవసాయానికి సహాయం చేస్తుందని మనందరూ తెలుసు. అలాగే వ్యవసాయానికి కావలసిన నీరు ఆ డ్యాముల్లో నిలబెట్టడానికి కానీ కాలువల ద్వారా సప్లై చేసి పంట దిగుబడులు సాధించడానికి కూడా ఈ ఋతుపవనాలే ప్రధాన కారణం. అయితే ఈ ఋతుపవన సిస్టమ్ అనేది భారతదేశ వాతావరణ పరిస్థితుల ప్రధాన అంశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రమారబి 80% వర్షపాత నీరు ఈ ఋతుపవనాల వల్లే విచ్చేస్తుంది. ఈ రెండు ఋతుపవనాలు అనే రెండు విధాలుగా ఉంటాయి. ఒకటి నైరుతి ఋతుపవనము, ఈశాన్య ఋతుపవనాలుగా చెప్పబడతాయి. ఈ నైరుతి ఈశాన్య ఋతుపవనాల ద్వారా విచ్చేసినటువంటి ఆ వర్షం అనేది విస్తరణ ఎలా ఉంటుంది, దాని పనితీరు ఎలా ఉంటుంది అనేది ప్రపంచ వ్యాప్తంగా ఆ లింక్ చేయబడినటువంటి వివిధ రకాలైన టెలి కనెక్షన్ సిస్టమ్ తో నిమిత్తమై ఉంటాయి. ఉదాహరణకి అందులో ప్రధానమైనది ఎల్నినో లానినో వాతావరణ పరిస్థితిగా చెప్పుకోవచ్చు. ఈ ఋతుపవనాలు మనకందరికి తెలిసిన విషయమే, క్రమం తప్పకుండా జూన్ 1వ తేదీ నుంచి మొదటి వారంలో భారత భూభాగాన్ని అండమాన్ నికోబార్ ఐలాండ్ ద్వారా కేరళని తాగి తద్వారా దక్షిణ ప్రాంతం నుంచి ఉత్తర ప్రాంతం అంతా వ్యాపించి మనకి ఆ సాగుకి తాగుకి అనుకూలమైన నీటిని మనకి ఈ మాన్సూన్స్ ద్వారా మనకు రావటం సహజం. అయితే అప్పుడప్పుడు ఈ ఋతుపవనాలు అనేవి కొన్ని సందర్భాల్లో మార్పు చేయడం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం వాతావరణంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఉద్గారాల కారణంగా ఈ మాన్సూన్ యొక్క క్రమం అనేది తప్పటం జరుగుతూ వస్తుంది. ఈ క్రమం తప్పటానికి ప్రధాన కారణంగా చెప్పే విషయాలు ఇప్పుడు మనం ఎల్నినో అని చెప్పుకుంటున్నాము. ఈ ఎల్నినో ద్వారా ఇప్పుడు ఏమి సంభవిస్తుంది అనేది రైతుల్లో ఉన్న ఒక ఆందోళన. ఈ ఆందోళన తొలగించే ప్రయత్నం చేద్దాము. అయితే ఆందోళన పలాల్సిన పని లేదు, కానీ అవగాహనతో గనక మనం రాబోయే కాలంలో వ్యవసాయాన్ని మనం చేపట్టినట్లయితే రైతాంగం మంచి దిగుబడిని మంచి ఉత్పాదకతను పెంపొందించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ ఎల్నినో అంటే ఏంటి, ఈ భారత ఋతుపవనాలని ఈ ఎల్నినో ఏ విధంగా ప్రభావితం చేస్తాయి అనే దాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే, ఈ ఎల్నినో అనేది సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగటాన్ని మనం ఎల్నినో అని అంటాము. ఎల్నినో సంవత్సరాల్లో సాధారణంగా తక్కువ వర్షపాతం లేదా వర్షపాతంలో వ్యత్యాసం లేదా వర్షపాత విస్తరణలో మార్పులు జరగటం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది. దానికి వ్యతిరేక దిశగా మరియు లానినా అని కూడా అంటాము. అంటే

సముద్ర ఉష్ణోగ్రతల యొక్క ఉపరితల ఉష్ణోగ్రతలు తగ్గటం, చల్లబడటం, తద్వారా మంచి ఋతుపవనాలు భారతదేశం వైపుకి విస్తరించడానికి ఈ రెండు కార్యక్రమాలు చాలా ప్రభావితం చేస్తాయి అనేది మన శాస్త్రీయ దృక్పథంలో తెలుస్తుంది. సో ఈ ఋతుపవనాలలో మార్పులు సంభవించినప్పుడు కొంత ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఆ ఒడిదుడుకులు ఎలా ఉంటాయి అనే దాన్ని మనం ఒకసారి, అంటే ఒకసారి లానినా గనక పరిస్థితులు మనకు వచ్చినట్టయితే ఎలా ఉంటాయి, సాధారణంగా ఉన్న వాతావరణ పరిస్థితుల్లో ఋతుపవనాలు ఎలా వస్తాయని మనం ఒకసారి గమనించినట్లయితే, సాధారణ పరిస్థితుల్లో ఋతుపవనాలు సాధారణంగా వేసవికాలం అంటే ఏప్రిల్ మేలో భారత భూభాగం చాలా వేడెక్కుతుంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో 40 డిగ్రీలు పైగా పెరగటం జరుగుతుంది. దీని ఫలితంగా భూమిపై తక్కువ పీడన వ్యవస్థలు ఏర్పడతాయి. అదే సమయంలో సముద్రంలోని యొక్క సముద్ర ఉపతల ఉష్ణోగ్రత పెరగటం వల్ల అధిక పీడన ప్రాంతం ఏర్పడుతుంది. ఈ అధిక పీడన ప్రాంతం నుంచి అల్పపీడనం వైపుకి గాలి వీయటం వలన ఈ ఋతుపవనాలు అనేవి సముద్రం అంటే హిందూ మహాసముద్రం, అరేబియా మహాసముద్రం, బెంగాల్లో ఏర్పడినటువంటి ఈ వేగాలు భూమి వైపుకి నెట్టబడతాయి అనేది సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ. ఈ ప్రక్రియ ద్వారా రైతులకు కావలసినటువంటి నీటి లభ్యత ఈ ఋతుపవనాల ద్వారా లభించటం జరుగుతూ వస్తుంది. అలాగే మరి ఒక విషయం ఏంటంటే గాలుల దిశ, అంటే గాలి ఎటు నుంచి ఎటు వైపు వీయాలి, ఎటు నుంచి ఎటు వీస్తే గనక ఈ ఋతుపవనాలు భారత భూభాగానికి వస్తాయని మనం ఒకసారి గమనిస్తే, ఉదాహరణకు ఋతుపవనాలు అరేబియా సముద్రంలోను లేదా హిందూ మహాసముద్రంలో ఏర్పడినప్పుడు అవి ఉత్తర వైపుకి గాలి వీచినట్లయితే ఆ ఉత్తరం వైపుకి వచ్చి భూభాగాన్ని తాగి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ద్వారా భారత భూభాగాలు చేరి తద్వారా మనకు రైతాంగానికి కావలసినటువంటి వర్షాన్ని ఇచ్చేయటం సర్వసాధారణం పరిస్థితి. అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే మనది భారతదేశం అనేది సబ్ ట్రాపికల్ కాంటినెంట్, అంటే మూడు వైపుల నీరు ఉంటుంది, ఒకవైపు పర్వతాలు ఉంటాయి, మూడు వైపుల నీరు ఉండటం వల్ల ఇది సబ్ ట్రాపికల్ క్లైమేటిక్ కండిషన్స్ గా చెప్పుకుంటాము. అంటే ఇక్కడ ఇంటర్ ట్రాపికల్ కన్వర్షన్ జోన్స్ అంటే భూమధ్య రేఖకి ఎగువన భూమధ్య రేఖకి దిగువనున్న ప్రాంతాలని మధ్యలో ఉన్న దాన్ని ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ గా చెప్పబడతారు. అంటే ఈ ట్రాపికల్ కన్వర్షన్ జోన్ లో జరిగేటువంటి వివిధ రకాలైన అంటే గాలులు ఆకర్షించి మేఘాల ఏర్పాటులో సహాయపడుతుంది. ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ స్థానము మరియు కదలిక భారతదేశంలో వేసవి మాన్సూన్స్ బలము మరియు వర్షపాతాన్ని నిర్ణయించట్లో ప్రధాన పోషిస్తుంటాయి. ఇవి రెండు శాఖలుగా విస్తరించి ఉంటాయి. ఒకటి వచ్చి నైరుతి ఋతుపవనం, రెండోది వచ్చి ఈశాన్య ఋతుపవనం. నైరుతి ఋతుపవనం అనేది జూన్ నుంచి సెప్టెంబర్ కాలం వరకు నైరుతి ఋతుపవనంగా చెప్పుకుంటాం. అలాగే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ లో ఇచ్చేసే వర్షాన్ని మనం ఈశాన్య ఋతుపవనంగా చెప్పుకుంటూ ఉంటాం. సో ఈ ఋతుపవనం అనేది ఎలా ఎలినో లేదా అంతర్జాతీయ టెలీ కనెక్షన్ సిస్టమ్స్ ఎలా ప్రభావితం చేస్తాయి అనేది మనం ఇప్పుడు చర్చించుకుందాము. ఉదాహరణకి ఎలినో మరియు లానినా, తర్వాత ఇండియన్ డైపోల్ మూమెంట్ అని ఇవి కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వాతావరణంలో జరిగే మార్పులు, అలాగే యూరోపియన్ లో ఉండేటువంటి మంచు కవరేజీ, అట్లానే మస్కరేనియన్ దీవుల్లో ఉండే అధిక పీడనం, అలాగే సోమాలియా జెట్ స్ట్రీమ్స్, అలాగే టిబెట్ భూముల్లో వేడిగాలులు, అలాగే ఉత్తర అట్లాంటిక్ మహాసముద్ర ప్రాంతంలో వాతావరణ పీడన మార్పుల వల్ల ఏర్పడే డోలనాల వల్ల కూడా ఈ ఋతుపవనాల యొక్క ప్రభావం అనేది పనితీరు ఆధారపడి ఉంటుంది. అవే కాకుండా అట్లాంటిక్ మహాసముద్రంలో దశాబ్దాల పాటు కొనసాగే ఉష్ణోగ్రత మార్పుల చక్రాలు కూడా ఈ ఋతుపవనాన్ని ప్రభావితం చేస్తాయి. అలాగే పసిఫిక్ మహాసముద్రంలో దీర్ఘకాలిక అంటే దశాబ్దాల కాలంలో ఉష్ణోగ్రతలు వచ్చే మార్పుల కారణాల వల్ల కూడా ఈ ఋతుపవనాల యొక్క ఆగమనం లేదా పనితీరులో వ్యత్యాసాలు గమనించడం జరుగుతుంది. అలాగే భూమధ్య రేఖ ప్రాంతాల్లో తక్కువ కాలంలో కదిలే వర్షపాతం మరియు గాలుల యొక్క చక్రం కూడా ఈ ఋతుపవనం యొక్క పనితీరును నిర్ణయిస్తాయి. అలాగే అరేబియా సముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు, అలాగే బంగాళాఖాతంలోని ఉపరితల ఉష్ణోగ్రతలు, ఇవి కాకుండా భారత భూభాగం మరియు సముద్రాల మధ్య ఉష్ణోగ్రతల తేడాలు అంటే భూమి సముద్ర ఉష్ణ వ్యవస్థలు కూడా మనకి ఈ ఋతుపవనాల ఆగమనంపై మరియు వాటి పనితీరు మరియు వాటి విస్తరణ, దాని ఫలితం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సాగు విస్తరణ, అట్లాగే జనాల అవసరాలకి అత్యంత ముఖ్యమైన తాగునీటి కూడా చాలా ప్రభావితం చేసే అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. అంతర్జాతీయంగా ఈ

వాతావరణ పరిస్థితులు మన భారతదేశంలో ఉన్నటువంటి ఋతుపవనాల కార్యక్రమాలని నియంత్రిస్తూ ఉంటాయి అన్నట్లు ఎలాంటి సందేహం లేదు. అలాగే ఎల్లినో ప్రభావం వ్యవసాయంపై ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు చర్చించుకుందాం. అయితే ఈ చర్చా కార్యక్రమానికి వెళ్లే ముందు ఇప్పటి వరకు భారతదేశంలో ఎన్ని ఎల్లినోలు వచ్చాయి, ప్రపంచవ్యాప్తంగా ఎల్లినో సైకిల్ ఎలా ఉండబోతుంది, ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఎల్లినో వస్తుంది, దానికి రావడానికి గల కారణాలు ఏంటి అని మనం ఒకసారి పరిశీలించినట్లయితే 1900 లోపల అంటే 40వ శతాబ్దం నుంచి ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే, ఉదాహరణకు 2023-24ను మనం ఒకసారి గమనించినట్లయితే అవి అత్యంత ఉష్ణ సంవత్సరాలుగా లెక్కించబడ్డాయి. అలాగే ఈ రాబోయే 2026 సంవత్సరం కూడా ఉష్ణ సంవత్సరంగా లెక్కించడానికి చాలా అవకాశం ఉందనేది వాతావరణ శాస్త్రవేత్తల అంచనాలు మనకు తెలియజేస్తున్నాయి. అలాగే 1990 సంవత్సరం నుంచి ప్రస్తుతం ఎలినో ప్రభావాలు పెరుగుతూ వస్తున్నాయని, ఈ దీని సైకిల్ 2 నుంచి 7 సంవత్సరాల వ్యవధి కాలంలో చక్రంగా వాతావరణాన్ని ప్రభావితం చేస్తున్నాయని మనకి ఈ శాస్త్ర సాంకేతిక ప్రతులు తెలియజేస్తూ ఉన్నాయి. అలాగే ఇప్పుడు గనక మనం గతంలో చూసినట్లయితే మన ఆంధ్ర రాష్ట్రం ఎలినో సంవత్సరాల్లో ఏ విధంగా వర్షపాతానికి ఇబ్బంది పడింది, అలాగే సాగు విస్తరణలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది, ఏ పంటలు ఈ ఎలినో ప్రభావానికి లోనైనవి అని గమనించినట్లయితే 2002లో ఈ ఎన్సో సూచిక అంటే ఎలినో ప్రభావిత అంశాన్ని ఎన్సో ఇండెక్స్ ద్వారా సూచించబడుతుంది. ఈ ఎన్సో ఇండెక్స్ గనక 2002లో గమనించినట్లయితే ఇది +0.1.3 నుంచి 1.5కి పెరగటం వల్ల ఆ ఉష్ణోగ్రత పెరిగి బలమైన ఎలినో పరిస్థితి ఏర్పడినట్లు మనకు చరిత్రలు చెబుతూ వస్తున్నాయి. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో రావాల్సిన వర్షపాతం అంటే సాధారణ వర్షపాతానికన్నా కూడా -33% తక్కువ అంటే లోటు వర్షపాతం నమోదు కావడం వల్ల పంటలపై సాగుపై తీవ్ర ప్రభావం చూపించడం జరిగింది. ఫలితంగా సాగు విస్తరణలో 29% తగ్గుదల నమోదు కాబడి తద్వారా కొన్ని రకాలైన పంటలు వరి, మొక్కజొన్న, ప్రత్తి లాంటి పంటలు ఒడుదులు కూడా ఎదుర్కోవడం జరిగింది. అలాగే మరి ఒక 2004లో కూడా ఇలాంటి ఎల్నో ప్రభావ పరిస్థితి వలన సాగు వలన ఆంధ్ర రాష్ట్రంలో -13% తక్కువ వర్షపాతం నమోదు కాబడి, అలాగే సాగు విస్తరణలో -14% సాగు విస్తరణ తగ్గటం ద్వారా కొన్ని రకాలైన పంటలు ప్రభావితం అవి ఉత్పత్తి ఉత్పాదకులు వ్యత్యాసాలు గమనించబడ్డాయి. అలాగే 2009, 2015, 2019, 2024లో కూడా ఈ ఎలినో ప్రభావిత అంశాల కారణంగా వర్షపాతమైన తనదైన ముద్ర వేయటం వల్ల వర్షపాతం సాధారణ వర్షపాతం కన్నా దిగువ నమోదు కాబడి తద్వారా పంటల విస్తరణ, సాగు విస్తరణ, సాగు కావలసినటువంటి నీటి కొరతను కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజాంగం ఎదుర్కోవడం గమనించటమైనది. అలాగే మనం ఇప్పుడు ఈ ఎలినో గురించి గతంలో ఈ సంవత్సరాల్లో మనం ఉదాహరణగా చెప్పడం జరిగింది. ఈ ఎలినో పరిస్థితులను మరి మన రాష్ట్రంపై ఎలా ఉంటాయి ఏంటి అనేది మనం ఒకసారి గమనించినట్లయితే ఈ సాగు విస్తరణే కాకుండా అలాగే వర్షపాత విస్తరణే కాకుండా రిజర్వాయర్లో నీటి నిల్వలపైన కూడా దీని ప్రభావం అధికంగా ఉందని గమనించబడింది. అలా చూసినప్పుడు 2002లో మనం సాధారణ స్టోరేజ్ కన్నా 20 నుంచి 30% వరకు నీటి నిల్వలు చేయటం జరిగింది 2002లో ఈ ఎలినో ప్రభావం. అలాగే 2004లో 60 నుంచి 80% వరకే డ్యాముల్లో నీటి నిల్వ చేయటం జరిగింది. ఇలా చూసుకుంటూ పోతే 2009, 2015, 2019, 2024, 2025 గనక చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా ఈ సంవత్సరాల్లో గరిష్ట స్థాయిలో రిజర్వాయర్లో నీటి నిల్వలు లేకపోవడం గమనించబడింది. దీని అంతటికి ప్రధాన కారణం ఎలినోగా మనం చెప్పొచ్చు. అంటే ఎలినో యొక్క ప్రభావ ఫలితంగా రాష్ట్రంలో విస్తరించాల్సినటువంటి ఋతుపవనాలు సకాలంలో విస్తరించకపోవడం, తన ఫలితాన్ని సక్రమంగా పని చేయకపోవటం, అంటే వర్ష విస్తరణలో వ్యత్యాసములు మార్పుల కారణంగా
ఈ విధంగా సాగు విస్తరణ, అలాగే సాధారణ వర్షపాతం రాకపోవడం, అలాగే రిజర్వాయర్లు నీటి నిల్వల్లో వ్యత్యాసం మనం గమనించాం. దీన్ని బట్టి మనకేమి తెలుస్తుందంటే, రాబోయే ఎలినో వాతావరణ పరిస్థితులు గనక గరిష్టంగా ఉన్నట్లయితే, దాని ప్రభావం ఎక్కువగా ఉన్నట్లయితే వ్యవసాయంలో కొంత ప్రభావం జరిగే మనం రైతాంగం ఎదుర్కొనవలసి ఉంటుంది. సో మొత్తంగా ఎలినో అంటే పసిఫిక్ మహాద్వీప సముద్రంలో ముఖ్యంగా

పెరూ తీరానికి సమీపంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే పెరగటం వల్ల ఏర్పడే సహజ వాతావరణ సముద్ర దృగ్విషయాన్నే మనం ఎల్నో అంటాము. ఈ దీనికి వ్యతిరేకంగా అంటే సముద్రం నీటి ఉపరితలం చల్లబడటాన్ని దానిన వాతావరణ పరిస్థితిగా చెబుతాం. దీని ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరగటం కానీ లేదా తరగటం కానీ ఇప్పుడే మనం చెప్పుకున్నాం. అలాగే దీనిలో యొక్క శాస్త్రీయ నేపథ్యం లేదా భారత ఋతువులపై దాని ప్రభావం ఎలా ఉంటుందని మనం ఒకసారి గమనిస్తే, సాధారణంగా ఈ ట్రేడ్ గాల్లు వేడి సముద్ర జలాలు ఇండోనేషియా ఆస్ట్రేలియా వైపు నెట్టడంతో భారతదేశంలో ఋతుపవనాలు బలంగా ఏర్పడతాయి. అంటే భారతదేశంలో ఋతుపవనాలు బలంగా ఉండాలంటే సముద్రంలో ఏర్పడినటువంటి వేడి గాలులు ఇండోనేషియా వైపుకి ఆస్ట్రేలియా వైపుకి నెట్టినట్లయితే మన భారతదేశంలో ఋతుపవన యొక్క పనితీరు బాగా ఉంటుంది అనేది ఇక శాస్త్రీయ దృక్పథం మనకు తెలియజేస్తుంది. అలాగే ఎల్నో సమయంలో ట్రేడ్ గాలు బలహీన పడటంతో వేడి సముద్ర జలాలు తూర్పు పసిఫిక్ వైపుకు వ్యాపించి, అంటే దాని అర్థం ఏంటంటే ఆసియా వైపుకు, పశ్చిమ ఆసియా వైపు గనక ఈ వేడి గాలు, అంటే హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం, పర్షియన్ గల్ఫ్ వైపు గనక ఈ వేడి గాలులు విస్తరించినట్లయితే అదే సమయంలో ఏర్పడినటువంటి ఋతుపవనాలపై దాని ప్రభావం, ఉదాహరణకు మనం ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు అంటే వేడి నీళ్లు చన్నీళ్లు కలిపినప్పుడు ఒకే నోట, అంటే వేడి నీరు చన్నీరు కలిపినప్పుడు మొత్తం చల్లగా, ఏది ఎక్కువైతే దానిలోకి మారుతుంది కాబట్టి ఆ ఉదాహరణ మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. కాబట్టి ఏంటంటే వేడి గాలు అనేవి ఇండోనేషియా వైపుకి నెట్టాలి లేదా ఆస్ట్రేలియా వైపుకి నెట్టాలి. అలా కాకుండా పసిఫిక్ వైపు, అంటే మనకు ఆసియా వైపుకు, పశ్చిమ ఆసియా వైపుకి నెట్టినట్లయితే అదే టైంలో ఏర్పడేటువంటి ఈ ఋతుపవనాలపై దాని ప్రభావం ఉంటుందనేది ఈ శాస్త్రీయ దృక్పథం మనకు తెలియజేస్తుంది. అయితే ఈ ఎలినో పరిస్థితుల్ని ఎలా గమనిస్తాం? ప్రపంచవ్యాప్తంగా లేదా విశ్వవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ ఎలినో లేదా లాలిన వాతావరణ పరిస్థితులను మనం ఎలా కొలవాలి? ఏ పద్ధతి ద్వారా లేదా ఏ సూచికల ద్వారా దీన్ని నిర్ణయిస్తారు? ఏ సూచిక వాడి ఇది ఎలినోనా లానినా అని చెప్తారని మనం ఒకసారి గమనించినట్లయితే, ప్రధానంగా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత వాతావరణాలు వేడెక్కటాన్ని మనం ఎన్సో ఇండిసెస్ అనే సూచిక ద్వారా సూచించడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు నేను ఇక్కడ మీకు 5 ఎన్సో ఇండిసెస్ని మీకు పరిచయం చేస్తాను. 1 నీనో ఇండెక్స్ 3.4 అనేది, 2 నీనో ఇండెక్స్ 1+2, 3, 4, అలాగే ఇండియన్ ఓషన్ డైపోల్ మూమెంట్, అలాగే అట్లాంటిక్ సీ సర్ఫేస్ టెంపరేచర్, అలాగే పసిఫిక్ డైపోల్ ఆసిలేషన్. ఈ ఇండిసెస్ను ఉపయోగించి అంతర్జాతీయ సంస్థలు కానివ్వండి, జాతీయ వాతావరణ సంస్థలు కానివ్వండి, ఈ ఎన్సో అంటే ఎల్నినో మరియు లానినా కండిషన్స్ రెంటిని కలిపి ఎన్సో అని అంటాం. ఈ ఎన్సో వాతావరణ పరిస్థితిని ఈ ఇండిసెస్ ద్వారా మనం ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ప్రపంచానికి తెలియజేస్తూ ఉంటూ వస్తూ ఉంటాం. అయితే ఈ ఎన్సో ఇండెక్స్ల గనలో ఇది అతి ముఖ్యమైన ఎన్సో ఇండెక్స్ ఏంటంటే నీనో 3.4. ఈ నీనో 3.4ను ఉపయోగించి పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలో ఏర్పడే మార్పులను గమనించట ద్వారా మనం ఎలినో వాతావరణ పరిస్థితి విచ్చేస్తుందా లేదా లానినా వాతావరణ పరిస్థితి విచ్చేస్తుందా అనేది నిర్ణయించడానికి వాడే సూచిక నీనో 3.4. అలాగే మిగతా సూచికలు, మిగతా పసిఫిక్ మహాసముద్రం కాకుండా హిందూ మహాసముద్రం, ఇతర సముద్రాల్లో ఉన్నటువంటి నీటి ఉపరితల ఉష్ణోగ్రతలు ఇప్పుడు మనం ఉదాహరించిన ఈ ఇన్సో ఇండెక్స్ ను ఉపయోగించడం ద్వారా మనకు రాబోయే వాతావరణ, ప్రపంచవ్యాప్తంగా జరిగే వాతావరణ మార్పులను మనకు ఎప్పటికప్పుడు ప్రజానీకానికి చేరవేయటం జరుగుతుంది. అయితే ఈ ఎలినో ప్రభావంతో మనకి ఏం జరుగుతుందని మనం ఒకసారి గమనించినట్లయితే, ఉదాహరణకి రాబోయే కాలం అంటే ఈ సంవత్సరం 2026లో ఈ ఎలినో ప్రభావం ఏమైనా ఉండొచ్చా, అంటే ఉంటే ఏం జరుగుతుంది, దాని ప్రభావ ఫలితాలు ఎలా ఉంటాయని మీరు ఒకసారి గమనించినట్లయితే, వ్యవసాయంపై ఎలినో ప్రభావాలు ఎలా ఉంటాయని మీరు ఒకసారి గమనించితే మనకి అధిక ఉష్ణోగ్రతలు ఉండటానికి అవకాశం ఉంటుంది. ఈ అధిక ఉష్ణోగ్రత ఉండటం ఒకటే కాకుండా వర్షాల మధ్యలో విరామం
లేదా ఆశించిన వర్షపాతం విచ్చేయకపోవడం, లేదా ఎక్కువ వర్షాలు ఒకేసారి పడిపోవడం, లేదా దీర్ఘకాలిక వర్షం మధ్య ఎక్కువ అంతరాయాలు ఉండటం, లేదా తుఫానుల రూపంలో ఒకేసారి వర్షాలు వచ్చి పంటలు నష్టం చేయడం, ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఈ ఎల్నో ప్రభావంతో వచ్చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనం చెప్పాము వర్షపాతంలో వ్యత్యాసాలు ఉంటాయని, ఉష్ణోగ్రతలో

వ్యత్యాసాలు ఉంటాయని చెప్తుంది. ఇలాంటి అధిక ఉష్ణోగ్రత లేదా అల్ప వర్షపాత పరిస్థితులు అయితే వ్యవసాయానికి సంబంధించి ఏం జరుగుతుంది, పంటలు విత్తినప్పుడు పంట మొలక శాతం తగ్గటానికి అవకాశం ఉంది, అలాగే పంట పెరుగుదలకు మందగించే పరిస్థితులు ఏర్పడతాయి. ఇవన్నిటికి ప్రధాన కారణం ఏంటంటే సరైన వర్షం వచ్చేయకపోవటం వల్ల నేలలో తేమ తగ్గిపోవటం, తద్వారా మనం రైతాంగం విత్తిన విత్తనము సకాలంలో విత్తనం విత్తలేకపోవటం ఒక కారణమైతే, విత్తిన విత్తనం మొలక శాతంలో తగ్గుదల గమనించటం అలాగే పెరుగుదల గమనించటం జరుగుతూ వస్తుంది. ఇవన్నీ కాకుండా పంట మధ్యలో గనక ఈ ఉష్ణోగ్రత పెరగటం గనక గమనించినట్లయితే ఈ ఉష్ణతాపం వల్ల తెగుళ్లు పెరగటం, తద్వారా దిగుబడి తగ్గటం, నీటి కొరతలు ఏర్పడటం, అట్లానే పంట ఎండిపోవటం, గింజల సరిగా నింపుకోకపోవటం, ఈ వేడిగాలుల ప్రభావం వల్ల వ్యవసాయంపై పెట్టే ఖర్చు రైతాంగానికి అధికం కావటం, ఫలితంగా తక్కువ దిగుబడి, తత్ఫలితంగా ఆదాయ వ్యయాల వ్యత్యాసాలు రావటం అనేది సర్వసాధారణంగా జరిగే పరిస్థితులు. అలాగే మనం ఇప్పుడు ఎల్లో గురించి చెప్పాం, ఏ ఇండిసెషన్ వాడతాం, ఎలా వాడతామో, దానివల్ల ప్రభావితం అయ్యే అంశాలు ఏమిటి, పంటలకు సంబంధించి తాగునీటికి సంబంధించి ఎలా ప్రభావితం చేస్తుంది అనేది మనం ఇప్పుడు చర్చించుకున్నాం. ఇప్పుడు ఈ ఎల్లో వాతావరణ పరిస్థితుల్ని ఎవరు గమనిస్తారు, ప్రపంచవ్యాప్తంగా ఎవరు గమనిస్తారు, ఏ సంస్థలు గమనిస్తాయి, ఎలా కొలుస్తాయి, ఎలా రైతాంగానికి చేరవేస్తాయి లేదా ప్రజానీకానికి ఎలా చేరవేస్తాయి అని మనం ఒకసారి గమనిస్తే, నేను చెప్పిన ఈ ఎన్సో ఇండెక్స్లు అన్ని కూడా ఎవరు మానిటర్ చేస్తారు, ఎవరు తనిఖీ చేస్తారు, ఎవరు దానిని గమనిస్తారు అని చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాతావరణ సంస్థల ప్రధానమైనది వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్ అంటాము. ఇది జెనీవాలో ఉంటుంది. ఇది అంతర్జాతీయ వాతావరణ సంస్థ. అలాగే మన భారతదేశానికి వచ్చే చూసుకున్నట్లయితే ఇండియా మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ పూణేలో ఉంటుంది. ఇది వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్ అనుసంధానంతో ఎప్పటికప్పుడు ప్రపంచ వాతావరణ పరిస్థితులు అలాగే భారత వాతావరణ పరిస్థితులపై ప్రపంచ వాతావరణ పరిస్థితుల ప్రభావం ఎలా ఉంటాయి, ఎలా ఉండబోతాయని అంచనా వేస్తూ వస్తుంది. ఇవి కాకుండా నోవా అంటే ఇది అమెరికా సంస్థ, అలాగే నాసా అమెరికా సంస్థ, అలాగే ఇన్కాయిస్ ఇలాంటి రకరకాల అంతర్జాతీయ సంస్థలన్నీ కలిసి ఇంటిగ్రేటెడ్గా సమగ్రంగా ప్రపంచ వాతావరణాన్ని అలాగే దేశీయ వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు లెక్కించుకుంటూ జరగబోయే వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయి, గతంలో ఎలా దీని పరిస్థితి ప్రభావాలు ఉన్నాయి, ప్రస్తుత వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి, రాబోయే కాలంలో వాతావరణ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనేది మనకు సర్వసాధారణంగా ఈ అంతర్జాతీయ సంస్థలు జాతీయ సంస్థల ద్వారా మనకి తెలియజేస్తూ ఉంటాయి. ఇప్పటి వరకు మనం ఎల్నో అంటే ఏంటి అనుకున్నాము, ఎల్నోని ఎవరు ఎలా కొలుస్తారు, ఏ అంతర్జాతీయ సంస్థలు జాతీయ సంస్థలు కొలుస్తాయి, దాని ప్రభావం ఎలా ఉంటుంది, ఏ చూసుకల ఆధారంగా అది ఎల్నో వస్తుందా లానినా వస్తుందా అని చెప్పడం జరుగుతుంది. మరి ముఖ్యంగా భారతదేశ వాతావరణ పరిస్థితుల్లో వ్యవసాయానికి ఎన్నుకైనటువంటి ఋతుపవనాలు వ్యవస్థని దాని ప్రభావం ఎలా ఉంది, గత 5 ఏళ్ల కొన్ని సంవత్సరాల ఉదాహరణతో మనకు ముందుంచడం జరిగింది. అయితే ప్రస్తుతం 2026 లో ఎల్నో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనేది ప్రపంచ సంస్థల అంచనా ప్రకారం అంటే ఎలా ఉండబోతుంది అంటే ప్రిడిక్టబిలిటీ అంటాము, అంటే ముందు సూచికగా ఎలా ఉండబోతుంది అనేది ఒక అంచనా ప్రకారం మనం గమనించినట్లయితే జనవరి ఫిబ్రవరి మాసాలలో ఈ ఎల్నో వాతావరణ పరిస్థితులు ఒక దశ నుంచి ఇంకో దశకి మారే పరిస్థితుల్లో ఉంటాయి అనేది ఈ ప్రపంచ వాతావరణ సంస్థల అంచనాలు మనకు తెలియజేస్తున్నాయి. అలాగే ఏప్రిల్ జూన్ మాసానికి వచ్చేటప్పటికి ఈ ఎన్సో పరిస్థితులు అంటే ఎల్నో లేదా లానినా వాతావరణ పరిస్థితులు న్యూట్రల్ దశలో ఉంటాయి అని మనకి ఈ ప్రపంచ వాతావరణ సంస్థలు మనకు ముందస్తు అంచనాలు తెలియజేస్తూ ఉన్నాయి. అలాగే అత్యంత ముఖ్యమైన నెలలు అంటే జూలై సెప్టెంబర్, సర్వసాధారణంగా జూలై టు సెప్టెంబర్లో పంటలన్నీ విత్తి ఉంటాయి, పంటలన్నీ పొలంలో ఏపుగా పెరిగి పుష్పించి కాయ పిందె ఏర్పడి ఫలసాయాన్ని ఇచ్చే దశలో ఉంటాయి. ఈ దశలో మనకి అత్యంత ముఖ్యమైన
విషయం ఏంటంటే ఋతుపవనంలో వచ్చేటువంటి ఋతుపవనాల ద్వారా వచ్చేసినటువంటి వర్షపాతం చాలా అనుకూలంగా ఉండాలి. కానీ ఇక్కడ ప్రపంచ వాతావరణ సంస్థలు సూచించిన విధంగా ఎల్లో వాతావరణ ఎన్సో వాతావరణ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయని వాళ్ళు ప్రిడిక్ట్ చేశారంటే, ఈ జూలై

సెప్టెంబర్ మాసాల్లో ఈ ఎన్సో వాతావరణ పరిస్థితి అంటే ఎల్నో వాతావరణ పరిస్థితులు డెవలప్ అవుతాయి, అంటే ప్రారంభమవుతాయి అని సూచిస్తుంది. అంటే ఈ ఎల్నో వాతావరణ పరిస్థితి ప్రారంభం అవడం అదే సమయంలో పంట ఏపుగా పెరిగి పంటకు కావలసినటువంటి నీటి వనరుల కోసం ఎదురు చూస్తూ అధిక దిగుబడి కోసం రైతులు ఎదురు చూసే పరిస్థితిలో ఈ ఎల్నో అభివృద్ధి చెందితే దాని యొక్క ప్రభావం పంటపై అధికంగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే అక్టోబర్ డిసెంబర్లో ఈ ఎన్సో అంటే ఈ ఎల్నో కండిషన్స్ తారాస్థాయికి చేరుతాయనేది ఒక వినికిడి. ఇది ఈ ప్రపంచ అన్ని వాతావరణ అంచనా సంస్థలు చెప్పేటువంటి ఈ ఎన్సో సూచిక ఆధారంగా రాబోయే 2026 సంవత్సరంలో ఉండేటువంటి వాతావరణ పరిస్థితులు ఇలా ఉంటాయి. ఈ వాతావరణ పరిస్థితులు ఇలా ఉన్నప్పుడు అదే పరిస్థితుల్లో అదే సమయంలో భారతదేశం యొక్క ఋతుపవనాలపై దాని ప్రభావం ఎంతో కొంత ఉంటుందన్న సందేహం లేదు. అది భారతదేశ ఋతుపవనాల విస్తరణ మీద ఉంటుందా, భారతదేశ ఋతుపవనాల ఆరంభంపై ప్రభావం ఉంటుందా, లేదా ఋతుపవనాల మధ్యలో దాని యొక్క ప్రభావం ద్వారా విస్తరణ లేక దాని యొక్క ఫలితం మీద ప్రభావం ఉంటుందా అనేది మనము వేచి చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. అయితే ఏది ఏమైనప్పటికీ రైతాంగాన్ని వ్యవసాయమే ప్రధాన ఎన్నెముక కాబట్టి వ్యవసాయాన్ని ఎవరు నెగ్లెక్ట్ చేసే పరిస్థితి లేదు కాబట్టి ముందుకెళ్ళాలి కాబట్టి ఈ పరిస్థితులను గమనించుకుంటూ రైతాంగాన్ని దానికి కావలసిన పంట విధానాలు ఏ పంట తీసుకుంటే మంచిది, ఎలాంటి పంట తీసుకుంటే మంచిది, ఇలా అలాంటి వాతావరణ పరిస్థితులు ఇలా రాబోతున్నాయి, వస్తే ఏంటి, రాకపోతే ఎలా ఉండాలి, వస్తే ఎలాంటి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలనేది ఇక్కడ బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలాగే ఈ ఎన్సో ఇండెక్స్ కనుక ఇప్పుడు చూస్తే ప్రస్తుత వాతావరణ అంచనాల ప్రకారం ఇది ఎంతో కొంత వ్యవసాయంపై తనదైన ముద్ర వేసే పరిస్థితులు మెండుగా ఉన్నాయి, 50-60% ఉన్నాయని మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఏప్రిల్లో సూచించిన ఎన్సో ఇండెక్స్ ప్రకారం ఏంటంటే 2024లో లానినా వాతావరణ పరిస్థితుల నుంచి న్యూట్రల్ దశకు చేరుకుని ప్రస్తుతానికి అది ఆ ప్రారంభ దశ నుంచి మొదలయ్యి జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ డిసెంబర్ మంత్లో అది తారాస్థాయికి చెందే అవకాశం ఉందని మనకి ఈ శాస్త్ర సాంకేతిక అంశాల ద్వారా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఈ వాతావరణ పరిస్థితులు ఇలా ఉంటే మనం ఏం చేయాలని మనం ఒకసారి గమనించినట్లయితే రైతాంగం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి మీ ముందుంచాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. అయితే ఈ ఎన్నో పరిస్థితుల ప్రభావం వల్ల ఏం జరగబోతుంది, రాబోయే ఖరీఫ్ కాలం ఏం జరగబోతుంది, రాబోయే రబీ పంట కాలం ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి కనుక అంచనా వేసుకున్నట్లయితే ఇప్పుడు ఖరీఫ్ కాలాన్ని ఒకసారి మనం దృష్టిలో పెట్టుకుని ఖరీఫ్ పంట కాలానికి వ్యవసాయ విధానం ఎలా ఉండబోతుంది అని మనం ఒకసారి గమనించినట్లయితే ఖరీఫ్ పంట కాలం కొంత ఆలస్యం అవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఎన్నో ప్రభావం వల్ల భారత ఋతుపవనాలు రావాల్సిన సమయంలో కొంత ఆలస్యం అవటం అనేది జరిగేటానికి అవకాశం ఉంది. కాబట్టి ఖరీఫ్ పంట కాలం కొంత ఆలస్యం అయ్యేందుకు అవకాశం ఉందనేది ఈ ఎల్నో ప్రభావిత అంశంలో ఒకటిగా మనం చెప్పుకోవచ్చు. అలాగే కొన్ని మెట్ట ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొనవచ్చు. అలాగే మనకి డెల్టా ప్రాంతం, మనకు అందరు అనుకుంటారు డెల్టా ప్రాంతంలో కనాల్స్ ఉన్నాయి, నీళ్లున్నాయి, మనకి కొంత ప్రాబ్లం ఉండదని. కానీ ఈ భారతదేశంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రిజర్వాయర్స్ నిండాలి, కాలువల నిండా నీరు రావాలంటే ప్రధాన వనరైనటువంటి ఋతుపవనం సకాలంలో వచ్చి తనదైన ఫలితాన్ని సాధారణ వర్షపాతం ఇచ్చినట్లయితేనే మనకి ఈ రిజర్వాయర్ నిండటం, తద్వారా నీటి విడుదల సకాలంలో జరగటం, తద్వారా పంటలు సకాలంలో విత్తుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ ఖరీఫ్ పంట కాలంలో ఈ వాతావరణ పరిస్థితులు గనక మనం ప్రభావితం అయితే డెల్టా ప్రాంతాల్లో కూడా నీటి పంపిణీపై కొంత ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితులను బట్టి మనం ఎలాంటి సూచనలు పాటించాలంటే రైతాంగానికి నేను సూచించే అంశం ఏంటంటే ఈ ప్రధానంగా పంట బీమా అవసరాలు పెంచుకోవాలి. ప్రతి రైతు తప్పకుండా పంట బీమాని తీసుకుని తద్వారా ఈ ఎలినో వాతావరణ పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి రైతాంగం పంటల బీమా పథకాన్ని తీసుకోవాలనేది నా అభిప్రాయం. తర్వాత రైతుల స్థాయిలో తక్కువ కాలంలో పండే రకాలను, కరువు నిరోధక రకాలను, అలాగే డ్రిప్ స్ప్రింక్లర్, మైక్రో ఇరిగేషన్ అలాంటి వ్యవస్థలను సమకూర్చుకోవాలి.

0: వాలి వర్షపు నీటిని సమరించుకించుకోవాలి, అలాగే నీటిని బంగారంలాగా వాడుకోవాలనేది నా అభిప్రాయం. అలాగే ఈ ప్రభుత్వ స్థాయిలో ఎప్పటికప్పుడు రైతాంగాన్ని సమయత్నం చేసే ఉద్దేశంతో ముందస్తు వాతావరణ వ్యవస్థలను బలోపేతం చేసి సమయానుకూలంగా భారత రైతాంగానికి ఈ వాతావరణం గురించి జరగబోయే మార్పులు దన్నుగుణ తీసుకోవలసిన వ్యవసాయ ఆధారిత వ్యవసాయ సూచనలు చేపట్టి తగిన దిగుబడి సాధిస్తారని ఆశిస్తూ రైతాంగానికి మరి ఒక్కసారి ఈ పరిస్థితుల్లో మీరు నీటిని బంగారం కన్నా భద్రంగా వాడుకోవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.
1: వ్యవసాయంపై ఎల్నినో ప్రభావం వ్యవసాయ పాఠశాల విన్నారు. నిర్వహణ గుంటూరు లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం రత్నం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. తర్వాత కార్యక్రమం కొంచెం సేపట్లో హైదరాబాద్ కేంద్రం నుండి.
3: ఆకాశవాణి ప్రకటించిన అంశం వెంటనే.
4: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ గురించి పరిచయాలతో కూర్చిన కార్యక్రమం వింటారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.
5: దేశంలో పేదరికాన్ని రూపుమాపడానికి గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకాన్ని 2011 సంవత్సరంలో అమల్లోకి తెచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధిపై దృష్టి సారించి పేదరికాన్ని నిర్మూలించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. 1999లో ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పునరుద్ధరణ తర్వాత గ్రామీణాభివృద్ది శాఖ పేదల స్వయం ఉపాధిపై దృష్టి సారిస్తూ స్వర్ణ జయంతి గ్రామీణ్ స్వరాజ్ యోజన కార్యక్రమాన్ని ప్రారంభించింది. స్వర్ణ జయంతి గ్రామీణ్ స్వరాజ్ యోజన కార్యక్రమానికి నూతన రూపమే నేషనల్ లైవ్లీవుడ్ మిషన్. ప్రపంచంలోనే పేదల జీవనోపాధి కోసం ప్రారంభించిన అతిపెద్ద కార్యక్రమాలలో ఇది ఒకటి. దీనికి ప్రపంచ బ్యాంకు మద్దతు కూడా ఉంది. అంతేకాదు $1 బిలియన్ ఆర్థిక సహాయంగా అప్పుగా ఇచ్చింది కూడా. గ్రామాల్లో స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేసి వారు ఉమ్మడిగా ఏదైనా వ్యాపారం ప్రారంభించడానికి బ్యాంకుల ద్వారా సహాయం అందిస్తారు. దీని ద్వారా వ్యక్తిగతంగా ఏదైనా వ్యాపారం ప్రారంభించిన వారికి కూడా అవసరమైన ఆర్థిక సహాయంతో పాటు ఆయా రంగాల్లో రాణించడానికి అవసరమైన నైపుణ్యాన్ని అందించేందుకు దోహదపడుతుంది ఇది. ఈ పథకం కింద పేదల జీవనోపాధి కల్పనకు అవసరమైన జ్ఞానాన్ని, నైపుణ్యాభివృద్ధిని, మార్కెటింగ్ మెలకువలు, రుణ సదుపాయాన్ని కల్పిస్తారు. ఈ జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్లో భాగంగా గ్రామాలలో గ్రామ సమాఖ్యలను ఏర్పాటు చేసి తద్వారా గ్రామీణులకు ఆర్థికంగా అదేవిధంగా వివిధ రంగాలలో శిక్షణ ఇస్తూ వారి అభివృద్ధికి తోడ్పడుతుందంటున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడిషనల్ డిఆర్డీఓ నీలయ్య గారు.
6: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ భద్రాద్రి కొత్తగూడెం తరఫున స్వయం సహాయక బృందాలను సమీకరించడం, ఆర్గనైజ్ చేయడము, వాళ్ళకి కావలసిన నైపుణ్యాలను, శిక్షణను అందించడము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ప్రత్యేకించి గిరిజన మహిళలు 22 మండలాలు ఉన్నాయి అందులో మాకు. సో 22 మండలాల్లో మేము 18,533 స్వయం సహాయక సంఘాలను ఇక్కడ సమీకరించడం జరిగింది. అందులో ఒక 181,808 మంది సభ్యులు సంఘటితమయ్యారు. అలాగే మాకు ఒక 900 గ్రామ సమాఖ్యలు అంటూ ఉన్నాయి. అంటే గ్రామ సమాఖ్యలు అంటే 10 మంది సభ్యులు గల చిన్న స్వయం సహాయక సంఘాలందరూ ఆ గ్రామ పరిధిలో ఒక గ్రామస్థాయి ఫెడరేషన్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంటది. అది గ్రామ సమాఖ్య మేము నిర్వర్తించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ముఖ్యంగా మేము చేపట్టే కార్యక్రమాలు ఏంటంటే ఈ మహిళా స్వయం సహాయక బృందంలో మేము వీళ్ళకి అంటే ఈ ఏదైతే మన ఫండమెంటల్స్, స్వయం సహాయక సంఘాల కట్టుబాట్లు, వాళ్ళ యొక్క ప్రోటోకాల్స్, వాళ్ళ పుస్తక నిర్వహణ, వాళ్ళ ఆర్థిక యాజమాన్యం మరియు ఆర్థిక క్రమశిక్షణ పైన మేము వాళ్ళకు శిక్షణ అందించడం జరుగుతుంటది. అలాగే వాళ్ళకు ఆర్థిక అక్షరాస్యత పైన, అలాగే నైపుణ్యాలు పెంపొందించే దిశ వైపు, లింకేజెస్ని ఎట్లా పొందుకోవాలి, బ్యాంక్ లింకేజ్ కావచ్చు, శ్రీనిధి కావచ్చు, ఇతరత్ర డిఎన్ఆర్ఎల్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ నుంచి అందుకోవాల్సిన వారి యొక్క పథకాల వైపు మేము ప్రతి గ్రామ సంఘ సమావేశంలో ప్రతి నెల చర్చించడం జరుగుతుంటది. వాళ్ళకి అవగాహన పరచడం జరుగుతుంటుంటది. వాళ్ళలో ఆలోచనను రేకెత్తిస్తూ లబ్ధిదారులను సంఘటితంగా గ్రామ స్థాయిలోనే గ్రామ

0: ద్వారా గ్రామ సంఘం ద్వారానే ఎంపిక చేయడం జరుగుతుంటది. ముఖ్యంగా ఎంపిక చేసుకునేటప్పుడు వాళ్ళు ముఖ్యమైన పద్ధతుల్ని పాటించాల్సి ఉంటది. నిరుపేదలు నిజంగా ఎవరైతే అవసరాలకు మనకు ఉన్నారో అందుబాటులో వారిని తీసుకోవడం జరుగుతుంటుంటది. మొట్టమొదటిగా వాళ్లకు ఆర్థిక అక్షరాస్యత ఆలోచన నైపుణ్యాలు పెంపొందించే దిశ వైపు కూడా చేస్తుంటూ వాళ్లకు లింకేజెస్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ ఆర్థిక పరమైన లింకేజ్ లో భాగంగా బ్యాంక్ లింకేజ్ అనేది చాలా చక్కటి కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతుంటది. ఎస్హెచ్జి ఫైనాన్స్ అంటాము, మనకు యాన్యువల్ టార్గెట్స్ ఇవ్వడం జరుగుతుంటుంటది. ఎస్హెచ్జి ఫైనాన్స్ యాన్యువల్ టార్గెట్స్ లో భాగంగా 16,115 సంఘాలకు మనకు అవకాశం ఉన్నది. నూతనంగా ఇప్పుడు మనము చేపట్టిన కార్యక్రమం ఏంటంటే ముఖ్యంగా స్వయం సహాయక బృంద సభ్యులలో మనము చిన్న చిన్న ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ కింద వాళ్లకు చిన్న చిన్న కుటీర పరిశ్రమలు బిజినెస్ కి సంబంధించిన వాటిలో మేము వాళ్లకు బిజినెస్ ప్లాన్స్ ప్రమోట్ చేస్తూ వాళ్ళకి కావలసిన నైపుణ్యాలను మార్కెట్ లింకేజ్ని తర్వాత వాళ్ళకి శిక్షణను అందిస్తూ మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతున్నది. సో ఇందులో భాగంగా ఇప్పటి వరకు ఇక్కడ మేము చేపట్టిన ఈ యూనిట్స్ అన్నిటికీ మనం శ్రీనిధి బ్యాంక్ లింకేజ్ ఇతర సిఏఎఫ్ ద్వారా 50,000 నుండి 3,00,000 వరకు పెట్టుబడులను సమీకరించడం జరిగింది. ఈ 1,425 యూనిట్స్ ముఖ్యంగా ఇందులో చాలా వరకు చిన్న చిన్న బిజినెస్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. అంటే కిరాణా సామాన్లకు సంబంధించి ఫ్యాన్సీ స్టాల్ అక్కడ ఎగ్జిస్టెడ్, ఇక్కడ గ్రామస్థాయిలో ఏదైతే మంచి డిమాండ్ ఉంటుందో వాటిపైన పెట్టుబడులు పెట్టడం జరిగింది. కిరాణా షాప్స్, జ్యూస్ సెంటర్స్, జ్యూస్ పార్లర్స్, తర్వాత ఈ బ్యాంగిల్స్ ఫ్యాన్సీ సెంటర్స్, తర్వాత సీరలు క్లాత్ సెంటర్స్, అటువంటి ఎక్కువ మటుకు ఈ కిరాణా నిత్యావసర సరుకుల పైన బాగా అక్కడ మనకు బాగా ఆధారపడి ఉన్న వాళ్ళు చేయడం జరిగింది. దీన్ని జియో ట్యాగింగ్ కూడా చేయడం జరిగింది. సో ఇది పూర్తి స్థాయిలో అసెట్స్ కూడా అక్కడ నమోదు చేయడం జరిగింది. అంటే ఆస్తుల్ని కూడా కొనుగోలు చేయడం జరిగింది వాళ్ళ సొంత యాజమాన్యంలో. అంటే కనీసం వారికి నెలకు ఒక 20,000 నుంచి 25,000 నికరంగా వారికి ఆదాయం వచ్చే విధంగా ఒక కుటుంబానికి దానిపైన లబ్ధి పొందే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఇది డిఎన్ఆర్ఎల్ఎం లో భాగంగా అంటే ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ కింద చేపట్టిన కార్యక్రమం చాలా చక్కగా జరుగుతున్నది. సో ఈ భాగంగా ఇక్కడ చక్కగా ఇప్పుడు మన స్వయం సహాయక సంఘాలు సంఘటితమై ఈ కార్యక్రమాన్ని చేపట్టుకోవడం జరుగుతున్నది. సో ముఖ్యంగా ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఈ ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ కింద మంచి మంచి చిన్న చిన్న బిజినెస్ ప్రొడక్షన్స్ ప్లాన్ చేసే దిశ వైపు కూడా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది.
1: ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోని గ్రామ సమాఖ్యాల్లో సభ్యురాలై బ్యాంకుల ద్వారా గ్రామ సమాఖ్యల ద్వారా రుణ సహాయం పొంది ఆర్థికంగా నిలదొక్కుంటున్న లబ్ధిదారుల అభిప్రాయాలు విందాం.
2: నా పేరు నాగలక్ష్మి అండి. నేను టూయింగ్లేని గ్రామ పంచాయతీలో ఉంటాను. నేను గ్రామ సమాఖ్యలో ఒక సభ్యురాలిని. ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఉంటే మాకు గ్రూప్ లో లోన్ ఇచ్చిళ్ళు. దానివల్ల కొంచెం తీసుకొని కట్టుకోగలిగినాము. ఇంకా ఇస్తానే ఉన్నారు, కట్టుకోగలుగుతున్నాము. దానివల్ల మాకు మంచిగా జరిగింది. మేము ఫస్ట్ గ్రూప్ జాయిన్ అయింది మా టూయింగ్లేని పంచాయతీలోనే. ఒక 10 మంది గ్రూప్ గా చేరినాము. 30 రూపాయలు కూడా కట్టుకోలేని పరిస్థితి అప్పుడు. ఇప్పుడు 100 రూపాయలు కట్టుకోగలుగుతున్నాము. అందులో మాకు పాస్బుక్లు వచ్చినాయి. భార్యకు గానీ భర్తకు గానీ ఏమన్నా అయినా కూడా యాక్సిడెంట్లు అయినా కూడా దాంట్లో ఇన్సూరెన్స్ కూడా చేపించిళ్ళు. మా పొదుపును బట్టి 10 మంది కలిసి 5 లక్షలు ఇచ్చిళ్ళు. మనిషికి 50,000 తీసుకున్నాం మేము. ఒకరు టైలరింగ్, ఒకరు బ్యూటీ పార్లరు, అట్లా అన్ని ఎవరు పనులు వాళ్ళు చెప్పుకొని తీసుకున్నాము. ఆ పనులు కూడా చేసుకుంటా ఉన్నాం మేము. మాకు ఇప్పుడు దానివల్ల మాకు మంచి జరిగింది, కట్టుకోగలుగుతున్నాము. రోజు రోజు ఆదాయం వస్తుంది, అది నెల నెల కట్టుకోగలుగుతున్నాము. లోన్ తీసుకున్నాక మాకు మంచి జరిగింది, కట్టగలిగే స్తోమత కూడా ఉంది. షాపు డెవలప్ చేసుకున్నాం మేము. అది తీసుకొని ప్రతి నెల వివో వచ్చి మీటింగ్ పెడుతుంది. 10 మందిని కూర్చోబెట్టి అందరు ఒక 50 మంది వరకు వస్తారు ఆ మీటింగ్ కి. అందులో ప్రతి నెల 8 తారీఖు లోపలే కట్టుకుంటే మాకు పావలా వడ్డీలు తిరిగి వస్తాయి. అవి కూడా మాకు ఇస్తారు. మేమే కాకుండా మా పంచాయతీలో 30 గ్రూపులు ఉన్నాయి. ఒక్కొక్క గ్రూప్ వాళ్ళు ఒక్కొక్కరు ఏ బిజినెస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు డబ్బులు తీసుకొని చేసుకుంటా ఉన్నారు. కొంతమంది కిరాణా షాపు, కొంతమంది టైలరింగ్ షాపు, కొంతమంది బట్టలు అమ్ముకునే వాళ్ళు బట్టల షాపు ఇంటింటికి తిరిగి అమ్ముతారు. కొంతమంది కొంతమంది కటింగ్ షాపులు చైర్లు కొనుక్కున్నారు. అందులో ఇవన్నీ మేము బాగానే కట్టుకుంటున్నాం. అందులో పొదుపులు కూడా మా మనిషికి ఒక 15,000 జామ అయినాయి, అవి మాకే. ఇదంతా మాకు జాతీయ జీవనోపాధి స్కీమ్ కింద లోన్లు ఇస్తాను. మేము బాగానే కట్టుకోగలుగుతున్నాము. ఆడవాళ్ళకి మిషన్ నేర్పిస్తున్నారు. ఇస్తరాకులు కూడా ఇంట్లో కూర్చొని కుట్టమంటున్నారు, అవి కూడా నేర్పిస్తా ఉన్నారు. వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్ వెళ్తే వాళ్ళన్ని బాగానే నేర్పిస్తున్నారు. కొంతమంది వెళ్లారు లోన్లు కూడా. ఇప్పుడు మాకు మనిషికి 70,000 వరకు మళ్ళీ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు 7 లక్షలు వచ్చే అవకాశం కూడా ఉంది ఒక గ్రూప్ కి. ఇంకా మంచి కట్టుకుంటే మాకు మంచి వచ్చే అవకాశం ఉంది. వేరే మనం ఏమన్నా తీసుకుంటే బ్యాంక్ లో షూరిటీలు పెట్టి డబ్బులు తీసుకోవాల్సి వస్తుంది. ఇది మాత్రము మనిషి గ్రూప్ లో సభ్యురాలుగా ఉంటే చాలు. అది రెండు విధాలుగా, ఒకటి శ్రీనిధిగా వస్తుంది, బ్యాంకు లోన్ కూడా వస్తుంది. మొత్తం మీద స్కీమ్ అయితే బాగానే ఉంది. ఇది గ్రూప్ లో ఇన్సూరెన్స్ కూడా కట్టిస్తా ఉన్నారు. దీనివల్ల

0: ఏంటంటే ఇంట్లో భార్యకి గాని భర్త గాని హఠాత్తు ఏదైనా అయినా కూడా దాంట్లో ఇన్సూరెన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ అప్పు కూడా ఎంత ఉందో అంత క్యాన్సిల్ చేస్తారు ఆ సభ్యాల్ని. మా గ్రూప్ లో ఒక ఇద్దరు సభ్యాలకి అలాంటి డబ్బులు కూడా వచ్చినాయి. భర్తలు చనిపోతే భార్యకి ఇచ్చిళ్ళు గ్రూప్ లో మంచి కట్టుకుంటే ఈ సమస్య బాగానే ఉంటది.
1: అందరికి నమస్కారం. నా పేరు ఉమామేశ్వర్ అండి. మాది శ్రీ భారతి గ్రూపు. అందులో నేను ఫస్ట్ లీడర్ ని, సంఘమిత్ర వివో. అందులో కూడా మేము ఈసీ మెంబర్స్ అండి. మా దగ్గర ఇక్కడ 30 గ్రూపుల దాకా ఉన్నాయి. మా అన్ని గ్రూపులు కూడా చాలా బాగా నడుస్తుంది. మేము ఏ లోన్ అయితే తీసుకుంటామో, ఏ ఆర్థిక పరిస్థితుల గురించి తీసుకుంటామో, వ్యాపారాలకైతే వ్యాపారాలకి, దేనికైతే దానికి వాడుకుంటాము. ఇక్కడ అంతకుముందు చాలా మందికి అవగాహన లేకపోయింది. ఇప్పుడు మాత్రం ఏ లోన్ తీసుకున్నా గానీ వ్యాపారం చేసుకుని అభివృద్ధి చెందాలని ఫస్ట్ నుండి మేము చెప్తున్నాం. అట్లాగే ఎవరు తీసుకున్నా, కిరాణం కొరకు తీసుకున్న వాళ్ళు కిరాణం, బట్టల వ్యాపారం కోసం బట్టల వ్యాపారం, మిషన్ కుట్టే వాళ్ళు మిషన్ కొరకు, అట్లాగే షాపులు పెట్టుకునే వాళ్ళకు షాపులు అని, ఇట్లా వాళ్ళ సొంత అభివృద్ధి చేసుకోవడం కొరకు వాళ్ళు వ్యాపారాల నిమిత్తం తీసుకుని మళ్ళీ ప్రతి నెల ఇన్స్టాల్మెంట్, వాళ్ళు 1,04,000 కట్టమంటారు. అట్లానే ఇన్స్టాల్మెంట్ గా చక్కగా కట్టుకుంటే మళ్ళీ సంవత్సరంలో మళ్ళీ సీసీ లోన్ అని ఇస్తారు. అంతేకాకుండా గ్రామ సమఖ్యలో సభ్యత్వం ఉంటుంది. ఒక గ్రామ సమఖ్య ఏర్పడతాము. అందులో 30 గ్రూపులు ఉంటాయి. మాకు ఎటువంటి కష్టాలు వచ్చినా, మాకు ఆర్థికమైన ఇబ్బందులైనా, లేదా ఏదైనా వ్యాపార అభివృద్ధి కొరకైనా 10,000 నుండి 1,00,000 వరకు ఇస్తారు. వ్యాపారం మనం ఏది చూపిస్తే ఆ వ్యాపారం పరంగా, గేదెలకైనా గాని, వ్యవసాయ పరంగా గాని, వ్యాపార పరంగా గాని, ఏ రకంగానైనా 1,00,000 ఇస్తారు. అక్కడ కూడా ఇన్స్టాల్మెంట్ ప్రకారంగా చక్కగా కట్టుకుంటే మనకి మళ్ళీ ఏ అవకాశం వచ్చినా మళ్ళీ అక్కడ కూడా ఇస్తారు. అట్లాగే ఆఫీసర్స్ వాళ్ళు ఏదన్నా వచ్చినప్పుడు వాళ్ళు మనకి పిల్లలు చదువుకొని ఉన్నా వాళ్ళకు ఉద్యోగ పరంగా గానీ ఏమన్నా శిక్షణలు ఇప్పించి వాళ్ళకి ఎక్కడ ప్లేస్మెంట్స్ ఉంటే అక్కడ ఉద్యోగాలు కూడా ఇస్తారు. అంతేకాకుండా మా యొక్క అభివృద్ధి కొరకు ప్లేట్లు తయారు చేయడం గానీ, మిషన్ కుట్టు మిషన్ల వ్యాపారానికి గానీ సెంటర్స్ పెట్టి మిషన్స్ నేర్పించి వాళ్ళకి మిషన్స్ ఇప్పించడం లాంటివి, తర్వాత బ్యాగులు తయారు చేయడం లాంటివి, తర్వాత ఇస్తరాకులు తయారు చేయడం లాంటివి, అలాంటివి కూడా చాలా కార్యక్రమాలు చేశారు డ్వాక్రా తరఫున. ఇంత ముందు కంటే కూడా ఇప్పుడు చాలా అవగాహన పెరిగింది మహిళలకి అభివృద్ధి చేసుకోవడం ఎట్లా అనేది. డబ్బులను ఇంత ముందు అప్పుల కోసం దానికోసం ఎదురు తీసుకునేది గానీ ఇప్పుడు అట్లా కాకుండా ఏదైనా ఒక వ్యాపారం కొరకు తీసుకొని అదే వ్యాపారానికి ఉపయోగించి వాళ్ళు డెవలప్ అవుతున్నారు, వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటున్నారు. గ్రామ సమైక్య అంటే గ్రూప్ సభ్యురాలేనండి. గ్రామ సమైక్యలో ఉండేది కూడా గ్రూప్ సభ్యురాలే. ఒక గ్రూప్ వచ్చి ఇద్దరు లీడర్స్ ఉంటారు. ఆ ఇద్దరు లీడర్లు కూడా సమైక్యలే ఈసీ మెంబర్ గా ఉంటారు. అందులో 5 సభ్యు లీడర్లను ఎంచుకుంటాం. అధ్యక్షురాలు, కోశాధికారి, కార్యదర్శి, ఉప కార్యదర్శి అని అట్లా 5 ఎన్నుకుంటారు. వాళ్లకు చెప్పవర్ ఉంటుంది. తర్వాత ఏదన్నా లోన్స్ గానీ ఏమన్నా వచ్చినా అందులో వాళ్ళు మళ్ళీ జెడ్పీసీ అంటే జిల్లా సమైక్యకు కూడా పోయి అక్కడ జరిగే కార్యక్రమాలను తీసుకొచ్చి మళ్ళీ మన సమైక్యలో 6 ఉంటుందండి మాది వివో మీటింగ్. ఆ సమైక్యలో అక్కడ జరిగిన వివరాలన్నీ మళ్ళీ ఇక్కడ సమైక్యలో చెప్తారు. సమైక్యలో ఉన్న 30 గ్రూపుల లీడర్స్ అందరూ రావడానికి కుదరదు కాబట్టి 30 లీడర్స్ 6 అటెండ్ అవుతాం. 6 అటెండ్ అయ్యి మనకేమైనా కావాలి అభివృద్ధి కార్యక్రమాలు గాని, ఏదైనా ఇంత ముందు ఏ పథకం వచ్చినా కూడా జిల్లా సమైక్య నుండి కూడా మనం నిధులు తీసుకొచ్చుకోవచ్చు. తర్వాత మనకి ఏమైనా ఫండ్స్ లాంటివి గానీ, పావుల వడ్డీలు ఏ వచ్చినా కూడా సమైక్యకే వస్తాయి. ఫస్ట్ సమైక్య నుండి గ్రూపులకు డిస్ట్రిబ్యూషన్స్ అవుతాయి. సమైక్య బాగుంటే గ్రూపులు కూడా చాలా బాగుంటాయి. అంతేకాకుండా గ్రూప్ లో కొద్ది అమౌంట్ ఉండి సమైక్యలో ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు. శ్రీనిధి ద్వారా గాని, ఆర్ఎంకే ద్వారా గాని ఇంకా చాలా ఫండ్స్ వస్తాయి అందులో సమైక్యలో. సమైక్యకి జిల్లా సమైక్య నుండి వస్తాయండి. జిల్లా సమైక్య నుండి మండల అట్లా పైనుండి వస్తా ఉంటాయి. అట్లాగే గ్రూపులలో సమైక్య కూడా ప్రతి నెల డబ్బులు కడుతూ ఉండాలి ఇన్స్టాల్మెంట్ లాగా. అక్కడ కూడా మనకి వివోలో పొదుపులు కట్టుకుంటాం. ఆ పొదుపు డబ్బులు కూడా మనకి అత్యవసర పరిస్థితి, జ్వరాలు గానీ, ఏదైనా ఆరోగ్య పరిస్థితి రాగానే వెంటనే మన సమైక్య నుండి కూడా తీసుకొని మన సమైక్య ద్వారా మనం ఉపయోగించుకోవచ్చు. గ్రూపులకు కూడా ఫండ్ కావాలంటే సమైక్య నుండి కూడా మనకి ఆర్ఎంకే ద్వారా గానీ, శ్రీనిధి ద్వారా గానీ, ఇంకా వేరే ఎటువంటి పిల్లల స్కాలర్షిప్ లాంటి గానీ, ఇన్సూరెన్స్ లాంటివి గానీ అన్ని కూడా సమైక్య ద్వారా మనకి చేరుస్తారు. జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద వస్తాయి గ్రామ సమైక్యలన్నీ. గ్రామంలో ఉంటాం కాబట్టి గ్రామ సమైక్య అని కూడా అంటాము. గ్రామంలో ఉన్న వాళ్ళు, పేదోళ్ళు, నిరుపేద వాళ్ళు ఉంటారు, చేతితోటి వర్కులు చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి సమైక్య ద్వారా ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసుకుని ఒక టీం పెట్టుకోవచ్చు. అలాంటి ఫండ్ కూడా మనకు అలా ఇస్తారు ఇక్కడ సమైక్యలో. ఒక్కొక్క గ్రూప్ కి ఇప్పుడు 7 బ్యాంక్ ద్వారా వస్తుందండి. సమైక్య ద్వారా కూడా 5 వరకు ఇవ్వగలుగుతారు. మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం ఒక 5 ఇచ్చారనుకో, మళ్ళీ నెక్స్ట్ 5 ఇస్తారు. అట్లా ఇస్తూనే ఉంటారు. అంతేగాని ఇప్పుడు ఈ 1,00,000 ఇచ్చాము కదా అని దీనికి అయిపోవడం ఏముండదు. ఈ సభ్యురాలకి ఈ సంవత్సరం ఇస్తే మళ్ళీ నెక్స్ట్ 5 సభ్యులకు మళ్ళీ ఇస్తారు. మళ్ళీ 5 సభ్యులకు మళ్ళీ మధ్యలో ఏదైనా ఆపద వస్తే ఇస్తారు. మనకు అవసరాన్ని బట్టి తీసుకోవచ్చు. ఆర్థిక పరిస్థితులన్నీ మెరుగుపరచుకోవచ్చు అండి. సమైక్య ద్వారా చాలా మందికి ఉపయోగాలు ఉన్నాయండి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచుకుంటున్నారు, పిల్లలను చదివించుకోగలుగుతున్నారు. మా వారు అంత ముందు ఆటో వేసేవారు, ఆటో ఫీల్డ్ బాగోలేదనేసి బట్టల వ్యాపారం చేసాం. బట్టల వ్యాపారంలో ఫస్ట్ గా మేము ఒక 10,000 నుండి స్టార్ట్ చేసాం. ఇప్పుడు 100,000 రూపాయల వరకు లోన్ ఇస్తున్నారు, 100,000 రూపాయల వరకు ఫండ్ తీసుకుంటున్నాం, కడుతున్నాం. మళ్ళీ మాకు అవసరమైన

0: వచ్చినప్పుడు మళ్ళీ ఇస్తారండి వాళ్ళు. మేము ఇంతకుముందు ఇక్కడిక్కడ ఖరీదు చేసేది, ఇప్పుడు సూరత్, హైదరాబాద్ అట్లా ఖరీదు కూడా చేయగలుగుతున్నాము. వ్యాపారాన్ని కూడా బాగా పెంచుకున్నాం. ఇంతకుముందు సైకిల్ మీద చేసేవారు మా వారు, ఇప్పుడు బండి అలాంటిది కొనుక్కొని చిన్న చిన్న ఊర్లు దూర ప్రాంతాలకు కూడా పోయి వ్యాపారం చేస్తున్నారండి.
1: గ్రామ సమాఖ్య సభ్యులు బ్యాంకుల ద్వారా రుణ సహాయం పొందిన లబ్ధిదారుల అభిప్రాయాలు విన్నారు కదా. మరి ఈ జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ ద్వారా మరింత మంది గ్రామీణులు లబ్ధి పొంది ఆర్థికంగా నిలదొక్కుని దేశాభివృద్ధికి తోడ్పడతారని ఆశిద్దాం.
2: మీరింతవరకు జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ గురించి పరిచయాలతో కూర్చిన కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. మహిళా ప్రభ

0: ఈనాటి మహిళా ప్రభా కార్యక్రమంలో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణలో మహిళల పాత్ర గురించి శ్రీమతి ఎస్ లీలావతమ్మ గారి ప్రసంగం వినండి.
1: అనగనగా ఒకప్పటి మనిషి ఎండ తగలకుండా, వానకు తడవకుండా, చలికి వనక్కుండా ఉండేందుకు ఓ గూడు, తినటానికి సరిపడా పంట, పండించుకోవటానికి కాస్తంత నేల ఉంటే చాలనుకునేవాడు. అందుకే ఏ మొక్క వేసినా విరగపడేంత సారవంతంగా ఉండేది నేల. అడవులు విస్తారంగా ఉండి వర్షాలు కురిపించేవి, నదులు జీవనదులై ప్రవహించేవి. అన్నీ కలిసి ఔషధంలా మారి మనిషి నూరేళ్లు హాయిగా బ్రతికేందుకు తోడుగా ఉండేవి. కానీ మనిషిలో రాను రాను ఆశ పెరిగింది. చివరకు బంగారు కోడిగుడ్డు కథలోలా దురాశపరునిగా మారి ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నాడు. అవును, ప్రకృతి కూడా కొన్ని నియమాలుంటాయి. కాదని అవసరానికి మించి ముందుకెళ్తే అనర్థమే. మనం నివసించే ఈ భూగోళం వ్యర్థ పదార్థాలతో నిండిపోయి చెత్తకుండి అన్నట్లు మారినది. సుమారు 30 సంవత్సరాల క్రితం ప్రతి ఇల్లు జీరో వేస్ట్గా ఉండేది. ఎక్కడ కూడా కాస్తైనా వృధా అన్నమాట ఉండేది కాదు. పాలను ప్లాస్టిక్ కవర్లలో కాకుండా గాజు సీసాలలో అమ్మేవారు. ప్లాస్టిక్ బ్యాగ్లలో చెత్తను తీసుకువెళ్లడం అనేది ఎవ్వరికీ తెలియదు. అసలు ఏ ఇంట్లోనూ బయట పడేసేంత చెత్త కనిపించేది కాదు. మార్కెట్కి వెళ్ళేటప్పుడు వారి వెంట జనపనారతో తయారైన సంచి తప్పనిసరిగా ఉండేది. ప్లాస్టిక్ కవర్లు కనిపించేవి కాదు, ఏది వృధా అయ్యేది కాదు. మళ్ళీ మళ్ళీ వాడుకునేలాంటి వస్తువులనే ఎక్కువగా ఉపయోగించేవారు. ఇంత పద్ధతిగా మన పూర్వీకులు జీరో వేస్ట్ జీవితాలను గడిపారు. మరి ఇప్పుడో రోజులు మారాయి. ఇళ్ళన్నీ ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోతున్నాయి. ప్లాస్టిక్ కవర్ల పాలు, ఉప్పు, పప్పు, పెరుగు, నెయ్యి అయినా, నూనె అయినా, చారైనా, కూరైనా, చివరికి భోజనం కూడా పాపాయి బిస్కెట్లు, పాల ప్యాకెట్లు ప్లాస్టిక్ కవర్లలోనే పెట్టి తెచ్చుకుంటూ పాడు రోగాలను కూడా వెంట తెచ్చుకుంటున్నారు. గోరంత మేలు చేస్తూ కొండంత కీడును చేస్తోంది ప్లాస్టిక్ వ్యర్థం. వ్యర్థాల తగ్గింపు పర్యావరణాన్ని కాపాడుతుంది. వ్యర్థాన్ని తగ్గించే క్రమ పద్ధతుల్లో ముఖ్యంగా నిరాకరించడం, తగ్గించడం, పునర్వినియోగం చేయడం, రీసైక్లింగ్ మరియు కంపోస్టింగ్ మొదలైన విధంగా వ్యర్థాన్ని తగ్గించవచ్చు. వ్యర్థాలను సృష్టించకుండా నివారించడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా గృహస్థులు వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు వ్యర్థ పదార్థ సాధనాలను ప్రోత్సహించరాదు. పర్యావరణ హితం కోరని, సరైన లేబులింగ్ లేని ఉత్పత్తులను కొనుగోలు చేయరాదు. ప్యాకేజింగ్ వినియోగాన్ని తగ్గించే ఉత్పత్తులను ఎంచుకోవాలి. వ్యర్థ పదార్థాలు ఏర్పడకుండా నిరోధించటం కూడా వ్యర్థ పదార్థాల నిర్వహణలో చాలా ముఖ్యమైన పద్ధతి. వ్యర్థాలు ఏర్పడకుండా తొలగించే పద్ధతుల్లో 2వ అంచ ఉత్పత్తుల పునర్వినియోగం. ఉదాహరణకు ప్లాస్టిక్ షాపింగ్ బ్యాగులకు బదులుగా నూలు బ్యాగులు వాడడం. ప్రకృతి దేవుడిచ్చిన వరం కాబట్టి చెత్తే కదా బయట పారేసిరా అని మనం తేలిగ్గా చెబుతాం. కానీ మున్సిపాలిటీలకు, పంచాయతీలకు ఇదే పెద్ద సమస్యగా మారింది. చెత్త వేయటానికి సరైన అనువైన ప్రదేశం దొరకటం లేదు. ఇప్పుడే ఈ పరిస్థితి ఇలా ఉంటే భవిష్యత్తులో మరింత తీవ్రం అయ్యే అవకాశం ఉంది. ఘనస్థితి, ద్రవస్థితి, వాయుస్థితి అనే చెత్త రకాలను నిర్వీర్యం చేయటం చాలా పెద్ద సమస్యే. మనం చేయవలసిన పనిని చేయకపోవటం, చేయకూడని పనిని చేయటం, ఈ రెండూ పర్యావరణం మీద ఏదో ఒక రూపంలో ప్రభావాన్ని చూపుతాయి. రెడ్యూస్, రీయూస్, రీసైక్లింగ్ అంటే వాడకాన్ని తగ్గించు లేదా వ్యర్థాలని తగ్గించు, తిరిగి ఉపయోగించు, కొత్త రూపంలోకి మార్చి వాడు. ఈ విషయాలను మనం అనుసరించాలి.

మన ఇంట్లో, చదువుకునే బడిలో, పనిచేసే కార్యాలయంలో వస్తువులను జాగ్రత్తగా వాడుతున్నామా? ఏ ఏ వస్తువులను ఒక్కసారి మాత్రమే వాడి అవతల పారేస్తున్నాం? ఏ ఏ వస్తువుల నుంచి కొత్త రకం వస్తువులను తయారు చేస్తున్నాం? ఇలాంటి విషయాల మీద దృష్టి సారించి వ్యర్థాన్ని అర్థవంతంగా మలుచుకొని జీవనాన్ని సాగిద్దాం. మరి మన భూమిని కలుషితం చేస్తున్నదెవరు అంటే, అది 100% మానవుడే. అతని అపారమైన మేధా సంపత్తితో, కొత్త ఆవిష్కరణలతో పునాది వేస్తూ మరొక వైపు వినాశనానికి బాటలు కూడా వేస్తున్నారు. మరి మానవుడు కలుషితం చేస్తున్న భూమిని మానవుడే సరిచేయాలంటే అందులో ప్రముఖ పాత్ర వహించేది స్త్రీ మాత్రమే. అందుకే ముందుగా భూమిని కలుషితం చేస్తున్న పదార్థాల విషయానికొస్తే, అవి ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ బాక్సులు, కలుషితమైన చెత్త, ఫ్యాక్టరీల నుండి విడుదల చేసే కలుషితమైన నీరు మొదలైనవి. ఇవి 2 రకాలు. అవి జీవ విచ్ఛిన్నం చెందేవి, జీవ విచ్ఛిన్నం చెందనివి. సమాజ ప్రక్రియ ద్వారా పదార్థం సులువుగా వినియోగం చెందితే ఆ పదార్థాన్ని జీవ విచ్ఛిన్నం చెందే పదార్థం అంటారు. వాటి వల్ల పర్యావరణానికి హాని తక్కువ శాతంలో ఉంటుంది. జీవ విచ్ఛిన్నం చెందనివి అంటే ఇవి సహజ ప్రక్రియ ద్వారా విచ్ఛిన్నం చెందదు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవలసిన పదార్థమే ప్లాస్టిక్. ఈ అందమైన వస్తువు ఈనాడు ప్రపంచాన్ని శాసిస్తోంది. అయితే దీనివల్ల లాభాలు, నష్టాలు 2 ఉన్నాయి. ప్లాస్టిక్ ఇది కేవలం పదం కాదు, వస్తువు కాదు, ఇది ఒక సంచలనం. భూమిని నాశనం చేసే 1 వస్తువు ప్లాస్టిక్. కానీ ప్రస్తుతం ప్లాస్టిక్ తయారు కావడంతో సిమెంటు మూటలు, బియ్యం మూటలు, ఒకటేమిటి, దాదాపు ఆహారపు ధాన్యాలన్నీ ప్లాస్టిక్ బ్యాగ్లలోనే ప్యాక్ చేయడం జరుగుతున్నది. షాప్స్లో, హోటల్స్లలో కూడా ఈ ప్లాస్టిక్ వినియోగం జరుగుతున్నది. ఇంతగా ప్లాస్టిక్ పదం మానవుని జీవితంలో ముద్ర వేసుకుపోయింది. ఉదాహరణకు ప్లాస్టిక్ గ్లాసెస్, ప్లాస్టిక్ బాటిల్స్, ఇలా ప్రతి వస్తువు ప్లాస్టిక్ మయమైపోయింది. ప్లాస్టిక్ వల్ల జరిగే నష్టం భూమిలో అస్సలు కలవదు. ఈ విధంగా కలవని ప్లాస్టిక్ భూమిపైన ఒక పొరగా ఏర్పడి భూమి ఉపరితలంలోని నీరు భూమిలోనికి ఇంకకుండా, మొక్కలలోని వేర్లు భూమిలోనికి వెళ్లకుండా ఒక పొరగా అడ్డుకుంటున్నాయి. ఈ విధంగా నీరు ఇంకుపోకుండా చెట్ల పెరుగుదలకు మనిషి మనుగడకే ముప్పు ఏర్పడే పరిస్థితి దాపురిస్తుంది. ఇంత సమస్యగా మారిన ప్లాస్టిక్ అనే వ్యర్థ పదార్థాన్ని నిర్మూలించడంలో, రీయూస్ చేయడంలో స్త్రీ పాత్ర గురించి తెలుసుకుందాం. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు గ్రామ పంచాయతీ ఆదాయ వనరులను పెంచుకునేందుకు ఏర్పాటు చేస్తున్న చెత్త సంపద తయారీ కేంద్రాలు వేగం పుంజుకోవలసిన అవసరం ఉంది. 2015లో తొలి విడతగా ప్రతి మండల కేంద్రంలో 1 ప్రకారం ఈ కేంద్రాలను ఏర్పాటు చేసి తడి పొడి చెత్తను వేరు చేసి, వేరు చేసిన చెత్త వానపాముల ద్వారా వరి కంపోస్ట్లను తయారు చేయాలనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. జిల్లాలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ షెడ్ల నిర్మాణాలకు ప్రభుత్వం హితోధికంగా నిధులు మంజూరు చేస్తోంది. ఇటీవల కాలంలో శుభశ్రీ పరమేశ్వరన్ వంటి మహిళలు ఇంజనీరింగ్ చదివారు. ఐటీ రంగంలో 10 సంవత్సరాలు పనిచేశారు. లెట్స్ టాక్ ట్రాష్ పుస్తకం ద్వారా జీరో వేస్ట్ గురించి ప్రచారం చేస్తున్నారు. వృధాను అరికట్టడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్రవర్తించాలని ఆచరణ ద్వారా చూపుతున్నారు. ప్రధానంగా 3 సూత్రాలు. ప్లాస్టిక్ సీసాలలో నీళ్లు తాగడం మానేయాలి. ప్లాస్టిక్ స్ట్రాలు నిషేధించాలి. ప్లాస్టిక్ బ్యాగులను తిరస్కరించాలి. బాత్రూమ్, కిచెన్, వార్డ్రోబ్ వంటి ప్రదేశాలలో ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయం చూడాలి. ప్రయాణాలలో పసిపిల్లలకు సంబంధించిన వస్తువులను కూడా జీరో వేస్ట్గా చూసుకోవాలి. ముఖ్యంగా డిస్పోజబుల్ డయాపర్స్, ప్లాస్టిక్ బొమ్మలను నివారించాలి. గతంలో ఏది వృధా అయ్యేది కాదు. గతంలో వస్త్రాలతో చేసిన సంచీలను మళ్ళీ మళ్ళీ వాడుకునేలాంటి వస్తువులనే ఎక్కువగా ఉపయోగించేవారు. గాజు సీసాలలో స్త్రీలు పాత్రలతో వస్తువులను నిల్వ చేసుకునేవారు. పాతబడిపోయిన

0: వస్త్రాలను ఇల్లు శుభ్రం చేయడానికి వినియోగించేవారు. బొగ్గులు కాలిన బూడిదతో గిన్నెలు తోముకునేవారు. వేప పుల్లలతో పళ్ళు తోముకునేవారు. వంటింటి వ్యర్థాలు, మొక్కల ఆకులు, అలుములతో సొంతంగా కంపోస్ట్ తయారు చేసుకుని మొక్కల పెరుగుదలకు వాడవచ్చు. తాగి పారవేసిన కొబ్బరి బోండాలను పారవేయకుండా వాటిని ఎండబెట్టి వంట చెరకుగా వాడుకోవచ్చు. ప్లాస్టిక్ వినియోగంతో వెదురు వస్తువులకు డిమాండ్ కరువు అవుతోంది. దీంతో వెదురు కళాకారులు జీవనోపాధి కోల్పోతున్నారు. గతంలో భవన నిర్మాణాలకు, ఇంట్లో ధాన్యపు నిల్వలకు, పొలాల్లో మట్టి పనులకు, ఇలా ప్రతి పనికి వెదురు గంపలు, బుట్టలు, అల్లికలతో కూడిన వస్తువులను వినియోగించేవారు. ప్రస్తుతం ప్లాస్టిక్ వస్తువుల వినియోగంతో వెదురుకు ఆదరణ తగ్గింది. ఇంటిలోని గాజు వస్తువులను దుమ్ము పడకుండా ప్లాస్టిక్ కవర్స్తో ప్యాక్ చేసుకోవడం, ఒక్క ఫోన్ కాల్ లేదా ఒక యాప్ ద్వారా ప్లాస్టిక్ కవర్లలో భోజనం ఇంటికి వస్తుంది. భోజనం అయ్యాక అన్ని కవర్లను బయట పడేస్తున్నారు. ప్రస్తుతం పట్టణాలలో రోజుకు 1 టన్నుకు పైగా చెత్తను బయట పడేస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి. ప్లాస్టిక్ బాటిల్స్. ప్లాస్టిక్ బాటిల్స్ని, విరిగిపోయిన వాటిని, ప్లాస్టిక్ స్ట్రాలను అందమైన ఆకారాలలో కట్ చేసి గృహ అలంకరణకు మరియు ఫ్లవర్ వాజ్గా ఉపయోగించవచ్చు. పగిలిపోయిన పెద్దవైన ప్లాస్టిక్ డబ్బాలలో మట్టిని వేసి చిన్న చిన్న పూల మొక్కలను నాటి పెంచుకోవచ్చు. ప్లాస్టిక్ గ్లాసులతో ప్రయోగాలు కూడా చేయవచ్చు. తెగిపోయిన జడ రబ్బరు బ్యాండులను డ్రెస్ ముక్కలతో కొత్త రబ్బర్ బ్యాండులను తయారు చేసుకోవచ్చు. గాజు వస్తువుల వినియోగం. పగిలిన గాజులను దారాలతో చుట్టి కూడా వాడవచ్చు. గాజులను దారాలతో చేసిన తరువాత దానిపైన స్టోన్ లేస్ కూడా పెట్టుకోవచ్చు. మామూలు గాజుల కంటే కూడా దారాలతో చేసిన గాజులు చేతులకు అందాన్ని ఇస్తాయి. పగిలిన గాజులను ఒకదానితో ఒకటి కూర్చి వాటిని గృహ అలంకరణకు వాడుకోవచ్చు. ఫలములు. ఫ్రూట్స్ని మనం ఎంత ఇష్టంతో తింటామో కదా, కానీ వాటి మీద ఉండే తోలును మాత్రం పారవేస్తున్నాం. కానీ ఈ పండ్ల తోలును పారవేయకుండా వాటిని ఎండబెట్టి పేస్ట్ చేసుకొని వాటిని ఫేస్ ప్యాక్గా కూడా ఉపయోగించుకోవచ్చు. ఎగ్జాంపుల్, నారింజ పండు అంటే వ్యాధుల నివారణకు అడ్డుగోడలా నిలిచే రక్షణ కవచాలని అర్థం. తడి చెత్త, పొడి చెత్త. ఇంట్లో పోగు చేయబడిన చెత్తలో ముందుగానే తడి చెత్తని, పొడి చెత్తని వేరు చేసి తడి చెత్తని కంపోస్ట్ ఎరువుగా ఉపయోగించి మొక్కల పెరుగుదలకు ఉపయోగించవచ్చు. పొడి చెత్తను పోగు చేసి రీసైక్లింగ్ ప్రక్రియ ద్వారా ఆదాయాన్ని సంపాదించిన తెనాలి గ్రామ పంచాయతీ విషయాన్ని మనం ఇక్కడ గుర్తించుకోవాలి. ముగింపు. మరణిస్తాము అనే మాట నిత్యం గుర్తించుకుంటే మనిషి ఋషిలా జీవిస్తాడు అని పెద్దలు చెప్పినట్లు, ప్లాస్టిక్ భూతం పట్ల భయం ఉంటే ఈ అనర్థకర వ్యర్థాలను చాలా త్వరగా దూరం ఉంచగలం. తద్వారా ప్లాస్టిక్ రహిత జీవనం సాధించగలం. మిత్రులారా, ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణం నిర్మిద్దాం. పర్యావరణ హితకారకులం అవుదాం.
1: ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణలో మహిళల పాత్ర గురించి శ్రీమతి ఎస్ లీలావతమ్మ గారి ప్రసంగం విన్నారు. ఈనాటి మహిళా ప్రభా కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: కొలకడా బిందె నిండి నీళ్లు మోరలేకపోతున్నాడు.
1: పోతే మానలే, మీ మామ కాపిచ్చొత్తా.
2: కుళాయిల వద్ద నీటిని వృధా చేసి కష్టాలను కొని తెచ్చుకోకండి.
3: ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 8:15 కావస్తోంది. మరి కాసేపట్లో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతుంది.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం 90 వసంతాల ఆకాశవాణి. ఈ శీర్షికన రేడియోతో నానుబంధం. ఆకాశవాణి విశ్రాంత అదనపు సంచాలకులు శ్రీమతి ముంజులూరి కృష్ణకుమారి గారితో పరిచయం వింటారు.
1: మన దేశంలో ఆకాశవాణి ప్రసారాలు మొదలై 90 వసంతాలు నిండుతున్న నేపథ్యంలో ఆకాశవాణితో వారికున్న అనుభవాన్ని ఈనాటి కార్యక్రమంలో నెమరు వేసుకుంటున్నారు శ్రీమతి ముంజలూరి కృష్ణకుమారి గారు. వీరు ఆకాశవాణి కార్యక్రమ నిర్వహణాధికారిగా, అసిస్టెంట్ డైరెక్టర్గా, ఇంకా స్టేషన్ డైరెక్టర్గా సుమారు 3 దశాబ్దాలకు పైగా సేవలందించి ప్రస్తుతం విశ్రాంత జీవితాన్ని గడుపుతున్నారు. నమస్కారం మేడం.
2: నమస్తే.
1: ముందుగా రేడియో అంటే మీకు ఎప్పుడు ఏ వయసులో తెలిసింది మేడం? రేడియో ప్రసారాలు వినడం ఏ వయసు నుండి మీకు ప్రారంభమైంది?
2: చాలా చిన్నప్పుడు అంటే 8 ఏళ్ళు 10 ఏళ్ళు ఆ వయసులో రేడియో దగ్గర నాటకాలు వినడం, పాటలు వినడం ఇలా ప్రారంభమైనటువంటిది జీవితం అన్నమాట. అయితే నేను రేడియోలో ఉద్యోగం చేస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. ఒకసారి ఏదో కుటుంబంతో కలిసి విజయవాడ వచ్చినప్పుడు, ఇప్పుడు పిల్లల కార్యక్రమం లైవ్ ఉండేది బయట, ఆరు బయట మన పాత స్టూడియోల దగ్గర చెట్టు కింద మైక్ పెట్టి ఏడు కామేశ్వరరావు గారు లైవ్ చేస్తూ ఉండేవారు రేడియో అన్నయ్య. అప్పుడు ఒక చిన్న పద్యం పాడమంటే పాడాను, అదే నా మొదటి రేడియో ప్రోగ్రామ్ అన్నమాట.
1: ఆ ప్రోగ్రామ్ చేసేటప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది?
2: 8 ఏళ్ళో 9 ఏళ్ళో ఉన్నాయి అంతే. ఊరికే ఏదో యాత్రకెడుతూ వచ్చి తీసుకొచ్చారు అంతే.
1: రేడియో అన్నయ్య గారితో కార్యక్రమం చేశారు
2: పద్యం పాడడం లైవ్. బహుశా అదే నేను తర్వాత రేడియోలో ఉద్యోగంలో చేరాక పిల్లల చేత లైవ్ చేయించడం అనేది కంటిన్యూ చేశానేమో అనుకుంటూ ఉంటాను.
1: అయితే మీరు సుమారు 1980వ దశకంలో రేడియోలో కార్యక్రమ నిర్వహణాధికారిగా వచ్చారు. అయితే ఆ కాలంలో కార్యక్రమాల ప్రసారం ఏ విధంగా ఉండేదండి?
2: రేడియో కార్యక్రమాలు మొదటి రోజుల్లో ఎక్కువగా సంగీతానికి, సాహిత్యానికి పెద్దపీట వేసే. రేడియో అంటే సంగీతం, సాహిత్యం. తర్వాత కాలంలో వ్యవసాయం, ఈ రకమైన అంశాల మీదే ఎక్కువగా కేంద్రీకరించి ఉండేవి కార్యక్రమాలు, శ్రోతలు వినేటటువంటి కార్యక్రమాలు, నాటకాలు. అయితే 80వ దశకం వచ్చేటప్పటికి అంతకు ముందరే కూడా, ఇప్పుడు చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే, మనకు ఒక మినిస్టర్ గారు ఉండేవారు కేస్కర్ అనేసి. సినిమా పాటలు అంటే ఇష్టం ఉండేది కదా ఆయనకి, కానీ శ్రోతలకి సినిమా పాటల మీద చాలా ఎక్కువ మోజు ఉండేది. 50వ దశకం అది. అప్పుడు సినిమా పాటలు తొలగించేయి అంటే అని చెప్పాడు ఆయన ఆకాశవాణిలో. దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి అనే ఆలోచన లేకుండా సినిమా పాటలు తీసేసేయండి అన్నారు ప్రసారాల్లో. అంటే ఆ టైంలో సిలోన్ వాళ్ళు 1000 కిలోవాట్ల ట్రాన్స్మిటర్ పెట్టి సినిమా పాటలతో దంచేస్తూ అమీన్ సయానీ ప్రోగ్రామ్స్ లాంటివి బ్రాడ్కాస్ట్
1: చేస్తూ
2: రేడియో శ్రోతల సంఖ్య తగ్గిపోయింది, ఆకాశవాణి శ్రోతల సంఖ్య. దానికి చాలా అంతా కంగారు పడ్డారు. ఏం చేయాలి, అంత వెంటనే పడిపోయేసరికి మన శ్రోతల వినడం కూడా కావాలి కదా. అందుకని అప్పుడు కేస్కర్ గారి ఆ సూచనల మేరకి అన్ని చోట్ల లలిత సంగీతాలు ఏర్పాటు చేశారు. ఆ విధంగా మనకి రేడియోలో లలిత సంగీతం అనేటటువంటిది ఒక పెద్ద ఉద్యమం. అంటే భావకవిత్వం ఎలా అయితే పక్కన ప్యారలల్గా వచ్చిందో, భావకవిత్వంతో రేడియో లలిత సంగీత ఉద్యమాన్ని వేదిక అయింది. సినిమా పాటల్ని డామినేట్ చేసేటటువంటి లలిత గీతాల్ని మన రేడియో ప్రసారం చేయడం ప్రారంభించింది. ఇప్పుడు పిల్లలు కూడా సంగీతం నేర్చుకుని వేదికల మీద పాడేవాళ్ళు, వాళ్ళు కూడా ఆ లలిత గీతాలని పాడడం ప్రారంభిస్తారు. దానికి తోడు ఆ రోజుల్లో సంగీతము, సాహిత్యము రెండూ పరిచయం ఉన్నటువంటి బాలాంత్రపు రజనీకాంతరావు గారు లాంటి వాళ్ళు, దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు, మన పాలగుమి విశ్వనాథం గారు, ఇలా ప్రొడ్యూసర్లు అనే వాళ్ళని ఏర్పాటు చేసి ఈ లలిత సంగీత ఉద్యమానికి లలిత సంగీతం తయారు చేయడం మొదలుపెట్టారు, ప్రసారం చేయడం. దాంతో ఏమైందంటే కొత్త శ్రోతలు తయారయ్యారు, లలిత సంగీతానికి మోజు చూపించారన్నమాట. ఒక కొత్త సాహిత్యానికి వేదిక, సంగీత కళాకారులకు వేదికగా లలిత సంగీత ఉద్యమం రేడియో ఇచ్చింది. దీంతో పాటుగా తర్వాతి కాలం వచ్చేటప్పటికి శ్రోతల విషయంలో వాళ్ళకి, ప్రజలకి మరింత దగ్గర అవ్వాలనే ఒక కొంత గవర్నమెంట్ పాలసీస్ వైజ్గా అభివృద్ధి కార్యక్రమాల గురించి, ప్రభుత్వం చేస్తున్నటువంటి సహాయాలు, ఈ కార్యక్రమాలని కూడా ప్రసారం చేయాలని

0: ఒక ధోరణి మొదలైంది. కుటుంబ నియంత్రణ గురించి ఒకటి, రేడియోయే పూర్తి మన జనాభా
1: ప్రధానమైన మాధ్యమం రేడియోయే కాబట్టి
0: జనాభా మాధ్యమం. ఎందుకంటే పేపర్లో వచ్చేటటువంటి కుటుంబ నియంత్రణ సంబంధించిన కార్యక్రమాలకి పెద్దగా వ్యాలిడిటీ ఉండదు కదా, వార్త కింద ఉంటుంది తప్పించి. అదే ఒక బెనిఫిషియరీ వాయిస్ బ్రాడ్కాస్ట్ అయ్యేసరికి మోర్ ఇంపాక్ట్ ఉంటుంది. ఆ విధంగా మనం కుటుంబ సంక్షేమ కార్యక్రమాలకి రేడియో చోటు ఇవ్వడమే కాదు, దానికి పెద్ద పీట వేసి, అంటే కుటుంబ సంక్షేమం అంటే ఇద్దరే పిల్లలు ఉండాలి ఇలా అని చెప్పడం కాకుండా రకరకాల ప్రక్రియల్లో ప్రజల్లోకి జనాభా సమస్యని గురించినటువంటి అంశాన్ని అవగాహనని కలిగించింది రేడియో. అది 80వ దశకం వచ్చేటప్పటికి. తర్వాత కాలంలో ఇంకా అంటే మనకి పాలసీలు మారుతూ వచ్చేటప్పటికి దానికి అనుగుణంగా మన రేడియో స్పందిస్తూ కార్యక్రమాల నిర్వహణలు వస్తూ వచ్చాయి. ముఖ్యంగా ప్రజలకి దగ్గరగా, ప్రజల దగ్గరికి పాలన వెళ్ళాలి, ప్రజలకి వాళ్ళ అభివృద్ధి గురించినటువంటి సమస్యలు తీర్చాలి అనే ఒక ఆలోచనతో ఆ రోజుల్లో ఒక ఇన్స్ట్రక్షన్ వచ్చేసరికి ప్రతి జిల్లా కలెక్టరు ఆ జిల్లాలో ఉండే ప్రజల సమస్యలకి స్పందించడానికి వేదికగా రేడియోని ఉపయోగించమన్నారు. అప్పుడు ఏంటి, ప్రజల్ని మీ ఊళ్ళో మీ ఊరి సమస్య అతను రాయండి, ఆ జిల్లా కలెక్టర్ గారికి పంపిస్తాం, ఆ ఉత్తరాలన్నీ చదివి ఆయన వాటిల్లోంచి సమస్యలను తీసుకుని దాని ప్రజావేదిక అనమాట ఓపెన్ గా అది రికార్డ్ చేయడం. అలాంటి కార్యక్రమం ప్రారంభించేసరికి మొట్టమొదట 2000 ఉత్తరాలు వచ్చాయి ఆ సమస్యల గురించి. ప్రకాశం జిల్లాతో ప్రారంభించాం, సమస్యకి పరిష్కారం చేయగలుగుతామో అప్పుడు వ్యాలిడిటీ ఉంటుంది, క్రెడిబిలిటీ ఉంటుంది. అది ఆ కార్యక్రమాలు కూడా నెమ్మదిగా ఆ ధోరణి కూడా తగ్గింది. తగ్గి తర్వాత తర్వాత రోజుల్లో ఏంటంటే మీ సమస్య మాకు ఫోన్ ద్వారా తెలియజేయండి, ఫోన్లో సమాధానం చెప్పడం, ఫోన్లో సమాధానం చెప్పడం
1: లైవ్ రేడియో,
0: లైవ్ రేడియో. అలాగే ఎడ్యుకేషన్ బ్రాడ్కాస్ట్లు, మనకి స్కూల్ బ్రాడ్కాస్ట్ అనేది అంటే ఒక బ్రాంచ్ అవుట్ అయినటువంటి విభాగం, పిల్లల ప్రోగ్రాం వేరు, స్కూల్ బ్రాడ్కాస్ట్ వేరు, విద్యా విషయాలైనటువంటివి అన్ని. అలాగే చాలా మందికి ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం అని చెప్పేసి సీఫుల్ వాళ్ళ ప్రోగ్రాం ఉండేది, అది చాలా మందికి ఉపయోగపడేది. ఎందుకంటే ఇంగ్లీషు మనకి డిక్షన్ కావాలి, ప్రొనౌన్సియేషన్ కావాలి, వాళ్ళు ఎలా ఉచ్చరిస్తున్నారో వాళ్ళ తప్పేమిటో తెలుసుకోవాలి. అవన్నీ తెలుసుకోవడానికి మనకి ఆ సీఫిల్ కార్యక్రమాలు లాంటి విద్యా కార్యక్రమాలు బాగా దోహదపడ్డాయి. అలాగే స్కూల్ బ్రాడ్కాస్ట్లో స్కూళ్ళ వాళ్లే పిల్లలే వచ్చి పాల్గొనడంతో అది మరింత బాగా, పిల్లలకు సమస్య, టీచర్కి సమస్య, ఇద్దరికీ అవగాహన ఉంటుంది, టీచర్ల మధ్య కూడా పోటీ ఉండి బాగా పాఠం చెప్పాలని. అది నిజానికి చెప్పాలంటే విజయవాడ రేడియో కేంద్రంలో మనం చాలా గొప్పగా చెప్పుకోవాల్సింది, స్కూల్ బ్రాడ్కాస్ట్ కోసం తయారు చేసినటువంటి కొండ నుంచి కడలిదాకా అనే రజనీకాంతరావు గారు తయారు చేసిన కార్యక్రమానికి జపాన్ బహుమతి వచ్చింది. అది
1: అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు,
0: అంతర్జాతీయ స్థాయిలో స్కూల్ బ్రాడ్కాస్ట్కి ఒక నది గురించి వాటి గురించి చెప్పండి అని చెప్పి థీమ్ ఇస్తే అది మన గోదావరి నది గురించి కొండ నుంచి కడలి దాకా అని తయారు చేశారనమాట. అలా ఒక సాహిత్యానికి సంబంధించిన అంశాన్ని అన్నీ అందులో జనుపుతూ ఇలా స్కూల్ బ్రాడ్కాస్ట్ తయారు చేసేటప్పటికి దానికి బహుమతి రావడం మరి చాలా గొప్ప విషయం కదా. అది ప్రతి అంశానికి కొత్త అడుగు వేయడం అనేటటువంటిది మన విజయవాడ కేంద్రంలో ముఖ్యంగా ఆకాశవాణి ద్వారా జరుగుతూ వచ్చింది.
1: రేడియో ప్రసారాల్లో రేడియో అన్నయ్య గారు చేసిన బాలానందం తర్వాత మళ్ళీ మీరు 80-90 దశకాల్లో చేసిన పిల్లల కార్యక్రమాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి, ఎంతో జనాదరణ పొందాయి. ఆ కార్యక్రమ అనుభవాల గురించి చెప్పండి మేడం.
0: ఆ రోజుల్లో రేడియో లైవ్, పిల్లల లైవ్ ఎప్పుడూ కొనసాగుతూ వచ్చింది. నేను చేరేసరికి కూడా నండూరు సుబ్బారావు గారు రేడియో అన్నయ్య కింద ఉన్నారు. సరే, ఆయన రేడియో అన్నయ్య కింద, నేను రేడియో అక్కయ్య కింద ఉండి పిల్లలు చాలామంది రకరకాల పిల్లలు వస్తారు. ఆదివారం నాడు అనేసరికల్లా రావాలి పిల్లలు, శనివారం నాడు రావాలి. మన రేడియోలో రెండు విభాగాలు ఉండేవి, ఏంటంటే చిన్నపిల్లలు టైనీ టాట్స్ ప్రోగ్రాము, చిల్డ్రన్ ప్రోగ్రాము. టైనీ టాట్స్ అంటే 10 ఏళ్లలోపు పిల్లల కోసం, దానికి చిన్న చిన్న వాళ్ళు బాగా చిట్టి చిట్టి వాళ్ళు వస్తారు, వాళ్ళ చేత కూడా పాటలు పాడించి లైవ్లు ప్రోగ్రాములు చేయించడం. తర్వాత కొంచెం పెద్ద పిల్లల చేత వాళ్ళ టాలెంట్, బడ్డింగ్ టాలెంట్స్ ఉంటాయి, బాలసభ అని చెప్పి అందులో పిల్లల చేత చిన్న చిన్న కచేరీ అనమాట, సంగీతం ఓకలు అయితే ఓకలు, వైలెన్ అయితే వైలెన్. ఎంత అంటే ఇప్పుడు నందకుమార్ అనే వైలెనిస్ట్ ఉన్నాడే, వాడు మన బాలసభ వాళ్ళే. అలాగే మల్లాది బ్రదర్స్, అలాగే మన ఎవరు ఎంఐ సునీత చిల్లల ప్రోగ్రామ్కి మన పిల్లల ప్రోగ్రాంలో విజయవాడలో పాల్గొని పాడినటువంటి వాళ్ళు అనమాట వీళ్ళంతా. అలాగే అది కాకుండా పిల్లల చేత పార్టిసిపేషన్లో ఒట్టి వాళ్ళకేదో వచ్చిన పద్యమో పాటో పాడించి వదిలేయడం కాకుండా పిల్లల్లో వ్యక్తీకరణ సామర్థ్యం కొంచెం మెరుగు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ చేత చిన్న చిన్న వార్తలు చదివించేదాన్ని. అవి ఏంటంటే, పిల్లలు అప్పటికప్పుడు కూర్చుని వాళ్ళకి నేను క్లిప్పింగ్స్ తయారు చేసి ఇస్తే అవి

0: చదువుతారనమాట, లైవ్ చదువుతారు. లైవ్ చదవడం అనేసరికల్లా వాళ్ళల్లో టెన్షన్ పెరుగుతుంది, డిక్షన్ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, బాగా చదవడానికి ప్రయత్నిస్తారు. పిల్లలు ఎంతెంత దూరం నుంచి పాప నడుచుకుంటూ వచ్చేవాళ్ళు ఆ రోజుల్లో, ఇలా ఇంత ఆటోలు ఇవన్నీ బళ్ళు కాదు కదా, ఆ పిల్లల్ని నిరాశపరచకూడదని వాళ్ళందరూ రాగానే ముందర వాళ్ళ చేత ఒకసారి రిహార్సల్ చేయించి, వాళ్ళ చేత పార్టిసిపేట్ చేయించి, క్విజ్ లైవ్ ప్రోగ్రామ్ చేసి పిల్లలు స్టేజ్ ప్రోగ్రామ్ చేసేవాళ్ళం నవంబర్లో. పిల్లలది నవంబర్ 14కి స్టేజ్ ప్రోగ్రామ్ హరివిల్ అనేసి ప్రతి ఏడాది చేశాను. నేను చేరినప్పటి నుంచి ఒక 10 ఏళ్ళ పాటు చేశాను. ఆ ప్రోగ్రాంలో కూడా పిల్లలు చాలామంది రకరకాల వాళ్ళ మోనో యాక్షన్లు అవన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. అలాగే పిల్లల ప్రోగ్రామ్స్లోనే ఇంకొక రకం ఏం చేశామంటే, పిల్లలు రకరకాలైనటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి ఉంటారు, అందుకని వాళ్ళతో స్ట్రీట్ చిల్డ్రన్ తోటి ఓపెన్ ఎయిర్ చేశాం. అంటే ఇది విజయవాడకి సంబంధించి, విశాఖపట్నంలో జీవని అనే రేడియో నాటకానికి బహుమతి వచ్చింది. అది ఒక మెంటలీ రిటార్డెడ్ చైల్డ్ గురించి. ఆ నాటకం అయిన తర్వాత విశాఖపట్నం కేంద్రం నుంచి చిలక పలుకులు అనే ఒక కార్యక్రమాన్ని ప్రసారం చేయడానికి, వరల్డ్ బ్యాంక్ ఫండెడ్ ప్రోగ్రామ్ అది, ఎన్సీఆర్టీ వాళ్ళు, వరల్డ్ బ్యాంక్, స్టేట్ గవర్నమెంట్, విమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇవన్నీ స్పాన్సర్ చేసే, అది 1 ఇయర్ ప్రోగ్రామ్. పల్లెటూళ్ళల్లో అక్కడ పిల్లల్ని మళ్ళా స్కూల్కి ఆకర్షించేలాగా, ఎందుకంటే మనం చిన్నప్పుడు పిల్లల్ని భయపెట్టేది ఏంటంటే, ఇదివరకటి రోజుల్లో, ఇప్పుడు కాదు, బళ్ళ వేసేస్తానంతే అంటూ ఉంటారు. అందుకని పిల్లల్లో ఆ భయం పోగొట్టి స్కూల్ అంటే ఒక మంచి వాళ్ళు ఆడుకోవడానికి వేదిక అనే అభిప్రాయం కల్పించేలాగా కథలు, పాటలు, కబుర్లు అన్నింటితోటి ఒక 15 నిమిషాల సెగ్మెంట్తో ఆ కార్యక్రమం ఉండేది. అది మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది, దాన్ని మనకి మంచి అప్రిసియేషన్ కూడా వచ్చింది. అంటే అది పైలట్ ప్రాజెక్ట్గా హిందీలో, తెలుగులో, మన సౌత్ అంతకి తెలుగులో నేను చేశాను, అలా ఒరియాలో ఒకళ్ళు చేశారు,
1: ఒక్కో భాషలో ఒక్కొక్కరు.
0: అందుకని ఆ కార్యక్రమం కూడా పిల్లల మనస్తత్వాలు తెలుసుకోవడానికి, ఎలా చేస్తే పిల్లలు రేడియోకి వస్తారు, పిల్లలకి రేడియో మీద ఎలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయొచ్చో తెలుసుకోవడానికి నాకు ఉపయోగపడింది అది.
1: మేడం, ప్రస్తుతం దృశ్య ప్రసార మాధ్యమాలు బాగా ప్రాచుర్యంలో ఉన్న కాలంలో శ్రవణ మాధ్యమైన రేడియో మన ఆకాశవాణి ద్వారా ఏ విధమైన పాత్ర పోషించాలంటారు?
0: అంటే శ్రవణ మాధ్యమంకి ఎప్పుడూ ప్రాతినిధ్యం ఉంటూనే ఉంటుంది, ఎందుకంటే అది నా అనుభవం. మనం ఎఫ్ఎం రేడియో కొత్తగా పెట్టిన కొత్తల్లో స్టూడెంట్లని, కాలేజీ పిల్లల్ని, వాళ్ళందరినీ, ఎక్కువ మందిని కాలేజీ వాళ్ళని, వాళ్ళకి ఆసక్తి కలిపే కార్యక్రమాలని మనం ప్రసారం చేస్తే వాళ్ళకి ఎప్పుడైనా రేడియో అయినా సరే, టీవీ అయినా సరే వస్తారు. అది కాకుండా ఇంకోటి ఏంటంటే, పిల్లలకి యూత్కి రిలేటెడ్గా మనం ఆకట్టుకోవాలంటే, ఈవెన్ డిస్పైట్ విజువల్ మీడియం, కాంపిటీటివ్ రిలేటెడ్ మెటీరియల్ని మనం వాళ్ళకి ఆకర్షణీయంగా అందించగలిగితే, పర్సనాలిటీ డెవలప్మెంట్, ఇప్పుడు లైబ్రరీలో ఎలా అయితే సాహిత్య పుస్తకాలు వదిలేసి పర్సనాలిటీ డెవలప్మెంట్, కాంపిటీషన్, కెరీర్ గైడెన్స్ ఇవి చదువుతున్నారో, అలాంటి మెటీరియల్ని మనం రేడియో ద్వారా ప్రసారం చేసినట్టయితే యూత్ డెఫినెట్గా అట్రాక్ట్ అవుతారు. ఇదివరకు మేము ఉండే రోజుల్లో సివిల్స్కి వెళ్లే వాళ్ళందరూ ఎక్కువగా ఇంగ్లీష్ న్యూస్ వినేవారు, ఎందుకంటే ఇంగ్లీష్ న్యూస్ వినడం వల్ల వాళ్ళకి 2 లాభాలు వస్తాయి. ఒకటి, న్యూస్ సంబంధించినది అవగాహన కలగడం ఒకటి, రెండోది డిక్షన్, ఈ పదాన్ని ఎలా ఉచ్చరించాలనేది ఆటోమేటిక్గా వాడికి చెవిని పడుతుంది, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, సంక్షిప్తంగా ఎలా చెప్పాలో తెలుస్తుంది.
1: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఒక రేడియో కార్యక్రమ నిర్వహణాధికారిగా, అలాగే విజయవాడ కేంద్రంలో సుదీర్ఘకాలం పాటు అనేక హోదాల్లో పనిచేసి స్టేషన్ డైరెక్టర్గా పదవి విరమణ చేసిన శ్రీమతి ముంజలూరి కృష్ణకుమారి గారు రేడియోతో వారికి ఉన్న అనుభవం దాన్ని ఈనాటి కార్యక్రమంలో తెలియజేశారు. ధన్యవాదాలు మేడం.
0: థ్యాంక్ యూ.
2: రేడియోతో నా అనుబంధం ఆకాశవాణి విశ్రాంత సంచాలకులు శ్రీమతి ముంజలూరి కృష్ణకుమారి గారితో పరిచయం మీరు ఇంతవరకు విన్నారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2026 సంవత్సరానికి గాను 66 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలను అందజేశారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా కొనసాగుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. విమానాశ్రయాలు, ఓడరేవులతో సహా అన్ని ప్రవేశ మార్గాల వద్ద ఎబోలా స్క్రీనింగ్ ఏర్పాట్లు చేయాలని కేంద్ర మంత్రి జేపీ నడ్డా అధికారులను ఆదేశించారు. దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా సజావుగా జరిగేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇక వార్తల వివరాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2026 సంవత్సరానికి గాను 66 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలను అందజేశారు. రాష్ట్రపతి భవన్లో ఈరోజు జరిగిన ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా తదితరులు పాల్గొన్నారు. ప్రఖ్యాత వయోలిన్ విద్వాంసుడు డాక్టర్ ఎన్ రాజంకు పద్మ విభూషణ్ పురస్కారం లభించింది. అలాగే ప్రముఖ సినీ నటుడు ధర్మేంద్ర సింగ్ డియోల్కు మరణానంతరం పద్మ విభూషణ్ లభించింది. ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, మహారాష్ట గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి, శతావధాని డాక్టర్ ఆర్ గణేష్, పారిశ్రామికవేత్త ఉదయ్ సురేష్ కుమార్ కోటక్, డాక్టర్ కల్లిపట్టి రామస్వామి పాలేస్వామిలకు పద్మభూషణ్ లభించింది. పద్మశ్రీ పురస్కారం అందుకున్న ప్రముఖుల్లో భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ భుల్లర్, టాగా రాంభీల్ ఉన్నారు. 2026 సంవత్సరానికి గాను 5 పద్మ విభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులతో సహా మొత్తం 131 పద్మ పురస్కారాల ప్రదానానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ దేశీయ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా కొనసాగుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిడ్బి 37వ వార్షికోత్సవం సందర్భంగా ముంబైలో కేంద్ర మంత్రి ఈరోజు పలు కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశీయ వృద్ధిని పరిరక్షించేందుకే దేశ విధాన ప్రతిస్పందనను రూపొందించినట్టు పేర్కొన్నారు. భారతదేశ వృద్ధి పదం, ఉపాధి కల్పన, ఎగుమతి పోటీ తత్వానికి ఎంఎస్ఎంఈ రంగం కేంద్రంగా ఉందన్నారు. పటిష్టమైన సాంకేతికత ఆధారిత సమ్మిళిత ఎంఎస్ఎంఈ పర్యావరణ వ్యవస్థను నిర్మించాలని ప్రభుత్వం నిబద్ధతతో ఉందని చెప్పారు. డీజిల్, పెట్రోల్, ఎక్సైజ్ సుంకాల్లో కోత వల్ల 100 కోట్ల రూపాయల రాబడిపై ప్రభావం పడుతుందని, అధిక బంగారం ధరలు విదేశీ మారకద్రవ్య రంగంలో కొన్ని సవాళ్లను సృష్టిస్తున్నాయని నిర్మలా సీతారామన్ వివరిస్తూ,
1: the increasing fuel price, fertilizer price, and they are not minor increase, they are very serious increases, all of which will have to be paid through foreign exchange only. So these are going to be challenges, but I am confident, and I am saying this with responsibility, with the guidance of the Prime Minister, we will be able to handle those challenges which are not of our making, but make sure that people are not going to suffer.
0: విమానాశ్రయాలు, ఓడరేవులతో సహా అన్ని ప్రవేశ మార్గాల వద్ద ఎబోలా స్క్రీనింగ్ ఏర్పాట్లు చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎబోలా వైరస్ వ్యాధి నివారణకు సంబంధించిన సన్నద్ధత, నిఘా చర్యలపై న్యూఢిల్లీలో ఆయన ఈరోజు సమీక్ష నిర్వహించారు. అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలన్నారు. ట్రాకింగ్, టెస్టింగ్, నిఘా కోసం అవసరమైన వాటిని సిద్ధంగా ఉంచాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ను కూడా మంత్రి ఆదేశించారు. అదేవిధంగా దేశంలో ఇప్పటి వరకు ఎబోలా కేసు ఏదీ నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎబోలా వ్యాప్తిని అంతర్జాతీయ ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. వచ్చే నెల 21వ తేదీన జరగనున్న నీట్ యూజీ 2026 పునఃపరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని కోరుతూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈరోజు లేఖ రాశారు. ప్రస్తుతం నెలకొన్న

0: తీవ్రమైన వడగాలుల పరిస్థితుల దృష్ట్యా అభ్యర్థుల సౌకర్యం, శ్రేయస్సును పరిగణనలోకి తీసుకుని పరీక్షా కేంద్రాల్లో అన్ని అవసరమైన ప్రాథమిక సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూడాలని ముఖ్యమంత్రులు లెఫ్టినెంట్ గవర్నర్లకు విజ్ఞప్తి చేశారు. సురక్షితమైన తాగునీరు, ఫ్యాన్లు, కూలర్లు, మరుగుదొడ్లు, నిరంతర విద్యుత్ సరఫరా ఏర్పాటు చేయాలని, రవాణా సౌకర్యాలు కల్పించాలని కోరారు. నీట్ యూజీ 2026 పునఃపరీక్ష సజావుగా జరిగేలా చూసేందుకు అన్ని రాష్ట్రాలు పూర్తిగా సహకరిస్తాయని కేంద్ర మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశంలో ఎల్పీజీ రిఫైనరీ ఉత్పత్తి రోజుకు 50,000 టన్నులకు పెరిగిందని పెట్రోలియం, సహజవాయువుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. పశ్చిమాసియాలోని తాజా పరిణామాలపై న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా సజావుగా జరిగేలా చూసేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తోందని తెలిపారు. గత 4 రోజుల్లో దేశంలో సుమారు 1,72,00,000 గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ల పంపిణీ జరిగిందని చెప్పారు. ఎల్పీ ఓటీపీ ఆధారిత డెలివరీలు 95% పైగా పెరిగాయన్నారు. ఈ నెల ప్రారంభం నుంచి సుమారు 156,000 టన్నుల వాణిజ్య ఎల్పీజీ అమ్మకాలు జరగగా, గత 4 రోజుల్లోనే 24,000 టన్నులకు పైగా వాణిజ్య ఎల్పీజీ అమ్మకాలు జరిగాయని సుజాత శర్మ వివరిస్తూ,
1: All efforts have been made to ensure the smooth supplies of petroleum products within the country. Iske chalte jaisa aap jante hain ki refinery production LPG ka increase kiya gaya hai and it is touching around 50,000 ton per day now. Retail outlets par kuch states ke andar panic buying dekhi ja rahi hai, jaise kuch districts of Gujarat, Maharashtra aur UP. Supply situation closely monitor ki ja rahi hai taki jo bhi intermittent dryouts agar kahin hain to usko turant hi address kiya jaye.
0: హర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి జరుగుతున్న చర్చల్లో అమెరికా, ఇరాన్లు గణనీయమైన పురోగతి సాధించాయని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో అన్నారు. భారత పర్యటనలో ఉన్న ఆయన ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ, ఒక ప్రాథమిక ఒప్పందం ఇరాను అణు కార్యక్రమం ప్రాంతీయ భద్రతపై చర్చలకు మార్గం సుగమం చేయగలదని చెప్పారు. పశ్చిమాసియాలో సంఘర్షణను నిలిపివేయడానికి జరుగుతున్న ప్రయత్నాలకు ప్రపంచవ్యాప్త మద్దతు ఉందని, అయితే శాంతి మార్గం అంత సులభం కాదని ఆయన పేర్కొన్నారు. లెబనాన్లో స్థిరత్వాన్ని కాపాడటానికి అమెరికా తన ప్రయత్నాలను కొనసాగిస్తోందని, ఈ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలకు హిజ్బుల్లానే కారణమని మార్కో రూబియో ఆరోపించారు. నీట్ పరీక్ష నిర్వహణలో లోపాలు పునరావృతం కావడం పట్ల సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వైద్య ప్రవేశ పరీక్ష నిర్వహణ కోసం ఎన్టీఏ స్థానంలో మరింత పటిష్టమైన, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థను ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ జరిపింది. జస్టిస్లు పిఎస్ నరసింహ, అలోక్ అరధేలతో కూడిన ధర్మాసనం ఎన్టీఏ, సిబిఐల నుంచి వివరణ కోరింది. గతంలో జరిగిన పేపర్ లీక్ వివాదం నుంచి ఎన్టీఏ గుణపాఠం నేర్చుకోకపోవటం విచారకరమని వ్యాఖ్యానించింది. ఎన్టీఏ పనితీరును సమూలంగా మార్చేందుకు మాజీ ఇస్రో చీఫ్ కె రాధాకృష్ణన్ నేతృత్వంలోని కమిటీ గత ఏడాది చేసిన సిఫార్సులను అమలు చేసిన తీరును వివరిస్తూ, ఈ నెల 28వ తేదీలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఎన్టీఏను ఆదేశించింది. చమురు, బంగారం వంటి దిగుమతి వస్తువుల వినియోగాన్ని తగ్గించడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ, విదేశీ మారక నిల్వలు బలపడతాయని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అన్నారు. హర్యానాలోని జింద్ జిల్లాలోని బీబీపూర్ గ్రామంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ఇంధనాన్ని ఆదా చేసేందుకు తాను కూడా తన అధికారిక కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను తగ్గించినట్టు తెలిపారు. ఈ నెల 21వ తేదీన దేశంలో 271 గిగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదైందని, దానిని దాదాపుగా పూర్తిగా తీర్చగలిగామని కేంద్ర మంత్రి చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 131వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2026 సంవత్సరానికి గాను 66 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలను అందజేశారు.

0: చేశారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా కొనసాగుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా సజావుగా జరిగేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడొక లలిత గీతం వింటారు. వినే ముందు ఓ ప్రకటన.
2: తరం మారింది శ్రీ చైతన్య సిద్ధ

లలిత గీతం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 8:45 కావస్తోంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: సింహనాయుడు అంటే మళ్ళీ మనకు బాలకృష్ణ పిక్చర్ వస్తుంది,
1: బాలకృష్ణ
0: నరసింహ.
1: ఆ సినిమాలో ఎక్కువ తొలిమెట్టు వండను కొట్టు.
0: ఓకే ఓకేనండి, మరి మీరు అడిగినట్లుగానే ఆ పాటనే ప్రసారం చేస్తున్నా, వినే ఆనందించండి. ఓకేనండి, ఓకే, గుడ్ నైట్ అండి, బాయ్.

0: హలో,
1: హలో, నమస్తే సార్.
0: నమస్కారం అండి. కలూలు ఎఫ్ఎం రేడియో, మీ పేరు చెప్పండి.
1: నరేష్ సార్, మీకు
0: మూసాపేట నరేష్. చెప్పండి, బాగున్నానండి. ఏ చిత్రం ఏమండి?
1: బాగున్నారా సార్?
0: బాగున్నాను, బాగున్నానండి. మీరు బాగున్నారు కదా?
1: మేము బాగున్నాం, బాగున్నాం సార్.
0: ఓకే, మరి మీకు ఏ చిత్రం నుంచి పాట కావాలంటారు
1: సార్? లక్ష్మి సార్ సినిమా పేరు.
0: లక్ష్మి?
1: అవును సార్, వెంకటేష్ది.
0: అచ్చా అచ్చా, దీంట్లో ఏ పాట అండి?
1: దగదగ మెరిసి అనే పాట సార్.
0: అచ్చా, ఒకసారి పాడండి.
1: రాదు సార్.
0: రాదా? ఓకే ఓకే, సరే. రెగ్యులర్గా ఫోన్ చేస్తుంటారు మీరు మూసాపేట నరేష్. ఓకే ఓకే, సరే అండి. మీరు అడిగిన పాటను ప్రసారం చేస్తున్నా, విని ఆనందించండి. చెప్పండి చెప్పండి చెప్పండి చెప్పండి, మీ పేరు? ఓకేనండి, మూసాపేట గ్రామం నుంచి మూసాపేట నరేష్ అడిగిన పాట వాళ్ళ గ్రామస్తులకు, అలాగే మన రేడియో శ్రోతలందరి కోసం ఈ పాటను ప్రసారం చేస్తున్నా, విని ఆనందించండి. ఓకేనండి.

0: హలో
1: హలో, నమస్కారం అండి. కర్నూలు ఎఫ్ఎం రేడియో.
0: హలో, గుడ్ ఈవినింగ్ సార్.
1: గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరండి?
0: నా పేరు రాఘవేంద్ర సార్.
1: రాఘవేంద్ర గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
0: ఇక్కడ మహబూబ్ నగర్ డిస్టిక్ సార్.
1: మహబూబ్ నగర్ డిస్టిక్. ఓకేనండి. మరి మీకు ఏ చిత్రం నుంచి పాట కావాలంటారు?
0: దీవించండి సార్.
1: దీవించండి.
0: శ్రీకాంత్ మూవీ సార్.
1: అచ్చా అచ్చా, దీవించండి. ఈ చిత్రం నుంచి మనకు పాట లేదు కదండి. భలే బుల్లోడు. భలే బుల్లోడు కదా. ఓకే, దీంట్లో ఏ పాట అండి? అచ్చా, మనకు దీంట్లో వచ్చేసి ఒకే ఒక పాట ఉంది ప్రస్తుతానికి. ఒకే పాట ఉందండి. నీ నీ బంపర్ సోకు. ఏదండి?
0: ప్రేమలో పవన్ కళ్యాణ్.
1: ప్రేమలో పవన్ కళ్యాణ్. చూస్తామండి. ఏం చేస్తుంటారండి మీరు?
0: నేను కారు డ్రైవర్ సార్.
1: కార్ డ్రైవర్ అంటే మీకు దాంట్లో పెట్టుకొని వినొచ్చు కదా హాయిగా.
0: అవును సార్. ఇప్పుడు నేను మీ స్టేషన్కు ఆపోజిట్ అనే ఉన్నా సార్ నేను.
1: అచ్చా అచ్చా అచ్చా అచ్చా. ప్రేమలో పవన్ కళ్యాణ్. నిజంగా ఈ పాట ఉందండి? అసలు ఈ సినిమా ఉందా? ఎందుకంటే నేను ఎప్పుడు వినలేదు, దానికోసం అడుగుతున్నా అన్నమాట. అచ్చా, ప్రేమలో పవన్ కళ్యాణ్ అన్నారు కదా. ఆహా, లేదండి మనకు అందుబాటులో ప్రస్తుతానికి అయితే గిన. ఎందుకంటే ఆ పాట నేను వినలేదు కూడా ఎప్పుడు కూడా చెప్పాలంటే గిన. ఏ పిక్చర్ అండి?

0: జయం మనదేరా.
1: ఓం సార్.
0: ఓకే ఓకే. జయం మనదేరాలో ఏ పాట అన్నారు?
1: చిన్ని చిన్ని ఆశలని చిందులేశ.
0: ఓకే ఓకే ఓకే. చిన్ని చిన్ని ఆశలు
1: అందరికోసం సార్.
0: ఓకే ఓకే. జయం మనదే. జయం మన జయం మనదేరానా? ఓకే ఓకే. అదే జయం మనదే ఒకటి ఉంది, జయం మనదేరా ఒకటి ఉంది కదా. ఓకే ఓకేనండి. సరే మీరు కోరినట్లుగానే ఆ పాటనే ప్రసారం చేస్తున్నాం, మీరే ఆనందించండి. ఓకేనండి. ఓకే గుడ్ నైట్ అండి.

0: హలో హలో నమస్కారం అండి, కర్నూల్ ఎఫ్ఎం రేడియో. నమస్తే, మీ పేరు చెప్పండి.
1: మా పేరు శ్రీనివాస్.
0: శ్రీనివాస్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎక్కడండి? మద్దిగేరి. మద్దికెర. ఓకే, కర్నూలు జిల్లా కదా. ఓకే, ఏం చేస్తుంటారండి మీరు? ఏమండి? చేనేత. సేద్యమా? రైతు అని చెప్పండి మరి. రైతు అంటే ఈజీగా అర్థం అయిపోతుంది కదా మనకు. సరే, మరి మీకు ఏ చిత్రం నుంచి పాట కావాలంటారు? అల్లూరి సీతారామరాజు.
1: తెలుగు వీరులేరు అనేది.

తెలుగు వీర లేవర అల్లూరి సీతారామరాజు కదా, బాగా ఫేమస్ సాంగ్ ఇది కదా. ఓకేనండి, మీరు కోరినట్లుగా ఆ పాటే ప్రసారం చేస్తున్నా, విని ఆనందించండి. ఓకేనండి, ఓకే, గుడ్ నైట్ అండి.

0: హలో హలో,
1: హలో,
0: నమస్కారం అండి. కర్నూల్ ఎఫ్ఎం రేడియో,
1: నమస్తే సార్.
0: నమస్తే. మీ పేరు చెప్పండి.
1: నా పేరు అన్ముల మోహన్ సార్. మాది మున్రాయి గ్రామం, సంగె మండలం, వరంగల్ జిల్లా.
0: అచ్చచ్చా, వరంగల్ జిల్లా నుంచి కాల్ చేశారా?
1: అవును సార్.
0: ఓకేనండి. మీకు ఏ చిత్రం నుంచి పాట కావాలంటారు?
1: మాకు బలగం.
0: కొత్త సినిమా కదండి, ఆ చిత్రం లేదండి మన దగ్గర ప్రస్తుతానికైతే.
1: లేకుంటే సర్దార్ పాపారాయుడు.
0: సర్దార్ పాపారాయుడు. సర్దార్ పాపారాయుడులో ఏ పాట అండి?
1: అలా పాటలు చెప్పరా సార్?
0: ఏమండి?

0: అలా పాఠాలు చూడు చూస్తావు.
1: హలో టెంపర్, జ్యోతిలక్ష్మి, జ్యోతిలక్ష్మి చీర కట్టింది, ఉయ్యాలకు వయసు వచ్చింది, తెల్ల చీరకు
0: తెల్ల చీర పాట.
1: ఓకేనండి, మీరు అడిగిన ఆ పాఠం ప్రసారం చేస్తున్నా, మీరు ఆనందించండి. ఓకేనండి, గుడ్ నైట్ అండి.

0: హలో హలో, నమస్కారం అండి. కడవల ఎఫ్ఎం రేడియో.
1: నమస్కారం అండి.
0: నమస్తే.
1: సంగారెడ్డి జిల్లా సిద్దుల నాగారం నుంచి.
0: ఓకే, మీ పేరండి?
1: దొడ్ల దుర్గేష్ గారండి.
0: గుడ్ల దుర్గేష్?
1: దొడ్ల దొడ్ల
0: దొడ్ల దుర్గేష్. ఓకే ఓకేనండి. ఏం చేస్తుంటారండి?
1: గ్రానైట్ ఫీల్డ్ డిజైన్ వర్క్ చేస్తున్నాను.
0: అచ్చా అచ్చా అచ్చా, ఓకే ఓకే.
1: మా షో మాది ఉత్తరాలు కూడా మా పిల్లలు చదవడం లేదండి, రోజు చేస్తున్నాను.
0: ఆహా, ఏ దాంట్లో అంటే మనకు అభిరుచికా? అంటే మనకు చాలా చాలా ఉత్తరాలు వస్తుంటాయి కదా, దాని నుంచి కాకపోతే వస్తాయి, అంటే వస్తుంటాయి, కాకపోతే మీ ఉత్తరాలు ఖచ్చితంగా ఉంటాయి, వచ్చేదానికి టైం వచ్చినప్పుడు వచ్చేస్తాయి అన్నమాట. మీకు ఇప్పుడు ఏ చిత్రం నుంచి పాట కావాలంటారండి? ఏదండి? స్వయంవరం. ఓకే ఓకే ఓకే, స్వయంవరం. ఓకే ఓకే, మనది పాత పాట కదా.

0: ఏది?
1: అవునా శోభబాబు గారు?
0: ఓకే ఓకే. గాలి వానలో వాన నీటిలో కదా. ఓకే
1: వానలు రావాలని కోరుకుంటున్నాను.
0: వస్తాయి, ఇలాగ వస్తాయి. ఇప్పుడు మనకు సీజన్ కదా, తొందరలోనే.
1: అవునండి,
0: ఓకేనండి, మీ మంచి
1: పోయిన
0: కోరిక
1: మహిళ
0: అయిందండి. మీది కూడా అయిందా?
1: అయిందండి.
0: ఓకే ఓకే, మీరు అడిగిన పాఠాన్ని
1: ఓకే
0: ప్రసారం
1: అండి,
0: చేస్తాను, వినాలనిపించండి. ఓకే, గుడ్ నైట్
1: గుడ్
0: అండి.
1: నైట్ గుడ్
0: గుడ్
1: నైట్.
0: నైట్.

హలో కర్నూలు ఎఫ్ఎం శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన తెలుగు చిత్రగీతాల ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఏకచిత్ర గానం శీర్షికన బద్రి చిత్రం నుంచి మీరిప్పుడు పాటలు వింటారు. ఆలపించిన వారు రమణ గోగుల, సునీత. సంగీతం రమణ గోగుల. వినండి బద్రి

0: ఏకచిత్ర గానం శీర్షికన మీరింతవరకు బద్రి చిత్రం నుంచి పాటలు విన్నారు. ఆలపించిన వారు రమణ గోగుల సునీత. సంగీతం రమణ గోగుల.
1: రే బజారే,
2: ఓ అయ్యా,
1: కారు తలతల మెరసాలా చూడు, కన్నుగుండాలా, బాగా కడుగు నీళ్ళేసి.
2: ట్యాంకులో నీళ్లు సరిపోవయ్యా?
1: ఏం పర్లేదురా, మనకి సంపులో నీళ్లు దండిగున్నాయి, రోజు మున్సిపాలిటీ నీళ్లు దండిగి వస్తున్నాయి, బా కడుగు.
3: ఆగండి, నీళ్లు ఉచితంగా వస్తున్నాయని కార్లు కాంపౌండ్లు పైపులతో కడిగి వృధా చేయకండి. ఈ రోజు ఉన్న నీళ్లు రేపు లేకపోవచ్చు, ఆలోచించండి.
4: కుళకడ బింద నిండి నీళ్లు మోరలేకపోతనేసాడు,
5: పోతే మానలే, మీ మామ కాపిచ్చొత్తా.
6: కుళాయిల వద్ద నీటిని వృధా చేసి కష్టాలను కొని తెచ్చుకోకండి.
0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. శ్రోతలు ఇప్పుడు అలనాటి మధుర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా బాలమిత్రుల కథ. ఈ చిత్రం కోసం ఎస్ జానకి ఆలపించిన గీతం. సంగీతం సత్యం, సాహిత్యం వీటూరి.

లైలా మజ్ను ఈ చిత్రం కోసం ఘంటసాల భానుమతి ఆలపించిన గీతం, సంగీతం సిఆర్ సుబ్రహ్మణ్యం.

పరమానందయ్య శిష్యుల కథ. ఈ చిత్రం నుంచి పిఠాపురం జేవి రాఘవులు, కె అప్ప ఆలపించిన గీతం. సంగీతం ఘంటసాల.

0: మనసురా
1: బలాబలా.
0: పరమ గురుడు చెప్పిన మాటు పెద్ద మనిషి కాదురా, పెద్ద మనిషి అంటేనే బుద్ధులన్నీ వేరురా.
2: పాండవ వనవాసం ఈ చిత్రం నుంచి ఘంటసాల బృందం ఆలపించిన గీతం, సంగీతం ఘంటసాల

కార్యక్రమంలో చివరిగా నర్తనశాల చిత్రం నుంచి డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, బెంగళూరు లత ఆలపించిన గీతం, సంగీతం సూసర్ల దక్షిణామూర్తి.

శ్రోతలు ఇంతవరకు అలనాటి మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 11 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి.